ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబా వారు 1990వ సంవత్సరం బృందావనంలో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై జరిగిన వేసవి తరగతుల్లో ప్రసాదించిన దివ్య ప్రసంగ మాలికలో మరో ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

0: சுத சத்ரமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులార, విద్యాబోధకులార, విద్యాభిమానులార, కూడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము. ఈ చరాచర ప్రపంచమంతయు కూడను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు. కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు. న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు. ప్రతి మానవుడు కూడా సత్యధర్మమునకు వారసులే. సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై, సత్యాచరణకై తగిన కృషి చేయాలి. లోకహితమే భారతీయుల యొక్క అభిమతము. అది ఏ యువకుల యొక్క వ్రతము, అది ఏ మన మతము. కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును, సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత, దేశ సమక్షతను మనం సాధించలేకపోతున్నాం. సత్యము ధర్మము దేనికి నీ లొంగదు. భుజబలము, బుద్ధిబలము, అధికార బలము, ఆయుధ బలము కూడాను సత్యధర్మమునకే లొంగవలసినది. కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు. విజయము ఎల్లప్పుడూ సత్యధర్మములనే వరిస్తూ ఉంటుంది. మానవ జీవితంలో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం. ఎన్ని విద్యను నేర్చినా, ఎంతటి అధికారములు నేరినా మానవతను కూడా మనం మరవకూడదు. భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది. అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు. ఈనాడు అతి వేగముగా అభివృద్దిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది. ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది. నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ది గాంచింపజేసినది సత్యమే. కానీ పారలౌకికము, నిస్వార్థము, దివ్యత్వము, ఆత్మతత్వాన్ని ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది. ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్నే కూలదోస్తూ వచ్చింది. కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు. స్వార్థము, స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు. దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చదువుతూ వస్తుండాలి సమాజమునందు. యాడెడ్ టు దిస్ ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధికారం సలుపుతూ ఉన్నవి. ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా చింతించక, సత్యధర్మములను పాటించక తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు. రక్షించవలసినటువంటిది దేశమును కాదు, సత్యధర్మమును మాత్రమే రక్షించాలి. సత్యధర్మములే దేశమును రక్షిస్తాయి. కేవలం సత్యధర్మమును విస్మరించి దేశరక్షణ, దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు. విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కాదు. జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కాని జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు. జీవిత పరమావధిని కూడా లక్ష్యం అందించుకోవాలి.
1: జీవిత పరమావధి
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాని ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు, కొంచెమైన చాలు మంచి భూమి. గొప్ప విద్యావంతుడు అవుటకంటే గుణవంతుడు కావటం అత్యవసరం. ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు. కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు. శాశ్వతముగా సత్యమార్గంలో నిరూపించినది గుణము. గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి. లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు. ఆవు పంటలోపడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం. పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంక యువతీ యువకులు చెప్పనక్కరలేదు. నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు. మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? ధార్మిక వృత్తియే. చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు. కానీ ఈనాటి యువతీ యువకుల యందు తలా తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు. ధర్మమనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు. సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది. శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్యధర్మమును విస్మరించటమే. మానవుడు ఆవిర్భవించవలసినటువంటి సత్యధర్మమునే. విద్యార్థులారా, మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు. అది ఏ భారతీయుని యొక్క ప్రాణము. ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయ యొక్క రత్నములు. కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య. గడిచిన 50 సంవత్సరములకు పూర్వము 50 ఇయర్స్ ఎగో యువతీ యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు. ఆనాటి దేశ నాయకులు, గురువులు, పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు. వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు. త్రికరణ శుద్ధితో కార్యములను ఆచరిస్తూ వచ్చారు. అందువలనే యువతీ యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు. ఆనాటి యువతీ యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు, పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు. వారు చెప్పునది ఒక్కటి, చేయనిది మరొకటి. అందువలననే ఈ యువతీ యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది. ఈనాడు యువతీ యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు. ఈ విధంగా యువతీ యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి? కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరియైన విశ్వాసము కలిగి సరియైనటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం. భారతీయ యొక్క సంస్కృతి విచారములు ఎందే కాక పడుగున కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిదంతా కూడాను భారతీయ సంస్కృతి. సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశంలో. ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు. ఇది వే ఆఫ్ లైఫ్. ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము. సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు. ఈ సుఖమంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దినములకు 4 పర్యాయములు భుజించటము, చక్కగా నిద్రించటము, 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము, ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు. తినటము త్రాగటము నిద్రించడము ప్రపంచాన్ని మార్చటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా? పశుపక్షి మృగాదులు కూడా తినటం లేదా నిద్రించటం లేదా దాన్ని మార్చటం లేదా? శుభ్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం, అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు. భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము సంస్కృతం. సంస్కృతి, ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది. పంచమలను సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడా సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి. చిన్న ఉదాహరణ, మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము. అయితే ఈ భుజించడానికి, ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది? గడ్డితో ఉండేటువంటి వడ్లను వేరు చేయటము, ఆ వడ్లపైన ఉండేటువంటి పొట్టును విడదీయటము, విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము, ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము. ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే, సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి. ఈ బియ్యము సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి. నూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము. సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించడమైనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి. 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం? ఫలితమే దీనికి విలువ. ఒక గడియారం కట్టుకుంటుంటాం, ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు. గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం? సంస్కారమే దీనికి కారణం. సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటలు అన్నింటినీ సక్రమంగా సవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం. అదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు. ఇది ఒక వస్త్రము. అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది? నూలుగా ఉంటుండి తదుపరి నూలుగా మారి ఈ నూలు నేయటం చేత తీర్చిదిద్దాం. కనుక ప్రతిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు, ఈ విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము. మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించటం వ్యర్థము. మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇలాంటి సంస్కారములకు తగినటువంటి కృషి మనం చేయాలి. కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు వివేకంతో పాటు వినయము, వినయంతో పాటు విచక్షణ, రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది. మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే, ఉదాహరణ, ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం. నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది. ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది. ఒక వృక్షం లోపల ఫలమును మనకు అందిస్తుంది. ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం. అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది. దానిని అనేకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అదే ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది. భద్రతలనే ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది. అది ఏ మానవుని యొక్క పరిపూర్ణత. ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు. మనం పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి. ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి. భావాన్ని విస్మరించి, విశాల భావాన్ని అభివృద్దిపరచి, తనకు తాను అనుభవించి ఇంటికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు. వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధం గావించటంలో ఉండేటువంటి అంతరార్థమేమిటి? కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడా గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాటి మానవత్వంలో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు. మానవుడు వేసే ప్రతి అడుగుడను ధర్మం తప్పుతున్నది. పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి. ఆలోచన ఎందుకూడను దూరదృష్టి నశించిపోతుండాలి. ఎందుకూడను ప్రేమ తరిగిపోతుండాలి. అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి, ఆశాస్పదమైపోతుండాలి. కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి. అభిమానములు ప్రయోజనమైనటువంటిది వెర్రితెరలు వేసి తిరుగుతుండాలి. మానవుని ఎందుకు చైతన్యం చల్లబడిపోతుండాలి. ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి. దీనికంత కారణమేమిటి? కారణాన్ని మనం విచారించడం లేదు. కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు, అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. పాపభీతి లేని
1: పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమనగె మానవులందున శాంతికి దియే విప్లవము. ఇంత విప్లవం సంభవిస్తున్నదంటే కారణం ఏమిటి? భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కొనుపోయినాం. కేవలము మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము. ఈ ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు. విచార మానవుడిగా రూపొందాలి. ఆ విచారము లేక ఆకార మానవుని వల్ల మంచి చేసే ప్రమాదమే ఈనాడు పరిస్థితి. మీరు చదువుతో పాటు దేశం యొక్క విశ్వాసమును దేశ కళ్యాణమును దృష్టి అందించుకోవాలి. మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినోభవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సంప్రదాయం. ఆధ్యాత్మిక సంపత్తి వల్ల సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం. వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర, సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు. ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు, ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు. ధర్మమును ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనల్ని రక్షించేటువంటి. ఈ ధర్మం అంటే ఏమిటి? కేవలం మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు. ఏకం వచస్ ఏకం కర్మం ఏకం, ఇదే మానవుని యొక్క ధర్మం. ఈ మూడింటిని ఏకత్వం గావించాలి. వికరణ శుద్ధి ఏర్పడుతుంది. మన ధర్మం ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది. కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చెర, సత్యాన్న ప్రవధవ్యం. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టద్దు. ఎలాంటి పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు. హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి. సత్యమునికే విజయము అని. ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి. ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్దభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్దమునకు పోయినటువంటి వారు యుద్దం చేస్తారు కానీ డిన్నర్ అనుసరిస్తూ వస్తుంటారా? మహారాజా, యుద్దము సంభవించింది, యుద్దం చేస్తున్నారు అని చెప్పాడు. నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న, సంజయుడనగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే సంజయుడు. యత్ర యోగీశ్వర కృష్ణ

0: वो महाराजा यत्र योगीश्वर कृष्ण ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. ఇంకా పురాణం ఏమి చెప్తూ వచ్చాయి, పురాణములు కూడా ఈ సత్యధర్మంలే ప్రబోధిస్తూ వచ్చాయి. ఎన్నాస్తి పరో ధర్మ, ధర్మం అనేటువంటి సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి, దీనికంటే మించినటువంటిది లేదు. ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ పలికి బొంకుట కన్న పాపమున్నా, పలికి బొంకుట కన్న పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటిన్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది. కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది, ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది. ధర్మంలో రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు, ఎంత చదువు చదివి

చదివి చదివి సావంగనేటికి సావునేమి చదువు చదువవలయు. అది ఏ సత్య చదువు, అది ఏ ధర్మ చదువు. ఆ ధర్మము సత్యమే. సత్పురుషులు చెంత ఉంటుంటారు. ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో, ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో, గురువులు వికాసిస్తూ సన్నిధి ఎందే ఉంటుంటారు సత్యం. కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు. ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు. సర్వులు ఎందు ఉండనటువంటిది అది ఒక్కటే. మార్పు చెందినవే విషయము కాని పదార్థము కాని కదిలిపోయే మేఘములే. చదువు చదవద్దని చెప్పని కాదు. ఈ చదువులతో పాటు పునుకులను మనము చదవడానికి తగిన కృషి చేయాలి. ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు, ప్రఖ్యాతులను పొందలేదు, అవన్నీ ఎంతకాలం నిలిచగలిగాయి. దేహమే అస్థిరమైనటువంటిది. దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి. ఆదర్శం కోసం మనం జీవించాలి కాని అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. శాశ్వతమైనటువంటిది ఈ ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడాను ముందు అభివృద్ధి కాగలరు. ఈ వగుచు కలకాలము తిరుగక హంసవైచ్చరమే ఆడుగా ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనకు చాలు. కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానము అత్యవసరం. వ్యక్తికులను మొట్టమొదటి గుర్తించేటువంటి తల్లిని తండ్రిని. నా దేశం అంటే ఎలాంటిది? ఇంత పవిత్రమైన దేశము, దివ్యమైన దేశము, ఎలాంటి ఆదర్శవంతమైన దేశం, ప్రేమపూరితమైన దేశము, బలమైన దేశము. విశ్వతను మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు. దేశమంటే ఒక చట్టభూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళ్తున్నారు. భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు. భవ్య భావాలు కలిగిన భారతీయ మ్యాగ్నస్టత్వం.

కంటే నువ్వు దౌర్భాగ్యమేమి కలదు. ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అనేటువంటి భారతదేశంలో పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం. విద్యార్థి విద్యార్థినిలారా, దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్యమార్గమును విడుక, ధర్మమార్గమును విసర్జించక, న్యాయమార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి. మనకు అధికారము ప్రధానము కాదు, కేవలం కదిలిపోయే మేఘములు. దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.

మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిదే ఈ యవ్వనం. ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిదే ఈ యవ్వనం. క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్యకాలమును వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రష్టి పట్టుకోరాదు. ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము. కాలము, ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకుంటే కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు. విద్యార్థులారా, సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ది పరచుకోండి. ధర్మం అనేటువంటిది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి. దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని 5 యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు. ఈనాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరము. తానెవరూ తెలుసుకునక బయట ప్రపంచాన్ని తెలుసుకున్నట్టు ప్రయత్నిస్తున్నాడు. తనను తాను తెలుసుకునటానికి తగిన ప్రయత్నం చేయాలి. కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి. చివాడు మనుజుడు కావాల మొదట, ధనుజుల దుష్కృతుల నెల పొగుడుచుండు వాడే చెవట. బ్రహ్మజ్ఞానం నేర్చి ఇచ్చుట ఆత్మజ్ఞానం తెలుసుకునుట ఏ మానవ జీవితం నువ్వు రాజబాట. ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ బాటను మనం నేర్చాలి. ఈ మాటలో మనం అంకితం కావాలి. ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి. ఈ పవిత్రమైన కాలమును, పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని విద్యార్థినీలందరూ కూడా విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి. ఇంతకంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవభక్తి అత్యవసరం. దైవభక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము. నేను సాధిస్తున్నాను, నేను సాధిస్తున్నాను, ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే. విశ్వాసాన్ని మనం అభివృద్ది పరచుకోవాలి. విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.

అప్పటిదాకా 1990 బృందావనంలో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై జరిగిన వేసవి తరగతుల్లో భగవాన్ బాబావారు ప్రసాదించిన దివ్య ప్రసంగ మాలికలో మరో ఉపన్యాసాన్ని మీరు విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ప్రతి సంకల్పము ప్రేమమయంగా ఉంటుంది. ప్రతి సంకల్పము హృదయము నుండే ఆవిర్భవించుచున్నది. కనుక హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడే ప్రతి సంకల్పము ప్రతిక్రియ ప్రేమమయమైనదిగా ఉంటుంది. కనుక ఈనాడు భారతీయులు నింపుకొనవలసినది ప్రేమయే. హృదయస్థానము నుండి ఆచరించే ప్రతి కర్మ ప్రేమమయంగా మారుతుంది. మన ప్రాచీన కాలము నుండి వచ్చుచున్న ఈ సంస్కృతులను ఈనాడు మనము పోషించుకొనుటకు తగిన కృషి చేయాలి.

సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. భగవంతుని ప్రేమ వాత్సల్యంతో తడిసి ముద్దైన పట్టాభిగారు ఎట్టకేలకు పాతమందిరం చేరుకోగలిగారు. రాత్రి 8 గంటలకు ఉడుములపేట అబ్బాయి వస్తాడు అని పలికి స్వామి తన శరీరాన్ని వీడి సూక్ష్మయాత్రకు బయలుదేరి 8:30కు తిరిగి తమ స్థూల దేహాన్ని ప్రవేశించటం, తదుపరి వీధిగుమ్మం వైపే చూస్తూ వారు దీపారాధన చేయటం అచ్చటి భక్తులు వివరించి చెప్పగా పట్టాభిగారు మరొకమారు కరిగి నీరయ్యారు. తమ పాదాల చెంత వాలిపోయిన పట్టాభి చెట్టిని ప్రేమతో తలనిమిరి నిలబెట్టారు స్వామి. భోజనం చేయవద్దు అని తేనె పలుకులతో ప్రశ్నించారు. గురువారం ఉపవాసం స్వామి, ఏమీ వద్దు అన్నారు చెట్టిగారు. ఒక మూల ఆకలితో కడుపు మలమలా మాడిపోతున్నప్పటికీ స్వామికి ఇలాంటి మూర్ఖపు ఆచారాలు సుతరాము గిట్టవు. ప్రేమస్వరూపమైన భగవంతునికి ప్రీతి కలిగించటమే నిజమైన ఉపవాసం. ఇంద్రియ నిగ్రహం కొరకు ఇంద్రియముల పోషణ తగ్గించే నిమిత్తమై ఆచరించే ఈ నియమాలు మంచివే, కాని వాటిని ఆచరించేందుకు దేహదారుఢ్యం లేని పక్షంలో తమకు తాముగా కఠోర వ్రతాలను ఆచరించి దేహమును శుష్కింపచేయటం కేవలం మూఢత్వమే. ఇందువల్ల ప్రేమమూర్తి అయిన ఆ భగవంతుడు సంతసించడు అన్నారు స్వామి. స్వామి వారి గుండెల మీద ఒక్క ఖాళీ పాత్రనుంచుకుని దాని లోపలికి తమ వేళ్లను పోనిచ్చి ఒక తిప్పు తిప్పారు. ఇంక చెప్పాలా? అందులోంచి వేడివేడి పూరీలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని అబ్బాయి వైపుకు అందించారు. గురువారం ఉపవాసం కదా, మరి పూరీలు పట్టాభిగారిని ఏమాత్రం వశపరుచుకోలేకపోయాయి. భగవంతుని ప్రీతికై ఒక ఆచరణను మనం అనుష్ఠిస్తాం, కాని ఆ భగవంతుడే ఎదురై ఆచారాన్ని విడిచిపెట్టమని మనకు ఆదేశిస్తే కూడా అలవాట్లకు బానిసలమైన మనం అవి అంత త్వరగా వదులుకోలేకపోతున్నాం. ఎంతటి విచిత్ర ప్రకృతి! ఏమిటో ఈ మానవ ప్రకృతి ఎవ్వరికీ అర్థం కాదు. అహంకారమన్నది ఎన్నెన్ని మాయవేషాలు వేసి మన ముందు తాండవం చేస్తోంది. ఓహో, పాపం పూరీలతో పాటు నంచుకోవటానికి ఏమీ లేదని సంకోచమా? అది ఉంటే కాని ఫలహారము ఆరగించవేమో కదూ అంటూ హాస్యం చేశారు స్వామి. వెంటనే ఉల్లిపాయలతో చేసిన మసాలా కూరను సంకల్ప సృష్టితో రప్పించి పట్టాభి నోట్లో కుక్కినంత పని చేశారు స్వామి. ఏకాదశి వ్రతమున్నప్పుడు షిరిడీబాబా కూడా ఈ విధంగానే వ్రతభంగం చేయించిన విషయం కుశభావు వృత్తాంతంలో విన్నాం. భగవంతుని ఆజ్ఞను శిరసావహించటం కన్నా మరొక ఉన్నత వ్రతం ఉందా అని తెలివి తెచ్చుకున్న పట్టాభిగారు తృప్తితో ఆ ప్రసాదాన్ని ఆరగించారు. హోల్డాల్ బుక్క పట్టణంలోనే వదిలివచ్చిన పట్టాభిగారికి సర్వం తనలోనే ఇముడ్చుకున్న హోల్డ్ ఆల్ అయిన స్వామి తమ తలగడాను ఒకటిచ్చి పడుకోమన్నారు. ఉదయం 5 గంటలకు ధబీమని ఎవరో తమ వీపు చరచగా ఉలిక్కిపడి మేల్కొన్నారు చెట్టిగారు. అంత ప్రేమగా మరెవరు తట్టగలరు స్వామి తప్ప? భక్తునికి భగవంతుని సుప్రభాతం. కృంగి కృశించిపోయిన మనస్సుతో వచ్చిన పట్టాభి పాతమందిరంలో ఆనందసాగరంలో వొలలాడారు. అయితే ఈ ఆనందం కూడా తాత్కాలికమే. బండి చక్రాలకు పైకప్పు మలిచేటప్పుడు ఒక మాటు ఎండపెట్టి మరొక మారు తడిపి ఈ విధంగా మార్చి మార్చి మలుస్తారు. అదేవిధంగా కర్మ అనే చక్రాన్ని మలిచేటప్పుడు కూడా దుర్ఘటనలతో ఎండపెట్టి కారుణ్యరసంతో తడుపుతూ దాన్ని త్రిప్పుతూ ఉంటాడా విధాత. పట్టాభిగారి జీవితంలో కూడా అదే జరిగింది. ఎండి తడిసిన ఆ బండి గతి తప్పి పల్టీ కొట్టేంతవరకు వచ్చేసింది. వ్యాపారం బాగా తెప్పతీసేసింది. దీనికి తోడుగా కుటుంబంలోని ఇతర ఈతి బాధలు, జీవితం దుఃఖభాజనమై దుర్భరమనిపించేసింది. దీనంతటికీ కారణం స్వామి మీదున్న భక్తే అని పుండు మీద కారం చల్లినట్టు ఆ ఊరి వారంతా ఈసడింపు మాటలు మరింత వేధిస్తున్నాయి పట్టాభిగారిని. ఏమి చెయ్యబోతున్నావు అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో భార్యను ఒంటరిదానిని చేసి కొద్దిపాటి నగలతో ఇంటి నుంచి పలాయనం చిత్తగించారు పాలపట్టాభి శెట్టి. మతి చలించిన వానిలాగా వ్యవహరిస్తూ కొద్ది రోజుల పాటు కుంభకోణంలో తమ చెల్లిగారింట్లో తలదాచుకున్నారు. కాని అక్కడ కూడా మనస్థిమితం లేనందువల్ల
చివరికి చెన్నపట్నం చేరారు. బర్మాలోనూ మలయాలోనూ నివసిస్తున్న తమ పాత ఖాతాదారులు గుర్తొచ్చారాయనికి. తానక్కడికి వెళ్లి వారితో పాటు ఏదైనా వ్యాపారం సాగించి పరిస్థితులు కొంత చక్కబడిన తర్వాత భార్యను కూడా తీసుకువెళ్లొచ్చు అని తీర్మానించుకున్నారు. ఎంత త్వరగా స్వదేశాన్ని విడిచిపెడదామా అన్న ఆతృత వారిలో ఎక్కువైపోయింది. అన్యదేశపు ప్రయాణానికి కావలసిన హంగులన్నీ చక్కదిద్దుకుని చేయవలసిన ఏర్పాట్లన్నీ ముగించుకుని పూనమల్లి హైరోడ్లో సూరాచెట్టి గారింట్లో బస చేశారు పట్టాభిగారు. మర్నాడు ఉదయం ఓడ ప్రయాణంలో తమ చెల్లిగారింట్లో తలదాచుకున్నారు. కాని అక్కడ కూడా మనస్థిమితం లేనందువల్ల చివరికి చెన్నపట్నం చేరారు. బర్మాలోనూ మలయాలోనూ

హైరోడ్ లో సూరా చెట్టిగారింట్లో బస చేశారు పట్టాభిగారు. మర్నాడు ఉదయం ఓడ ప్రయాణానికి టికెట్టు కొనడం కోసం సరిగ్గా 200 రూపాయలతో కస్టమ్స్ హౌస్ కి వెళ్లారు. టికెట్టు కోసమని జేబులో చేయిదూర్చినప్పుడు విధి విలాసం మరొక్క మాట తన తడాకాన్ని చూపించింది. జేబులో డబ్బు మాయమైపోయింది. పట్టాభి తన పట్టు వీడలేదు. ముందు వేసిన కాలు వెనక్కు మరలకూడదు, మళ్లీ కొంత రొక్కం తీసుకుందామని పట్టాభి పూనమిల్లిలోని సూరాచెట్టి ఇంటికి బయలుదేరారు. సూరాచెట్టి, మీకు ఒక ఉత్తరం వచ్చింది అని చెప్పగానే పట్టాభి దిగ్భ్రాంతి చెందారు. 2 రోజుల వరకు తనకే తెలియదు తను చిన్నపట్టణం వస్తున్నట్టు. అయినా చిన్నపట్టణంలో ఫలానా చోట తన నివాసం తెలుసుకుని తనకు ఉత్తరం ఎవరు రాస్తారు అనే ఇలాంటి ఆలోచనల్లో ఆదురుతా పడ్డారు చెట్టిగారు. కవరు చేతికందించారు. ఆ కవరు మీదున్న దస్తూరి, ఆ ఇది నిజమేనా? స్వామి తనకు ఉత్తరం రాసి ఉంటారా? ముత్యాల్లాంటి అక్షరాలు, అవి స్పష్టంగా స్వామివే అని నిస్సందేహంగా తెలుస్తోంది. కవరు విప్పారు. వ్రాసినవారు సాక్షాత్తు స్వామే. సిరాకు బదులు మధురామృతంతో తడిపి రాసిన ఆ ఉత్తరం ఇప్పటికీ శ్రీ పట్టాభిగారి వద్ద ఒక అమూల్య రత్నంగా భద్రపరచబడి ఉంది. ఆతృతతో చదవడం ఆరంభించారు ప్రియభక్తుడైన బాలపట్టాభికి. నా మాట విను, ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, నా మాట విను, నీ క్షేమం కోరి చెప్తున్నాను, ఇంటికి వెళ్ళు, ఇట్లు బాబా అని ఆ ఉత్తరం తెలుపుతోంది. ఆ ఉత్తరం మాటిమాటికి చదువుకుని కడవలతో కన్నీరు కార్చారు పట్టాభి. సర్వలోక నాయకుడు నా జీవితమున నన్ను అనవరతము అణువణువున కాచి రక్షించి కరుణించి నా మంచి కొరకే ఈ విధంగా ఆజ్ఞాపించారు అని విలపించారు చెట్టిగారు. అంతే, బర్మా మలయాలకు వెళ్లాలన్న ఆతృత అంతటితో మటుమాయమైపోయింది. ఓడ ప్రయాణానికి టికెట్టు కొనలేక సొమ్ము పోగొట్టుకున్నప్పటికీ స్వామి అపార కరుణా కటాక్షముల చల్లని మారుతాలు ఇప్పుడు పట్టాభిగారి హృదయాన్ని చల్లబరిచాయి. ఆ కరుణామయుడైన సాయి వద్దకే పరుగుతీశారు. ఎక్కడికి? పుట్టపర్తికి. చూశారా విధి విలాసం ఎంత విచిత్రమైనదో.

మరొకమారు అహంకారం మర్మముగా ఆ భక్తునిలో చిందులు వేసింది. బాబా ఒకటికి 3 సార్లు పట్టాభిని ఇంటికి వెళ్లమని ఆ జాబు ద్వారా ఆదేశించారు. స్వామి ఆజ్ఞను పాటించి తిన్నగా పట్టాభిగారు ఇంటికి తిరుముఖం పట్టాలి కదా. ఉడుమలపేట బదులు పుట్టపర్తికి వెళ్లారు. స్వామి ఆదేశము కన్నా తమ నిర్ణయానికే ప్రాముఖ్యతనిచ్చేశారు పట్టాభిగారు. అహంకారం మర్మముగా తలెత్తటమంటే ఇదే. భక్తి అట, విశ్వాసమట, కృతజ్ఞతట, స్వామి ఆజ్ఞను శిరసావహించక తన ఇష్టానుసారం చేయడం అహంకాదా? స్వామి సదా మనకు ఉపదేశించే శరణాగతి తత్వము ఇంకా మన పట్టాభిగారికి అలవాటు పడలేదేమో. అది వచ్చే వరకు స్వామి విడవబోయేది ఏదీ లేదు. అందువల్ల పర్తికి వచ్చి పడిగాపులు పడుతున్నప్పటికీ స్వామి ఆయన వంక ఒక్కసారైనా చూడలేదు. 100 మైళ్ల దూరాన్నున్న తనను రక్షించిన ఆ దైవము ఇప్పుడు ఇంత సన్నిధికి ఉన్నప్పటికీ పరాన్ముఖమయ్యారు. ఒకవైపు అఖండ కారుణ్యము, మరొకవైపు నిర్లక్ష్యము అని తోపించే వైరాగ్యం, ఈ 2 ధ్రువాల సంగమ స్థానమే కదా మన సత్యసాయి. ఉపవాసములు పడి ఉండి స్వామిని సాధిద్దామనుకున్నారు పట్టాభిగారు. పప్పులుడకలేదు సరికదా. 3 రోజుల పాటు కడుపు కాలటమే ప్రతిఫలంగా మిగిలింది చెట్టిగారికి. ఒక తప్పు చేయడమే కాక దానిని మరొక తప్పుతో సమర్థించి సాధిద్దామనుకుంటే స్వామి అనుగ్రహం దొరుకుతుందా? అసలు స్వామి ఆజ్ఞ ఉల్లంఘించి ఆయన పర్తికి ఎందుకు రావాలి? ఇంటికి వెళ్లి ఉండవచ్చును కదా. ఇక్కడికి వచ్చి ఇన్ని తిప్పలు ఎందుకు పడాలి? తాననుకున్నది చెయ్యటం అహంకారమే కదా. దీనికంతటికీ కారణం నేను నాది అన్నది పూర్తిగా చచ్చిపోయి అంతా నీవే నీదే అన్న భావన పరిపూర్ణంగా పొందగలిగినప్పుడే భక్తుడు పరిపక్వం కాగలుగుతాడు. పర్తికి వచ్చిన 3 నాటి రాత్రి స్వామికి ఒక ఉత్తరం రాసి అది తన చేతి సంచిలో ఉంచి ఆ సంచిని స్వామి గదిగుమ్మం దగ్గర వదిలేసి బయలుదేరారు పట్టాభిగారు. ఎక్కడికి? ఏం రాశారు స్వామికి? పట్టాభిగారు, నా విషయములు సకలము మీకు తెలిసినవే. నేను ఇచ్చడికి ఎంతో ఆతృతతో వచ్చాను. ఈ 3 రోజుల అనుభవము నేను మీ మీద ఉంచిన భక్తి విశ్వాసాలను అణుమాత్రం కూడా చలింపచేయలేదు. కాని ఈ సంసార సాగరము నన్ను ఇక్కట్ల పాలు చేసి దుఃఖసాగరమై తరిమి తరిమి కొడుతోంది. ఇంక దీనిని ఈదటం నా వల్ల కాదు. నన్ను అతి త్వరగా మీ పాద సన్నిధికి చేరనీయండి, ఇదే నా ఆఖరి నిర్ణయం అని రాశారు పట్టాభిగారు. ఆనాడు స్వదేశం వదిలి పరారీ అవుదామనుకున్నారు. స్వామి దానిని నిరోధించారు. ఈనాడు పట్టాభిగారు ఈ లోకం నుంచే పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏమిటో, ఈ సంసారమనే సంగీత సాగరంలో ముక్తాయిస్వరం పాడి కచేరీ ముగించేందుకు అక్కడ అధికారమంతా వీళ్ల చేతుల్లోనే ఉన్నట్టు. ఏదైతేనే చివరకు పట్టాభిగారు ఆత్మహత్య చేసుకునేందుకు తలపట్టారు. బాబా శరాన్ముఖం ఒకవైపు, స్వామి ఆజ్ఞానుసారం ఇంటికి వెడితే మాత్రం అచ్చటి విషమ పరిస్థితులు ఏ విధంగా చక్కబడగలవు అన్న తర్కం మరొకవైపు. ఈ 2 మధ్య ఆలోచనలతో సందేహాలతో సతమతమవుతున్న పట్టాభిగారికి ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం అనిపించింది. చిత్రావతికి వెళ్లే దారిలో సున్నపు చావడి పక్కనున్న బావి దగ్గరికి వెళ్లారు. అందరూ తనను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఆ బావి మాత్రం ఎంతో ప్రేమతో రా రా అంటూ ఆహ్వానించింది. పట్టాభిగారు నూతి పళ్లెం వద్దకు వెళ్లారు. ఈ జన్మకు ఇదే ఆఖరిగట్టేమో. తమ 2 చేతులను జోడించారు. ఇతర విషయాలలో ఎంత చపలచిత్తులైనప్పటికీ స్వామి విషయంలో మాత్రం అచంచల భక్తుడైన పట్టాభిగారు ఆ స్వామి దివ్యనామాన్ను ఆఖరి ఘడియల్లో 3 సార్లు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం అని జపించారు. ఒక్క మాటగా బావిలో దూకడానికి సిద్ధమయ్యారు. ఇక మళ్లీ తమ పాదాలు ఈ భూమిని ఆనబోవు. అంతే, మరుక్షణం ఈ బావి తమకు నిరంతర శాంతి ప్రసాదించబోతున్నది. ఆ, ఇదేమిటి? ఎవరో అమాంతం తనను మెడపట్టి వెనక్కు లాగిస్తున్నారు. ఎవరిదో ఇనుపకడ్డీలాంటి కరము తనను చెరచెరా ఈడ్చుకుపోతోంది. ఆ వేగంలో పట్టాభిగారికి ఏమీ తోచలేదు, ఏమీ బోధపడలేదు. ఏదో ఒక తలుపు తెరిచిన శబ్దం. అవును, అది పాదమందిరంలోని స్వామి గది. అక్కడికి తనను ఈడ్చి పారేసింది మరెవరో కాదు, సత్యసాయినాథుడే. బావిలో శవంలాగా తేలాల్సిన వాణ్ణి వాయువేగంతో వచ్చి రక్షించి తన సాన్నిధ్యానికి ఈడ్చుకు వచ్చిన సర్వజ్ఞులు శ్రీ సత్యసాయి ప్రభువు. అయితే
ఆ కరుణానిధి, ఆ దయాసాగరమూర్తి, ఇదంతా నేను చేశానా అని తనకేమీ తెలియనట్టు మంచం మీద సావధానంగా పడుకుని ఉన్నారు. నేలమీద కూలబడిన పట్టాది, స్వామి గుండెలకెదురుగా తమ చేతులను మంచం మీద ఆంచి ఆ నిద్రాదేవి ఒడిలోకి ఒదిగిపోయారు. అలవాటు ప్రకారం ఉదయం 5 గంటలవగానే తన వీపు మీద ధవీమణి స్వామి చరచగా పట్టాభిగారు లేచి కూర్చున్నారు. ఆ బంగారు స్వామి పదకమలాలను స్పృశించి కళ్ళకత్తుకున్నారు. ఎందుకు ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావు అన్నారు స్వామి. మీకు తెలీదా స్వామి ఊళ్ళోని పరిస్థితి? మీరే నన్ను కాపాడాలి అని ప్రాధేయపడుతూ స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నారు పట్టాభి శెట్టి. స్వామి గభీలమని నవ్వారు. ఆ చల్లని ప్రభాత సమయంలో బాలభాస్కరుడు ఉదయించే వేళ స్వామి పాడటం మొదలుపెట్టారు. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడై వచ్చి సీతమ్మ తల్లిని రక్కసులపాలు చేయలేదా, సత్చక్రవర్తి హరిశ్చంద్ర భూపాలుడే కాటికాపరితనము చేయలేదా అంటూ ఆ పాట సాగింది. ఎవరెవరి విధివ్రాత ఎటువంటిదో ఒక్క ఆ సాయి ప్రభువుకే ఎరుక అంటూ ముగిసింది ఆ పాట. శ్రీ బాలపట్టాభిశెట్టి ఈనాడు పూర్ణ శరణాగతి తత్వమున క్రమంగా ఆధ్యాత్మికోన్నత స్థాయిని అందుకుంటున్న పరమజ్ఞానిగా భక్తునిగా నిలిచినవారు. వారికి అడుగడుగునా జీవితంలో కష్టములే ఎదురవుతూ వచ్చాయి. ఆయన జీవితాన్ని కర్మఫలం పట్టి కుదిపేసింది. అయితేనే మధ్య మధ్య స్వామి కారుణ్యామృత వృష్టి వారిని కర్మశకటంలో నలిగి నశించకుండా కాపాడుతూ వచ్చింది. పట్టాభి దంపతులకు పూర్తిగా సంతానాపేక్ష నశించిపోయిన సమయంలో స్వామి పట్టాభిగారి భార్యకు ఒక తులసిమాలను సృష్టించి ఇవ్వగా 10 మాసాల అనంతరం ఒక పుత్రిక సాయిలీల జన్మించింది. వ్యాపారపు ఒడిదుడుకులు, అనేక రకముల వ్యాధులు, ఇంకా తదితర ఈతి బాధలు మధ్యలో వీటికి పరిహారంగా స్వామి కారుణ్యలీలలు, ఈ విధంగా నడిచింది పట్టాభిశెట్టిగారి జీవితం. మహాభారతాన్ని మించిపోయిన ఈ పట్టాభిగారి జీవిత చరిత్రలో ఏది వర్ణించటం, ఏది వదిలిపెట్టం? ఒకమారు పట్టాభి వర్తకపు పన్ను కట్టనందువల్ల చెరసాలకు వెళ్లేంత విషమస్థితి కలిగినప్పుడు వీరు అసలు కట్టవలసిన దానికన్నా ఒకంత ఎక్కువే చెల్లించారని తెలుసుకుని వీరికే 200 రూపాయలు సర్కారు వారిచే ఇప్పించబడిన స్వామి అద్భుతలీలను ఎలా వర్ణించటం? బయట ఊరిలో ఒకమారు పట్టాభితో స్నేహం కలిపి విడిదిలో ఈమెతో పాటు కలిసి ఉన్న వ్యక్తి అర్ధరాత్రి పట్టాభిని హతమార్చి రొక్కాన్ని కొట్టివేయాలనుకున్నప్పుడు సాయి మహత్తర శక్తి వల్ల ఆ హంతకుడు ఒక్కమారిగా విసిరివేయబడి అక్కడ తుత్తునాగపు కడ్డీలకు ఢీకొని కింద పడిన విచిత్ర లీలను వర్ణించటమా? ఆ సత్రంలో అందరూ గాఢనిద్రలో ఉన్నప్పటికీ ఒక్కరు మాత్రం సదా జాగ్రత్తవస్థలోనే ఉంటూ పట్టాభిని కాపాడిన అద్భుత చరిత్రను వేనోళ్ల పొగటటము, ఈ విధంగా ఎన్నెన్ని అవాంతరాలు, పరిహారముగా ఎన్నెన్ని అద్భుత లీలలు, భగవంతుడు భక్తవత్సలుడై భక్తుని కాపాడిన అనంత భగవల్లీలలు వర్ణనాతీతాలు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవద్గీతపై భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారు ఇచ్చిన ఉపన్యాస పరంపరలో 10/9/84 నాడు చెప్పిన నీతి కథను బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించడానికి అనువుగాను నీతిబోధకంగానూ ఉంటుందన్న భావంతో ఇది భగవాన్ సంకల్పం అన్న ఆనందంతో చతుష్పాద మహాసభ అన్న పేరుతో నాటికగా మలచటమైనది. బాబావారి ఆశీస్సులను అర్థిస్తూ
1: చతుష్పాద మహాసభ.

గాండ్రింపు. భయమేస్తోందిరా రాము. అరే అదిగోరా నక్క, పారిపోతున్నది, పదరా పద, వెంటాడి వేటాడదాం.

0: ఇదేమిట్రా, నక్క ఉన్నట్టుండి మాయమైపోయింది. ఎటు పోయింటుందబ్బా?
1: నువ్వు ఒట్టి పశువురా, చక్కని ఛాన్స్ పోగొట్టావు.
0: నోరు అదుపులో పెట్టుకో. పశువు ఏమిట్రా, అలాగేనా మాట్లాడేది?
1: మరి లేకపోతే ఏమిట్రా, వేటకొచ్చి ఎవడైనా అదిగోరా అప్పులి, ఇదిగోరా నక్క అంటూ పెద్దగా అరుస్తారా? నువ్వు అలా అరవబట్టి అవి ఎలర్ట్ అయి తప్పించుకున్నాయిరా.
0: ఓరు దద్దమ్మా, వాటికి మన భాష తెలుసా ఎలర్ట్ అవడానికి? దీన్ని బట్టి తెలుస్తోంది ఎవరు పశువు.
1: నువ్వు ఒట్టి పశువు కాదురా, పశువున్నర పశువువి. వాటికి భాష తెలియాలిట్రా ఎలర్ట్ అవ్వటానికి. నీ అరుపుల గొడవకే ఎలర్ట్ అయిపోయినారా తెలివి తక్కువ వేధవా.
0: ఒరేయ్ నువ్వు,
1: నువ్వు మళ్ళీ నోరెత్తావంటే చంపుతాను. అజ్ఞాని, అడ్డగాడిదా, బావురు పిల్లి.
0: ఒరేయ్ ఒరేయ్ ఆగరా, అరణ్యంలో ఒక్కడిని వదిలి వెళ్ళిపోతావురా. జిత్తులు మారినక్క.
1: నేను జిత్తులు మారినక్కనైతే నువ్వు కుక్క, పిల్లి, పంది, అన్నీ కలిసిన పెద్ద మృగానివి.
0: ఒరేయ్ రాము రాము రాము. నక్క, కుక్క, పిల్లి, పంది, అన్నీ కలిసి అడవి మృగానివి. వాళ్ల మాటలు వింటుంటే చిర్రెత్తుకొస్తున్నది. అడవి మృగంట, అక్కడికి వాళ్లేదో గొప్పవాళ్లైనట్టు. వాళ్ల బొంద గొప్ప, పక్కనే పొదలో దాక్కుంటే కనుక్కోలేకపోయారు దద్దమ్మలు. అసలు ఈ మనుషులు ఏ రకంగా గొప్పో తేల్చుకుంటారు. ఇక్కడ ఈ మారుమూల అరణ్యంలో మా మానాన మేం బతుకుతుంటే మమ్మల్ని వేటాడి చంపుతారు. అది వాళ్లకు వినోదంట, వాళ్ల బొంద వినోదం. ఎవరి గురించైనా చెడ్డగా చెప్పాలంటే వాడొట్టి గాడిద, జిత్తుల మారి నక్క, కుక్క అని హీనంగా మాట్లాడతారు. అసలు మానవ ఐక్యత లేక వీళ్లు ఇలా చెలరేగిపోతున్నారు. గాని మేమంతా ఒక్కటైతే ఈ మనుషుల పని ఇంతే సంగతులు. అవును, ఎవరో ఎందుకు అందరినీ ఒక్క తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం నేనే ఎందుకు చేయకూడదు? నాది ఎంత గొప్ప బుర్రా. ఆలస్యం అమృతం విషమన్నారు, అందుకని ఇప్పుడే కార్యక్రమం మొదలు పెడతాను. గజరాజు ఇటే వస్తున్నాడు, కాస్త విచారం నటిస్తాను.
1: ఏమిటి నక్కబావా, ఎప్పుడూ లేనిది విచారంగా ఉన్నావు.
0: ఏం చెప్పను గజరాజా, నా విచారం వల్ల మన అరణ్యంలోని జంతుజాలం గురించి.
1: ఇప్పుడు మన జంతుజాలానికి ఏమైంది?
0: మానవులు మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు. మానవుల కంటే మనం ఏ రకంగా తక్కువ?
1: అవును నిజమే, మానవుల ప్రవర్తన నన్ను చాలా బాధిస్తోంది. మమ్మల్ని చంపి మా దంతాలతో వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. చర్మంతో బొమ్మలు తయారు చేసి అమ్ముకుని విలాసవంతంగా బతుకుతున్నారు. పెద్ద పెద్ద బంగళాలలో, భవనాలలో దంతాలతో ఉన్న మా తలలను గోడలకు అలంకరించి తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు.
0: అవును గజరాజా, నువ్వు చెప్పినవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతున్నది. అందుకనే మనం అందరం కలిసి ఆ మానవుల గొప్పతనం ఏమిటో తేల్చాలి.
1: నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం నక్క బావా. నీకంటే తెలివిగలవాడు మన అరణ్యంలో ఎవరున్నారు? అందుకని నువ్వే ఏదన్నా ఆలోచన చేయి. వస్తాను నక్క బావా.
0: అడుగు మృగరాజు. అదేమిటి అటెటో వెళ్తున్నాడు? మెల్లిగా ఈయనను నా త్రోవలోకి లాక్కురావాలి. మృగరాజా, మృగరాజా! హా పవయ్యా, నీ గాండ్రింపులు అవతల ముప్పు ముంచుకొస్తుంటేను.
1: ముప్పా?
0: నీ గాండ్రింపులతో మమ్మల్ని భయపెట్టడమే గాని ఆ మానవులేమో మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు.
1: ఎవరు నన్ను హీనంగా చూస్తోంది చెప్పు, వాళ్ల పని పడతాను.
0: బావా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ.
1: ఏయ్, ఈ మృగరాజుతో వేళాకోళాలా?
0: అబ్బా అది కాదు మృగరాజా, అసలు విషయం విను. ఆ మానవులు వినోదం అంటూ వేటంటూ అడవిలోని జంతువులను వెంబడించి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నారు కదా. మృగరాజులని మీ జాతినేమైనా వదులుతున్నారా? మిమ్మల్ని చంపి చర్మం ఒలిచి.
1: ఆపనీయాధిక ప్రసంగం, అసలు విషయం చెప్పు.
0: వాళ్ల ఆగడాలను ఎలా అంతమొందించాలో ఆలోచించాలి.
1: మనదంతా ముక్కుసూటి వ్యవహారం. ఆ ఎత్తులు జిత్తులు నువ్వు ఆలోచించి చెప్పు, నేను అమలు పరుస్తాను. వస్తా.
0: మృగరాజా, ఆ మాత్రం భరోసా ఇచ్చావు చాలు, ఇహ నే నడిపిస్తా చూడు. ఈ మనుషుల అంతూ తేలుస్తాను.
2: ప్రియాతి ప్రియమైన మిత్రులారా, మానవులు మనపై చూపిస్తున్న ఆధిక్యత గురించి కొంతకాలంగా మీ అందరితో చర్చిస్తూ వచ్చాను. కానీ ఈ మహారణ్యంలో ఎందరితో చర్చించినా కొందరు మిగిలిపోతూనే ఉంటారు. అందుకని అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే మనం సంఘటితమై ఒక సభ జరుపుకోవాలి.
1: ఏం సభ అది?
2: చతుష్పాద మహాసభ.
1: ఆ సభలో ఏం చర్చిస్తాం?
2: అదే, ఆ అంశాలనే ఇప్పుడు నిర్ణయించాలి.
1: మానవులు తల్లి గర్భం నుండి పుట్టిన వారే. మనము తల్లి గర్భం నుండి పుట్టిన వారమే. కాని వాళ్లకు మానవులని, మనకు జంతువులని వేరువేరు పేర్లెందుకుండాలి? అందువల్ల వాళ్లను కూడా జంతువులని పిలవాలి, లేకపోతే మనల్ని కూడా మానవులని పిలవాలి. ఈ విషయాన్ని మనం ముందుగా చర్చించాలి. ఇహో రెండవ విషయం, మానవుడు జ్ఞానవంతుడని, జంతువులు అజ్ఞానంతో కూడినవని మనకొక చెడ్డ పేరున్నది. కాని నా ఉద్దేశములో మానవులు మనకంటే ఏ రకంగానూ జ్ఞానవంతులు కారు. కనుక ఇరువురికి ఒకే జ్ఞానం అన్నదానిని మనం స్థిరం చేసుకోవాలి.
3: మనం క్రూరులమని, తాను సాత్వికుడనని మానవుడు చాటుకుంటున్నాడు. మనలను క్రూరంగా కాల్చి చంపి మన మాంసాన్ని ఆహారంగా తీసుకునేవాడు సాత్వికుడెలా అవుతాడు? మనం అనవసరంగా ఎవరి జోలికి పో, మన జోలికి ఎవరైనా వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం ఎదిరిస్తాం. కనుక మానవుల కన్నా మనమే సాత్వికులమన్న సత్యాన్ని మనం ప్రపంచానికి చాటాలి.
0: మనం చర్చించవలసిన అంశాలు చక్కగా తయారైనాయి. మరి మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేసుకుందాం?
1: ఈ మహారణ్యంలో నివాసముంటున్న వేల వేల జంతు మిత్రులందరికీ విషయం తెలియచేయడానికి సమయం కావాలి. గనుక వచ్చే నెల ఇదే రోజున ఇక్కడే ఇదే సమయానికి మనం సమావేశమవుదాం. మరి సభకు అధ్యక్షుడెవరు?
0: అదిగో ఆ తటాకం పక్కన గుహలో తపస్సు చేసుకుంటున్నాడే ముని, ఆయనే మనకు అధ్యక్షుడు.
3: చతుష్పాద జంతువుల మహాసభకు ద్విపాది అయిన మానవుడు అధ్యక్షుడా?
1: మానవుల మీదకు దండయాత్రకు సిద్ధమవుతూ మానవుడినే సభ అధ్యక్షుడిగా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం?
0: అక్కడే ఉంది అసలు విషయం. మనుషులకు మనకు కదా గొడవ. ఆ మనుషులతో ఉండలేకనే కదా ఈ మునులందరూ అరణ్యాలకు వచ్చి మన మధ్య హాయిగా తిరుగుతూ తపస్సు చేసుకుంటున్నారు. అంటే దానర్థమేమిటి? మనుషులు హానికరమైన వాళ్లు, మనం సాధు ప్రాణనమనే కదా. అందుకని ఓ మనిషినే మన మహాసభకు అధ్యక్షుడిగా పెట్టుకుని ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం.

0: ఈనాటి చతుష్పాద మహాసభకు విచ్చేసిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజంగా మన జంతువుల యందుండే శౌర్య సాహసములు, తెగింపు, పరాక్రమం, పటుత్వం మానవుల యందు లేనేలేవు. నేను మృగరాజునైనప్పటికీ అన్యాయ అక్రమ అనాచారములలో అడుగు పెట్టలేదు. ఆకలైనప్పుడు మాత్రమే ఏదో భుజిస్తాను. వ్యర్థంగా నేను ఏ ప్రాణిని తినటం లేదు. ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ నీతి నియమాలు మానవుల యందు కనిపించుటలేదు. కనుక మనము మానవుల కంటే ఎంతో గొప్పవారం. మానవులు నా మోకాలంతలేరు. ఆకారంలో నాది గొప్ప ఆకారం. ఇక తెలివి విషయానికి వస్తే నాది గజ తెలివి.
1: ధైర్య సాహసాలకు మృగరాజు పెట్టింది పేరైతే ఆకారానికి తెలివితేటలకి గజరాజు మరో పేరు. మరి ఆ మాటకొస్తే ఈ శునకరాజు ఏమన్నా తక్కువ తిన్నాడా?
0: విశ్వాసమనే మహాగుణంలో మానవుడు నా ముందు దిగదుడుపే.
1: మానవుడు తన యజమానిని హింసించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన యజమానిపై కుట్ర పన్ని హింసకు పాల్పడుతున్నాడు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టడంలో వారికి వారే సాటి. కృతజ్ఞత లేనేలేదు. నన్ను పెంచుతున్న యజమాని శిక్షించినా విశ్వాసంగానే ఉంటాను.
0: వెనక నుంచి గోతులు తీయటం మా జాతిలో లేనేలేదు.
2: బాగుంది. చాలా కాలం నుంచి మీ అందరితో కలిసి అరణ్యంలో నివసిస్తున్న వాడిని. మీ అందరి గుణగణాలు నాకు తెలుసు.
3: అధ్యక్ష, అన్నీ తెలుసున్నవారు కనుక మా గుణగణాల ముందు మానవుల గుణగణాలు ఏపాటివో వివరించమని కోరుతున్నాను.
2: తప్పకుండా. ఓ మృగములారా, మీరు చెప్పిన విషయములు సత్యములే. మానవుడు ఎదురుగా నమస్కరిస్తాడు, వెనుకకు పోయి దూషిస్తాడు. ఎదురుగా ప్రశంసించి వెనుకగా పోయి హతమార్చటానికి ప్రయత్నిస్తాడు. అయితే జంతువుల కంటే మానవులలో ప్రత్యేకత ఒకటి ఉంది. మానవుడు ప్రయత్నిస్తే ఎటువంటి క్రూరత్వమును గాని ఎటువంటి దుర్గుణమును కాని మార్చుకొనగలడు. ప్రయత్నము చేత పరివర్తన పొందే శక్తి మానవుని ఒక్కనికే ఉన్నది. దానిని జ్ఞానమంటారు. ఎట్టి ప్రయత్నము చేసినప్పటికీ మృగములందు పరివర్తన పొందే శక్తి లేదు. విచక్షణ, వివేకం, పరివర్తన ఇవే మానవులకు పశువులకు ఉన్న భేదం.
3: స్వామి, మీరు చెప్పినది వాస్తవమే. కాని వారికి మార్చుకునే శక్తి ఉన్నప్పటికీ వారు మార్పు చెందటం లేదని నా అభిప్రాయం.
2: చక్కని మాట చెప్పావు నక్క బావ. మానవుడు పుట్టింది మానవుడుగా తను చాలించటానికి కాదు, తనలో అంతర్గతముగా వ్యాపించి ఉన్న భగవత్ శక్తిని తెలుసుకుని మానవోత్తముడుగా, మహిమాన్వితుడుగా, మహాత్ముడుగా, పరమాత్మగా పరిణామము చెంది మహోన్నత స్థితికి చేరుకోవాలి. కాని నేటి మానవుడు ప్రాపంచిక అశాశ్వత విషయ వాసనల ద్వారా ఆశామోహములని పంజరంలో చిక్కుకుని పోతున్నాడు. వరప్రసాదంగా లభించిన జ్ఞాన నిధిని సద్వినియోగపరచుకుని మార్పు చెందని మానవుడు ముమ్మాటికి మానవుడుగా పిలవబడడానికి అనర్హుడు. మృగముల కంటే హీనుడు, అధమాధముడు. ఆ ఆవేదనతోనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు

0: النار.
1: నిశ్శబ్దం నిశ్శబ్దం. జ్ఞానహీనుడైన మానవుడు
2: జంతువుల కన్నా అధముడు, జంతువుల కన్నా అధముడు.
1: పరమాత్మ నెరగని మానవుడు
2: పశువుల కంటే హీనుడు, పశువుల కంటే హీనుడు.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమానికి మరొకమారు స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనన్య భక్తులు, సంగీత విద్వాంసులు అయిన శ్రీ పాండురంగ దీక్షిత్ గారి ఏకైక కుమార్తె శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారు. స్వామివారి సేవలో తమ జీవితాన్ని పావనం గావించుకున్న శ్రీ రాజారెడ్డి గారి సతీమణి వీరు. భగవాన్ బాబావారి ఆజ్ఞ మేరకు తల్లిదండ్రులతో తన చిన్నతనంలోనే స్వామివారి వద్దకు వచ్చి వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలకు నోచుకున్నారు శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారు. తమ తల్లిదండ్రులతో సహా స్వామి దివ్య సన్నిధిలో ఎన్నో భజనలు కూర్చి స్వయంగా పాడి సాయి భగవానుణ్ణి సంతోషపెట్టిన అదృష్టవంతులు వీరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులంతా ఎంతో ఆర్తితో పాడుకునే ఎన్నో భజనలు వీరు కూర్చినవే. శ్రోతలందరికీ మూడు భాగాలుగా అందిస్తున్న శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారితోటి పరిచయ కార్యక్రమంలో మొదటి భాగం వినండి.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. అంతరంగ తరంగాలు ఆనందలహరులు, స్వామివారి భక్తుల అనుభవాలు మనం ప్రతినిత్యం తెలుసుకుంటూ వస్తున్నాం. స్వామి ఏ విధంగా తమ భక్తులందరిపైన తమ అవ్యాజమైన కరుణను ప్రేమను ప్రసరింపచేస్తున్నారో వారి అనుభవాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాడు మనం స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ రాజారెడ్డి గారి సతీమణి శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారికి స్వామి ప్రసాదించినటువంటి అనుభవాలు, వారితో స్వామికి ఉన్నటువంటి దివ్యమైన అనుబంధం గురించి మనం తెలుసుకుందాం. సాయిరామమ్మ.
2: ఓం శ్రీ సాయిరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ బిలోవెడ్ స్వామి, మోస్ట్ బిలోవెడ్ స్వామి సాయిరామ్, ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు నరేట్ ఫ్యూ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్. తెలుగు నా మాతృభాష కాదు, నా మాతృభాష మరాఠీ. పెళ్లి అయినాక స్వామి దయతోనే నాకు కొంచెం కొంచెం వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, చాలా తప్పులు ఉంటాయి, దయచేసి నన్ను క్షమించేయండి. ఎందుకంటే నేను తప్పులు చేయొచ్చు, మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి, అప్పుడు నేను ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించేయచ్చు. మా గ్రాండ్ పేరెంట్స్, మై ఫాదర్స్ ఫాదర్ అండ్ మై ఫాదర్స్ మదర్, సఖారాం దీక్షిత్ అండ్ సీతాబాయి దీక్షిత్, వారిద్దరూ షిర్డి సాయి అలాయ్ ఉండేటప్పుడు షిర్డికి అప్పుడప్పుడు పోయేది. ఇన్ 1915 మా అవ్వ షీ వాజ్ క్యారింగ్ మై ఫాదర్, అప్పుడు స్వామి దగ్గర షిర్డి స్వామి దగ్గర పోయింటే షిర్డి స్వామి చెప్పినారు, అప్కా బచ్చా హున్నర్ నిక్లేగా, అంటే ఇప్పుడు నీకు కొడుకు పుట్టాడు, ఆ కొడుకు కళావంతుడు ఉంటాడు అని చెప్పినారు. తర్వాత ఇక్కడ స్వామివారి దర్శనం, మన స్వామివారి దర్శనం 1965 జూన్ లో మాకు పీకే సావంత్ అని మినిస్టర్ ఉన్నారు, మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, ఆయన బంగ్లూరు, ఆయన ఇన్వైట్ చేసినారు మై పేరెంట్స్ కు. మై ఫాదర్ యాజ్ యు నో హీ వాజ్ వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ పాండురంగ దీక్షిత్ అండ్ మై మదర్ ఇస్ గోల్డ్ మెడలిస్ట్ సింగ్ వినోదిని దీక్షిత్. వారిద్దరికి షిర్డి సాయి భజనలు పాడేదానికి సావంత్ గారు పిలిచినారు. అప్పుడు మాకు ఫస్ట్ దర్శనం అయింది స్వామి.
1: ఇప్పుడు మొట్టమొదటిసారి స్వామిని మీరు చూసారు?
2: నేను యాక్చువల్లీ సెకండ్ డే చూసిన, వాళ్ళు అందరూ పోయేటప్పుడు నేను అక్కడ లేదు. నేను నా పరీక్షలు ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ మార్నింగ్ మళ్ళా స్వామి పిలిచినారు, అప్పుడు నేను పోయినా. ఏమి తెలియక నేను అడిగితే అందరిని విభూతి దొరికింది, నాకు కూడా ఇవ్వండి అంటే. అప్పుడు స్వామి అనుభవం లేదు, స్వామి అంటే మహా అవతార, మహాశిర్డి సాయి అవతార, దత్త అవతార, ఈ మాట తెలియదు కదా. లిబర్టీ తీసుకుని ఉండేది, నాకు కూడా విభూతి కావాలన్నాను. అప్పటికి అప్పుడు స్వామి ఇచ్చినారు, ఆమా క్యా చెయ్యే, యూస్ టు టాక్ టు మీన్ హిందీ, క్యామా క్యా చెయ్యే, ఏమి విభూతి. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ దర్శన్ ఆఫ్ అవర్ స్వామి వారు. మళ్ళీ
1: 1965 లో సావంత్ గారి ఇంట్లో మీరు స్వామిని చూసినప్పుడు మీ పేరెంట్స్ కి స్వామి ఏం చెప్పారు, పుట్టపర్తి రమ్మన్నారా?
2: మా పేరెంట్స్ కు 1965 దసరాకు పుట్టపర్తికి రమ్మన్నారు. పుట్టపర్తికి రమ్మంటే మై ఫాదర్ ఇస్ టు హ్యావ్ ఎ బిగ్ వ్యాన్, సో మేము 13 పీపుల్ ది గ్రూప్ అక్కడ మేము పోయినాము పుట్టపర్తికి. అప్పుడు వి మిస్డ్ అవర్ రూట్, చాలా లేట్ వచ్చినాము పుట్టపర్తికి. పాపం స్వామివారు మాకోసం కాసుకొని ఉన్నారు, ఇమీడియట్లీ హీ కేమ్ టు ద క్యాంటీన్ అండ్ సెడ్ బాంబే వాడు వచ్చినారు. అప్పుడు పాత క్యాంటీన్ ఉంది, బాంబే వాడు వచ్చినారు, వాళ్ళకు చపాతి అలవాటు, చపాతీలు చేసినారా? వాడు అవునని స్వామి అన్నారు. అప్పుడు వాడు వంటవాడు మాకు చపాతీలు పెట్టేది, స్వామి దానిపైన నెయ్యి పూసేది. అది ఎంత ప్రేమమ్మా, మేము ఎవరు కాబట్టిమ్మా, చాలా ప్రేమం సాయి దయతో స్వామి చాలా ప్రేమం ఇచ్చినారు మాకు. అది అయింది.
1: మరి మీరు బాంబే నుంచి పుట్టపర్తి దాకా వ్యాన్ లో వచ్చారు, అప్పట్లో పుట్టపర్తి ఎట్లా ఉండేది కొంచెం కొంచెం చెప్పండి.
2: పుట్టపర్తి అంటే అప్పుడు మా అంత శాండే ఉండింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఓల్డ్ ప్రశాంతి నిలయం అండ్ అక్కడ ఫ్యూ హౌసెస్ స్మాల్ స్మాల్ రూమ్స్ కట్టినారు వాడు. ఇప్పుడు ఈస్ట్ ప్రశాంతి ఉంది, అక్కడ స్మాల్ రూమ్స్ ఉన్నాయి కింద పాత రూమ్స్. వన్ ఆఫ్ ది రూమ్స్ లో మాకు స్వామి మిస్టర్ రతన్ లాల్ తో ఉండమన్నారు. మిస్టర్ రతన్ లాల్, మిసెస్ రతన్ లాల్, దేర్ హిస్ సిస్టర్ అండ్ నీస్ అచల అండ్ మా 13 పీపుల్, మేము మా గ్రూప్ అంతా అక్కడ చేరింది. అండ్ అక్కడ ఏమి స్వామి చెప్పినారు, చాలా ఇన్కన్వీనియన్స్ కదా, బాత్రూమ్స్ కూడా లేవు, ఇక్కడ బెడ్రూమ్స్ లేవు, డైనింగ్ హాల్స్ లేవు. మేము చెప్పినాము స్వామి ఉంటే చాలు మాకు, మాకు స్వామి ఉంటేనే చాలు మేము చెప్పినాము. మళ్ళా అక్కడ అచ్చయ్య అని ఒక చాకలవాడు ఉన్నాడు బయట బయట వాళ్ళ దగ్గర కొన్ని బాత్రూమ్స్ కట్టినారు వాడు, అక్కడ మేము పోయేది. ఇంకా అట్లా అరేంజ్ చేసినాము.
1: అప్పుడు చిత్రావతి బాగా,
2: చిత్రావతి అప్పుడు బాగా ఇది ఇది చూసినాము అప్పుడు అంతా. మళ్ళీ అక్కడ కల్పవృక్షం ఉంది, కల్పవృక్షం చూసినాము. ఓల్డ్ ప్రశాంతి నిలయంలో వి యూస్ టు కాల్ దెమ్ హీనా వృక్ష, హీనా వృక్ష వైట్ ఫ్లవర్స్ కింద పడేది. అబ్బా ఏమి సుగంధం, చాలా సుగంధం. పవిత్రమైన వాతావరణంలో దివస్వరూప్ స్వామి కనపడేది. ఏం చెప్పేది నేను, నాకు భాష సరిగ్గా రాదు, కానీ ఆ చైతన్యమూర్తి కళ్ళు ముందురుంది ఇంకా కూడా.
1: మరి ఆ దసరా సెలబ్రేషన్ లో ఎట్లాగా గడిచిందో చెప్తారా?
2: చెప్తాను నేను. అప్పుడు ఏమైంది, నెక్స్ట్ మార్నింగ్ భజన్ మందిరంలో మేము వచ్చినాము. ఎవరు పాడుతా ఉన్నారు అక్కడ, మథురాధిపతి నంద ముకుంద, మెలడియస్ వాయిస్, వెరీ టచింగ్ వాయిస్. నేను ఐ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్, ఎంత బ్యూటిఫుల్ వాయిస్ లో ఎవరు పాడుతా ఉన్నారని. అప్పుడు నాకు తెలిసింది హీ వాజ్ మిస్టర్ రాజారెడ్డి గారు. దట్ వాజ్ మై ఫస్ట్
1: ఇంట్రొడక్షన్
2: త్రూ హిస్ వాయిస్ వాయిస్ ఓన్లీ. పెళ్లి అయినంత వరకు వాయిసే సరిగ్గా చూసిందిలే. మళ్ళా అక్కడ అంత విని తర్వాత నెక్స్ట్ మార్నింగ్ స్వామి మాకు ఇది చూపినారు, ఏమి విభూతి అభిషేకం. కస్తూరి గారు పెద్ద పాట్ అట్లా,
1: అది
2: జరిగింది ఒక నాకు తెలిసిన వరకు ఒక వుడెన్ స్టేజ్ ఉనింది. అప్పుడు పూర్ణచంద్ర హాల్ లేదు, అప్పుడు కులవంత మండపం ఏమి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, కానీ పూర్ణచంద్ర హాల్ కూడా లేదు. అక్కడ మేము ఆ వుడెన్ స్టేజ్ పైన స్వామివారు ఈ భజన మందిరంలో స్వామి
1: షిరిడి
2: బాబా సచ్చి పెట్టారు, దానికి ఇది చేసినారు,
1: విభూతి
2: అభిషేకం చేసినారు. చాలా గొప్ప, మేము చూసి అంతా వివర్ థ్రిల్డ్.
1: అది ఎంతసేపు జరిగేదన్నమా?
2: అది దగ్గర 1 అవర్, 1.5 అవర్స్ జరుగుతుంది టు మై నాలెడ్జ్. ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్లీ, బట్ అంతే. తర్వాత
1: అంటే స్వామి ఎట్లా చేసేవారు ఆ విభూతి అభిషేకం చెప్తారా కొంచెం?
2: విభూతి అభిషేకం పెట్టేటప్పుడు స్వామి యూస్ టు బి వెరీ సీరియస్, హిజ్ మూడ్ వాజ్ డిఫరెంట్. మళ్ళా సడన్ గా వచ్చి స్టేజ్ పైన వచ్చి హీ యూస్ టు
1: స్లీవ్ పైకి
2: వెత్తి స్టార్ట్ చేసేది. స్వామి ఎప్పుడు ఆ పాట్ లో చేయి పెట్టేటప్పుడు విభూతి అభిషేకం జరిగేది, స్వామి అక్కడ నుంచి చేయి తీస్తానే, కస్తూరి గారు ఊరికే పాట్ పెట్టుకుని ఉండేది, ఏమి దాంట్లో వచ్చేది కాదు. అట్లా అయింది. అండ్ భజన్ జరిగేది, భజన్ పాడుతా ఉన్నారు. అప్పుడు చాలా మంది పాడుతా ఉన్నారు, మిస్టర్ రాజారెడ్డి గారు, ఇంకా విజయమ్మ, మళ్ళీ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్, ఇంకా ఎరడీస్ దేవరంతా భలే పాడుతా ఉన్నారు. ఈ కాలంలో కూడా మన స్టూడెంట్స్ భలే పాడుతా ఉన్నారు, భలే పాడుతా ఉన్నారు. వి రియల్లీ అప్రిషియేట్ అండ్ లైక్ దేర్ భజన్స్ సో మచ్.
1: స్వామి అభిషేకం చేసినప్పుడు అభిషేకంలోంచి ఏదైనా రావటము?
2: స్వామి అభిషేకం చేసేటప్పుడు నా పైన ఒక జెడ్ అని జెమ్ ఉంటుంది, అది పడింది. పడితే నాకేం తెలీదు కదా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను స్వామి చేతికి ఇచ్చిన, స్వామి అది కింద పడింది, మీరు తీసుకోండి చెప్పేది. ఓ నో, ఇట్ ఈస్ మెంట్ ఫర్ యూ, నీ కోసమే అది పడింది, అది నీ మంగళసూత్రంలో వేసుకోమా అని చెప్పినారు. నిజంగా అట్లా చేసినాం మేము. తర్వాత స్వామి సాయంత్రము, ఆ దసరా రోజు సాయంత్రము మా పేరెంట్స్ కు డయస్ పైన, వుడెన్ డయస్ పైన అంతా అరేంజ్ చేసి అక్కడ పాడమన్నారు. మేము అంతా అక్కడ కూర్చున్నాము, నేను కూడా మా పేరెంట్స్ వెనుకలు కూర్చొని గమ్మను ఉన్నా, ఎందుకంటే సంగీతం అంటే ఏమి తెలియదు.
1: అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు?
2: అప్పుడు ఐ వాజ్ జస్ట్ 19, 19. మళ్ళీ ఏమైంది, అక్కడ మా ఫాదర్ కు స్వామి చెప్పినారు, దీక్షిత్ భోలా భండారి గావ్. అప్పుడు స్వామితో మాకు ఎవరికి భయం లేదు, ఎందుకంటే పరిచయం లేదు కదా. కాబట్టి దడక్కన్ మై ఫాదర్ సేడ్, అభినయ్ అభినయ్ స్వామి లాస్ట్ మే గాత హై. స్వామి సేడ్, దయాసాగర్ స్వామి, స్వామి సేడ్ ఓకే ఓకే లాస్ట్ మే గావ్. అండ్ దెన్ హీ ఇంట్రొడ్యూస్ మై పేరెంట్స్ టు ద క్రౌడ్. హీ సేడ్, దీక్షిత్ దంపతులు ఫ్రమ్ బాంబే, బాంబే నుంచి వచ్చినారు, భక్తి పాటలు పాడతారు, స్వామిస్ పాత డివోటీస్, షిరిడి సాయి అవతారా పాట డివోటీస్ అది అంతా
1: చెప్పారు.
2: భలే ప్రశంస చేసినారు, ప్రశంసినారు. మళ్ళా తర్వాత ఇంటర్వెల్ లో మేమంతా లోపల పోయినాము, స్వామి పాద నమస్కారం ఇస్తా ఉన్నారు కాబట్టి. దడక్కన్ స్వామి నా దగ్గర వచ్చినారు, అన్నారు తుమ్మై గావుగి యూ వోంట్ సింగ్. నేను చెప్పిన, స్వామి నాకు పాట పాడేది రాదు, నాకు సంగీతం వినేదానికి బాగుండి ఇష్టం, కాని పాడేదానికి నాకు రాదు స్వామి. నౌ నై నై ఆశ్యతుం గావుగి అని చెప్పినారు, ఆజ్ఞ ఇచ్చినారు. హీ గేవ్ మీ విభూతి, మెటలైజ్డ్ విభూతి గేవ్ టు మీ. మళ్ళీ నా తలపైన చేయి పెట్టి ఆశ్యతుం గావుగి అన్నారు. కానీ ఆ రోజు కూడా నాకు దడక్కని ఎట్లా నాకు రాలేదు ఏమి. నేను పేరెంట్స్ వెనుకాల కూర్చుని తాళం మంత్ర ఉంటాయి. మళ్ళా స్వామి అన్ని లాంగ్ లాంగ్ లాంగ్ రోప్ ఇచ్చినారు నాకు, ఇప్పుడు పాడుతుంది, రేపు పాడుతుంది, మొన్న ఎప్పుడైనా పాడుతుంది కదా అని. మళ్ళీ స్వామి మోదీ బంగ్లాలో వచ్చినారు బాంబేకు.
1: అంటే దసరా సెలబ్రేషన్ అక్కడితో అయిపోయింది.
2: దసరా సెలబ్రేషన్ అయిపోయింది. తర్వాత ఒకసారి స్వామి 1966-1967 మధ్యలో మోదీ బంగ్లాకు వచ్చినారు
1: బాంబేలో.
2: బాంబేలో వస్తే మా ఫాదర్ షిరిడి శ్రీ సాయిబాబా అని ఫస్ట్ మరాఠీ పిక్చర్ షిరిడి అవతార పైన చేసింది, అది చూపినారు. భలే సంతోషంగా ఉన్నారు ఆ రోజు స్వామి,
1: భలే ప్రే
2: చూసినారు, మొత్తం పిక్చర్ చూసినారు. దాంట్లో ఒక చిన్న పాప ఉన్నింది పిక్చర్ లో, అది నేను. దట్ టైమ్ ఐ వాజ్ 8 ఇయర్స్, సో ఐ వాజ్ హరిజన్ పాప. హరిజన్ పాప అక్కడ ఉన్నాము. అండ్ ఐ యూస్ టు డూ ఆల్ సేవా టు స్వామి, అక్కడ చెత్త తోసేది, ఇది అది ఆ పని చేసేది,
1: సినిమాలు
2: చేసేది. సో నేను హరిజన్ పాప జిప్రి ఆ టైంలో, అది అంతా చూసినారు స్వామి, భలే సంతోషంగా ఉన్నారు అప్పుడు. తరువాత మోదీ బంగ్లాలోని హీ వాజ్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి సమ్ క్వశ్చన్స్. నా దగ్గర వస్తే నా ఫాదర్ చెప్పినారు, టుమారో బికాస్ ఐ వాజ్ గివింగ్ పేపర్స్ సంస్కృత్, సంస్కృత్ ఆనర్స్ నేను చేసిన కాబట్టి లాస్ట్ పేపర్ వాజ్ భగవద్గీత. సో స్వామి సార్, కల్ పేపర్ ఆయ్ క్యా సబ్జెక్ట్ క్యా భగవద్గీత స్వామి, క్యా మాలూమ్ భగవద్గీత కా, లైక్ అ ప్యారెట్ హాస్ స్టార్టెడ్ సేయింగ్ మెనీ థింగ్స్ యు నో, దే వర్ హార్డ్లీ 11. సో నేనంతా చెప్పేరకు స్వామి అన్నారు, వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ గీత, గీతాక మర్మ క్యా హై. నేను గీత స్టూడెంట్స్ చెప్తారు అట్లా అంత చెప్పినా. నో నో నో నో నో, హీ సేడ్ గీతాక మర్మ హై ధర్మ, గీత స్టార్ట్స్ విత్ ద వర్డ్ ధ అండ్ ఎండ్స్ విత్ ద వర్డ్ మ, ధర్మ. ఐ సెడ్ విచ్ రిలీజన్ స్వామి, హిందూ రిలీజన్? హి సెడ్ నో, ధర్మ కా మతలబ్ హిందూ ముస్లిం వో నహీ హై, ధర్మ యాని డ్యూటీ, డ్యూటీ విత్ లవ్, డ్యూటీ విత్ లవ్ ఇస్ ధర్మ. సో గీతాస్ జిస్ట్ మర్మ ఇస్
1: లవ్,
2: ధర్మ,
1: ధర్మం,
2: ధర్మం. దెన్ హి సెడ్ విచ్ శ్లోకాస్ యు నో ఫ్రమ్ భగవద్గీత. ఐ స్టార్టెడ్,
1: మీరు
2: भगवद्गीता में जो यानी शास्त्र भूतानम है उसका योगिक अर्थ समझो, योगिक अर्थ समझो. देन ही गिव मी ब्यूटिफुल शॉर्ट उपन्यासम ऑन दैट श्लोका. सो मेनी थिंग्स यू नो. एंड देन आई टुक पाद नमस्कार. वी सेड कल पेपर है, कल पेपर है. नेक्स्ट मॉर्निंग व्हेन आई वेंट फॉर माय एग्जामिनेशन एंड आई ओपन्ड पेपर, या निशा सरोभूतानाम एक्सप्लेन. देन What is the gist of Bhagavad Gita? My God, Swami whole test. paper Swami has told. Leak cheshinaru Swami. And I got distinction in that paper. Naturally, it was Swami's Leela. Then afterwards, we were called to Hyderabad in 1968. Shivam Bhumi Pujanam unindi. So, 68 lo Hyderabad, Mamandara Rammanaram Swami garu. స్వామివారు రమ్మంటే మేము పోయినాము అక్కడ శివం భూమి పూజనం.
1: భూమి పూజ.
2: అండ్ దట్ టైమ్ వీ వర్ భగవంత్ డాక్టర్ భగవంతం గారు గెస్ట్ అండ్ వీ యూస్ టు కమ్ టు సత్యమూర్తి గారి హౌస్ ఎవ్రీ నౌ అండ్ దెన్ బికాస్ స్వామి వాజ్ దేర్ యూస్ టు కాల్ అస్. అండ్ వన్ రూమ్ లో స్వామి ఉన్నారు, వన్ రూమ్ లో మా వాద్యాలు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఉండే. అండ్ మై సెల్ఫ్, మై ఫాదర్, మదర్, బ్రదర్ and my two uncles
1: and the family and
2: family and flutist kuda ramana flutist kuda matha vachinaru Mr. Kinkre. The whole group went there. And Mrs. Saur, Swami's path devotee, she was also called for that. So she was also with us. So my group anta akkada poyedi appudu Swami aa room lo different vadyalu idi play chesedi. చాలా ఆనందంగా మేము ఉన్నాము ఆ టైం. ఎట్లా స్వామి ప్లే చేసి మాకు చూపేది, హార్మోనియం కాని, కంజీరి, మంజీరి, తాళం, ఇది అంతా ప్లే చేసి చూపేది. అండ్ మళ్ళా నాతో అన్నారు, అభి గావ్ గావ్ గానా షురు కరు. దెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ విత్ మై మదర్. హీ జస్ట్ ఆస్క్ మై మదర్ టు కీప్ క్వైట్ అండ్ హీ ఆస్క్ మీ టు కంటిన్యూ. That time I started singing solo, my solo bhajans, you know. And afterwards, he taught Madhava Murahara to my mother, Chitta Chora to my mother.
1: Ah, bhajans nirpicharu.
2: And naku Sai Satyapalana nirpicharu.
1: Swami etla nirpicharu okkasari cheptara aa paatu.
2: Ante nenu simple ga paadedi.

0: ఇప్పుడు గొంతు పోయిందిమా, నేను ఎట్లా చెప్తా ఉన్నా. ఇట్లా నేర్పించింది
1: ఫస్ట్ భజన్ స్వామి నేర్పించింది.
0: ఎస్, అండ్ దెన్ వెన్ హీ కేమ్ టు బాంబే తర్వాత అప్పుడు అడిగినారు, ఈ సాయి సత్యపాలన నీకు ఎవరు నేర్పిస్తున్నారు మా, హిందీలో అడిగినారు. కిస్నే సిఖాయా సాయి సత్యపాలన? ఐ ఇమీడియట్లీ సేడ్, స్వామి ఆపని సిఖాయ, మీరు నేర్పించినారు స్వామి హైదరాబాద్ లో. ఠీక్ హై, ఠీక్ హై, యూ వాంటెడ్ టు టెస్ట్ మీ, వాట్ ఐ సెడ్, వాట్ ఐ వుడ్ సే, నేనే అహంకారం స్వామికు. అసలు టూ థింగ్స్ అంటే శ్రీ రెడ్డి గారు యూస్ టు టెల్ మీ, స్వామికు అహంకారం అండ్ అసత్య, దీస్ టూ థింగ్స్ స్వామి యూస్ టు హేట్. ఈ టూ థింగ్స్ తో దూరం ఉంటే నీ స్వామి ప్రీతి దొరుకుతుంది. స్వామి దగ్గర పోవాలంటే అహంకారం వద్దు, అసత్య వద్దు. బీ సింపుల్ అండ్ సిన్సియర్ స్వామి, విల్ ఆల్వేజ్ లైక్ యూ, హీ విల్ ఆల్వేజ్ లవ్ యూ, హీ విల్ నాట్ ఓన్లీ షోర్ హిజ్ గ్రేస్ బట్ హీ విల్ పోర్ హిజ్ గ్రేస్. రెడ్డి గారు,
1: మీ లైఫ్ అంతా మీరు స్వామితో ఎక్స్పీరియన్స్ చేసింది ఇది.
0: తర్వాత ఈ 1968 లో లతా థియేటర్లో అఖండ భజన్ జరిగింది, అప్పుడు కూడా మేము పాడినాము. అప్పుడు కూడా అగైన్ అండ్ అగైన్ స్వామి వాజ్ ఇన్సిస్టింగ్ అపాన్ మై సింగింగ్ అలోన్. హీ యూస్ టు సే, నువ్వు పాడు, నువ్వు పాడు, పాడు.
1: సో అప్పటి నుంచి మీకు అలవాటు అయ్యింది?
0: అప్పటి నుంచి. ఇట్ స్టార్టెడ్ విత్ హైదరాబాద్ ట్రిప్.
1: మరి హైదరాబాద్ లో ఉన్న పాత భక్తులందరూ మీకు గుర్తున్నారమ్మా?
0: ఉమాపతిరావు వాడు వైఫ్ లలితమ్మ, ఉమాపతిరావు గారు, ఇంకా సత్యమూర్తి వాడింట్లో రాజలక్ష్మి, ఇంకా సుబ్బలక్ష్మి, షీ బికేమ్ ఫ్రెండ్ ఆఫ్టర్ వర్డ్స్, అండ్ వాళ్ళతో మేము అక్కడ ఉన్నాము. అంతే, వాళ్ళని చూసినాము అంతే.
1: సో తర్వాత మళ్ళీ మీరు పుట్టపర్తి ఎప్పుడు వచ్చారు?
0: తర్వాత చెప్తాను నేను. తర్వాత స్వామి అగైన్ కేమ్ ఇన్ 1968 టు ధర్మక్షేత్ర, ధర్మక్షేత్ర ఓపెనింగ్. అప్పుడు ఆల్ కమిటీ మెంబర్స్ ఇంటికి వచ్చినారు స్వామి. అప్పుడు మా ఫాదర్ ఇంటికి కూడా కార్లో బాంబేలో వచ్చినారు స్వామి. అక్కడ వచ్చి చాలా ఇక్కడ అక్కడ హీ వాజ్ మూవింగ్ అరౌండ్ అండ్ క్రాకింగ్ జోక్స్.
1: కార్లో
0: బాంబే, హీ వాజ్ వెరీ హ్యాపీ దేర్. అప్పుడప్పుడు మాతో మాట్లాడి జోక్స్ క్రాక్ చేసి అంతా సంతోషంగా ఉన్నారు, అండ్ మాకు కూడా సంతోషం ఇచ్చినారు. అది అండి. తర్వాత ఏం చెప్పేది, వెరీ చార్మింగ్ ఎలక్ట్రిఫైయింగ్ పర్సనాలిటీ, సాక్షాత్ చైతన్యమూర్తి మన స్వామి. తర్వాత హీ కాల్డ్ అస్ టు పుట్టపర్తి. ఇట్ వాజ్ సమ్వేర్ ఇన్ 1969 1970, ఇన్ బిట్వీన్, ఇన్ బిట్వీన్ 69 అండ్ 70. హీ కాల్డ్ అస్ టు పుట్టపర్తి, అండ్ పుట్టపర్తిలో మాకు పాఠశాల బిల్డింగ్ లో పైన ఉండే రూమ్స్ ఉండే, ఒక రూమ్ లో మాకు స్వామి తావిచ్చినారు. మై సెల్ఫ్, మై మదర్ అండ్ మై ఫాదర్, అండ్ బాంబే గ్రూప్ వాజ్ ఆల్సో దేర్, మిసెస్ హల్దీపూర్, కుందా కార్ఖానీస్ అండ్ సో మెనీ గర్ల్స్ వేర్ ఆల్సో దేర్ అలాంగ్ విత్ అస్. దే యూస్ టు స్టే సమ్వేర్ ఎల్స్ అండ్ దే యూస్ టు కమ్ టు అవర్ రూమ్ ఇన్ ద మార్నింగ్. సో వన్ డే ఎర్లీ మార్నింగ్ సే అరౌండ్ 4:35 ఐ గాట్ ఎ డ్రీమ్. షుడ్ ఐ టెల్ యూ?
1: చెప్పండి అమ్మా.
0: ఆ డ్రీమ్ లో మా దైవతం, ఐఎమ్ ఒరిజినల్లీ షిర్డి సాయిబాబా స్టాంచ్ డివోటీ,
1: అండ్
0: మన స్వామి వారు అంటే షిర్డి సాయిబాబా మహా అవతారం కాబట్టి స్వామి మళ్ళా మళ్ళా పునఃప్రత్యయం ఇచ్చినారు నాకు. అదేమైంది అంటే అరౌండ్ 4:35 నాకు కల వచ్చింది. కలలో షిర్డి బాబా వచ్చి చేయి నుంచి జపమాల తీసేసి నాకు నా మెడలో వేసినారు. అంటే ఇంత బ్యూటిఫుల్ డ్రీమ్ వచ్చినాక దీస్ లేడీస్ కుందా కార్ఖానీస్ అండ్ నిర్మలా హల్దీపూర్ వచ్చి నన్ను లేపేదానికి వచ్చినారు. లే లే, నగర సంకీర్తనం ఉంది, ఇంకా తయారీ కూడా కాలే. అయ్యో, ఎందుకు లేపినారు మా నన్ను, ఎంత బ్యూటిఫుల్ కళ వచ్చింది, షిరిడి సాయి వచ్చి మెటరలైజ్ చేసినారు జపమాల నా మెడలో వేసి, ఏదో చెప్తా ఉంటే మీరు వచ్చినారు మధ్యలో, ఏమి చేసేది. వాళ్ళు అంతా నవ్వుకుంటా ఉన్నారు, ఏంత యంగ్ గర్ల్ కు షిరిడి బాబా అప్పుడే జపమాల ఇస్తారా, మెడలో వేస్తారా, పోపో అది అంతా ఊరికేని. అది అన్నారు. అరౌండ్ 8:30 కస్తూరి గారు కేమిటవరు. ఆ కాలంలో మహద్భాగ్యం కస్తూరి గారు స్వయంగా వచ్చేది పిలిచేదానికి. స్వామి బులాతా హే, స్వామి ఇస్ కాలింగ్ యూ ఫర్ ఇంటర్వ్యూ.
1: అందర్నీ
0: అందర్నీ మళ్ళా మేము హోల్ గ్రూప్ వీఆర్ సిట్టింగ్ వేసి ఏదో చెప్తా ఉంటే మీరు వచ్చినారు మధ్యలో. ఏమి చేసేది, వాళ్ళు అంతా నవ్వుకుంటా ఉన్నారు. ఏ ఇంత యంగ్ గర్ల్ కు షిరిడి బాబా అప్పుడే జపమాల ఇస్తారు.

0: దేర్ నియర్ ద
1: ఇంటర్వ్యూ
0: రూమ్. ఇంటర్వ్యూ రూమ్ లో కొన్ని పీపుల్ ఫ్రమ్ మెడ్రాస్ దేవర్ ఆల్సో టేకన్ ఇన్ సైడ్. మై పేరెంట్స్ అండ్ మై సెల్ఫ్ వీవర్ ఆల్సో టేకన్ ఇన్ సైడ్. బట్ హల్దీపూర్ అండ్ కార్ఖానీస్ దేవర్ బయట కూర్చోబెట్టినారు వాళ్ళకు ఇంటర్వ్యూ రూమ్ బయట. తర్వాత స్వామి అందరితో మాట్లాడినారు, అందరితో నిదానంగా అందరి ప్రాబ్లమ్స్ అందరితో బాగా అంత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అందరితో మాట్లాడి వాళ్ళకు సంతోషం ఇచ్చినారు. మా ఫాదర్ మదర్తో కూడా మాట్లాడినారు కానీ నాతో మాట్లాడలేదు. సడన్ గా నా దగ్గర వచ్చినారు, క్యా సార్ క్యా సమాచార్ అని హిందీలో అన్నారు, నన్ను సార్ అన్నారు. క్యా సార్ క్యా సమాచార్. అప్పుడు ఇంటర్వ్యూ రూమ్ నుంచి పైన రూమ్ పోయేదానికి అదే స్పైరల్ స్టెప్స్ ఉండే, ఆ స్టెప్స్ పైన ఇకమన్నారు అట్లా. అప్పుడు యాక్షన్ తోని నేను కొంచెం ఎక్కితే అక్కడ ఒక కర్టన్ ఉంది, ఆ కర్టన్ అట్లా తీసేసినారు. స్వామి కింద ఉన్నారు, నన్ను మెటక పైన ఇకమన్నారు. క్యా సమాచార అగేన్ హి ఆస్క్డ్ మీ. నేను దమ్గా చూస్తా ఉన్నా, నాకు ఏం చెప్పాలో తెలీదు. అప్పుడే జర్రని సౌండ్ వచ్చింది. స్వామివారు చేతి నుంచి జపమాల తీసేసి నా మెడలు వేసి చెప్పినారు, సపనా సచ్వ డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ. నేను ఏమి అనుకోవాలా ఏమి అనాలా చెప్పండి. అక్కడనే నేను ఏడ్చినాను, ఎందుకంటే పొద్దున్న షిర్డీ బాబా వచ్చి ద సేమ్ థింగ్ హీ మెటరియలైజ్డ్ అండ్ నా మెడలు వేసినారు. తర్వాత ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ 1 or 2 hours 3 hours స్వామి వచ్చి ద సేమ్ థింగ్ హీ డిడ్. నేను అక్కడనే ఏడ్చినాను మా నేను అక్కడనే. మళ్ళా నా మెడలో నా మెడలో అది వేసినాక నేను బయట వస్తే, ఇంటర్వ్యూ రూమ్ బయట వస్తే, కుందా కార్ఖానీస్ అండ్ నిర్మలా అడ్డిపూర్ సోద జపమాల. ఏమి దేవర్ స్టంట్ ఏమంటే, నేను చెప్పిన సపనా సచ్చు అదేకో వాట్ స్వామి ఐ డన్ ఇన్ మై డ్రీమ్ అది అంతా చేసినారు. ఇట్లా స్వామి లీలాజ్ మేము మస్తుగా చూసినామ్మా. చెప్తా ఉంటే ఏడుపు వస్తుంది, ఏం చెప్పేది. ఒక్కొక్క మనిషి ఆయుష్యం అంటే ఒక్కొక్క బుక్ ఉంటుంది. మై లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిరాకిల్స్ ఉంది, వన్ ఆఫ్టర్ అనదర్ అట్లా ఉన్నది. హీ యూస్ టు లైక్ సాయి సత్యపాలన, హీ యూస్ టు లైక్ ఆదినారాయణ సాయి నారాయణ, అండ్ దెన్ హీ యూస్ టు లైక్ కమలనయన అండ్ శ్రీ రాఘవం. ఆ శ్లోక
1: మీరు నేర్చుకున్నారా?
0: అండ్ కేశవ మాధవ అండ్ హీ యూస్ టు ఫ్రమ్ డయస్ యూస్ టు ఆస్క్ మీ టు సింగ్ బై ఓన్లీ లిప్ మూమెంట్స్. కేశవ మాధవ అంటే కేశవ మాధవ సత్యపాలన సత్యపాలన అది అట్లా లిప్ మూమెంట్స్ తో
1: ఆ ఇన్స్ట్రక్షన్స్ తో
0: మేము పాడేది. మళ్ళా నేను పాడుతా ఉంటే స్వామి ఎంత సంతోషంగా క్రౌడ్ రియాక్షన్స్ చూసేది. చూడండి నేను ఇచ్చిన గొంతుతో ఆమె పాడుతా ఉంది, ఎందుకంటే నాకు సింగింగ్ అని తెలియదు. బికాస్ ఆఫ్ స్వామి వారు నేను నా లైఫ్ లో పాడుతా ఉన్నాను అప్పుడు. అండ్ స్వామి ఇచ్చిన గొంతుతోనే పాడినాను. మళ్ళా రెడ్డి గారు పోయినాక నేను పాడేదిలే, అప్పుడు గొంతు కూడా సుమారుగా పోయింది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు ఇట్ బట్ ఇట్లా అయింది. మేము ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పినాను, స్వామి అంటే ఇప్పుడు రెడ్డి గారు పోయినాక 5 సార్లు ఇంటర్వ్యూస్ ఇచ్చినారు మా స్వామి మాకు, అప్పుడప్పుడు పిలిచేది. అప్పుడు మేము చెప్పినాము, స్వామి బయట పాడుతా ఉన్నారు దయాసాగర కరుణాకర, మీరు దయాసాగర్ కంటే కూడా జాస్తి దయా ఉంది మీకు, ఎందుకంటే సాగర్ కు ఒక లిమిట్ ఉంటుంది, షోర్ ఉంటుంది. స్వామి దయాకు స్వామి కరుణకు షోరే లేదు. స్వామి కరుణ అపరంపార్, స్వామి దయా అపరంపార్, దానికి లిమిట్ లేదు, లిమిట్ లెస్. అంటారే అహేతుక్ కరుణా సింధు దయా
1: బౌండ్లెస్
0: బౌండ్లెస్ అట్లా.
1: స్వామి ఏమన్నారు దానికి?
0: స్వామి He gave us a beautiful smile. అప్పుడు కూడా స్వామి ఒళ్ళు బాగలేదు, ఆయన కూడా అప్పుడప్పుడు జోక్స్ క్రాక్ చేసేది, మాకు సంతోషంగా ఉండడానికి చెప్పేది. అప్పుడు చాలా మేము చాలా బాధగా ఉన్నాము కదా రెడ్డి గారు పోయినాక, అప్పుడప్పుడు అద్దు అంటే ఏడుస్తుంది, చూడు అద్దు అంటే ఏడుస్తుంది అని స్వామి అనేది. అప్పుడు తలపైన చేయి పెట్ట, శాంతిగా ఉండాల, ఎక్కడ పోయినాడు, నా దగ్గరనే ఉన్నాడు, నా దగ్గరనే ఉన్నాడు. నేను అంటే రాజాకు చాలా ఇష్టం, రాజా అంటే నాకు చాలా ఇష్టం, చాలా మంచివాడు, ఎక్కడ పోయినాడు.

0: కడపోలే, నా హృదయంలో ఉన్నాడు, ఏడ్చకూడదుమ్మా, ఏడ్చకూడదు చెప్పేది. అట్లా అంత స్వామి ఎంత అన్నారు. చాలా ప్రేమం, చాలా ప్రేమం, తనకి లిమిట్ లేదు.
1: ఇంతవరకు మీరు స్వామి చిరకాల భక్తులైన శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారి పరిచయ కార్యక్రమంలో మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో రెండవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1, 2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 2 ఆగస్టు ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 1వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

ఓం శ్రీ సాయిరాం. సాయి కున్నట్టి ఐశ్వర్య సంపదలకు సాటి ఐశ్వర్యమేమున్న తెచ్చోటనైనా, సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము అన్నారు స్వామి. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి, పరిప్లుత ప్రేమమూర్తి, పరివృత ప్రేమామృత వాహిని అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రేమపూర్వక నమస్సులు. పుట్టపర్తి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో గల శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణమిది. ఈ వార్షికోత్సవం సందర్భంగా మా శ్రోతలకు శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వసంతోత్సవ శుభాభినందనలు. సత్యసాయి భగవానుని అవతార లక్ష్యం, అవతార గమనం, అవతార నిర్దేశనం అన్నింటికీ కూడా లోకాతీతమైన ప్రేమే కేంద్ర బిందువు. ఆ బిందువు నుండి ఉత్పన్నమైన ప్రేమ తరంగాలు విశ్వవ్యాప్తమై కోటాను కోట్ల అంతరంగాలను ప్రేమ సుధా ప్రవాహంలో ముంచెత్తుతున్నాయి. అయితే నేడు సగటు మానవుని జీవితం ఎన్నో విధాలుగా ప్రాపంచికమైన ఒడిదుడుకుల మధ్య, ఆశలు ఆశయాలకు మధ్య నలిగిపోతుంది. సహజ సిద్ధంగా ప్రేమమయమైన మానవ హృదయం కొన్ని సందర్భాల్లో వ్యాకులపడుతోంది. మానవుడు తాను వచ్చిన దారిని, తన ఉనికికి మూలస్థానాన్ని అన్వేషిస్తూ దైవం కోసం పరితపించినప్పుడు అందుకు సమాధానంగా భగవానుడు, బంగారు, దైవాన్ని చేరుకునేందుకు చాలా సులభమైన మార్గం ఉంది. అది స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఈస్ ద వే టు గాడ్. నీ దైనందిన జీవితాన్ని ప్రేమతో ఆరంభించు, ప్రేమతో నింపుకు, ప్రేమతో గడుపు, ప్రేమతో ముగించు. ఇదే దైవాన్ని చేరే మార్గం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. నీ జీవితాన్ని ప్రేమతో పరిపూర్ణం చేసుకో, ప్రతినిత్యం ప్రేమతో జీవించు అన్నారు. అందుకు సమాధానంగా భగవానుడు, బంగారు, దైవానుకునేందుకు చాలా సులభమైన మార్గం ఉంది. అది స్టార్ట్ ద డే, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్.

ప్రేమే దైవం, దైవమే ప్రేమ. నీ జీవితాన్ని ప్రేమతో పరిపూర్ణం చేసుకో, ప్రతినిత్యం ప్రేమతో జీవించు అన్నారు. ఆ సత్యవాక్కుని, సత్యసాయి వాక్కుని నిత్య జీవితంలో ఆచరించి చరించడమే ధ్యేయంగా ప్రతి సాయి కుటుంబ సభ్యులు మలచుకోవాలి. స్వామి మాటే ప్రేమకు బాట. ఆ ప్రేమ బాటలో పయనించి మనందరం గమ్యం చేరాలనే సాయి స్ఫూర్తితో ఈనాటి నవ వార్షిక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ప్రతినిత్యం ప్రేమతో అనే ప్రధాన ఇతివృత్తంతో ఈరోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి. కార్యక్రమాలు విందాం, క్రమంగా ఆచరిద్దాం, అవ్యాజ ప్రేమకు చేరువవుదాం. మరొకసారి మా శ్రోతలకు, ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. భగవంతుడు ప్రతి జీవికి ప్రేమతో ప్రతిరోజుని ఒక అపురూపమైన కానుకగా అందిస్తాడు. అమూల్యమైన ప్రతిరోజుని ప్రేమసుమంగా వికసింపచేసుకోవాలంటే ఆ రోజుని ప్రేమతో ఆరంభించాలి. స్టార్ట్ ద డే విత్ లవ్. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగునా కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయమునందగా అర్హుడగును అని పలికిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మూర్తిభవించిన ప్రేమతత్వం. ప్రేమస్వరూపుడైన భగవాన్ బాబావారికి ప్రణమిల్లుతూ నేటి కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. భగవాన్ సుమధుర గళంలో ప్రేమ మాధుర్యాన్ని చవిచూద్దాం. ప్రేమ ప్రబోధం, స్వామివారి దివ్య సందేశం.

ప్రేమ స్వరూపులారా. ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. ప్రేమ దేనిని కోరదు, ప్రేమ ఎవరిని దూషించదు, ప్రేమ ఎవరిని బాధించదు, ప్రేమ నిస్వార్థము, నిర్మలము. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ప్రేమ అనగా నిస్వార్థం, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమల యందు కూడాను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ? దైవ ప్రేమ. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం కావిస్తుంది, వియోగులను సంయోగం కావిస్తుంది, పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ, దీన్ని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి. కానీ విశ్వభ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఇందులో కూడాను స్వార్థమున్నది, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధి గాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. నాయందు, నీయందు, వారియందు, వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.

జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు, పూజలు ఒకటే. అన్నింటిందుకు మనం ఏకత్వాన్ని భావించాలి. ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి. కేవలము హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకున్న వారమవుతాం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకును చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు. బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికీ సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు. సరి అయిన జవాబు కాదు. నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు. ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు, ఎవరికి వీలు కాదు. దీనికి ఒక చక్కని దృష్టాంతరము. ఒక పేపర్ ఉంటుండాలి, ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనము. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాము. కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు. అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటూ ఇటూ కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి. కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి. మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే. ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని, ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి. ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది. ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు, ప్రేమకు భయమే లేదు. ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. ప్రేమ ప్రేమ నిమిత్తమే ప్రేమిస్తుందే కానీ మరొక పదార్థ నిమిత్తమే కాదు. కనుక ప్రేమ ఫర్ ప్రేమ, ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క నిర్భయంగా ఉండేటువంటిది. ప్రేమ పరులను బెగ్ చేయనటువంటిది. ఈ మూడు గుణములకును ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. ఒకనొక సమయంలో ఒక రాజు వేట మార్గమే అరణ్యానికి వెళ్లాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు, దాహం వేసింది. కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఈ రాజు కూడాను అతన్ని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. అక్కడనే కూర్చున్నాడు రాజు. ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు. నేను ఒక దేశపు రాజును, వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను, అలసిపోయాను, మీ కుటూరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందంతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు. దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు. స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి, తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. రాజు పూజా రూములో ప్రవేశించాడు. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవాది దేవా, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను,
కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు, నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి, ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి, అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. అయ్యా, నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు. నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు, నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు, భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను, నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైనటువంటి ఆహారం అక్కర్లేదన్నాడు. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్గు చెయ్యడు, భగవంతుడు ఏది కూడా నువ్వు అడగనక్కర్లేదు, అన్ని తానే సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు. కనుకనే రామాయణం నందు కూడాను

0: కథనకై మడియు జటాయు కడకు నేగి సద్గతి గలిగించడే అడుగకువే ఓ మనస. శబరి అడిగిందా, జటాయు కోరిందా? ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు. ఏంటి అడగనక్కర్లేదు. ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం. ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ, ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం. ప్రాప్తించడము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు, ఇవి ప్రవృత్తి ధర్మములు. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ఏదో నీవు గాదుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు, అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మనల్ని పెట్టాలి, అప్పుడే మనకు అవసరమైన అన్ని కూడా తానే అందిస్తుంటాడు. ఏది నీకు అవసరమో, ఏది నీకు అనవసరమో, ఏది నీకు మంచిదో, ఏది నీకు చెడ్డదో తెలియదు. కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు. ఈ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. కనుక అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్సుతో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. అంతటి విశ్వాసం ఈనాటి మానవులు యందు లేదు. ఈ విశ్వాసం లేకపోవటం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. అన్నింటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం. కనుక నీ భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు. ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, ప్రాకృతికి అతీతమైనటువంటిది. అది ఒక పరిమితం లేనటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుకుందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క భాగాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. పిల్లలు ఉంటుంటారు, పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికే ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. కాదు కాదు, అది సరైన ప్రార్థన కాదు. అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది. అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు. అయితే అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో అప్పుడు మనము కొన్ని కొన్ని కోరక తప్పదు. అడగకుండా అమ్మాయినా భూవ పెట్టదు. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధం, కానీ డివైన్ మదరు ప్రాకృత సంబంధం కాదు, నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం. నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు. ఏది చేసినా అందుకో, ఏది ఇచ్చినా అందుకో, ఇది మంచా చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. నీ యొక్క దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును, కానీ రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి డాక్టర్ క్లీన్ మిక్సర్ ఇస్తుంటాడు. ఈ క్లీన్ మిక్సర్ అనేటువంటి చేదుగా ఉంటుంది, కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు, ఈ కష్టానికి మనం ఏమాత్రము వదలకూడదు. అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధమైన శ్రమలకు వచ్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు. ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుండాలి. బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు. కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లం, పిచ్చి బట్టి రసము పీల్చకున్నాను. ఒక వజ్రమునైనా కూడాను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది. ఆ కటింగ్ షో చేయకపోతే దానికి సరైన విలువనే రాదు. ఒక బంగారునైనా మనం నిప్పులో వేసి కాల్చి చుట్టుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది. కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నామంటే దీంతో దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది. శులకంగా మనం భావించరాదు, కానీ అది చాలా పవిత్రమైనటువంటి సూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును, అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును, కానీ అది లోకాతీతమైనటువంటి యొక్క తత్వము. అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడా పొందాలి. నిన్న చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం, ఈ అహంకు పుట్టినటువంటిది మనసు, మనసుకు పుట్టినటువంటిది వాక్. కాబట్టి వాక్కు మనసు బిడ్డ, మనసు అహం బిడ్డ, అహము ఆత్మ బిడ్డ. కాబట్టి ఆత్మకు అహం సన్, ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్, ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే. అందరి ఎందుకు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమ తత్వము. ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు. సర్వుడు ఎందుకు ఉండేటువంటి యొక్క ఏకత్వం ఏమిటి? అదే సత్చిత్ ఆనందం. అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి, కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం. కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము, మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు, నీవు అనుభవించలేకపోయినంత మాత్రం చైతన్యం లేకపోలేదు. ఉన్నది ఉన్నది ఉన్నది, దీనినే బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు. ఈ బీయింగ్ నే సత్ అన్నారు, అనగా ఎప్పటికీ ఉండేటువంటిది, వచ్చి పోయేటువంటిది కాదు, రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. ఇది ప్రాకృతమైనటువంటి భావములు. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు, అక్కడే ఉన్నాడు. హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది. అంతేకాని రావటం పోవటం లేదు. మీకందరికీ తెలుసును, ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు, అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు. అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కారణంలో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు. పెద్దల మాటలు మనం విశ్వసించాలి. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు. ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది. కానీ బాలుడు లౌకికం తెలియనటువంటి వాడు ఈ విష్ణు వచ్చి నాయనా నీకేం కావాలని ప్రశ్నించాడు. బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణం లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు, నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు? భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు. ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు. నీవెక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి. మూడు ఒకటి కావాలి, అప్పుడే నేను నీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను. నీవు ఇంటి దగ్గర భగవంతుణ్ణి దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి వరం తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు. చెప్పినట్టుగా తపస్సు చేశావు, తలచినట్టుగా తపస్సు చేశావు, కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పమునకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి. ధ్రువుడు చెప్పాడు, స్వామి నేనేదో ఒక చిన్న పెంకుటి ఒక్కొక్క దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజుముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసనలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క. కానీ నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి. ఆ గాజు ముక్కై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజు ముక్క నాకు అక్కర్లేదు అన్నాడు. చక్కగా పట్టాడు భగవంతుడు. ఎక్కడ సంకల్పించడం ఒక్కటి, ఆచరించడం ఒక్కటి, రెండూ ఒక్కటైపోయినాయి. కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు. ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది. కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ. దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది. కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు. చూసారా, త్రికరణ శుద్ధి. ప్రతి భావములకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఒక్కటి అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు. కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే. చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి ఈ వాక్. మైండ్ యొక్క బిడ్డ. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది. కనుక నీ తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి. న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మభావములు వచ్చింది రాలే మనసుకు రాలేదు. కనుక నేను తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు. సంబంధమేమో కొడుకు తండ్రే. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు. దుర్మార్గుడు గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు. కనుక నారాయణుడు ప్రియుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు, నామరూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. కనుకనే మనం నామరూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి. ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది. కానీ త్యాగం అంటే ఏమిటి? కేవలం దేహభావం త్యాగం చేయటం కాదు, భావిద్యలను వదలటం కాదు, ఆస్తిపాస్తులు వదలటం కాదు. ఏది త్యాగం చెయ్యాలి? మానవుని ఆవరించినటువంటి యొక్క రాగద్వేష అసూయాదులు త్యాగం చెయ్యాలి. ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం. ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కళ్ళుకు పొర వచ్చింది, పొరం తీస్తే చాలు, దృష్టి నీకు లభిస్తుంది. నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు. అదేవిధంగా నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి. వాటిని ఇదే త్యాగం. త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు, దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి. ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది. అది నీ రైట్. కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది, దైవం నుంచినే వచ్చినటువంటిది. దైవం నుంచి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం. మేఘమునంతా సూర్యుని నుంచినే పుట్టాయి, ఆ మేఘం తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి. కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే. ఇవన్నీ ఏమిటి? ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్, కొద్దిలో కదిలిపోతాయి. దీనిపైన మనకెందుకు ఈ ద్వేషం? అదే విధంగానే కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి. అప్పటిలో శాంతిని వహించాలి. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము. ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము. ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు ఈ మేఘములు కూడా పరిగెత్తుంటాయి, ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి. ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనేలేదు. దేనినైనా సాధించలేకపోవచ్చును, కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు. సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును. కనుకనే ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై. పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. నీ బాధలు నీకెంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి. నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటుందని సత్యాన్ని గుర్తించాలి. కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి. అది ఏ సెల్ఫ్ ఎన్క్వైరీ అని. ఈ సెల్ఫ్ ఎన్క్వైరీ అనగా ఏమిటి? తనకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు. తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే. నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే. నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే. నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే. అన్నింటినీ కూడా పవిత్రమైన అటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి. అప్పుడు ద్వేషములకు అవకాశమే లేదు, ఇంకా అసూయకు మదిలే స్థానం లేదు. కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, నిరహంకారమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఇది నిజమైనటువంటి భక్తి.
1: భగవాన్ ప్రేమ ప్రబోధంతో ప్రేమాంకురాలు మొలకెత్తిన ఈ తరుణంలో ప్రభాత వేళని ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు అనువైన సాధనాలు ఓంకారం, సుప్రభాతం. ఓంకారం మనలో ఉన్న దివ్యత్వం వైపు దారి చూపిస్తే, సుప్రభాతం మాయ అనే దుప్పటిని తొలగించి జీవునిలోని దేవుణ్ణి ప్రేమతో మేల్కొల్పుతుంది. నిశీధి నిశ్శబ్దం కరుగుతున్న ప్రశాంత ప్రత్యూష సమయంలో ఓంకారంతో ప్రారంభించి ఆ ప్రేమావతారికి అర్పించే ప్రథమ ప్రసూనం సుప్రభాతం. జగత్తు అంతటికీ మంగళాశాసనం. భగవంతునికి సమర్పించే తొలిసేవ సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను సోదాహరణంగా వివరించే శ్రీ కోటా శివకుమార్ అందిస్తున్న ప్రభాతం ప్రభావం అనే ప్రసంగం ఇప్పుడు విందాం.
2: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ, సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరాం. ఈనాడు పవిత్రమైన రోజు, ఒక ఆరాధనగా మనం చేసుకోదగ్గ రోజు. ఎందుకంటే స్వామి అందించిన ఒక శబ్ద తరంగాల వేదాంత భక్తి ఘోష సత్యసాయి మీడియా సెంటర్. తెలుగు ఛానల్ వార్షికోత్సవం రోజు మనము పొద్దున్న పూటే కూర్చుని సత్యసాయి సుప్రభాతం గురించి చర్చించుకోవడం స్వామి మనకి అందించిన అదృష్టంగా భావిస్తాం. మనమందరం కూడా సత్యసాయి సుప్రభాతము చేసుకునే ముందరే ఓంకారం అనేది 21 మార్లు చేసుకుంటూ ఉంటాం. ఏమిటి దీని ప్రత్యేకత? స్వామి మనకి చెప్తారు, ఓంకారం అనేది అకార ఉకార మకారాలు కలిసిన ఒక ధ్వని. ఆ ధ్వనిలో సర్వ సృష్టి ఉంది, అందువల్ల దీన్ని ప్రణవం అంటారు అని స్వామి చెప్తారు. ఓంకార సాధనతో మన మొత్తము స్థితి మారి ఒక పవిత్రత మనలో చేకూరి భగవంతుణ్ణి మనలోకి చేర్చుకోవడానికి, మన హృదయ స్థాయిగా చేయడానికి ఒక అర్హత మనకు వస్తుంది అని స్వామి చెప్తారు. సరే, మనం 21 మార్లు ఓంకారం చేసుకుంటాం. ఈ 21 అన్న సంఖ్యకి ఏమిటి ప్రత్యేకత అన్నది మనము చాలా క్లుప్తంగా చూసుకున్నాం. స్వామి అన్నారు ఒక డిస్కోర్స్ లో, మానవుడు అనగా దశేంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కోశాలు, పంచ ప్రాణాలు వెరచి 20. దశేంద్రియాల్లో మొట్టమొదట 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనకి పనులు చేసే చేతులు, కాళ్ళు, వాక్కు అంటే ఓకల్ కార్డ్స్ అని చెప్పుకోవాలి. తర్వాత మనకి 2 ఇంద్రియాలు, దేనితో అయితే జనరేటివ్ ఆర్గన్స్ అంటాము, లేక మనకి గుహ్య స్థానాలు ఉన్నాయో అటువంటి వాటి మర్మస్థానాలు, వాటిని కలుపుకుని 5 కర్మేంద్రియాలు. ఇక 5 జ్ఞానేంద్రియాలు, అవన్నీ కూడా మన ముఖంలోనే చూపెట్టబడ్డాయి, ఉంచబడ్డాయి. నేత్రాలు, నాసిక, రసనము, శ్రోత్రము, చర్మము, ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటే ఏవి అయితే వాటి స్పర్శ ద్వారా, వాటి గ్రహణం ద్వారా మన లోపలికి మనకు ఒక విషయం తెలియబరుస్తున్నాయో అవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అవుతాయి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిసి 10 దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలను ఒక రథంలో రథంగా పెట్టుకుని, 10 గుర్రాలుగా పోల్చిన రథంలాగా పెట్టుకుని నడిపేవాడు దశరథుడు అని స్వామి అంటారు. ఆ దశరథుడి తనయుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ దశేంద్రియాలు కూడిన ప్రతి జీవి, వారి కర్మ గనక గొప్పగా ఉండి, వారి అదృష్టం బాగుంటే ఆ సాకేత నగరము అన్న, అయోధ్య నగరము అన్న హృదయంలోనే, వారి హృదయంలోనే పరమాత్మ జన్మ శ్రీరాముడిగా అయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మ రామాయణం మనకి చెప్తుంది. అదేవిధంగా ఈ దశేంద్రియాలు కలిగిన ఈ జీవి ఇంకొక 10 విషయాలు అక్కడ ఉన్నాయి, అవి కూడా వాటితో మనము జత చేసుకుంటే వీటిని అన్నిటినీ పరిశుభ్రం చేసుకుని అక్కడ సాకేతంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా జననం జరిగిందో ఇక్కడ ఈ హృదయంలో కూడా సత్యసాయి జననం జరగచ్చా అని ఒక ఆలోచన తెప్పించేదే మనకి ఓంకార సుప్రభాతాలు అన్న సాధన. సరే, మనం చెప్పుకున్నామండి ఇంతవరకు దశేంద్రియాల గురించి. ఇక పంచ ప్రాణాలు, ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన, ఈ 5 ప్రాణాలు మనలో వాటి వాటి పని చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మనకి జీర్ణం అవడం దగ్గర నుంచి ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయండి లోపల, వాటి సంగతి మనకి తెలియదు కూడా తెలియదు. అయితే ఇవి కూడా 5 సర్వెంట్స్ లాగా ఈ శరీరంలో ఉంచబడ్డాయి. ఇక పంచకోశాలు, ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు కూడా కలుపుకుంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, 5 కోశాలు పెరచి 20. ఈ 20కి కూడా ఒక్కొక్క ఓంకారం చప్పున 20 ఓంకారాలు. అంటే ఒక ఓంకారం ఎందుకు చెప్పడం అండి ఒక్కొక్క దానికి? ఆ ఒక ఓంకారం చెప్పినప్పుడు ఒక్కొక్కటి పరిశుభ్రత అవుతున్నది అన్న భావం. అంటే ఉదాహరణకి మనకి ఈ చేతులు ఉన్నాయనుకుందాం కర్మేంద్రియాలు, ఒక ఓంకారం చెప్పడం వల్ల ఈ కర్మేంద్రియము అది పునీతం కావాలి, పవిత్రం కావాలి. అంటే ఓంకారం చెప్తున్నప్పుడు ఇది పవిత్రం అవుతున్నదా లేదా అని మనము ఆలోచన చేయక్కర్లేదండి, ఆ విధంగా మన భావన పోవక్కర్లేదు. అక్కడ మనము ఓంకారం స్వామి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దానిపైన మనం ఏకాగ్రత ఉంచి చేయొచ్చు. అయితే ఈ భావన మొట్టమొదట్లో మనకు ఉంటే 21 ఓంకారాలు 21 విషయాలు పవిత్రం కావడానికి అనేది మనం అర్థం చేసుకుంటే ఆ పవిత్రత అవుతుంది, అది స్వామి చేయిస్తారు. కాబట్టి 20 విషయాలు చెప్పుకున్నాము, వాటికి 20 ఓంకారాలు. మరి ఈ 21 ఓంకారం ఏమిటండి? చూడండి, మనం గనక వేళ్లు పెట్టి లెక్కిస్తుంటే ఒకవేళ ఓంకారం చేస్తున్నప్పుడు మనకి ఇచ్చినవి కూడా 20, అంటే ఇక్కడ ఇక్కడ లెక్క పెట్టి దానుసార్లు లెక్క పెడితే 5, 5, 5, 5, 20 అవుతాయి. లేదు ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 10, 10, 20 అవుతాయి. 20 లెక్క పెట్టిన తర్వాత ఇంకా ఒకటి మాత్రం ఎప్పుడు దీని బయటే ఉంటుంది, అది జీవుడు. అంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు దాటి వాటికన్నా ఇతరంగా ఉన్న జీవుడు అంటే నేనే, నువ్వే, మనమే, మనందరము. కాబట్టి ఈ జీవుడు దానికన్నా ఇతరంగా ఉన్న జీవుడు 21వ వాడు అని స్వామి చెప్తారండి. ఇదంతా ఎంత దివ్యంగా ఉంటుందంటే అండి, స్వామి వేసవి తరగతుల్లో ఆత్మబోధ చేస్తూ మన షడ్ దర్శనాల గురించి చెప్తూ సాంఖ్యయోగం, సాంఖ్య ఫిలాసఫీ అంటారు, సాంఖ్యయోగం గురించి చెప్తూ ఎన్నో మార్లు ఈ సంఖ్య గురించి, సంఖ్యాశాస్త్రం యొక్క విశిష్టత స్వామి చెప్పారు. అందులో సాంఖ్యం అంటే కపిల మహర్షి ఇచ్చిన సాంఖ్యంలో ఈ విధంగా 20, 21 దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని స్వామి చెప్పారు. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు కూడా కలుపుతూ ఉంటారనుకోండి, కాకపోతే ఇక్కడ మనకి ఈ 4 కూడా ఇందులోనే కలిసి వచ్చేసాయి అనుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కోశాన్ని లెక్కించాం కాబట్టి కలిసి వచ్చేసాయి. ఎందుకంటే మనం మనోమయము, విజ్ఞానమయము అది లెక్క పెట్టుకున్నాం, ఆనందమయము అని. కాబట్టి వీటిల్లోనే అవన్నీ కలిసి వచ్చేస్తాయని మనం భావించాలి. ఈ లెక్క అయిన 21 జీవుడు, ఈ 21 మంది కూడా ఈ ఓంకారంతో రోజు ఒక స్నానం చేసి లెక్కండి. ఈ దేహానికి శుద్ధి జరగడానికి ఏ విధంగా రోజు పొద్దున మనం స్నానం చేస్తున్నామో, ఈ జీవికి సంపూర్ణంగా టోటాలిటీ అన్ని ఈ ఉన్న సంఖ్యా శాస్త్రం ప్రకారం ఉన్న అన్ని విషయాలు కూడా ఇందులో పవిత్రం కావడానికి, శుద్ధి కావడానికి 21 ఓంకారాలు మనకి ఉపయోగపడుతుంది. ఎవరో అడిగారండి స్వామి, ఒక స్టూడెంట్, స్వామి ఓంకారం చేసే ముందర, సుప్రభాతం చేసే ముందర స్నానం చేసి కూర్చోవాలంటే అక్కర్లేదు, నువ్వు లేచి నీ పళ్ళు తోపుని వెళ్ళి కూర్చో చాలన్నారు స్వామి. కూర్చుని ఓంకార సాధన చేసినప్పుడు ఈ బాహ్యంగా జరిగే స్నానాలన్నిటికన్నా గొప్ప స్నానం జరుగుతుంది. ఒక పవిత్రమైన గంగాజలంలో మునిగి మనము మన పాపాలన్నీ తుడిచేస్తున్నట్టే చేరి పంచేంద్రియములన్నీ చేర గనక బోధ్రోలు నామము ఘోరమైన యమదూతలను పుట్టెడు నామం రామనామం అంటారు రామదాస్ గారు. అటువంటి గొప్ప సాయినామము ఓంకారంలో నిక్షిప్తమై ఉందని నా భావం. కాబట్టి 21 మార్లు ఓంకారం చేసుకోవడం మనకి చాలా గొప్ప సాధన అండి, ఇది అందరూ చేయవలసిన సాధన. అయితే ఓంకారం ఏ విధంగా చేయాలి? స్వామి అకార ఉకార మకారాలతో కూడింది ఓంకారం అని చెప్పారు. అయితే ఎన్ని మాత్రలు ఉన్నాయండి ఇందులో? 4 ఉన్నాయండి ఇందులో, అకార ఉకార మకార తర్వాత ఒక బిందు, ఈ 4 ఉన్నాయండి. ఓం అన్నది సంస్కృతంలో మనం రాసినప్పుడు అకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, ఉకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, మకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది. అయితే 3 అయిపోయే అకార ఉకార మకారాలు, కానీ 4 బిందువు ఏమిటండి? అది నిశ్శబ్దం. కాబట్టి ఓంకారానికి ఓంకారానికి మధ్యలో నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యము. శబ్ద బ్రహ్మము ఓం, నిశ్శబ్ద బ్రహ్మము బిందువు. ఇది మనం తప్పకుండా పాటించాలండి. అప్పుడప్పుడు ఆతృతతో లేక సామూహికంగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు చేసే ఆ లెంత్ ఆ డ్యూరేషన్ మారుతూ ఉండడం వల్ల కొంతమంది ఒకరి అయిపోగానే ఇటువైపు ఓంకారం మరలా మొదలు పెట్టడం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటివి చేయకుండా ఉంటే మనకి మంచిది. మనకి ఒక గొప్ప ఉదాహరణ ఏ విధంగా చెయ్యాలి అన్న దానికి ఎక్కడ చూస్తే తెలుస్తుందండి? ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున జరుగుతున్న చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఓంకారం చెయ్యాలి అని. సరే, ఈ అకార ఉకార మకారాల్లో ఆ ఊ మా అనేది ఈ విధంగా పూర్తిగా అనాలంటే అవసరం లేదని స్వామి చెప్పారు. ఆ ఊ మాలైనా కూడా అది ఓం ఓతోనే స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఓ అని స్టార్ట్ చేయకూడదు, కానీ కాస్త ఆకి ఊ ఓకి మధ్యలో ఉంటుందని, ఆకి ఊకి మధ్యలో ఉండడం వల్ల అది ఓం అని స్టార్ట్ చేయాలి. ఇందులో ఎంత సేపు చెప్పాలి అనేది ఒక నిర్దిష్టమైన కాలం అనేది లేదండి. అయితే అకారం ఎంతసేపు చెప్తామో మకారం కూడా అంతసేపు చెప్తే అది శ్రేష్టం అని స్వామి చెప్తారు. మధ్యలో ఉకారం అనేది కొంతసేపు చెప్తే చాలు. ఉకారం అనేది ప్రాపంచిక విషయాల్లో మనకి ఒక విజయం సమకూరడానికి ఉపయోగించేది. అకారం అంటే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది. మకారం అంటే చివరికి మనకి మనోలయానికి ఉపయోగపడేది, మోక్షానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విధమైన అకారము మనోలయమైన మకారము ఈ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చి మధ్యలో ఉకారం అనేది చిన్న ఒక టర్నింగ్ లాగా ఉంటుందంటే ఆ విధంగా చేయొచ్చు. తర్వాత మకారం చెప్పినప్పుడు ఇంకొకటి మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే, చాలా మంది పెదవులు మూయరు. ఆ ఓంకారం మొదలుపెట్టి పెదవులు మూయకుండా అక్కడ ఆతోనే కొంత ఆపేసి మళ్లీ ఎత్తడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కాబట్టి 3 సార్లు మాత్రము మనము ఓంకారము మనం జూన్లో చెప్పుకుందామండి. చెప్పిన తర్వాత మనం ముందరికి వెళ్ళిపోదాం.

ఒక విషయం ఏం చూస్తామంటే అండి, ఈ ఓంకారంలో జోస్తున్నప్పుడు లోపల నుంచి బయలుదేరిన అకారము అది ఉకారంగా మారేసరికి కొంచెం ముందరికి వచ్చి బాగా సౌండ్, తర్వాత మకారం అయ్యేసరికి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవడం అనేది స్వామి ఏ విధంగా చెప్పారంటే, దూరంగా ఒక విమానం బయలుదేరి మన వైపు వస్తూ దాని శబ్దం దూరంగా ఉంది కాబట్టి తక్కువగా మొట్టమొదటి వినబడి మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువయ్యి మరలా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేసరికి ఏ విధంగా తగ్గుతుందో ఆ విధంగా ఓంకారం అనేది హెచ్చు తగ్గులతో ఉండాలి అని స్వామి చెప్పారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తు పెట్టుకుని రోజు పొద్దున్న మన ఓంకార సాధనలో ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని అంటారు. ఇంకా సుప్రభాతానికి వద్దామండి. సుప్రభాతం మనకి స్వామి అనుగ్రహించిన ఒక గొప్ప వరం అని నేను భావిస్తాను. ధూపాటి తిరుమలాచార్యుల వారు ఆయన రాశారు స్వామి ఆయనతో రాయించిన సుప్రభాతము. ఆయన గొప్ప స్వామి భక్తుడు, ఆయన రాసిన సుప్రభాతము సంస్కృతంలో ఉంది. అయితే తెలుగు వారందరికీ చాలా సులభంగానే అర్థమవుతుంది. ఒకటి అర్థం కాకపోతే మనం అర్థాలు తీసుకోవచ్చు. అందులో ప్రతి పదార్థం కన్నా భావార్థం చాలా ముఖ్యమని నా భావన అండి. కాబట్టి ఇప్పుడు మనకున్న కొద్ది వ్యవధిలో దానిలోని కొన్ని గూఢార్థాలు భావార్థాలు మాత్రం నేను మీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అందులో మొట్టమొదటి శ్లోకానికి వెళ్ళిపోదాం మనం. 21 మార్లు ఓంకారం అయిపోయిన తర్వాత సాధన మన సుప్రభాతానికి ఉపక్రమిస్తాము. ఈ విధంగా ఉపక్రమిస్తాము.

ఏమంటున్నామండి? ఈశ్వరంబ సుత శ్రీమన్. ఓ ఈశ్వరంబ సుతులా, భావార్థం అంతవరకు వచ్చినాయండి, మనం గూఢార్థంలోకి వెళ్దాం. మన ప్రతి ఒక్కరి హృదయము ఈశ్వరమ్మ స్థానం. ఈశ్వరంబ అంటే అంబ లాంటిది. ఎందులోంచి మన జననమైందో, మనందరం మన హృదయాల నుంచి వచ్చిన వారము. కాబట్టి మనకి ఈశ్వరమ్మలే మన హృదయం. ఈశ్వరంబ సుత శ్రీమన్, అక్కడ జన్మ తీసుకునే రోజు పొద్దున్న అక్కడ జన్మ తీసుకునే హృదయవాసి శ్రీ సత్యసాయి మన ఈశ్వరంబ సుత శ్రీమన్. పూర్వా సంధ్య ప్రవర్తతే, మనం బాహ్యార్థం తీసుకుంటే ఈ బయట సంధ్య దాటిపోతోంది స్వామి, ఆ వెలుతురు వచ్చేస్తుంది. ఉద్దిష్ట సత్య సాయీశ కర్తవ్యం దైవమహీతం, అంటే మీరు త్వరగా లేవాలి, నిద్ర లేవాలి హృదయంలో స్వామి. ఎందుకంటే దైవము కార్యం, దైవ కార్యం చేయదగ్గర ఒకటి ఉన్నది, కొన్ని ఉన్నాయి అని స్వామికి చెప్పడం. సరే, స్వామిని మనం మేల్కొతున్నప్పుడు తప్పకుండా స్వామి చేసే కార్యం అంతా దైవ కార్యమే కాబట్టి అది అర్థమవుతుందండి. కానీ మనం చేసే దైవ కార్యం ఎట్లా అవుతుంది, ఎలా చేయాలి అన్నది ఆలోచించినప్పుడు మనకి ఒక చక్కని భావం గోచరం అవుతుంది. ఉదాహరణ, మనము మొట్టమొదట హృదయం లోపల స్వామిని జాగృతం చేసుకుంటున్నప్పుడు, దీనికన్నా ముందర 21 ఓంకారాలు చెప్పి మొత్తం సిస్టమ్ ని మనం పవిత్రం చేశాం కాబట్టి అక్కడికి స్వామి వచ్చి కూర్చుని ఉండే నివాస యోగ్యం చేశాం హృదయం. ఆ నివాస యోగ్యమైన హృదయంలో స్వామి వచ్చి ఉన్నప్పుడు ఆ స్వామి మన నుంచి ఏం చేయాలండి? మనం చేసే ప్రతి పని ఈ రోజులో, ఈ సుప్రభాతం అయిపోయి నేను బయటకు వచ్చేసి చేసుకుంటూ వెళ్లే ప్రతి పనిలోనూ స్వామి అందులో ఆయన ఉండి ఇమిడిపోయి ఆ హృదయం నుంచి ఆయన నడిపిస్తూ సనాతన సారథి అయి నేను చేసే ప్రతి కార్యం దైవ కార్యం చేయాలి. ఇది మన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఎందుకంటే మామూలుగా మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో అప్పటికప్పుడు స్వామిని తలుసుకోవడము, తలుసుకోలేకపోవడము ఇటువంటి ఉండొచ్చు. కానీ రోజు పొద్దున చేసే ఈ సుప్రభాతంలో ఒక్కసారి స్వామిని మనము ప్రార్థిస్తున్నాం. ఏమనంటే, స్వామి ఈ రోజు ఇంకొక 24 గంటలు మీరు ఇచ్చారు అదనంగా. ఈ 24 గంటల్లో మీరు నా హృదయంలో ఉండి ఇక్కడి నుంచి నన్ను మీరు రసార్థిగా నడిపించండి స్వామి అని చేసుకునే మొట్టమొదటి ప్రార్థన ఈ మొట్టమొదటి శ్లోకము. ఇక 2వ శ్లోకంకి వెళ్దామండి.

దుప్పిస్తో దుప్పిష్ట భక్తీశ్వర. రెండు సార్లు ఎందుకు అంటున్నామండి? అంటే స్వామిని రెండు సార్లు లేమని కాదండి, ఇక్కడ మూడార్థం ఏమిటి అంటే నాలో లే స్వామి, నా పక్కన ఉన్న వాళ్ళలో ఏ స్వామి, ఆ పక్కన ఉన్న వాళ్ళలో కూడా నిద్ర లే స్వామి. అంటే అర్థం ఏమిటండి, ప్రతి ఒక్కళ్ళలోనూ జాగ్రత్త ఉంది స్వామి. ఎంత గొప్ప విషయం అంటే అండి, దుప్పిస్తో దుప్పిష్ట భక్తీశ్వర. ఉత్తిష్ట జగద్దీపతే, ఈ జగత్తులో ఉన్న అందరిలో మేల్కొండి స్వామి. ఎందుకు ఈ విధంగా సత్యసాయి సంస్థల్లో ఉన్న వారి ముఖ్యమైన ప్రేయర్ ఏమిటి అంటే సమస్త లోకా సుఖినో భవంతు. అందరిలో కూడా స్వామి జాగృతం కావాలి. నా ఒక్కరిలోనే కాదు, నేను స్వార్థంతో నేను చేసే ఒక ప్రార్థన కాదు ఇది. అందరిలో జాగృతం అవ్వండి స్వామి. ఎందుకు ఎందుకు జాగృతం అవ్వాలి స్వామి? ఎందుకు ఆయన హృదయాల్లో మేలుకోవాలి అంటే, మేము ఒక కులమని మతమని మనస్పర్ధలు అన్ని మనలో మధ్యలో పెట్టుకుని ఒకరితో ఒకళ్ళు ఘర్షణలు పడుతున్నారు స్వామి. ఒకళ్ళనొకళ్ళు మనుషులు మనుషుల్ని చంపుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు, మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని చూడలేకపోతున్నారు. కాబట్టి జగదీపతే, ఓ జగత్తుకి పతి, మీరు గనక నిద్రలేస్తే తర్వాత ఏం జరుగుతుంది? ఉత్తిష్ట కరుణాపూర్ణ స్వామి, మీరు కరుణాపూర్ణులు కదా. అంటే మీరు గనక హృదయంలో లేస్తే ప్రతి ఒక్కళ్ళలోనూ కరుణ నిండిపోతుంది కదా. మరి అందరిలో కరుణ నిండిపోయినప్పుడు వారు ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మనస్పర్ధలు ఉండగలవా, ఘర్షణ పడగలరా? పడలేరు. కాబట్టి ఎంత గొప్ప ఆలోచన చూడండి, అందరిలో స్వామి లేస్తే గనక ఈ ప్రపంచంలో హార్మోని అని ఉంటుందండి, వసుదైవ కుటుంబం అనేది అయిపోతుంది. ఎవరి మధ్య అందరి మధ్యలో ప్రేమ తప్ప ఇక్కడ కాంపిటీషన్లు ఘర్షణలు ఉండవు. కాబట్టి అటువంటిది రెండవ శ్లోకంలోని ప్రార్థన. ఉత్తిష్టో ఉత్తిష్ట పత్తిస ఉత్తిష్ట జగదీపతే. ఉత్తిష్ట కరుణాపూర్ణ, పూర్ణమైన కరుణ. ఎందుకంటే లోకమంగళ సిద్ధయ్యే, ఈ లోకమంతా కూడా అందులో మంగళం సిద్ధించాలి, అందరూ మంగళకరంగా చక్కగా అవ్వాలి మేమందరం. ఇక మూడో శ్లోకం అండి.

నేను ఇప్పుడు పాడుతున్నది కొంచెము ఫాస్ట్ గానే పాడుతున్నానండి. ఇంత ఫాస్ట్ గా కూడా మనం పాడక్కర్లేదు. ఎంత నెమ్మదిగా, ఉపాధిగా, ఆనందంగా అనుభవిస్తూ స్వామిని ఆహ్వానించుకుంటూ పొద్దున పాడుకోగలిగితే అంత ఆనందం అండి. ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున్న వాళ్ళు సుప్రభాతం చేసినప్పుడు వాళ్ళు పాడి ఏ స్పీడ్ లో పాడతారో అది కరెక్ట్ స్పీడ్ ఎలా పాడాలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారండి, మనం ఏమని వేడుకుంటున్నాం స్వామిని, చిత్రావతి తత విశాల సుశాంత సౌదే. బాహ్యార్థం గురించి ఎక్కువ మాట్లాడట్లేదండి, అందువల్ల ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. బాహ్యార్థంలో ఆ చిత్రావతి నది ఉంది, దాని తటంలోనే ఉన్న సుశాంత విశాల సుశాంత సౌదే ఎంతో పెద్ద ఉన్న ఆ మైదానంలో విశాలమైన భవనంలో స్వామి ఉన్నారు. అక్కడున్న ఆ స్వామి మీరు మేల్కోండి, తిష్టంతి సేవక. ఎందుకంటే అక్కడ ఎంతో మంది వచ్చి మీ దర్శనం కోసం చూస్తున్నారు, కాచుకుని కళ్ళు కాయలు కాచిపోయాయండి వాళ్ళందరూ, అట్లా ఆ విధంగా వేచి ఉన్నారు దర్శనం కోసం. తిష్టంతి కూర్చుని ఉన్నారు సేవక జనాహ, మీ సేవకులు మీ భక్తులు సేవక జనాహ తమ దర్శనార్థం మీ దర్శనం కోసం. ఆదిత్య కాంతిరను బాతి సమస్త లోక, అన్ని లోకాలు కూడా ఆ సూర్యుడి వెలుగు పడి ఇప్పుడిప్పుడే ఎంతో ఆనందంగా అవి కళ్ళు తెచ్చుకుంటున్నాయి. ఆ లేత సూర్యుడి కిరణాలు పడుతూ ఎంతో బ్రహ్మాండంగా ప్రశాంతిని మెరిగిపోతోంది. అటువంటి ఒక సన్నివేశం ఉంది స్వామి. ఈ సన్నివేశంలో మీరు శ్రీ సత్యసాయి భగవన్ తమ సుప్రభాతం, మీరిందులోకి రావాల్సింది అని. అయితే బాహ్యార్థం మాత్రమే అండి. ఇక్కడ మనకి ఓంకారాలతో ఇందాక పవిత్రం చేసుకున్న వాటన్నిటి విషయం ఇక్కడ వస్తుంది. చిత్రావతి అంటే మనలోని మనస్సు అండి. ఆ మనస్సు చిత్ర విచిత్రమైన గతుల్లో వెళ్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు పారుతుంది ఎక్కువ నీరుతో, అప్పుడప్పుడు పారదు నీరుతో, భక్తిరసం లేదు అందులో అప్పుడప్పుడు. అది అటువంటి ఎన్నో వింత విషయాలతో చిత్రావతి ఉంటుంది. అందుకనే దాని పేరు చిత్రావతి. అందరిలో ఉన్నది మనస్సు. ఆ మనస్సుకి పక్కనే ఎక్కువ దూరం కాదు విశాల చిత్రావతి తట, ఆ పక్కనే విశాల సుశాంత సౌధ్య అంటే మన హృదయం అండి. అంటే మైండ్ హెడ్ పక్కనే హార్ట్ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఆ హార్ట్, ఆ స్పిరిచువల్ హార్ట్, ఆ ఆధ్యాత్మికమైన హృదయం, ఆ హృదయంలో విశాల సుశాంత సౌధ్య. అక్కడ ఏం జరుగుతుందండి ప్రశాంతి నిలయంలో, తిష్టంతి ఆ హృదయం వరకు వచ్చేసి స్వామి తిష్టంతి కూర్చున్నారు ఎవరు, సేవక జనాహ. ఎవరు స్వామి సేవకులు, ఇక్కడ హృదయంలో కూర్చున్న స్వామికి సేవకులు ఎవరు, ఇందాక చెప్పుకున్న సమూహం అందరూ అండి. అంటే దశేంద్రియాలు, ఈ పంచకోశాలు, పంచ ప్రాణాలు, జీవుడు 21 మంది కూడా చేతులు కట్టుకుని అక్కడ స్వామి దగ్గర కూర్చున్నారు కింద స్వామి దర్శనం కోసం. ఈ హృదయం దగ్గర కూర్చుని స్వామి మీరు ఎప్పుడు తలుపు తెరుస్తారు స్వామి, దర్శనదో ఘనిశ్యాం వేరి అఖియా ప్యాసీది అని వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య కాంతిరను భాతి సమస్త లోక. ఆదిత్య కాంతి అంటే గూఢార్థంలో ఆధ్యాత్మపరంగా చూసుకుంటే ఆదిత్య కాంతి అంటే జ్ఞానం చిగురించడం అండి. పూర్తిగా రావడం కాదు, చిగురించడం జ్ఞానం. అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది, స్వామి మనకు పెట్టే జ్ఞాన భిక్ష వల్ల, స్వామి డిస్కోర్సెస్ వల్ల, స్వామి ఇంటర్వ్యూస్ వల్ల, స్వామి మన స్వప్నాల్లో వచ్చి చెప్పే విషయాల వల్ల, స్వామి మనలోని అంతరాత్మగా మాట్లాడే విషయాల వల్ల కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కొంత తెలియట్లేదు. కొంత తెలిసి కొంత తెలియని తత్వాన్నే సంధ్య అన్నారండి. అంటే పూర్తిగా అటు వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు, ఈ రెండూ ఉన్న తత్వాన్ని, కలిసి ఉన్న తత్వాన్ని, మేళవంగా ఉన్న తత్వాన్ని సంధ్య అన్నారు. కాబట్టి ఆదిత్య కాంతి సూర్యుడు వస్తున్నాడు, కొంత తెలుస్తోంది స్వామి. ఆ తెలియడం వల్ల ఏం జరిగింది, మీకు మిమ్మల్ని అవతారంగా గుర్తించి మీకు సుప్రభాతం పాడుకోగలుగుతున్నాను నేను. అది నాలో మీరు కలిగించిన ఒక జ్ఞానం. అయితే అంతకుమించి నాకేం తెలియదు స్వామి, మీకు పాడగలను తప్ప, మీ దర్శనం కోసం నేను నిరీక్షించగలను తప్ప, అంతకుమించి నేనేమీ చేయలేను అని చెప్పి ఆదిత్యకాంతి నన్ను బాధ సమస్తలు ఒక మీరు గనక నాలో జాగృతం అవుతే, మీ దర్శనం అంటూ జరుగుతున్న హృదయంలో ఇక తప్పకుండా నా ద్వారా ఏం జరిగినా కూడా అది బ్రహ్మాండంగా మీ కార్యంలాగా నిలిచిపోతుంది అని అనడం అండి.

0: తమ సుప్రభాతం.
1: స్వన్నామ కీర్తన రతాః, నీ నామం అందు అమితమైన ప్రేమ పెట్టుకుని చూడండి. ప్రశాంత నిలయంలో చూడండి, ఎక్కడన్నా స్వామి భక్తుల దగ్గర చూడండి, పొద్దున్న సాయంత్రము భజన్స్ భజన్స్ భజన్స్, నామ సంకీర్తన నామావళులు. కాబట్టి ఆ నామం అంటే ఎంత ప్రేమ స్వామి మనలో కలిగించారంటే నామానికి. ఆ నామాన్ని మనము ప్రేమిస్తున్న వారు వారందరూ ఎవరండి? ఇందాక చెప్పుకున్న భావార్థంలో గూఢార్థంలో చూసుకుంటే, ఇందాక చెప్పుకున్న 21 విషయాలు ఏదైతే ఉన్నాయో నేను అని అనుకునే తత్వాలు, ఆ తత్వాలన్నీ కూడా స్వామి మీరందరూ మీ నామమే చేస్తున్నారు. మీ దర్శనం కోసం చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? సాయిరాం సాయిరాం సాయిరాం అని మీ నామం చేస్తున్నారు. త్వన్నామ కీర్తన రతాః తవ దివ్యనామ గాయంతి భక్తి రసపాన ప్రకృష్ట చిత్త. ఎంతో ఆనందంతో కూడిన చిత్తంతో వారందరూ ఏం చేస్తున్నారు స్వామి? మీ నామ కీర్తిస్తున్నారు, చక్కగా పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. దాతుం కృపా సహిత దర్శనమాసు తేభ్య, మీరు మీ కృప అనే ఒక వీక్షణము కొంత గనక మీరు దానం చేయడం వల్ల మీ దర్శనమిచ్చి మా జన్మాన్ని తరిస్తాయి స్వామి, కాబట్టి మా హృదయాల్లో మీరు మేల్కోండి అని మరలా వేడుకునే ఒక గొప్ప తత్వం. తర్వాత

ఎన్నో కుసుమాలను పూలను తీసుకొచ్చి బాహ్యార్థంలో పూలను తీసుకొచ్చిన ఆదాయ వాటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్వామి, కూడి తెచ్చుకున్నాను. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాని శ్రీపాదని పాదాల యందు పూజ చేయడానికి అటువంటి కర్తవ్ మహోత్సుకతయా ఎంతో ఆనందంతో భక్తులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు అని బాహ్యార్థంలో చెప్పిన భావార్థం గూఢార్థంలో ఏమనుందంటే రండి, ఆదాయ దివ్య కుసుమాని. దివ్యమైన కుసుమాలంటే ఏమిటండి? అష్ట పుష్పాలు, క్షమా పుష్పము, హృదయ పుష్పాలు, ఇటువంటివన్నీ. ఆ పుష్పాలన్నింటినీ కూడా సేకరించాలి అంటే సాధన చేసి మాత్రమే సేకరించాలి. ఇవి ఈ గార్డెన్ లోను ఆ మార్కెట్ లోను దొరికే పూలు కాదండి. వీటిని ఏ విధంగా సేకరించాలి? వీటిని మనము తెచ్చుకున్నాను స్వామి, కూడి తెచ్చుకున్నాను. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాని శ్రీపాదని పాదాల యందు పూజ చేయడానికి అటువంటి కర్తవ్ మహోత్సుకతయా ఎంతో ఆనందంతో

అంటే సాధన చేసి మాత్రమే సేకరించాలి. ఇవి ఈ గార్డెన్ లోను ఆ మార్కెట్ లోను దొరికే పూలు కాదండి. వీటిని ఏ విధంగా సేకరించాలి? వీటిని మనము ఎంతో సాధన చేసి ఆ శమ దమ తితిక్ష ఉపరతి ఇటువంటి సాధనా క్రమంలో మనం వెళ్లి ఈ అష్టపుష్పాల్ని ఏరుకుని ఆ దివ్య పుష్పాలు ఎటువంటి పుష్పాలు? మనోహరాణి పుష్పాని మనోహరాణి. మనోహర అంటే మనస్సును హరించేవి, అంటే మనస్సుని తగ్గించేసేవి, మనస్సుని లయం చేసేవి అటువంటి గొప్ప పుష్పాలని మనం గనక సాధన చేసి సేకరించాలండి. అవన్నీ సేకరించిన భక్తులు ఈ తత్వాలు జీవుడు శ్రీపాద పూజన విధిం భవదంగ్రి మూలే, అవి మీ పాదాల దగ్గర ఉంచడానికి ఉద్యుక్తులవుతున్నారు స్వామి. దీని అర్థం ఏమిటండి? మనం ఇంత చేస్తే ఈ ప్రపంచంలో నేను చేశాను అనుకునే అహంకారం మనలో వస్తుంది. కానీ నిజానికి మనం ఏమి చేయట్లేదండి, అంత స్వామి చేస్తున్నాడు. మనం చేస్తున్నట్టు కనబడుతుంది, అది మనది కాదు విల్, ఆయన డివైన్ విల్, ఆయన వల్ల అవుతోంది. కానీ ఆయన చేస్తున్న ఈ అష్ట పుష్పాలు నేను సంపాదించినా కూడా ఆయన మహిమ వల్ల, ఆయన గ్రేస్ వల్ల సంపాదించినవే తప్ప నా పని ఏముందండి అందులో, నేను చేసింది ఏముంది? కానీ నేను చేసి నీ పాదాలు ఎందు ఉంచుతున్నాను స్వామి అని అనుకునే అహంకారం ఉంది చూడండి. ఆ అహంకారం రాకుండా ఇవన్నీ కూడా మీ పాదాల ఎందే ఉంచేసేదంతో నా గర్వము అణిగిపోయి అహంకారం పోయి కేవలం మీ వాడిగా ఉండాలి స్వామి. భగవంతుని భక్తుని దూరం చేసేది ఆ మధ్యలో తెరగా వడ్డొచ్చేది మదము మత్సరము అని జాగ్రస్వామి చెప్తారు. ఆ మదమత్సరమును తెరదీయగలదా అన్నారు. కాబట్టి ఆ మదం అనేది మనలో ఎప్పటికీ రాకుండా ఉండడానికి శ్రీపాద పూజన విధిన్ భవనం విమూలే, అట్లా ఆ విధంగా ఒక భావం ఉంటేటండి కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్త. భక్తులందరూ ఈ తత్వాలన్నీ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసే పనిటండి ఇది చేస్తున్నారు అని ఈ కవి చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత

అవసుప్రభ. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తి సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్య. దేశ విదేశాల నుంచి గొప్ప గొప్ప వారు, ఎంతో విద్వత్తు గలవారు, తెలివి గల వారందరూ కూడా దేశాల నుంచి తరలి వచ్చారండి. ఎందుకు? సందర్శనాభిరతి, ఈ దర్శనం కోసం వచ్చారు స్వామి. ఇది బాహ్యార్థం అండి. మూడార్థం చూసుకుంటే దేశము అన్న దేహము అన్న ఒకటే, కాబట్టి దేహాంతర అన్న ఒక భావం తీసుకుంటే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలను చిహ్నగా ఉంటుంది. ఇక్కడ అంటే ఈ దేహానికి బయట అంతర్ముఖంగా కాకుండా బయటకి ఉన్నవి జ్ఞానేంద్రియాలండి. ఈ చెప్పుకున్నట్టు నేత్రాలు, నాసిక, ఇవన్నీ బయటకి ఉండడంతో ఎందుకు బయటకు వచ్చాయి అనేది కవి ఏ విధంగా చమత్కరిస్తున్నారంటే, స్వామి మీ దర్శనం కోసం వచ్చాయి. ఈ నేత్రాలు మీ దివ్య మంగళ స్వరూపం చూడాలనుకుంటున్నాయి. ఈ చెవులు ఏం చేయాలనుకుంటున్నాయో తర్వాత చెప్తున్నారు. ఈ నోరు మాట్లాడేది మాత్రం ఇందులో ఇదే దీంట్లో చెప్పారండి ఆయన. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిని సందర్శనాధిరతి సంయుక్త చిత్తవృత్తి అన్నప్పుడు కళ్ళ మాట చెప్పారండి. వేదోక్త మంత్ర పఠనే నలసంత్యజస్సన్. ఈ నాలుక ఏది మాట్లాడినా కూడా అది వేదంలాగా మీకు అర్పించాలి అని అనుకుంటూ ఉంటుంది. అది ఎంత చక్కగా ఉంచుకోండి అంటే, స్వామిని గనక భావించి స్వామి హృదయంలో ఉండి ఆయన మేల్కొలిపితే అని ఏది మాట్లాడినా అది వేదం అవుతుంది అండి. మనకి ఎందుకండి, మనకి ఇది వచ్చు నేను మాట్లాడడం వచ్చారాదా అని అనుకోవాల్సిన అవసరం వరకు లేదు. మరి నిన్ను నడిపించే సారథి వేరు. ఆయన ఏం చెప్తున్నారు, లోపల నుంచి ఆయన నడిపిస్తూ నువ్వు ఏది వేదోక్త మంత్ర పఠనేనా. వేదము అంటే ఈ విధంగా ఉదాత్త అనుదాతాలతో ఉన్నది మాత్రమే వేదం అని కాదండి. అది చాలా గొప్పది, అది వేదము. కానీ స్వామిని హృదయంలో భావించి మాట్లాడే ప్రతి వాక్కు వేదం అవుతుంది అని స్వామి చెప్తున్నారు. వేదోక్త మంత్ర పఠనేన రసం త్యజస్రం, ఈ రసనం ఆ విధంగా చేస్తుంది. కాబట్టి శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం అంటున్నారు. తర్వాత విద్దామండి.

0: శుత్వా తవా అద్భుత. ఇందాక మన నేత్రాల గురించి రసనం గురించి చెప్పుకున్నామండి, ఇప్పుడు చెవుల గురించి చెప్తున్నారు కవి. శుత్వా తవాద్భుత చరిత్రం అఖండ కీర్తిన్. ఈ చెవులు ఏం వినాలనుకుంటున్నాయండి? అఖండమైన సాయి భాగవతం వినాలనుకుంటాయండి. స్వామి ఎక్స్పీరియన్సెస్ భక్తుల నుంచి వింటూ ఉంటే అవి అంత ఆనందపడతాయట. స్వామి విషయాలు ఏం చెప్తున్నా ఆనందపడతాయట. ఓహో, ఇందా స్వామి విషయం కదా అని. ప్రతి చిన్న విషయంలోనూ ఎవరేది చెప్పినా కూడా వారు గనక వేరే మాట అన్నా కూడా అది సాయి అని వీరికి వినపడుతుంది భక్తునికి. కాబట్టి అటువంటి శ్రోత్రాలు, అటువంటి చెవులు, శుత్వా తవాద్భుత చరిత్రం అఖండ కీర్తి వ్యాప్తా దిగంతర విశాల ధరాతలేస్మిన్. అంటే ఇక్కడ ఈ మొత్తం ధరాతలమంతా కూడా ఇది వ్యాప్తి చెందింది ఆ పులకరింత ఈ అని చెప్పడం ఒక అర్థం అయితే అండి, కవి ఇక్కడ చమత్కారం ఏంటంటే ఈ ధరాతలేస్మిన్ అంటే చర్మమే అండి, ఇది కూడా ఈ జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఈ మొత్తము శరీరము అన్న ధరాతని నిండా నిండుకున్న దాంట్లో కూడా ఏది చెవులు ఒకసారి సాయి సాయిరామని విధంగా ఇదంతా పులకరించింట. అది వ్యాప్త దిగంతర విశాల ధరాతలు. జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రమేస్మిన్. జిజ్ఞాసు అనేది ఒక క్యూరియాసిటీ అండి. క్యూరియాసిటీ ఎటువంటిది అంటే ఒకటి తెలుసుకోవాలి అని ఎంతో బొగలాగా ముందరికి వెళ్ళిపోయేది. అంటే ఒక అగరబత్తి స్మెల్ లాంటిదండి అది. అది ఫ్రేగ్రెన్స్ కి సంబంధించింది. ఒక జిజ్ఞాసు ఎలా ఉంటుంది అంటే అంత దూరంలో విషయం ఉన్నా కూడా ఇక్కడి నుంచి దాని నుంచి ఏమొస్తుందనే తెలుసుకోవడానికి అని ఆలోచించే విధానం జిజ్ఞాస. కాబట్టి జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రం ఏస్మిన్ అంటే ఇది నాసికకి సంబంధించినది. నా నాసిక ఏ విధంగా ఆగ్రాణించబడుతోందంటే నీ గురించి నీ ఉనికి ఎక్కడ తెలుస్తుందా అని ఎప్పుడు కూడా వాసన చూస్తాం స్వామి. ఆ జాస్మిన్ స్మెల్ స్వామికి, ఆ సెంట్, ఆ పర్ఫ్యూమ్ అది ఎక్కడ వస్తుందా అని ఇది ఈ నాసిక వాసన చూడడానికి చూస్తాం. నీ ఉనికి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. ఎక్కడ లేదు స్వామి ఉనికి, కానీ ఆయన బయటపడతారు, పెట్టిస్తారు అట్లా తన ఉనికి, అట్లా వెల్లడి చేస్తారు. కాబట్టి ఆ వెల్లడి ఎక్కడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ విధంగా పునీతమైన జ్ఞానేంద్రియాలు చూస్తున్నాయి స్వామి మీకోసం. ఓంకారం చేసుకుని పునీతమయ్యాయి మీకోసం, ఈ విధంగా ప్రతపిస్తున్నాయి అని స్వామికి విన్నవించుకోవడం ఇంతవరకు. ఇక మిగిలినవి కర్మేంద్రియాలు. వీటి గురించి అంతా ఏ విధంగా చెప్పారో ఒక శ్లోకంలో చెప్పారండి ఆయన.
1: సీతా సతీ సమవిశుద్ధ

భవ సుప్రభాతం. సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత, అంటే సీత వంటి పవిత్రమైన మనస్సు హృదయం గలవారు వనితలు అనేది భావ్యార్థం అండి. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మనందరం వనితలని, అందరూ స్త్రీలే. ప్రకృతిలోని ప్రకృతి నుంచి జన్మించిన వారు, ప్రకృతికి సంబంధించిన వారు అందరం స్త్రీలనే అండి. ఒక్క పురుషుడు మాత్రం పరమాత్మ మాత్రమే, ఒక్క పురుషుడు పరమాత్మ. కాబట్టి మనందరం సీతలం అవ్వడానికి మనం ప్రయత్నించాలి, ఆ పవిత్రత మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అటువంటి పవిత్రత గల భక్తులు అందరూ కూడా చేరి సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత బహ్వంగన కర గృహీత, వారు ఎటువంటి కర్మ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే ఏంటి, బాహ్యార్థము, వారందరూ చేతుల్లో వారు పూలమాలను ధరించి ఉన్నారు, వారు అల్లిన పూలమాలను తీసుకొచ్చారు స్వామి మీకు వేయడానికి అనేది బాహ్యార్థం. అయితే బహ్వంగన కర గృహీత సుపుష్పహార, మనం ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అండి, అది వారు కర్మేంద్రియాల ద్వారా చేసినవి కర్మలన్నీ కూడా ఆ కర్మలు నిష్కామంగా చేసి ఇది సత్యసాయికి అర్పించుస్తున్నాము అని అంటున్నారు. కాబట్టి అవన్నీ కర్మల మాలగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు వారి వారి కర్మమాల రోజు రోజు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు స్వామి అనేది భావార్థం. గూఢార్థం బహ్వంగన, ఎంతో మంది అటువంటి వారందరూ భక్తులు. బహ్వంగన కర గృహీత సుపుష్పహార స్తున్వంతి దివ్య నుతిభి, అట్లా మాల ధరించిన నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు స్వామి, స్తున్వంతి దివ్య నుతిభి ఫణిభూషణం త్వం, ఆ కనబడే నిన్ను చూసి నిన్ను ఒక శంకరుడు మెడలో ఏ విధంగా పని ధరించాడో, మెడలో ఏ విధంగా ఒక నాగుపాము ధరించి నుంచున్నాడో ఆ విధంగా నువ్వు కనబడుతున్నావు స్వామి, ఆ విధంగా నిన్ను కీర్తించబడుతుంది అని చెప్తూ ఆయన అంటే మన కర్మలను స్వీకరించి మన మనోలయం చేసి మనకి ముక్తిని అందించే శంకరుడు సత్యసాయి అని చెప్పడము. శ్రీ సత్యసాయి భగవంతవ సుప్రభాతం అని ఈ 8 శ్లోకాల్లో ఆయన విన్నపం స్వామికి చెప్పారండి. తర్వాత ఇంకా ఉన్న 2 శ్లోకాలు కలిపి అది ఫలశ్రుతి ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు.

0: సుప్రభాతం ఇదం పుణ్యం. ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అంటే ఈ గూఢార్థం మనస్సులో పెట్టుకుని ఓంకారాలతో మనల్ని మనం పవిత్రం చేసుకుని మనలోని ప్రతి తత్వము కూడా స్వామిని ఈ విధంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తోంది అన్న భావం చేసుకుంటూ ఈ విధంగా ఎవరైతే సుప్రభాతం చేస్తారో, సుప్రభాతం ఇదం పుణ్యం ఏ పటంతి దినే దినే, ఎవరైతే రోజు ఈ విధంగా చేస్తారో దినే దినే, తే విసంతి పరంధామ, వారు తప్పకుండా స్వామి ధామానికి చేరుతారు. పరంధామ జ్ఞాన విజ్ఞాన ఏ విధంగా చేరుతారండి, ఈ లోకంలో ఇహలోకంలో కూడా వారు స్వామి పనిచేస్తూ ఇక్కడ జ్ఞానంతో విజ్ఞానంతో ఉంటారు. జ్ఞానం కలిగి వారు దేహం వదిలేసిన తర్వాత కూడా స్వామి ధామంలో ఉంటారు అని చెప్పడము. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఎలా సాధ్యమైంది, ఏ గురు బోధ వల్ల, ఏ జ్ఞానం వల్ల బోధమైందంటే మంగళం గురుదేవాయ, స్వామి మీరే ఆ గురుదేవుడు, మీరిచ్చిన భిక్షతోని, మీరు పెట్టిన భిక్షతోనే మిమ్మల్ని మళ్ళీ మేము ధ్యానం చేసుకుంటున్నాము, కీర్తించుకుంటున్నాము, మీ గురించి మాట్లాడుకుంటున్నాము. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయిని, మీరు పెట్టారు స్వామి ఈ జ్ఞానం, మీరే ఇచ్చారు. మంగళం హృదయవాసాయ అన్నాను నేను, ప్రతివాసాయ అని పాడుకోవచ్చండి, అది రాసినది, కానీ హృదయవాసాయ అని నేను ఎందుకు పాడుకుంటాను అంటే మనం హృదయంలో తిష్టది వేయించాము స్వామిని, ఇవి దగ్గరికి మనం రప్పించుకున్నాము కాబట్టి పట్టి ఇదే ప్రశాంతి నిలయము, ఇదే పుట్టపర్తి. ప్రతివాసాయ అనుకోవచ్చు, హృదయవాసాయ అనుకున్నా రెండింటిలో భేదం లేదన్న అభిప్రాయం అండి. కాబట్టి నేను హృదయవాసాయ అన్నాను. మంగళం హృదయవాసాయ, మంగళం సత్యసాయిని అని, ఎవరైతే నిత్యంగా సత్యంగా సాయిగా మనతో ఉండిపోతున్నారో, మనకి తోడు నీడా గురువు అయి మనని నడిపిస్తున్నారో, ప్రతి కార్యంలోనూ మనం చేపట్టు నడిపిస్తున్నారో, అటువంటి సత్యసాయిని మనం మన హృదయాల్లోకి ఈ విధంగా ఎంతో ఆనందంగా రోజు పొద్దున తెలుసుకోవాలి. చివరికి ఒక్క మాట, ఈ ఓంకార సుప్రభాతాలు రెండు మనం చేసుకునేసరికి 16, 17, 18 నిమిషాల వరకు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, 18 నిమిషాల వరకు చెప్పుకోవచ్చండి. దాని తర్వాత కొంతమంది నగర సంకీర్తనకు వెళ్తారు, పర్వాలేదు. కానీ ఒక పని తర్వాత ఇంకొక పని హడావిడిగా చేసేయాలి అన్న తలంపుతో కాకుండా, మనము ఓంకారం చెప్తున్నా, సుప్రభాతం చెప్తున్నా అది ఆనందిస్తూ స్వామికి మనం ప్రేయర్ ఆ విధంగా చేసుకుంటూ, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో పిలిస్తే మనం ఎప్పుడప్పుడు స్వామిని బయటికి పంపించకుండా ఉంటే బెటర్ కదా, ఇక్కడ ఉండిపోతే ఎంతసేపు అయినా మనం అనుకోండి. మరి ఎందుకు స్వామిని మనం పిలిపించుకుంటున్నప్పుడు ఈ హృదయంలోకి ఎందుకు తొందరపడుతున్నాము, అది తర్వాత ఏం చేయాలి అని. కాబట్టి మనము అవేర్నెస్ లేకుండా ఏదో విధంగా ఒక పనిలాగా చేయకుండా సుప్రభాతం, ఓంకార సుప్రభాతాలు మన మనసా వాచా కర్మణ, అందులో మనసు నిమగ్నమయ్యి ఈ భావార్థాలు గూఢార్థాలు కొంతవరకు భావించుకుని ఆనందంగా స్వామి మీద సుప్రభాతం పాడుకుంటే స్వామి అఖండమైన దీవెన, స్వామి మన హృదయాల్లోంచి మనతో చేయించే గొప్ప కార్యం ఎంతైనా ఉంటుందని భావిస్తూ నేను ఈ కొన్ని విషయాలు ఈ రోజు అందరితో చర్చించాలనుకుని ముందర ఉంచాను. ఈ అవకాశం ఇచ్చిన సత్యసాయి మీడియా సెంటర్ వారికి, స్వామికి స్వామి పాదాలు ఎందు తలవంచి నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్.
1: సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను వివరించిన శ్రీ కోటా శివకుమార్ గారి ప్రసంగం విన్నారు. నవసూత్ర ప్రవర్తనా నియమావళిలో మొట్టమొదట పేర్కొన్నవి జపము, ధ్యానము. ధ్యానం నుంచి ప్రేమ అంకురిస్తుంది అంటారు స్వామి. నిత్య సాధనాక్రమంలో భాగంగా ధ్యానం చేయడంలోని వివిధ రీతులను స్వామి తమ దివ్య ప్రసంగాల ద్వారా బోధించారు. వాటిల్లో ప్రత్యేకమైనది సత్వర ధ్యానసిద్ధిని కలిగించేది జ్యోతిర్ధ్యానం. జ్యోతిర్ధ్యాన విధానాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా తెలుసుకుందాం. ప్రేమజ్యోతి, విశ్వదీప్తి మనకి ఆచరణాత్మకంగా అందిస్తున్నవారు శ్రీమతి శేషవల్లి.
2: ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యేక ప్రసారాలలో ప్రేమ జ్యోతి విశ్వదీప్తి కార్యక్రమంలో స్వామి ధ్యానం గురించి చెప్పిన కొన్ని అంశాలు పరిశీలిద్దాం. ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుని కూర్చోగానే ధ్యానం కుదిరిపోదండి. దానికి ఎంతో సాధన అవసరం. నోరు మూసుకో, హృదయం తెరు అన్నారు స్వామి. మన మీద ఎంతో దయతో స్వామి ధ్యానం ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఎన్నెన్నో ఉదాహరణలతోటి ధ్యానవాహినిలో చక్కగా వివరించారు. సాధనల వలన పనులు సమకూరు ధరలున్న ఒక చిన్న చీమ నడుస్తూ నడుస్తూ ఎంత దూరమైనా వెళ్లగలదు. అదే ఎంత పెద్ద గ్రద్దైనా ఒక్క ప్రయత్నం కూడా చేయకపోతే అక్కడే పడి ఉంటుంది కదండి. స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. లడ్డు అంగడిలో నివసించే ఈగె చెత్తకుప్ప పైన కూడా వాలుతుంది. మనస్సనే ఈగకి లడ్డు మాధుర్యాన్ని, చెత్తకుప్ప అపవిత్రతను తెలిపి ఆ ఈగని లడ్డు అంగడి వదలక చెత్తకుప్పలపైకి పోనీయకుండా ఉండే విధానం నేర్పడమే ధ్యానం అన్నారు. కాబట్టి ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్లాలి అన్నది తెలియాలి. దానికి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక బండి ఉంది, అది కదలాలంటే దానికి రెండు ఎడ్లని కట్టాలి. ఆ ఎడ్లకి బండి లాగడం, రోడ్డుపై ప్రయాణించడం అలవాటుండాలి. అదే గానుక చుట్టూ తిరిగే ఎద్దును తీసుకొస్తే బండికే ప్రమాదం కదా. బండిలాగే అంతఃకరణాలు తమంతట తామే కదలలేవు. బుద్ధి మనస్సు అనే రెండు ఎడ్లని కట్టినప్పుడే అంతఃకరణమనే బండి కదలగలదు. ఆ బుద్ధి మనస్సనే ఎడ్లకు సత్య ధర్మ శాంతి ప్రేమలనే రోడ్లే తెలియకపోతే ఎంతకాలం ప్రయాణం చేసినా మంచి రోడ్లపైకి పోక అలవాటైనా అశాంతి, అన్యాయం, అక్రమం, అనాచారం, అసత్యం అనే వాటి వైపే వెళ్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి మనస్సనే ఎడ్లకి రోడ్లపై నడవడం, బండి లాగడం అను విద్యలు నేర్పడమే జప ధ్యానాలు అని అంటారు. అందుకే స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు కదండి, సత్య

ధ్యాన స్థితికి రావాలంటే మూడు మెట్లెక్కాలి: ఏకాగ్రత, ధారణ, ధ్యానం. ధ్యానానికి మొదటి మెట్టు ఏకాగ్రత. ఏ చిన్న పనైనా ఏకాగ్రత లేకుండా చేయలేం కదండి. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్జునుడి దృష్టిలాగా చెట్టుపైనున్న పక్షి కన్ను మీద మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఎంతో చక్కగా చేయగలం. ఆ నైపుణ్యానికి కారణం మన ధ్యాస అంతా మనం చేస్తున్న పని మీదే ఉండడం. ప్రపంచ విషయాల మీద లగ్నమైపోయే మనసుకి హృదయం లోపలికి చూడడం నేర్పించాలి. ఎలాగంటే ఇంద్రియ నిగ్రహంతో. శివ శివ శివ శివ యనరాధా, జీవ చింతలెల్ల బాపుకొని మనరాధా. శివ సాయి సునికనరాధా, జీవ సువివేకమును కొనరాధా. ఒక్కొక్క ఇంద్రియంతో మనం ఏ చెడ్డ పనులు చేస్తున్నామో, అసలు చెయ్యవలసిందేంటో ఎంతో చక్కగా వివరించారు స్వామి. అందుకే పెదవులపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చెయ్యండి అన్నారు. 100% మన ధ్యాస చేస్తున్న పని మీదే ఉంటే అదే ధ్యానం అన్నారు. మానవులు చెయ్యలేని పని లేదు, ధ్యానం కుదరట్లేదు అనే వారికి స్వామి చక్కటి సమాధానం చెప్పారు. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నా వంట చేయడం రాకపోతే ఫలితం లేదు కదా. అలాగే మానవుని హృదయంలో సర్వ సామగ్రి సమకూరి ఉంది, శ్రద్ధతో సాధన చెయ్యాలి అన్నారు. ఈ ఆలోచనలన్నింటినీ ఒక దగ్గరికి తేవాలి అంటే కూడా స్వామి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. వేల కోట్ల సూర్యకిరణాలు భూమంతా పరుచుకుంటూ ఉంటాయి. మరి ఒక భూతద్దం తెచ్చి ఆ సూర్యకిరణాలని ఆ భూతద్దం మీద ఏకాగ్రం చేస్తే చక్కటి మంట పుడుతుంది. మరి ఇన్ని వేల ఆలోచనల్ని ఒక్క దాని మీదకి తీసుకొచ్చి కేంద్రీకరిస్తే కొంతకాలానికి మనలో ఎంతో చక్కటి ఆనందం కలుగుతుంది. మనలో ఆ సర్వేశ్వర జ్యోతే ప్రకాశిస్తుంది. కాబట్టి స్వామి ఏం చేయమన్నారంటే, మనస్సు బుద్ధి అనే భావాలని ఆత్మ అనే అర్థంపై ఏకాగ్రత గావిస్తే ఆ భావాలకి ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణాలు ధ్వంసం చేసి సర్వ సంతోషాలకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును అన్నారు. కాబట్టి ఈ ఆలోచనలను నియంత్రించాలంటే మనకి ముందుగా అడ్డుకునేదేదండి? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అంత ప్రధానమైన కన్ను ఒక ఇంద్రియం కదండి. ఈ కన్ను ఏం చేస్తుంది? చూసిన ప్రతి విషయాన్ని మన చిత్తానికి చేరుస్తుంది. దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక్క దాని మీద ధ్యాస నిలపాలి, ఒక దాని మీద మన దృష్టి ఉండాలి అంటే ముందుగా మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని అంతకు ముందు చూసిన ఏదైతే మనం ఏకాగ్రత పెట్టుకోవాలనుకుంటున్నామో, ఆ ఫోటో కాని, ఇష్ట దైవం కాని, ఇష్ట నామం కాని అలాగ ఆలోచిస్తూ ఆ మననం చేసుకుంటూ అదే ధ్యాసలో ఉండాలి. అందుకని స్వామి ముందుగా ఏం చెప్పారు అంటే, నామం మీద మనసు పెట్టమన్నారు. హాత్మే కామ్ మన్మే రామ్ అన్నాడు కదండి కబీర్ దాసు. అలాగే మనకు కూడా స్వామి చెప్పారు, చక్కగా నీకు ఇష్టమైన భగవన్నామాన్ని కంటిన్యూస్ గా ఆపకుండా చేయమన్నారు. అది మనం ఇవాళ స్వామి చెప్పిన విధానాలన్నీ చిన్న చిన్నగా మనం చేసి చూద్దాం. ఒక్క నిమిషం సేపు ఓం శ్రీ సాయిరాం నామజపం చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి.

దయచేసి కళ్లు తెరవండి. ఈ ఒక్క నిమిషం సేపు కళ్లు మూసుకుని ఓం శ్రీ సాయిరాం నామం చెప్పుకుంటూ ఉంటేనే ఎంత ఆనందంగా ఉందండి. అందుకని మనస్సులో నామం చేస్తూనే కళ్ళు తెరిచేయాలి. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే రకరకాల ఆలోచనలు మనలో వచ్చేస్తాయి. కాబట్టి వాటికి అడ్డుకట్ట వెయ్యాలి అంటే రూపాన్ని ఆధారం తీసుకుందాం. నామ సహితంగా ఓం శ్రీ సాయిరాం మనసులో చెప్పుకుంటూనే స్వామి రూపాన్ని ఎంతో ప్రేమగా చూద్దాం. రూప ధ్యానం కూడా ఒకసారి చేద్దామండి. మెల్లమెల్లగా నడిచి వచ్చే ఆ కోమలమైన బంగారు పాదాలు చూడండి. పాదాలపై జీరాడే ఎర్రని అంగీని చూస్తూ, పైపైకి చూస్తూ, నేనుండగా భయమేలా అంటూ అభయమిచ్చే ఆ బంగారు చేతులని చూడండి. మనకి ఎన్నెన్నో ఉపన్యాసాలు, పాటలు, పద్యాలు వినిపించిన ఆ మధురమైన కంఠాన్ని చూడండి. డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని బోధించిన ఆ ఎర్రటి పెదవులని చూడండి. చక్కని ఆ ముక్కుని చూడండి. వెన్నెల కన్నా చల్లని చూపుతో నిండిన ఆ కళ్ళని చూడండి. మనం సాయి అని పిలవగానే వినే ఆ చెవులని కప్పిన కిరీటం లాంటి శిరోజాలని చూడండి. ప్రేమతో స్వామినే మళ్లీ మళ్లీ చూస్తూ ఉండండి. ఇదండి రూపధ్యానం. మీరు ఇంకా వివరంగా చూడొచ్చు, ఇంకా ప్రేమగా చూసుకోవచ్చు. స్వామి ఈ ఏకాగ్రత కోసం ఎంత తదేకంగా చూడాలని చెప్పారంటే ఒక బల్ల ఉదాహరణతో చెప్పారు. బల్ల, దాని నాలుగు కాళ్ళు, ఆ బల్లపైన ఉన్న ఆ నగిషి ఎంత బాగుంది అన్న విషయం మీదే మన దృష్టి ఉండాలట. ఏకాగ్రత ధారణ విషయంలో స్వామి చెప్పిన ఇంకొక చిన్న ఉపాయం చేసి చూద్దామండి. స్వామి విద్యార్థులకి చెప్పారు ఈ ఉపాయం. ఏమిటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేది మన చెయ్యి. కాబట్టి స్వామి ఏం చెప్పారంటే ఈ బొటని వేలు చివరని చూసుకోమన్నారు. బొటని వేలు చివరనే చూస్తూ 12 సెకండ్ల పాటు చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మిగతా అంతా ఉందండి వెనకాల, కానీ మన దృష్టి ఎక్కడుంది? బొటని వేలు చివర మాత్రమే ఉంది. అలాగా 12 x 12 అంటే 144 సెకండ్లు. అలా చేస్తూ ఉంటే మనకి ఒక ధారణ అవుతుందిట. ఈ ఏకాగ్రత అనేది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఇది కూడా ఒక చిన్న మంచి ఉపాయం అండి. మనకి ఏకాగ్రత కుదరాలి అంటే త్రిగుణాలకి లోబడకూడదు. ప్రపంచాన్ని మరిచిపోయి భగవంతుణ్ణి ప్రేమిస్తే చాలు, ఏకాగ్రత ధ్యానం దానంతట అదే కుదురుతుంది అన్నారు స్వామి. స్వామి మరో మంచి ఉపాయం చూపించారు. మనసు నిర్మలంబు మంచికి మార్గంబు, మనసు నిర్మలంబు మహిత శక్తి, నిర్మలంపు మనసె నీరధి ముత్యమౌ, మరచిపో కుడిట్టి మంచి మాట. మనసు ఎటు పారిపోతే అటు పారిపోని, నీవు మాత్రం దాని వెంట ఎక్కడికి పోతుందా అని చూసుకుంటూ పోవద్దు. తిరిగి తిరిగి చివరకు అలసి నీ వద్దకే వస్తుంది. మనస్సు ఏమీ తెలియని పసిబిడ్డ, తల్లి పిలిచే కొద్దీ తాను కూడా దూరంగా పోతూనే ఉంటుంది. అలా కాకుండా ఆ బిడ్డ వైపు చూడకుండా తల్లిపాటికి తల్లి వెనుకకి తిరిగితే బిడ్డ తనపాటికి తానే పరిగెత్తి వచ్చి తల్లిని చేరుతుంది. స్వామి ఇంకొక విధానం చెప్పారండి. సోహం అనే ఒక మంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మన మనస్సుని ఎలా నియంత్రించుకోవచ్చో ఎంతో చక్కగా చెప్పారు స్వామి. ఈ సోహం భావన
మనని పైకి తీసుకెళ్తుంది అని చెప్పారు. అహంభావన కిందకి దింపేస్తుంది. కాబట్టి ఈ సోహం భావన సాధించి రూపధ్యానం చేయమన్నారు. 15 నిమిషాల సేపు అలా చేస్తేటండి మన ఇష్ట దైవం మనకి అందరిలోనూ కనిపించడం మొదలు పెడతారట. కాబట్టి ఈ సోహం భావం మనకి ఎంత సహాయం చేస్తుంది అంటే, స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ మీ శత్రువుని కూడా మీరు ప్రేమించాలి అన్నారు. శత్రువుని ఎలా ప్రేమిస్తాం అనిపిస్తుంది. మరి మన ఇష్టదైవమే ఎదురుగుండా ప్రతి వాళ్లలోనూ కనిపిస్తున్నప్పుడు మనం అందరినీ ప్రేమించడం అనే ఒక ఉత్కృష్టమైన పని చేయగలుగుతాం కదండి. కాబట్టి ఈ సోహం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరైనా కనుక వచ్చి మనలో లోపాలు చూపిస్తే వాళ్ల మీద కోపగించుకోకుండా ఆ లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటారు.

ప్రతిరోజు సుప్రభాతం అయ్యాక సోహన్ ధ్యానం చేసుకుని జ్యోతి ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. సేవ నేను చేస్తున్నాను అన్నది మరిచిపోయి చేసే సత్కర్మ నిష్కామ కర్మ, అదే ధ్యానం అన్నారు స్వామి. ఆధ్యాత్మిక విద్య అసలు మనకి అలవడాలంటే నాలుగు పాటించాలి అని చెప్పారు స్వామి. మొదటిది త్యజ దుర్జన సంసర్గం. దుర్జనులంటే బయట ఎవరో కాదండి, మనలో ఉండే అరిషడ్ వర్గాలే. మరి భజ సాధు సమాగమం అన్నారు కదా, అంటే లోనున్న ఆత్మారాముడితో సంఘం కలిగి ఉండడం, దానికి ధ్యానం తప్పనిసరి కదండి. కురు పుణ్యమహోరాత్రం, చేతితో సేవ చేస్తూ ఉంటే ఎంత పుణ్యమో, జ్యోతి ధ్యానం చేస్తూ ఆ జ్యోతిలోని ప్రేమని దివ్యశక్తిని అందరికీ పంచుతూ ఉండడం కూడా అంతే పుణ్యం. నాలుగోది స్మర నిత్యమనిత్యత, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ కదండి. దీనికి స్వామి మంచి చిన్న కథ చెప్పారు. జానాబాయి అనే ఒక పల్లెటూరు వనిత పిడకలు చేసుకుని జిద్బతికేదట. ఆవిడ పిడకలు చేసేప్పుడు రంగా రంగా రంగా అనుకుంటూ పిడకలు చేసుకునేదట. అయితే ఒక రోజుని ఆవిడ చేసుకుని తీసుకుంటున్న పిడకల్లో కొన్ని పిడకలు తక్కువగా అనిపించాయట. ఆవిడ వెంటనే పక్కంటే ఆవిడ తీసుకుంటోంది అన్నది తను గ్రహిస్తుందన్నమాట. నామదేవుడి దగ్గరికి వెళ్లి, అయ్యా నేను చేసుకున్న పిడకలు ఎవరో దొంగలిస్తున్నారు, దయచేసి నా పిడకలు నాకు ఇప్పించండి అని అడుగుతుంది. నామదేవుడు ఒక నవ్వు నవ్వి, అమ్మా పిడకల్లో నీవి వాళ్లవి అని ఎలా తేడా తెలుస్తుందమ్మా అని అడుగుతాడు. అడగగానే ఈ పల్లెటూరు వనిత ఆ జానాబా ఏం చెప్తుందో తెలుసా అండి, నా పిడకలు రంగా రంగా అంటాయి అని చెప్తుంది ఆవిడ. నామదేవుడు ఒక్కసారి ద్రుళ్లిపడి వెంటనే వచ్చి ఆ పక్కింటావిడి నుంచి పిడకలు తెప్పించి తీసుకుని చూస్తే కొన్ని పిడకలు రంగా రంగా అంటున్నాయిటండి. అదండి అనుక్షణం అనునిత్యం భగవన్నామ స్మరణతోనే మనం గడపాలట. ఎలా గడుపుతాము అంటే స్వామిని మనం ప్రేమించగలిగినప్పుడండి. స్వామి మనకి ఎంత సులభంగా చెప్పారు అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు నన్ను ప్రేమించినట్టే అని అన్నారు. దేహభావం వదిలి ఆత్మభావంలోకి రావాలి అన్నారు. మనం ఈ దేహభావం వదిలి ఆత్మభావంలోకి ఎప్పుడెళ్తామండి, భజనలో అటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం కదండి. భజనలో మనని మనం మర్చిపోయి స్వామినే చూస్తాం. భజన బినా సుఖ శాంతి నహి అనే ఒక భజన్ని మనం గమనించుకుంటే కనుక స్వామి మన జీవిత పరమావధిని ఎంత బాగా వివరించారో అర్థమవుతుంది. జప ధ్యాన బినా సంయోగ నహి అన్నారు. భగవంతుడితో సంయోగానికి జప ధ్యానాలే దారి అన్నారు. ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, స్వామి దర్శనమే ప్రజ్ఞానం. దయ ధర్మ బినా సత్కర్మ నహి, ప్రజ్ఞానం వలన మనలో కరుణ దయ వస్తాయి, మనలో భేదభావాలు పోయి సమదృష్టి వస్తుంది. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, లివ్ ఇన్ ప్రజెంట్, దట్ ఈస్ ఓమ్నీ ప్రజెంట్ అన్నారు కదండి స్వామి. తెలివితో అంటే అవేర్నెస్ తో హియర్ అండ్ నౌ అనే ఎరుక వస్తుంది. ఇన్ని మంచి అవకాశాలున్నా ఆ ధ్యానం రుచి చూడాలి కదండి. ధ్యానం అంటే నిర్ణీత సమయానికే చెయ్యాలి, ఒకే స్థలంలో కూర్చుని చెయ్యాలి. చిన్నపిల్లలు ఆట స్థలాలు మార్చినట్లుగా మార్చకూడదు. ఒట్టి నేలపై కాకుండా ఒక ఆసనం ఏర్పరచుకుని కూర్చోవాలి. తెల్లవారగట్ల 3 నుంచి 5 వరకు దివ్యమైన కాలం అన్నారు స్వామి. ఈ క్రమ పద్ధతి అంతా ధ్యానం కుదిరేంత వరకే. బాగా అభ్యాసం అయిన తర్వాత రాయి మీద కూర్చున్నా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానంలో రూపనామాలు మార్చకూడదు. ధ్యానం ఒక తైలధారలాగా సాగాలి. మనస్సుని బుద్ధి వైపు, బుద్ధిని ఆత్మవైపు ప్రయాణం చేయించడమే ధ్యానం. అందుకుగాను రూపనామాలు లేకుండా చెయ్యాలి అంటే ఒక జ్యోతిని ఆధారం చేసుకుని ఆ జ్యోతితోనే మనం ధ్యానం ఎలా చెయ్యాలో స్వామి చెప్పారు. జ్యోతి ఎప్పుడూ కూడా
పైవైపుకి వెలుగుతూ ఉంటుంది కదండి, మనం కూడా ఎదగడానికి ఆ జ్యోతి ఎంతో సహకరిస్తుంది. ఆ జ్యోతిలోంచి 1000 కాదు 100,000 దీపాలు వెలిగించుకున్నా తన ప్రకాశాన్ని ఇంత కూడా తగ్గించుకోదు. కాబట్టి అటువంటి దివ్యమైన జ్యోతిని ఆధారంగా చేసుకుని మనమిప్పుడు జ్యోతి ధ్యానం చేద్దాం. మన ఎదురుగా ఒక దీపాన్ని కాని ఒక కొవ్వొత్తిని కాని వెలిగించి పెట్టుకోవాలి. మనం ఊపిరి మెల్లగా తీసుకుంటూ మెల్లగా వదలాలి. రెండు అరచేతులు మన తొడలపైన పెట్టుకోవాలి. కూర్చోగలిగిన వారు పద్మాసనంలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఒక సుఖాసనంలో కూర్చుని జ్యోతి ధ్యానం చేద్దాం. దీపాన్ని తదేకంగా చూడండి. నిశ్చలంగా నిర్మలంగా ఊర్ధ్వముఖంగా వెలుగుతున్న ఆ జ్యోతిని ప్రేమగా చూస్తూ ఉండండి. జ్యోతిని చూస్తూనే మెల్లగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న మీరు ఎదురుగా వెలుగుతున్న జ్యోతి మీ దగ్గరికి వస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ దగ్గరగా వచ్చిన జ్యోతి రెండు కనుబొమల మధ్యగా మీ నుదుటి భాగం లోపలికి వచ్చింది. మెల్లగా కింది వైపుగా కదులుతూ కంఠంలోంచి ఆధ్యాత్మిక హృదయం వైపు వెళ్తోంది. ఆధ్యాత్మిక హృదయం తామర మొగ్గలా ఉంది. జ్యోతి వెచ్చని వెలుగులతో ఆ ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ తామర పువ్వు పూర్తిగా విచ్చుకుంది. ఆ తామర పువ్వులో ఈ జ్యోతి వచ్చి నిలిచింది. జ్యోతిలోని ప్రేమ కిరణాలతో మన శరీరం పవిత్రం పరిశుద్ధం అవుతుంది. మెల్లగా తామర పువ్వు కనుమరుగైపోయింది. నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి పైవైపుకి కదులుతూ కంఠంలోంచి కనుబొమల మధ్యకి వచ్చి నిలిచింది. జ్యోతి మెల్లగా కుడికంట్లోకి వెళ్లి ఎడమ కన్నులోకి వచ్చింది. జ్యోతి పవిత్రం చేసిన ఈ కళ్ళతో ఇక నుంచి మనం మంచినే చూస్తాం. జ్యోతి ఎడమ చెవి వైపు కదిలి చెవిలోకి వెళ్లి మెల్లగా కుడి చెవిలో ప్రవేశించింది. పవిత్రం శక్తివంతం అయిన చెవులు ఇక మంచినే వింటాయి. జ్యోతి రెండు చెవుల మధ్య నిలిచింది. ఆ కిరణాలు మన తలలోని తలంపులని శక్తివంతం చేశాయి. జ్యోతి మన నాసికను పవిత్రం చేసి నోట్లో ప్రవేశించింది, నాలుకపై నిలిచింది. ఇక మన నాలుక మంచి మాటలు మాట్లాడుతూ భగవన్నామం చెప్పుకుంటూ పరిశుద్ధమైన ఆహారాన్నే తీసుకుంటుంది. జ్యోతి మన కంఠంలో ప్రవేశించింది. జ్యోతి కిందకి వచ్చి కంఠం కింద భుజాల మధ్య నిలిచింది. కుడి భుజంలోకి వచ్చి చేతి వేళ్ల చివరి వరకు తన వెలుగులు నింపింది. అలాగే ఎడమ భుజంలోంచి చేతి వేళ్ల చివర వరకు శక్తివంతం చేస్తోంది. పవిత్రమైన ఈ చేతులతో మనం ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తాం.
జ్యోతి. రెండు భుజాల మధ్యలోంచి కింది వైపుగా కదులుతూ అన్ని అంగాలని శక్తివంతం చేస్తోంది. కుడికాలులో ప్రవేశించి వేళ్ల చివరి వరకు వెలుగులు నింపింది. జ్యోతి వెనక్కి వచ్చి ఎడమ కాలులో ప్రవేశించి వేళ్ల చివర వరకు వెళ్ళింది. వెనక్కి వచ్చి రెండు కాళ్ల మధ్యలో నిలిచింది. జ్యోతి వెలుగులతో శక్తివంతమైన మన కాళ్ళు మంచి పనులకే వెళ్తాయి. జ్యోతి మెల్లగా పైకి వచ్చి శరీరం మధ్య భాగంలో ఉన్న ఆధ్యాత్మిక హృదయంలో నిలిచి ఉంది. మన శరీరం లోపల అంతా జ్యోతి ప్రేమ కిరణాలతో నిండిపోయింది. మనలో నిండి ఉన్న జ్యోతి కిరణాలని మన శరీరం బయటికి తీసుకుని వెళ్దాం. మన చుట్టూ జ్యోతి కిరణాల వెలుగు నిండింది. మన లోపల జ్యోతి, బయట జ్యోతి. మనం జ్యోతిలో ఉన్నాం. శక్తివంతమైన ఈ జ్యోతి కిరణాలని మన కుటుంబ సభ్యులతోనూ, చుట్టుపక్కల వారితో, బంధువులు మిత్రులతో, మనకి శత్రుభావన ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్నవారితో కూడా పంచుకుందాం. జ్యోతిలోని ఈ శక్తి కిరణాలని, ప్రేమ తరంగాలని ఈ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా జ్యోతి వెలుగులతో నిండిపోయింది. అందరికీ అంతటా వ్యాపించిన జ్యోతిని మన హృదయంలో నింపుకుని ఈ రోజంతా ఆనందంగా గడుపుదాం.

0: మెల్లగా కళ్ళు తెరవండి. కొంతకాలం పాటు జ్యోతి ధ్యానం ఇలా సాధన చేశాక జ్యోతి ఆధారం లేకుండా కూడా మనం ధ్యానం చేయగలుగుతాం. అలా సాధన చేస్తూ స్వామి చూపిన ఆ బంగారు బాటలో దివ్యానందాన్నిచ్చే సమాధి స్థితికి చేరుకుందాం. ఇదండి స్వామి ప్రసాదించిన సాధనాక్రమం. ఈ రోజున మీ అందరితో కలిసి సాధన చేసే అవకాశాన్ని అనుగ్రహించిన నిరాకార పరబ్రహ్మ సాయీశునికి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న శ్రీమతి మంచిరాజు శేషవల్లి. జై సాయిరాం.
1: శ్రోతలు, ఇంతవరకు ప్రేమజ్యోతి విశ్వదీప్తి అనే శీర్షికన జ్యోతి ధ్యానం గురించి స్వామి బోధించిన విషయాలను విన్నారు. సమర్పణ శ్రీమతి శేషవల్లి. ఇప్పుడు సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం. రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాల కోసం రేడియో సాయికి ట్యూనయ్యి ఉండండి. శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లాగిన్ అయి ఉండండి. ఈ కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు 9393258258 కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని మొదటి భాగం పునఃప్రసారం విన్నారు. ఈ శీర్షికలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాములకు నమస్కరించుకుంటూ రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్ణాటక సంగీత సరస్వతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహనీయుడు శ్రీ త్యాగరాజస్వామి. వీరు ప్రకాశం జిల్లాలోని కంబం సమీపమున గల కాకర్ల గ్రామము వారైనను వీరి పూర్వీకులు సుమారు 400 ఏళ్ల క్రితమే తంజావూర్ తమిళనాడు రాజుల యొక్క ఆస్థాన పండితులుగా ఉండేవారు. స్థానిక భాష తమిళం అయినప్పటికీ సంగీతము, సంగీత రచనలు అనగా కీర్తనలు తెలుగు భాషలోనే రాయవలనని రాజాజ్ఞ. ఇటువంటి వాతావరణంలో పెరిగిన త్యాగయ్య అతి పిన్న వయస్సులోనే తండ్రి వద్ద సంస్కృతము, తెలుగు భాషలు నేర్చుకుని చిన్న చిన్న రచనలు చేయసాగాడు. ఆ విధంగా కీర్తనలు రచిస్తూ పాడుతూ శ్రీమద్ రామాయణము యందలి 24,000 శ్లోకములకు 24,000 కీర్తనలు రచించారు. చరమదశలో సంగీత నాటకాలు కూడా రచించారు. అవి నౌకాచరితము, ప్రహ్లాద భక్త విజయము, శ్రీ సీతారామచరితము. ఈ 3 సంగీత నాటకాల్లో మొదటిది అయిన నౌకాచరితము గురించి ముచ్చటించుకుందాం. బాలకృష్ణుని పట్ల వ్యామోహముతో గోపికలు ప్రవర్తించగా వారి గర్వాన్ని భంగపరచి సంసార సాగరాన్ని దాటించే నౌక భక్తి ఒక్కటే అని తెలియజెప్పిన శ్రీ కృష్ణలీలా అమృత సంకీర్తనాలహరి ఈ నౌకాచరితం. త్యాగయ్య రచించిన సంగీత రూపకాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది నౌకాచరితం. ప్రముఖ సంగీతజ్ఞులు, శ్రీ కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు, కొణికి శ్రీ సత్యనారాయణరావు గారు, వారి బృందము ఈ సంగీత నాటకాన్ని అనేక సభలలో గానము చేసి ప్రజాబాహుళ్యాలోనికి తీసుకెళ్తున్నారు. వీరి శైలిని వినడం ఒక సదవకాశం. లీలామానుష స్వరూపముగా శ్రీ సత్యసాయి భగవానుడు కొనసాగించిన అతిమానుష మహిమా ప్రదర్శన మన అందరికీ తెలిసినదే. గత సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వీరిదే శ్రీకృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో అనేక తరంగాలు రేడియో సాయి ద్వారానే విన్నాం. మన ప్రియతమ స్వామికి దివ్యగాన నీరాజనంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్ రేడియో సాయి ద్వారా ఈ నౌకాచరితము అనే సంగీత నాటకాన్ని ఈ ఉగాది సందర్భాన మీకు సమర్పిస్తుంది. విందామా మరి సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈనాడు మీ ముందు ఒక సంగీత రూపకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు కర్ణాటక సంగీతమునకు ఆద్యుడు, సంగీత త్రిమూర్తులలో జ్యేష్ఠుడు. ఆయన ఒక ప్రబంధాన్ని రచించారు, అంటే కల్పనాగాథ. దాని పేరు నౌకాచరితం. నౌక అంటే ప్రయాణము చేసేటువంటి ఓడ. మరి ఆ మాట ఎందుకు వాడాడంటే, మనమంతా కూడా నన్ను పుట్టుట పోవుట అనేటువంటి సంసారంలో పడి కొట్టుకుంటున్నాం. కనుక మానవుడు తరించాలి అంటే భక్తి అనేటువంటి నావలో కూర్చొని సంసారం అనేటువంటి సముద్రమును దాటిపోవాలి అని భావం. ఒకనొక రోజున గోపికలందరూ కూడాను సుమారు 9 ఏళ్ల వయసు గల బాలకృష్ణమూర్తిని తీసుకుని యమునాతీరంలోనికి విహారానికి వెళుతారు. వెళ్ళి అక్కడ ఒక తెల్లటి ఓడను చూసి, మనమందరం కూడాను ఆ ఓడల విహరిద్దామా అని సంకల్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందు ముందు చెప్పుకుంటూ పోతాం. ఆ రోజున బాలకృష్ణమూర్తి యొక్క వేణుగానం విని అందరూ కూడా ఆకర్షించబడ్డారుట. ఆ వేణుగానం ఎలా ఉందంటే, ఋషీశ్వరులకు ప్రణవనాదము, రాక్షసులకు ప్రళయనాదము, గోపికలకు ప్రేణాయనాదము. అలాంటి నాదాన్ని విని అందరూ కూడా ఇంటికి వెళ్ళి, అమ్మా యశోదమ్మ బాబుని తీసుకుని మేము వెళ్తున్నాం, యమునాతీరంలో కొంచెం వివాహం చేసుకుని సరదాగా తిరిగి వస్తాం. కానీ ఆవిడ మాటలు వినలే, వచ్చేశారు. తీసుకుని వచ్చేసి ఎలా బయలుదేరారు అంటే, అందరూ కూడా చక్కగా శృంగారించుకుని మంచి మంచి బట్టలు ధరించి పుష్పాలు పెట్టుకుని హాయ్ హాయ్ అంటూ ఎలా బయలుదేరారో త్యాగరాజస్వామి వారు శృంగారించుకుని వెడలిడి అనేటువంటి కీర్తనలో వర్ణించారు. అది మనం విందాం. శ్రీగణనాథ పరాత్పర

అని త్యాగరాజుల వారు తాను రచించేటువంటి ప్రబంధానికి ఆ గణేష స్తోత్రం చేసి శారదాదేవిని వేడుకొని తర్వాత తనకు సమకాలీన కవులకు నమస్కరించుకుని తన గురువైనటువంటి యొక్క నారద మహర్షి వారిని స్మరించుకుని అంటున్నాడు, అయ్యా నేను రాయబోయేటువంటి ఒక్కొక్క ప్రబంధాన్ని మీకు వినిపిస్తాను. ఎవరైతే ఆ ప్రబంధాన్ని ఆశాంతం వింటారో వాళ్ళకి చక్కగా పెళ్లి గాని వాళ్ళకి పెళ్లి, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా చేకూరుతాయి అని ప్రారంభంలోనే ఫలశ్రుతి కూడా చెప్పేసేసాడు చాలరాజు. ఎలాగా

అని ఆ గోపికలంతా కూడాను సోటి రాగంలో పాడుకుంటూ ఎలా బయలుదేరాడో ఈ కీర్తన మనం విందాం.

ఈ ప్రకారముగా అందరూ కూడా చక్కగా ఆ బాలకృష్ణమూర్తిని కొంతమంది ముద్దు పెట్టుకున్నారు, కొంతమంది అతనితో హాస్యమాడుతున్నారు. హాయి హాయమంటూ ఆ యమునా తీరానికి బయలుదేరారు. బయలుదేరి ఆ సమయంలో మన్మధుడుట వీళ్ళందరి మీద పుష్పబాణాలు వేశాడట. వాళ్ళ సంతోషం ఇంకా ఇనుమడించిందంట. ఆ తర్వాత ఆ యమునా తీరంలోకి వెళ్లారండి. ఆ ఇసుక తిన్నెలు, ఆ రకరకాల గులాబీ పూలు, మల్లె పూలు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, తెల్లగా ఉండేటువంటి ఇసుక, నల్లగా ఉండేటువంటి యొక్క నీటి ప్రవాహాన్ని చూసి అందరూ ఆనందపడిపోయి ఆ యమునా తీరాన్ని ఎంత అందంగా ఉందో అని ఒక కీర్తనలో పంతువడాల రాగంలో సాపుతాళంలో ఆ గోపికలు ఇలా వర్ణించారండి.

తీరాన్ని, ఆ పుష్పాలు, ఆ ఇసుక తిన్నెలు, నీటి ప్రవాహాన్ని, రకరకాల పుష్పాల చెట్లు చూచి ఎంత బాగుందర్రా అని అనుకుంటూ అనుకున్నట్ట కొంచెం ముందుకు అటు ఇటు తిరుగుతున్నారు. సరదాగా తిరుగుతూ ఉంటే దూరంగా తెల్లగా ఉన్నటువంటి యొక్క నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద ఓడ కనిపించింది. అరే ఎక్కడిది ఓడ? తెల్లగా ఉందే, దాని నిండా రత్నాలు, మణులు పదించబడ్డాయే అని అందరూ కూడా చూస్తుండగానే ఆ ఓడ నెమ్మదిగా నెమ్మదిగా ఒడ్డుకు వస్తుందిట. సంతోషించారు. ఏమర్రా, మనమంతా కూడా ఆ ఓడలోకి వెళ్ళి విహరిద్దామా సరదాగా? పోదాము, కానీ ఒక సమస్య ఉందన్నారు ఒక ఆవిడ. ఏమిటా సమస్య? చిన్నపిల్లవాడున్నాడు, ఈ బాలకృష్ణమూర్తి ఆ పడవను చూసి భయపడతాడేమో అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అందిట, తీసుకెళ్దాము అన్నట. ఇంకొక ఆవిడ, వద్దు వద్దు, భయపడతాడు, రేపు పొద్దున ఏదన్నా నీళ్ళలో దూకితే వాళ్ళమ్మకి ఏం చెప్పాలి మనం అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అన్నట, ఇదిగో ఎందుకు ఆలస్యం చేస్తారు, ఎలాగైతే అలా అవుతుంది, పిల్లవాడు లేకుండా మనం వెళ్ళగలమా అని ఒక ఆవిడ. ఏమనమ్మా, నేనైతే పిల్లవాడు వద్దంటాను, అంతకైతే ఇంటికి పంపిద్దాం, ఇప్పుడు ఇంకా టైం ఎక్కడుంది ఇంటికి పంపడానికి అని ఒక ఆవిడ. పెద్ద ఆవిడ అందిట, మీరు ఇలాంటి ముచ్చటతోనే మీరు కాలక్షేపం చేస్తారా, లేకపోతే వ్యవహారం చూస్తారా? లేదు, ఎక్కడి ఇప్పటికే సాయంత్రం అయిదైంది, ఎక్కడి ఎక్కడి చూద్దాం అని మనమంతా కూడా ఈ పడవ ఎలా నడపాలో అని వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకుంటూ ఆడవాళ్ళమందరం కలిసి మేము నడిపిస్తామండి పడవని చూడండి అని ఈ ప్రకారంగా ఎదుగుల కాంభోజరాగంలో త్యాగరాజస్వామి వారు ఇది కచేరీ పద్ధతిగా కాకుండా యక్షగాన పద్ధతిలో రాశాడు. ఎందుకంటే రాశాడంటే వాళ్ళ తాతగారు రాసేవారట.

అనుకుంటున్నారుట. ఏమని? ఇదిగో పిల్లవాడిని తీసుకెళ్దాము. మళ్ళీ వద్దు, మరి వాడి మెడలో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి కదా అని మనం అనుకున్నాం కదా మాటలు. ఆ పిల్లవాడు విన్నాడంటారా ఈ మాటలు? వాడి మొహం, చిన్నవాడికి ఏం తెలుస్తుంది? ఆయనకు అర్థమై ఉండే మన మాటలు. అలా అనుకుంటుండగానే బాలకృష్ణస్వామి పరమాత్మ కదండి ఆయన, మహానుభావుడు అంటున్నాడు, ఓహో నేను లేకుండా పడవకి విహారం చేస్తే మీకేం సుఖం వస్తుంది అంటే ఇక్కడేమంటాడు, నేను ఒకణ్ణి, కోట్లాది మంది నేను పరిపాలిస్తాను నేను అని అక్కడ త్యాగరాజస్వామి వారు ఒక ద్విపదలో మంచి సంభాషణ రాశారు. కృష్ణుడు గోపికలు, కృష్ణుడు గోపికలు ఏమంటున్నాడు, అదిగా నాయనా నువ్వు చిన్నపిల్లవాడు కదా, మరి ఆ అంత పెద్ద ఓడను నువ్వు ఎలా నడిపిస్తావు, అందుకని మేము భయపడుతున్నాం. అంటే కూచి పిచ్చివాళ్ళారా, నేను సామాన్య బాలకుని అని అనుకుంటున్నారేమో, కానే కాదు నేను సాక్షాత్తు వైకుంఠవాసుణ్ణే. మరి ఎందుకొచ్చాడు ఇక్కడికి, మన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు పాలు పెరుగు తాగుతూ అంటుంటే చెబుతున్నారిప్పుడు. ఇది ఒక ద్విపద సాహిత్యం. రాగము అఠానా రాగంలో కృష్ణ పరమాత్మ ప్రారంభించాడు.

తాను లేకుండా ఆడవాళ్ళందరూ విహారానికి పోదాం అనుకున్నారు కదా, అందుకని పిచ్చివాళ్ళలారా, ప్రపంచంలో గోవులు 1000 గొల్ల నేనొకడా అన్నాడు. అంటే ఒక గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని పరిపాలిస్తూ ఉంటాడు, మేపుతూ ఉంటాడు. వందలాది జంతువులు ఉంటాయి, ఒక్కడే వాడు గొల్లవాడు. కనుక అలాంటి వాడు నేను. ప్రపంచమంతా కూడా దైవాధీనం జగత్సర్వం అన్నారు పెద్దలు. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంలోనే ఉంటుంది అని చెప్పడానికి అంటున్నారు గోపికలు. ఏమని? ఏమో నాయనా, నిన్ను నమ్మిందెవరు? మేమంతా స్నానం చేస్తూ ఉంటే మా చిరులు పట్టుకెళ్ళి ఆ చెట్టుకి కూర్చున్నావే, మా ఇంటికొచ్చి వెన్నపూస బాగా తిని పోనీ తింటే తిన్నాళ్లే అనుకుంటే ఆ పోతూ పోతూ నువ్వేం చేశావు తెలుసా? ఒకసారి ఆ పక్కింట్లో ఒక కొత్తగా వచ్చినటువంటి కోడలుంది, ఆ పిల్ల మూతికి పూసిపోయినావు. అత్తగారు వచ్చి చూచి కుండలో వెన్నంత ఏమైందే అని కోడల్ని చావుకొట్టింది పాపం. ఒకసారి ఏం చేశావు? దొరికావు మాకు. అందరం కలిసి నిన్ను పట్టుకుని ఇంటికి వెళ్ళాము. మీ ఇంటికి యశోదమ్మ, ఇడివో మీ పిల్లవాడు అని చెప్పే లోపుని మరి ఎలా వెళ్ళావో హఠాత్తుగా ఆవిడ ఒళ్ళో కూర్చున్నావు. అందుకు నిన్ను నమ్మిందేవో నాయన అంటుంది యశోదమ్మ అనేటప్పుడు. అదేమిటర్రా, మా పిల్లవాడి మీద మీరంతా వచ్చి నేరాలు చెప్తున్నారు. వెన తిన్నాడు, కుండలు కూడా పగలగొట్టాడు. మేం బీదవాళ్ళం కదా, ఆ కుండ మళ్ళీ మేం కొనుక్కోగలమా? ఇవన్నీ అంటున్నారట అన్న. వాడు పొద్దునుంచి ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే. అంటే ఒక ఆవిడంది, లేదు లేదు పొద్దున్న నుంచి మా ఇంట్లో ఉన్నాడు. ఇంకొక ఆవిడంది, లేదు లేదు మా ఇంట్లో ఉన్నాడు ఇవాడ పొద్దున్నుంచి. అంటే ఏమిటి? పరమాత్మ సర్వాంత

అంటాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, ఆ శ్రీహరి ఎక్కడున్నాడని చెప్తాను, నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే ఉన్నాడు అని ఈ విషయాలన్నీ కూడాను చారాస్వామి వారు ఒక చిన్న కీర్తనలో, ఏమని నెర నమ్ముకొందుము కృష్ణ అంటే దానికి చెబుతున్నాడు జవాబు. ఏమర్రా, నా సంగతి మీకు బాగా తెలిసినట్లేదే, ఎందుకంటే పూర్వకాలంలో ఆ దేవతలు దానవులు పాలసముద్రంలో మధురం చేస్తున్నారు అమృతం కోసం. చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ కొండ మునిగిపోయిందో నేను అడుగున కుర్మావతారం ఎత్తి నన్ను కాపాడింది నేనే కదా అంటున్నాడు. ఇంకా ఆ గజేంద్రుడు మకరి పట్టుకుని వాడి యొక్క కాలుని అనేక సంవత్సరాలు వాడిని హింస పెడుతూ ఉంటే వాడు, స్వామి విష్ణుమూర్తి నాయన రక్షించు రక్షించు అని వాడు గోల పెడుతూ ఉంటే నేను వెంటనే వెళ్ళి ఆ మకరిని సంహరించింది వాణ్ణి కాపాడింది నేనే గదా. అలాగే ఆ సోమకాసురుడు ఏం చేశాడు, వేదాలు పట్టుకెళ్ళి ఆ సముద్రంలో దాచిపెట్టాడు, నేను వెంటనే మత్స్యావతారం ధరించాను సముద్రంలోకి వెళ్ళాను ఆ వేదములు మళ్ళీ పట్టుకొచ్చి వేదాలను ఉద్ధరించాను, తెలుసా మీకు. అలాగే ఆ కాళీయుణ్ణి వాడు విషం కక్కుతున్నాడు యమునా తీరంలో, అనేక మంది పిల్లల్ని చంపేశాడు, ఆవుని చంపేశాడు, లేగల్ని చంపేశాడు, అటువంటి వాణ్ణి వాడి యొక్క మదం అణిచి వాడి మీద దూకి నృత్యం చేసి రక్తం కక్కిచ్చి చివరికి వారి భార్యలంతా వచ్చి మొత్తుకుంటే వాణ్ణి క్షమించి వెళ్ళిపోమన్న కంచి అనగానే కొంతమంది అనుకున్నారట, ఏమిటి ఇంత పని చేశాడా ఈ బాలుడు, సరే కానివ్వండి చూద్దాం ఏమో చేశాడు అని. అప్పుడు అనుకున్నారట, ఇది ఒక పని చేద్దాం మన అందరం కూడా, ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయొద్దు, చీకటి పడుతోంది కాబట్టి ఆడవాళ్ళం మనమే నడిపిద్దాం ఈ పడవని అని చారాస్వామి వారు అందముగా, ఓడను జరిపే ముచ్చట కనరే ఆడువారు యమునాగడ కృష్ణుని కూడి ఆడుచూ పాడుచూ అందరూ చూస్తుండగా ఆ ఓడ ఎలా నడిపారో వర్ణిస్తున్నాడు.

ఈ ప్రకారంగా ఆ గోపికలంతా కూడా నన్ను రకరకాల శృంగారపరమైనటువంటి చేష్టలు చేసుకుంటూ ఆ ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారుట. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషములు చూడ్డానికి ఆకాశములో దేవాంగనలందరూ కూడా నన్ను విమానాల్లో ఎక్కి వచ్చారండి. వచ్చి అనుకున్నారట, ఎక్కడో వైకుంఠంలో ఉండే పరమాత్మ ఏమిటి, ఈ పడవేమిటి, ఈ వెళ్ళడమేమిటి, బ్రహ్మాండంగా ఉండే వ్యవహారం అని సంతోషంతో వాళ్ళంతా కూడాను పుష్పాలు కురిపించారట. పుష్పవర్షం కురిపించారు. కురిపించే వరకు వీళ్ళకేమైంది తెలిసినా అండి, వాళ్లకంటే మనమే అందంగా ఉన్నావు కదా, లేకపోతే వాళ్లు మనపైన పుష్పాలు ఎందుకు కురిపిస్తారు అని అనుకొని వాళ్ళకి బాగా గర్వం వచ్చింది. ఏమిటా గర్వం, మేము వాళ్ళకంటే అందంగా ఉన్నాం. నిజమే, మరి గర్వం అనేక రకాలుగా ఉంటుంది. ధనం ఉంటే గర్వం, అధికార గర్వం, యవ్వన గర్వం, ఇట్లా ఉంటుంది. పదవి గండం, పదవి అంటే గర్వం. అనుకున్నట్ట మనము ఏనాడో మంచి నోము నోల్చుకున్నాం, ఏనాటి నోము ఫలమో ఏ దాన మొసగితిమో అంటాడు త్యాగరాజు. ఇక్కడ మనం ఏం పుణ్యం చేసుకున్నామో, బాలకృష్ణమూర్తితోటి ఇలా విహారం చేసేటువంటి భాగ్యం మనకు కలిగిందర్రా అని ఆ సంతోషంలో అందరూ కూడా నన్ను కొంచెం గర్వంతో కొద్దిమంది అహంకారంగా కూడా మాట్లాడారట. అన్నాటప్పుడు, అమ్మా ఎంతో అందంగా ఉన్నారు మీరు, నిజమే మరి, కాదంటారా, మరి మా మీద వాళ్ళు పూలు కురిపించారుగా, అబ్బబ్బాయి కాదు కాదు, నిజంగా మీరు అందంగా ఉన్నారు, ఒక పంచి అయ్యిండర్రా, ఏమిటి, ఆ తెడ్లు నీళ్ళలో పడేసేయండి, చూద్దాం పడవ ఎలా వెళ్తుందో అంటే అనుకున్నట్ట ఆకాశంలో ఉండేటువంటి యొక్క గంధర్వులంతా కూడా నన్ను చూసి ఈ సంభాషణలు విని ఆశ్చర్యపోతున్నారు. ఆ చెడ్డు పడేసేస్తే ఓడ ఎలా పోతుంది అనగానే ఒక ఆవిడ అందిట, బాలకృష్ణమూర్తి చిన్నవాడే గాని ఇంత పెద్ద ఓడను జరిపేటువంటి అవకాశం ఆయనకి ఏముంది అని త్యాగరాజ స్వామి వారు చక్కగా ఒక పద్యంలో చెబుతున్నాడు.

కాదు అని అందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. ఈ పిల్లవాడు ఆయన వల్ల అవుతుందే ఆహా అనుకున్నాడు పరమాత్మ. మీ వ్యవహారం ఇలా ఉందే అని అనుకుని అంటున్నాడు చారాస్వామి, అనుచు భావిం పమాదవుడది ఎరింగి. ఓహో సరే మంచిది,

అనుకున్నాట పరమాత్మ, వీళ్ల యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని హఠాత్తుగా పెద్ద గాలి, వాన, చీకటి, ఓడ తబ్బిబ్బైపోతున్నది, రంధ్రాలు పడ్డాయి అక్కడక్కడ, జళ జళమణి మెరుపులు, ధళ ధ్వళ ధ్వనుల పిడుగులు అన్నాడు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆ గాలి, వాన, చీకటి, అయ్యయ్యో నీళ్లొస్తున్నాయి ఓళ్ళలోకి, రంధ్రాలు పడ్డాయి అని మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆవిడ అందిట మన యొక్క అందం చూసి ఎవరో మనకు శాపం పెట్టారు, లేకపోతే ఎందుకు ఇట్లా వచ్చింది? కాదు కాదు, మనం వెళ్ళినప్పుడు పంచాంగం చూశారు ఎవరన్నా, వర్జ్యం ఉందేమో అని ఒక ఆవిడ. చాలు చాలులే, ఆ రంధ్రాలు పడ్డాయి, అవి మునిగిపోతుంది పడవ కాస్త, ఏదో మార్గం చేయండి అని ఆ యమునాదేవిని, అమ్మా యమునాదేవి ఏమిటమ్మా ఈ పరిస్థితి, అల్లకలోలమైపోయింది, ఈ చీకటి ఏమిటి, గాఢాంధకారం ఏమిటి, వర్షం ఏమిటి, రాళ్ళవాన కురిపిస్తున్నాడు పరమాత్మ, ఒక పని చేస్తాను తల్లి, మేము ఏమన్నా కాని చచ్చిపోయినా సరే పిల్లవాడిని కాపాడు, పిల్లవాడిని తీసుకెళ్లి క్షేమంగా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాలి, పొరపాటు చేశాం మేము అని ఆ యొక్క యమునాదేవిని ప్రార్థన చేస్తున్నారు ఈ రీతిగా.

మేము ఒకటి అనుకున్నాము, జరిగింది ఇంకోటి. అమ్మా యమునాదేవి ఆ పిల్లవాణ్ణి కాపాడు తల్లి. మేము చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లవాడిని క్షేమంగా చేర్చాలి కదా మేము అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో దేవతలంతా వచ్చారుట. వచ్చి ఈ యొక్క వినోదాన్ని చూస్తున్నట్టు వాళ్ళందరి వినోదంగా ఉందిట. వాళ్ళకి అనుకున్నారట, సాక్షాత్ వైకుంఠవాసుడే పక్కన పెట్టుకుని, వైకుంఠవాసునే పక్కన పెట్టుకుని కృష్ణమూర్తిని, యమునాదేవి మమ్మల్ని కాపాడమ్మా, యమునాదేవి కాపాడుతుందా అండి అని అనుకున్నట్టు వాళ్ళు. వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు ఆ సంగతి. ఆయన ఆశ్రయిస్తే మన సంగతి చూస్తాడులే అని తెలియక వాళ్ళు వాళ్ళు ఇప్పుడేం చేయాలి అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి అంటూ అంటున్నారు.

పిల్లవాడు మాతో సరదాగా తిరుగుతూ హాయిగా ఉండేటువంటి చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి, మాదే తప్పు నాయనా, తప్పు మాదే మాదే అని మాకు అహంకారం తగ్గిపోతున్నది అనుకుంటూ, కాదర్రా,

స్త్రీ బుద్ధి ప్రళయాంతకా అని శాస్త్రం. మా బుద్ధి తక్కువైందని లెంపలు వేసుకుంటున్నారు. వేసుకుంటున్న ఆ సమయంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఎలుకగు ప్రాణ సంకటం, పిల్లికి తెలగాటం అన్నట్టుగా ఉంది అంటున్నాడు. నాకేం తెలుసర్రా ఏం చెయ్యాలో. ఇప్పుడు మీరేమో నాకు బరుగులు కొనిపెడతాను రండి అని అంటే వచ్చా. మరి ఇప్పుడేమో ఇలా ఇలా వచ్చింది, మరి ఇప్పుడేం చేద్దాం మనం అని అనుకుంటే చారాస్వామి వారు అంటున్నాడు, ఇక్కడ ఇది ఎలా ఉందంటే, ఒకనొక రోగి చాలా ప్రమాదంలో ఉన్నట. రోగి వెంటనే పిలిచారు డాక్టర్ గారిని. ఆ డాక్టర్ గారు కూడా వచ్చి పేషెంట్ని చూసి తాను కూడా పెద్దగా ఏడ్చాయుట, అలా ఉంది మన కథ అనుకుంటున్నారు అని ఇలా బాధపడుతూ ఉంటే కొంతమంది గోపికలు అంటున్నారు, ఆలోచించారు, సాక్షాత్తు భగవంతుడే సందేహం లేదు అని ఒక వృద్ధ గోపిక, ఓ గోపికలారా సాక్షాత్తు ఇతను దేవుడే, కృష్ణదేవుడు, లోకాధారుడు, శరణాగత వత్సలుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. ఇతని మాటల్లో ఎలాంటి మర్మం లేదు, అందరూ కూడా నన్ను వినవలసిందే. ఆయన మాట వినండి, ఆ ప్రకారం చేయండి. ప్రబంధం అంటే ఇది ఒక నవరస గ్రంథం. ఇందులో అన్ని అన్ని రసాలుంటాయి. ప్రేమ, మరి భయం, భయానకం, మళ్ళీ సంతోషం, ఆనందం, అన్నీ ఉంటాయి నవరసాలు. అంటున్నాడు ఆయన యొక్క మాట ఎలా విన్నారు అందరూ, దాని వేదవాక్యంగా భావించారయ్యా. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు?

తమనుల మదమెల్ల జరిగెను అన్నాడు త్యాగరాజు. ఎవరైతే గర్వపడతారో వాళ్ల గర్వాన్ని భంగం చేస్తాడు. సత్యభామ యొక్క గర్వభంగం చేశాడు, హనుమంతుని యొక్క గర్వాన్ని కూడా ఇలాగే భంగం చేశాడు ఒక సందర్భంలో రాముల వారు. కనుక ఎప్పుడైతే ఇది జరిగిందో అనుకున్నట్ట వాళ్ళకి సంపూర్ణంగా పరమాత్మ యందు విశ్వాసం కలిగింది. పిల్లవాడిని తీసుకున్నారు, హత్తుకున్నారు. కృష్ణస్వామి యొక్క బోధ అంటే తత్వబోధ వాళ్ళకి జరిగింది. పొరపాటు చేశాం, ఎవరో చెప్పిన మాటలు విన్నాం, వచ్చేశాం, ఏం సంపాదించుకున్నాం గనక మనం అని అన్నట్ట పరమాత్మ అనుకున్నట్ట ఎప్పుడైతే గర్వం అణిగిపోయిందో ఇంకా ఎందుకు వీళ్ళని బాధపెట్టడం, పాపం అనుగ్రహిద్దాం అనుకుని కళ్ళు మూసుకోండర్రా అన్నట్ట కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఏం జరిగింది, తన యొక్క విరాట రూపం చూపించాడు మహానుభావుడు. వందలాది చేతులు, వందలాది తలలు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క విరాట రూపం చూపించాడు. ఆ విరాట రూపం సందర్శనం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడాను చూసి, అమ్మో ఈయన కృష్ణుడంటే, ఈ బాలకృష్ణమూర్తి అంటే ఏమో అనుకున్నాం అని అన్నట్ట స్వామి అని కళ్ళు మూసుకొని చక్కగా పరమాత్మ యొక్క ధ్యానం చేశారు. పున్నాగ పరాలి రాగంలో ఈ ప్రకారంగా

ఎప్పుడైతే వాళ్ళ గర్వానికి భంగం జరిగిందో ఈ ప్రకారంగా నీ యొక్క దివ్య పాదార విందాలు మాకు కటాక్షించినాయనా అనగానే పరమాత్మ కరుణించి వాళ్ళన్నారు, స్వామీ

మమ్మల్ని నీ పాదముల చెంత చేర్చుకుని రక్షించు రక్షించు అంటున్నారు. అప్పుడు ఆ గోపికలను చూచి బాలకృష్ణమూర్తి, ఆ పరమ దయాకరుడు, శరణాగతవత్సలుడు, భక్తజన రక్షకుడు అని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ వాళ్ళతో అంటే,

అని కదా గీతావాక్యము. గీతలో ఏమంటున్నాడు, ఎవరైతే ఇతర చింతలు మానుకొని నన్నే ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తా. ఆ భావాన్ని చారాస్వామి వారు చక్కటి చిన్న పద్యంలో ఇలా అన్నారు.

పూడు అంటున్నాడు. కళ్ళు మూసుకోండి, బాగా ఉంది, మీకు జ్ఞానం వచ్చింది. చక్కగా మీరందరూ కూడా జ్ఞానవంతులైనారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కళ్ళు మూసుకొని మరొక్కసారి నామ సంకీర్తనం చేయండిరా అన్నాడు. కన్నులు మూసి భజింపుడు పన్నుగ మీ పాలు వేల్పు ఫలమిచ్చుదయన్ అనగానే వెంటనే చాలా నమ్మకంతో, చాలా అఖండ విశ్వాసంతో, ఎలాగైతే ప్రమాదంలో ఉండేటువంటి ఒక రోగి డాక్టర్ గారు ఏం చెబితే అని చేస్తాడు వాడు, నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, అలా వీళ్ళు వెంటనే ఈ ప్రకారంగా ఒక నామ సంకీర్తనం చేశారయ్యా అంటున్నాడు.

అని ఎప్పుడైతే వాళ్ళంతా కూడా నన్ను అత్యంత విశ్వాసంతో పరమాత్మ పట్ల సాక్షాత్తు కృష్ణదేవుడే ఆ వైకుంఠవాసుడే అనే భావంతో చేసేసరికి ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటి అద్భుతం? అంధకారంబు వర్షంబు అణగిపోయే

చూచి అందరూ కూడాను ఆ ఓడ ఎక్కడుందో, ప్రారంభంలో అక్కడికే వచ్చింది, వర్షం ఆగిపోయింది, రాళవాన్ లేదు, చూచి ఒప్పుంగిరి ఆ సుధతులెల్లా అన్నాడు త్యాగరాజు. అందరూ కూడా ఇలా చూచుకున్నారు. చూచుకునగానే ఏం జరిగింది? అన్నీ పోయినాయి, ఏమీ లేదు. ఎందుకు? వాళ్ళ యొక్క గర్వాన్ని భంగం చేశాను అని. ఇది ఒక కల్పనాగాథ, అందుకే దీని పేరు ప్రబంధం. పద్య గద్య గేయ ప్రబంధం అన్నాడు త్యాగరాజు. కనుక అప్పుడు ఏం చేశారు? అంతా కూడా యథాపూర్వంగా, అంటే ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ కోటి మన్మథాకారుణ్ణి, ఆ దివ్యమంగళ విగ్రహుణ్ణి, ఆ స్వామిని మనమంతా పూజిద్దాం రండి అని జరిగిందంతా మర్చిపోయినారుట. మర్చిపోయి ఎక్కడా కృష్ణుడు అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని చక్కగా అలంకరించి గంధం పూశారు, బొట్టు పెట్టారు, మంచి బట్టలు కట్టారు, హారతి పెట్టారు, పూజ చేశారుట. ఈ ప్రకారంగా ఎలాగా

ఆసమయంలో కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు? దేదీపమానంగా వెలుగుతూ ఉన్నాడు, ఎంతో శోభగా ఉన్నాడు. వెంటనే దేవతలంతా వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాటండి. వచ్చి అందరి మీద పుష్పాలు కురిపించాడు. అందరూ కూడా జరిగింది మర్చిపోయినారు. ఆ యొక్క చారాస్వామి వారిని అంటున్నాడు, ఆ కృష్ణమూర్తిని వాళ్ళు కూడా మెచ్చుకుంటూ, దేవతలు కూడా మెచ్చుకుంటూ, అందరు కూడా చక్కగా మంగళగానం చేసి మంగళహారతి పాడి ఎవరెళ్ళకి వాళ్ళు క్షేమంగా వెళ్ళారండి అని ఇలా మంగళహారతి పాడారు. అయ్యా పెద్దలారా, ఈ మంగళహారతి పాడిన తర్వాత మనం ఈ యొక్క ఫలశ్రుతి అంటే ఇది విన్నవారికి ఏం జరుగుతుంది అనే విషయం కూడా చెప్పుకుని దీంట్లోనే ఉన్నటువంటి వేదాంత రహస్యాలు సంగ్రహంగా క్లుప్తంగా చెబుతాను. అందరూ కూడా ఆలకించమని ప్రార్థన.

ఫలశ్రుతి. ఎవరైతే ఈ నౌకాచరితం అంటే భక్తిగాథ వింటారో, గానం చేశారో, భక్తిగా ఆలకించారో, వాళ్ళకి ఏమవుతుందిటండి?

ఎవరైతే పరమాత్మ యొక్క ఈ భక్తిగాద విన్నారో అలాంటి వారందరి కూడా శృణ్వంతి విన్నవాళ్ళకి కృష్ణ ప్రసీదతి. ప్రసీదతి అంటే వాళ్లకు క్షేమం అవుతుంది, వారి ప్రసాదం, కృష్ణ ప్రసాదం అంటే ఇది మనకి, అది ప్రసీదతి.

పెద్దలారా, క్లుప్తంగా ఇప్పుడు ఈ కథలో ఏమిటి పరమాత్మ తత్వం తెలుసుకుందాం. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే వాళ్ళంతా కూడా జీవాత్మలు. అసలెవరు వాళ్ళు? రామాయణ కాలంలో వాళ్ళంతా కూడా ఋషీశ్వరులు. పరమాత్మ యొక్క ఆలింగ సౌఖ్యం కోరి వస్తే నాయన కృష్ణావతారంలో పుట్టాడన్నట్ట. ఆలింగనం ఇవ్వలేదు, ఏమీ లేదు, వాళ్ళకి మోక్షం ఇచ్చాడంతే. ఇక్కడ కృష్ణుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మయే. తెల్లగా ఉన్న ఓడ అంటే ఏమిటి? తెల్లగా ఉన్న ఓడంటే తెలుపు అనేటువంటిది భక్తికి చిహ్నం, సాత్విక భక్తి. ఇంకోటి ఉంది రాజస భక్తి, ఇంకోటి తామస భక్తి, కోపంతో భక్తి. హిరణ్యాక్షుడు, హిరణ్యకేశుడు వాళ్ళంతా కోపంతో పరమాత్మను సేవించారు. ఎక్కడ్రా మీ దేవుడు అంటూ వాళ్ళు ధ్యానం చేశారు. కంసుడు ఏం చేశాడు? ఎక్కడ్రా కృష్ణుడు? అష్టమగర్భం, అష్టమగర్భం అని ధ్యానం చేశాడట. కనుక వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కనుక అలాంటి భక్తి అనేటువంటి ఎవరైతే పడవలో కూర్చున్నారో వాళ్ళు సంసారము అనేటువంటి పుట్టుట మరణించుట పుట్టుట పోగుట అనేటువంటి ఈ యొక్క చక్రాన్ని దాటి హాయిగా పోతారయ్యా. మరి ఓడకి చిల్లి పడింది కదా అంటే ఏంటి? ఎవరైతే భక్తి సాధన చేస్తూ ఉంటారో మధ్య మధ్య దానికి బంగారు వస్తుంటాయి. మనం చక్కగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం, ఆ సమయంలోనే ఏ పాలవాడో పెరుగువాడో వచ్చి కేకలేస్తుంటారు, మనం డిస్టర్బ్ అవుతాం, అది చిల్లులు పడ్డం అంటే. మరి వాళ్ళు తెడ్లుతో నడిపించారు కదా, తెడ్లు ఓడ నడిపేటువంటి తెడ్లు అంటే ఏమిటంటే భక్తి సాధనలు. అందుకే వాటిని పారేయమన్నాడు, వాళ్ళు మీరు పారేయమన్నారు. కనుక ఇక్కడ జరిగింది ఏమిటంటే జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయినట్ట. జీవాత్మ పరమాత్మల యొక్క కలయికే ఈ నౌకాచరితం. అదే శ్రీమద్భాగవతంలో రాసలీల రసోవై సహ పరమాత్మ రసస్వరూపుడు, ఆయనలో చేరటమైనటువంటిదే రాసలీల. కనుక చాలా భక్తిగా పాడవలసినటువంటి ఆ రాసలీల ఘట్టాన్ని మనమంతా కూడా తెలుసుకుంటాం. తర్వాత ఈ ప్రబంధం ఆయన మామూలుగా సురటి రాగంతో ప్రారంభించారు. శృంగరించు కొని వెడలేది, అది సురటి రాగంలో పాడారు, అది తీసుకున్నారు. మళ్ళీ మంగళహారతి కూడాను సురటి రాగమే ముగించాడు, అది ఒక విశేషం. తర్వాత మరి ఫలశ్రుతి ఏమంటున్నాడు? ప్రారంభంలో చెప్పాడు, ధరలో హరికుత నౌకాచరితంబును విన్నవారు వరసుత ధనములను బడసి వర్ధిల్లుదురే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? అందరికి కూడాను మోక్షమేనయ్యా విన్నవాళ్ళకి. కాదండి, మేం చిన్నవాళ్ళం కదా అంటే మీకు ఏ ఏ శృంగరించు కొని వెడలేది, అది చురటి రాగంలో పాడారు.

అందరి కూడాను మోక్షమేనయ్యా విన్నవాళ్లకి. కాదండి, మేం చిన్నవాళ్ళం కదా అంటే మీకు ఏ ఏ కోరికలు ఉన్నట్లయితే అవి తీరుతాయి, అంచెల్లో మోక్షం వస్తుంది సుమా అని చెబుతున్నాడు. శ్రీ కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అంత్యమందు మోక్షము, ఉన్నంతకాలం సౌఖ్యము, అంత్యములో మోక్షం. పెద్దలారా, మంగళం గురుదేవాయ

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్య సాయి వాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాము.

విలువలేని ఇనుప పెట్టయి దేహంబు. ఈ దేహం అంతా విలువలేని ఇనుపెట్ట. ఇనపెట్టలకు ఏముందండి? ఇప్పుడు మన వరండాలో ఇనపెట్ట పెట్టినా ఎవరు తొందరగా తీసుకెళ్లరు. ఇది చాలా బరువు. ఓ నలుగురు ఐదుగురు తీసుకెళ్తుంటే ఎవరో ఒకరు పట్టుకుంటారు. అందువల్ల మనం కాస్త మరీ పెద్ద పెద్ద బీరువాలు సామాన్ ఎక్కువైపోతే కాస్త బయట పెట్టుకోవడానికి కూడా మనమేం అనుకోం. కానీ ఈ పెట్టే లోపల బంగారు నగలు పెట్టామనుకోండి, లాకర్ లోపల, అమ్మో చాలా ముఖ్యమైపోయింది, దాని విలువ పెరిగిపోయింది. ఇంకంతే, ఒట్టి పెట్టయితే వరండాల భారే అన్నావు, లోపల బంగారు నగలున్నాయి కదా, దస్తావేజులున్నాయి, ఉంగరాలు అన్ని, వడ్డాణాలు అన్ని ఉన్నాయి అని లాకర్లు పెట్టగల, అమ్మో చాలా, దేనికి విలువ ఇచ్చావు ఇప్పుడు? ఒట్టి పెట్టయితే వరండ, పెట్టి లోపల నగలుంటే అమ్మో బెడ్రూమ్లో మూల పెట్టేశావు. కనుక విలువలేని ఇనుప పెట్టయ్యా, విలువలేని ఇనుప పెట్టయి దేహంబు. ఈ దేహానికి విలువ లేదు, ఇనుప పెట్టే. ఒక గాడ్రేజ్ అల్మారా అనుకోండి, ఒక ఐరన్ సేఫ్ అనుకోండి, దానికి విలువ లేదు. పెట్టెలోన నగలు పెట్టినట్లు, పెట్టెలోన నగలు పెట్టినట్లు. ఈ ఐరన్ సేఫ్ లో ఆ చక్కని ఆభరణాలు అన్ని నువ్వు పెట్టుకున్నట్టుగా ఎలా ఉందిట? తెరకు ఈవల జీవి దేవుడు అవల నుండు, తెరకు ఇవల జీవి దేవుడు అవల నుండు, కార్యమివ్వల అవల కారణంబు. నీకు కనపడేది కార్యం బయట, కారణం వెనకాలంది. అది ఆలోచించు, కనపడేది నీకు కార్యమే, కారణం వెనకాలంది, అది కనపట్టలేదు. ఎట్లా? కార్యమైనటువంటి ఈ అలమారాలో కారణమైన బంగారు నగలున్నవి, అది స్వామి తెలియజేయడం. తెరకు ఈవల జీవి దేవుడు అవల నుండు. పైకి ఈ తెర ముందు జీవి ఆడుతూ ఉంటాడు, నాటకాల్లో గాని సినిమాల్లో గాని ఈ నటులు ఆడుతూ ఉంటాడు. చూశారు కదండి, వీళ్ళు ఆడించేదేవుడు? వాడిష్టంటే ఆడడానికి వీళ్ళే, వెనక డైరెక్టర్ చెప్తుంటాడు ఎప్పుడు చెయ్యి తిప్పాలా, ఎప్పుడు కాలు తిప్పాలా, ఎప్పుడు మనం తిప్పాలి, ఆ డైరెక్టర్ చెప్తుంటాడు. కనుక డైరెక్టర్ గారు తెర వెనకాల ఉన్నాడు, ఈ స్టేజ్ పైన వాళ్ళు యాక్టర్స్ అంతే. తెరకు ఇవల జీవి దేవుడు అవల నుండు, కార్యమివ్వల కారణం అవ్వల నుండు అని చెప్పడంలో ఈ జగత్ అంతా కూడా సత్యము కాదని, నీవు సత్యముగానమే జగత్తు కూడా అసలు ఈశ్వరమయమనేని, అదే నీవుగా భ్రమ.

0: త్యజించుట చేత ఆ భావాన్ని త్యజించవలసిన అవసరం ఉందని ఈశావాసి ఉపనిషత్తు చెప్పింది. దాని బాబావారు ఇంత చక్కని ఉపమానాలతో స్పష్టంగా మనకు అర్థమయ్యేట్టుగా చెప్పడం స్వామికే సాధ్యం. ఈ సందర్భంలో దయచేసి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బాబావారు మనం దేవాలయాలలో ఏదో పందిళ్లలో అనుసృతంగా సంప్రదాయ సిద్ధంగా పండితుల నుండి మనం వినేటువంటి ఉపన్యాసాలు వంటివి కావు. దయచేసి గమనించండి, బాబాగారి ఉపన్యాసాలు భిన్నము. ఎందువల్లంటారేమో, వారి ఉపన్యాసాలు పండితులకు పామరులకు, వృద్ధులకు యువకులకు, స్వదేశీయులకు విదేశీయులకు, ప్రస్తుతానికి భవిష్యత్తుకి, ఐతిహాసికంగా అధునాతనంగా శాస్త్రీయంగా ధార్మికంగా నైతికంగా బహుముఖంగా వారి ఉపన్యాసాలు ఉండడం చేత బాబావారి యొక్క ప్రసంగాలు అనితర సాధ్యములు అని మనం గుర్తించాలి. అనితర సాధ్యములు వారి వారి ఉపన్యాసాలు ఎవరు చెప్పలేరు. ఎందువల్ల? మన ప్రశ్న సమాధానాలు అందరూ దొరుకుతున్నాయి. ముసలివాళ్లు నా గురించి చెప్తున్నారనుకుంటారు, యువకులు అమ్మో నేను ఇలా ఉండాలి కాబోలు అని యువకులు అనుకుంటారు, విదేశీయులు ఏమనుకుంటారు, నాకు బాగా అర్థమవుతోందే ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సారస్వత నాకు అర్థం కాదు, భారతదేశం యొక్క ఆధ్యాత్మికత నాకు అర్థం కాదు అని అనుకుంటుండేవాడిని ఈ మహానుభావుడు చెబితే చాలా బాగుంది అనుకుంటారు. అందువల్ల స్వామి యొక్క ప్రసంగాలు విలక్షణంగా ఉంటాయి, అందులో ప్రత్యేకత అందులో ఉన్నది, దాన్ని మనం గమనించాలి. అందువల్లే ఈ పద్యాలతో పాటలతో వారు చెప్పడం జరుగుతోంది. చిన్న ఉదాహరణ చూడండి, పసిపిల్లాడు అన్నం తిండు జనరల్ గా ఎవరింట్లో అయినా అప్పుడేం చేస్తుంది తల్లి, ఏ కథలు చెప్పి గోరుముద్దలు తినిపిస్తుంది, అప్పటికే తిండో ఒక పాట పాడి గోరుముద్దలు తినిపిస్తుంది, అప్పటికే తిండో వేడు బయట తీసుకొచ్చి ఆ చెట్టు చూపించి ఆ చెట్టు కొమ్మల్లోంచి చంద్రుణ్ణి చూపించి అప్పుడు తినడం ప్రారంభిస్తాడు పిల్లాడు. అలాగే స్వామి మనకి మొదటి పద్యాల్లో చెప్పారు సత్యం, మనకు అర్థం కాలే, అప్పుడు పాటలు పాడి మనకు చెప్పారు ఇంకా అర్థం కాలే, బయట తీసుకొచ్చి కొమ్మల చాటి నుంచి ఆ చంద్రుని చూపించారు. అంటే అక్కడున్న పురుష తత్వము అసలైన ఈశ్వర తత్వము సూచన మార్గం, అదుగో చంద్రుడు అన్నాం అంటే అక్కడే ఉన్నాడా వేలు చివర చంద్రుడు ఉన్నాడనే కాదు, సూచన మాత్రమే చూసారా, ఓ రైలు సిగ్నల్ లాగా ఒక సూచనగా ఒక దిక్సూచిగా మనకు సత్యం అక్కడ ఉన్నదని చెప్తూ వచ్చారు బాబా గారు. అందువల్ల వారికి ఉపన్యాసాల కోసం చెవి కోసుకుని ఉంటారు జనం. సాయంత్రం 5:30 ఉపన్యాసం అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి కూర్చుంటారు వాళ్ళు. ఇందువల్ల ఇంత అందంగా ఆనందంగా మన జీవితానికి అన్వయించేట్టుగా మన చక్కగా అర్థమయ్యేటట్టుగా సులభ శైలిలో ఎవరు చెప్పగలరు చెప్పండి. అందువల్ల ఈ ఉపనిషత్తులో ఈ 2వ సూత్రాన్ని ఇంత చక్కగా భగవాన్ చెప్పడం జరిగింది. ఇక 3వ సూత్రం, మొదటి సూత్రము ఈశావాస్యమిదగం జగత్, 2వ సూత్రము చేనచ్చక్తేన భుంజీదా, ఇక 3వ సూత్రము మా గృహ కస్య సిద్ధనం, ధనాన్ని ఆశించవద్దు. ఇది 3వ సూత్రం. ఏదయ్యా ఏ ధనాన్ని ఆశించద్దంటే ఏమిటి? ఇక్కడ గుర్తుంచుకోండి, ఏదైతే లేదో అది ఉంది అని మనం అనుకుంటున్నాం. ధనం అలాంటిదే, అంతా బ్యాంకులో దాచుకుంటాం మనం, ఉంది ఉంది ఉంది అనుకుంటాం. ఈ మధ్యలో పోతాం, అది ఎవడుకుంది? బ్యాంకులో ఉంది, నీకు లేదు. నీకు లేదు బ్యాంకులో ఉందంటే కనుక లేనిది అంటే నువ్వు అనుభవించింది, నీకు భోగమూ లేదు ఇటు దానమూ లేదు, కానీ బ్యాంకులో ఉంది కనుక అనుభవంలో లేనిది ఉన్నట్లుగా భావించేది ధనమో. చూడండి ఉదాహరణ, ఇన్సూరెన్స్ చేశాం మనం, బాగా డబ్బు ఉంది, ఏమన్నా ఓ 25 లక్షలు చేశానంటావు, మంచిదే. ఎవరికి వస్తుంది ఆ డబ్బు? మనం పోయాక పిల్లలకు వస్తుంది. మనం ఉండగా వచ్చేది కాదు ఇన్సూరెన్స్, అది గమనించండి. వచ్చేది ఏమంటే ఇన్సూరెన్స్ ఇంత కట్టాం కనుక ట్యాక్స్ తగ్గుతుందేమో, కానీ ఆ డబ్బు మనకి రాదు. కనుక లేనిది ఉన్నట్లుగా కనిపించేది ధనము. మా కూడా కష్ట సిద్ధానం, దాన్ని నువ్వు వదలవలసిందయ్యా అని ఉపనిషత్తు చెప్తున్నది. పైగా లేనిది ఉన్నట్లుగా భ్రమించి ఇది తరగదు పెరిగిపోతుంది అనుకుంటున్నాం. రెండవ తప్పు మనం చేస్తున్నాం చూడండి, లేనిది ఉందనుకుంటున్నాం, పైగా తరగదు అనుకుంటున్నాం. ఇప్పటి వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటాను, షేర్ మార్కెట్లు బాగా పడిపోయాయి, బ్యాంకులే దివాలు తీశాయి, నెత్తిన చెంగేసుకుని రోడ్డెక్కారు జనం అంతా కూడా. ఇప్పుడు తరిగిందా పెరిగిందా? మొత్తం పోయింది, తరగడం కూడా కాదు మొత్తం పోయింది. అందువల్ల లేని ఉన్నట్టుగా భ్రమించి ఆ తరగదని అనుకోవడం ఇంతకన్నా భ్రమ ఏంటి చెప్పండి? అలాంటి ధనాన్ని ఆశించవద్దు అని చెప్తున్నది. పైగా ఈ అర్థం అని బాగా ఆకర్షిస్తోంది, మన మనసంతా ఆ అర్థం మీదే పోతున్నది, దానికోసం మనం నానా యాతన కూడా పడుతుంటాం, అన్ని ఆకర్షణ కూడా లొంగుతూ ఉంటాం. దాన్ని వదులుకోవలసింది అంటోంది ఈశావాస్య ఉపనిషత్తు. దీన్ని చెప్తున్నారు బాబా గారు. ఏమయ్యా, చాలా మంది అంటారు ఏమండో, మా తల్లిదండ్రుల కోసం నేను సంపాదిస్తున్నాను, నా బిడ్డల కోసం దాచిపెడుతున్నాను, నా మనవుల కోసం దాచిపెడుతున్నాను, అంతా బ్యాంకు తరకపోవటం ఏమిటి, నాకు ధనం ఉందని అనుకుంటావు. ఒక్క విషయాన్ని గుర్తించు, తల్లిదండ్రులు ఎవరు? ఎవరు తల్లిదండ్రులు? స్వామి చెప్పారే, పక్కింటి అమ్మాయి ఉన్నది, ఆ పక్కింటి అమ్మాయి ప్రాణం మీదకి వచ్చినా సరే నా ఆఫీసుకి నేను వెళ్తా. తర్వాత కాలంలో ఆ పక్కింటి అమ్మాయినే నేను వివాహం చేసుకున్నట్టయితే, ఆ పిల్ల నా భార్య అయినట్టయితే, ఆ అమ్మాయి తలకాయన పోస్తే ఆఫీసుకి లీవ్ లెటర్ పెట్టా, పెళ్లి కాక మునుపు చావబోతున్నదని నాకు లెక్కలేదు. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, దాని దేవుడు నమ్ము, నేను ఆఫీసు పోవాలన్నావు, పెళ్ళయ్యాక జలుబు వచ్చినా క్యాష్ లీవే, తలకాయన వచ్చిన క్యాష్, ఎందువల్ల నాది అనుకుంటున్నావు. పెళ్లి కాక మునుపు ఆయన ఎవరు, నువ్వెవరు? పెళ్ళాక నువ్వు భర్త, తర్వాత నా భార్య. కనుక తల్లిదండ్రులు ఎవరయ్యా? ఎవరు? తనయులు మరి ఎవరు? మన బిడ్డలు లేక మన పిల్లలు ఎవరు చెప్పండి? ఎవరు లేరు. ఇలాను శత్రువులు ఎవరు? మన శత్రువులు ఎవరున్నారు చెప్పండి? అసలు నా దేహమే అని ఇచ్చావు అనుకో, నాకు ఒక శత్రువు కూడానా? నేను ఎప్పుడు పోతానో తెలీదు, దానికి నాకు తోడు ఒక శత్రువు కూడా. ఇది పిచ్చండి, పరమ పిచ్చండి శత్రువు. ధనములెవ్వారివి? ఈ డబ్బెవరిది? 500 రూపాయల నోటు ఉంది జేబులో, నిజమే. అంతకుముందు ఎక్కడుంది? కాఫీ హోటల్లో ఉంది. అంతకుముందు ఎక్కడుంది? బ్యాంకులో ఉంది. అంతకుముందు ఉంది ఎక్కడుంది? ఎవడో కట్టాడు అందులో. అంతకుముందు ఎక్కడుంది? ఇంకెవరి చేతిలో ఉంది. ఈ 500 రూపాయల నోటు ఎంతమంది చేతులు మాడిందో ఆలోచించావా? అది నీదా? కాదే. ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? మనకున్న సంపద ధాన్యం అంతా అది ఎవరిదనుకుంటున్నావు? నీదా? కాదే. ఆలోచించండి. నేస్తులెవరు? నీకు మిత్రులెవరు? నీకు శత్రువులెవరు? ఎవడు లేడు తెలుసుకో. మనం ఎవరమో, పూర్వం ఎచ్చటను ఉంటేమో, తిరిగి ఎత్తట ఉందుమో, ఏమో తెలియలేము. ఇది బాబా గారి రచన అండి, నా మాటలుగా మీకు చెబుతున్నాను. అంతే, పుట్టకమునుపు ఎక్కడున్నామో తెలియదు, పోయాక ఎక్కడుంటామో తెలియదు, మధ్యలో వాళ్ళు ఎట్లొచ్చారో తెలియదు, వచ్చిన వాళ్ళు ఎందుకు పోతారో తెలియదు, పొద్దున్న మిత్రుడు సాయంత్రం శత్రువు ఎందుకు అయ్యాడో తెలియదు, డబ్బు నాది అనుకున్నప్పుడు ఎందుకు దివాలు తీశానో తెలియదు. ఏమిటయ్యా, ఏం తెలుసు మనకి? అందువల్ల మా గురద కశ్య సిద్ధనం. ఇలాంటి ధనాన్ని నిత్యం కానటువంటిది, సత్యం కానటువంటిది, ఏది ఉన్నట్లుగా కనిపించే ధనాన్ని ఆశించవద్దు, అది ఉపనిషత్తు చెప్పేటువంటి మాట. దీని బాబా గారు ఒక జానపద సాహిత్యంలో చెప్పారు చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది స్వామి, నువ్వే చెప్పగలవయ్యా అని. రూపాయి కొరకై, రూపాయి కోసం లోపాయకారిగా, లోపాయకారిగా అంటే ఈ బ్లాక్ మనీ, కరప్షను అంతా లోపాయకారి కింద వస్తుంది, అన్ని స్కాములు దాని కిందకి వస్తాయి, అంతా డబ్బు కోసం కదండి. రూపాయి కొరకై లోపాయకారిగా ఏం చేస్తున్నావు? అడ్డమైన గడ్డి తింటారయా, అడ్డమైన గడ్డి తింటారయా. ఎందుకు? రూపాయి కొరకై. ఎలాగా? లోపాయకారిగా. చూడండి, పైగా అంటున్నారు, ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నేదయ్యా. దేవుడి దగ్గరికి వచ్చిన మనం అడిగేది ఏమిటి? కాస డబ్బా ఇప్పించు స్వామి, కాస బంగారం నాకు ఇప్పించు. కనుక మన భక్తి దేనికిరా? ధనము కోసము. దైవ ధ్యానం డబ్బు కోసమే. కోటి పన్నాగములు పన్నేదయ్యా. లోకంలో డబ్బు కోసం ఎట్లా అడ్డగమైన గడ్డి తింటున్నాము? దైవం దగ్గర కూడా నా మొక్కుబళ్ళు దేనికి? ఓ వెంకటేశ్వర స్వామి, నాకు 100,000 రూపాయలు నువ్వు ఇవ్వు నాయన, నీకు 10,000 ఇస్తాను అని. నీకు 100,000 రూపాయలు ఇచ్చేవాడు 10,000 కమిషన్ ఆశిస్తాడా? ఎంత పిచ్చి చెప్పండి. మనకి 100,000 ఇచ్చాడు, ఈ 10,000 కమిషన్ ఆయన కావాలా చెప్పండి? మన యొక్క ఎప్పుడైతే ధనం కోసం పోయామో భగవంతుడితో కూడా వ్యాపారం చేయించడం ప్రారంభిస్తాం మనం. అంతగా ఈనాడు మన జీవితం వాణిజ్యంతో ముడిపడి ఉన్నది. అదే చాలా దురదృష్టమైనటువంటి పరిణామం. చూడండి, రంగ లింగాయంచు దొంగ మురుకులు మొక్కి భగవాన్ అంటున్నమాట. ఓహో, పొరుగుదండాలు పెట్టేస్తుంటాడు, నడిచి వెళ్తూ ఉంటాడు. ఒకటే ఉపవాసాలు, ఒకటే జపం, దేనికిరా? కాస్త పక్కవాడి 10 ఎకరాలు నేను కలుపుకోవడానికి అవకాశం ప్రసాదించు స్వామి, లేదా నాకెవడన్నా అప్పిస్తే అది ఎగ్గొట్టడానికి ఏమైనా అవకాశం ఉంటే నాకు ప్రసాదించి ఇదే కదండి. మంది పెంచుకోవటం, వీరుంటే ఇతరులు కూడా కలుపుకోవటం, దీనికోసమే మన యొక్క ప్రయత్నాలన్నీ. అదే బాబా అంటున్నారు, రంగ లింగాయంచు దొంగ ముక్కులు ముక్కి పంగనాము ప్రజలకు పెడతారయ్యా. పంగనాము అవతల వాడు దివాళి ఇస్తే పంగనామాలు కాకేమైంది? నాతో పాటు వ్యాపారం చేశారు ఇద్దరు ముగ్గురు, అందరూ భాగస్థులే, అందరూ శుభ్రంగా తినేశాను, దివాళా తీశాను పోమన్నాను, ఏమైంది? పంగనామం కాక డబ్బు కోసం ఇలా చేస్తాం. నువ్వు ఇంత చేసినా పిచ్చివాడా, ఈ డబ్బు కోసం ఇంతమందిని ముంచావు, నువ్వు కూడా మునిగావు పిచ్చివాడివి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఇతరులు ఎరుగంగకయున్నా ఇతరులకి తెలియకపోవచ్చు, పాపం పాపం అని అందరూ అనుకోవచ్చు, నువ్వు మంచివాడివని ఇతరులను నమ్మించవచ్చు. ఈశ్వరుణ్ణి ఎరుగడా, భగవంతుడు తెలియదా నీ నాటకాలన్నీ కూడా? అందుకే స్వామి మాట అన్నారు, అరే నా ముందు చాలా నాటకాలు ఆడుతుంటారు మీరు, భక్తుల గురించి అంటుంటారు, బాగా యాక్ట్ చేస్తున్నాయని అనుకుంటారు. నీది మోనో యాక్షన్, బాగా నేను మోనో యాక్షన్ చేస్తా అంటావు. నేను అలా నేను చూస్తుంటాను, నాది మౌన యాక్షన్ అన్నాడు. నీది మోనో యాక్షన్, నాది మౌన యాక్షన్, నేను సైలెంట్ గా ఉంటా చేస్తూనే ఉండు. ఇతరులు ఎరుగకయున్నా ఈశ్వరుణ్ణి ఎరుగడా, ఇతరులకి నమ్మించు, ఆయన భగవంతుడు తెలియదయ్యా అది తెలుసుకోమంటున్నారు స్వామి. తగిన ఫలము అనుభవిస్తారయ్యా, చేసిన దానికి తప్పదు. రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసం, ఏం చేశామో అనుభవిస్తాం, ఇందులోంచి మనం తప్పుకోలేము. ఎట్టి తిండియో అట్టి తేపు, ఎట్టి మేఘమో అట్టి వర్షము, ఎట్టి పిండియో అట్టి రొట్టె, దాన్ని తప్పించుకోగలవా? అందువల్ల మా గుడక్కస్య సిద్ధనం, ఆ ధనాన్ని ఆశించవద్దు. ఇది 3వ సూత్రం, ఈశావాస్యోపనిషత్ చెప్పింది. ఇక 4వ సూత్రం, ఏకత్వాన్ని అనుభవించు. ఎప్పుడైతే సర్వము ఈశ్వరమైన గుర్తించావో అట్టి అవగాహనకు ఆటంకములైన రూపనామములు ఎప్పుడైతే పరిచర్జించావో నిన్ను విపరీత ఆకర్షణలకు గురి చేసేటువంటి సత్యము కానటువంటి ఈ ధనము యొక్క ప్రలోభ ఆకర్షణలకు దూరంగా ఆశించకుండా ఎప్పుడైతే నువ్వు ఉన్నావో అప్పుడు ఏకత్వాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు. అప్పుడు ఈశ్వర సర్వభూతానా అన్న విషయాన్ని అనుభవించడానికి ఆచరణలోకి వస్తుంది అనేది ఈశావాస్యోపనిషత్తు యొక్క 4వ సూత్రం. అయితే ఈ ఏకత్వాన్ని అనుభవించడానికి మనం 2 మార్గాలు ఎన్నుకుంటుంటాం. ఒకటి విద్య, రెండవది అవిద్య. విద్య ద్వారా ఏకత్వాన్ని అనుభవించాలి అంటారు కొందరు, అవిద్యా మార్గాన్ని పాటిస్తారు కొందరు. ఇందులో మొదటిది అవిద్య గురించి తెలియజేస్తాం. ఏది అవిద్య అంటే కర్మతో కూడినంత అవిద్యలే, యాక్షన్ ఓరియంటెడ్. కర్మతో కూడుకున్నదంతా అవిద్య. అందుకే చేసే కర్మలు కూడా మంచివే చేయరా అంటారు. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతకం సమాహ. వెంటనే చచ్చిపోమంది ఉపనిషత్తు ఎప్పుడు కూడా కుర్వన్నేవేహ కర్మాణి, ఆయన సత్కర్మలు ఆచరిస్తూ జిజీవిషే శతకం సమాహ, 100 సంవత్సరములు జీవించు ఆయన అని మనం ఉపనిషత్తు ఆశీర్వదిస్తోంది, వేదం ఆశీర్వదిస్తోంది. కానీ సత్కర్మలు చేస్తాం, ఈ సత్కర్మలు అంత అవిద్య సుమ, దీన్ని గుర్తించండి. ఎందువల్ల శాస్త్రంలో చెప్పినటువంటి ఈ కర్మలు చేయుట చేత మనకేమవుతుందో తెలుసండి, మరణానంతరము మన సూక్ష్మదేహం ఉన్నది, ఈ సూక్ష్మదేహం పితృలోకానికి చేరుతుందట, అక్కడ పితృలోకంలో సాయుజ్యాన్ని అనుభవిస్తుందట. కనుక అవిద్యతో కూడుకున్న కర్మలన్నీ కూడా నిన్ను పితృలోకం వరకు చేరుస్తాయి, మోక్షం కాదు. దయచేసి గమనించండి. అందువల్ల అయితే ఏమంటే పితృలోకాలు బానే ఉన్నాయిగా, నాకే సాయుజ్యాన్ని అనుభవిస్తున్నా కదా అంటారేమో. ఎన్నాళ్ళు ఉంటావయ్యా, ఉద్యోగం వచ్చింది ఎన్నాళ్ళు ఉంటావా, రిటైర్ అయ్యేదాకా, రిటైర్ అయ్యాక మళ్ళీ ఇంటికి రావాల్సిందే. ఇంకా ప్యూన్స్ ఉండరు, ఇంకా ప్రతి నెల జీతం ఉండదు, పిలిస్తే పడికేవాడు కూడా ఉండడు. అదేమిటండి, అదంతే. అదే రీతిగా పితృలోకాల్లో అన్ని అనుభవించావు, ఆ పుణ్యం అవగానే రిటర్న్ ట్రిప్లో తిరిగి రావాలి. పుణ్యం క్షీణే మర్త్యలోకం ఆవిశ్యం విశంతి, ఆ పుణ్యం అయిపోగానే తిరిగి భూలోకానికి వచ్చేస్తావయ్యా. కనుక అవిద్యతో కూడుకున్న కర్మలన్నీ కూడా సత్ఫలితమైన పితృలోకములు చేర్చినప్పటికీ కూడా అది కూడా తాత్కాలికమే, మోక్షం కాదు అన్న విషయం చెబుతోంది మనకు ఉపనిషత్తు. అవిద్యయా మృత్యుం తీర్త్వా అంటే ఈ అవిద్యల వల్ల మృత్యువుని దాటేటువంటి స్థితికి నీ వస్తావు, అంతేకాని మోక్షం కాదు అని తమకు తెలియజేస్తున్నా. ఇక రెండవదైన విద్య. ఈ విద్య ఏం చెప్తుందయ్యా, ఈ విద్య నీకు దేవతల యొక్క సాన్నిధ్యాన్ని, దేవతా సాయుధ్యాన్ని ప్రసాదిస్తుంది విద్య. దీని చెప్తున్నారు విద్యయామృతమశ్నుతే, విద్యయామృతమశ్నుతే అమృతత్వాన్ని పొందుతావు, దేవతలతో సాయుధ్యాన్ని అనుభవిస్తావు ఈ విద్యల వల్ల, కాని అది కూడా మోక్షం కాదు. కనుక మోక్ష స్థాయిని అవిద్య అందించదు, విద్య కూడా అందించదు, రెండు కూడా అంధకారములే, రెండు కూడా తిరిగి భూలోకమునికి రావాల్సిందే. కాలం అయిపోయింది, తిరిగి వచ్చేస్తావు, తిరిగి జన్మిస్తావు, మోక్షం కాదు అని మనకు శాస్త్రం చెప్తే, ఆ మరి తిరిగి వస్తే ఏమైంది, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేయస్యన్నం, మరి పుట్టక తప్పదు సావక తప్పదు, మరి పితృలోకాల్లో ఉన్నా కదండి, అకౌంట్ అయిపోయిందండి కనుక తిరిగి వచ్చారు. దేవతా సాహిత్యం అయిపోయాను బాబు, మీ అకౌంట్లో డబ్బు లేదు, తిరిగి మళ్లీ రండి, వెనక్కి పంపిస్తారు. మోక్షం కాదు, అదే చెప్తున్నది ఇక్కడ. దీనికి బాబా గారు చెప్తున్నారు విద్యలని చెప్పి వేదాలు వేదాంగాలు మంత్రాలు ఓహో బాగా చదివావు, నానా పెట్టి నకి నకి రాయక్షతి డుకృంకరణే, నకి నకి రాయక్షతి డుకృంకరణే. శంకరాచార్యుల వారు స్నానానికి వెళ్లారు గంగా నదికి, స్నానం చేసి శిష్యులతో వస్తున్నారు. ఒక పండితుడు చెట్టు కింద కూర్చొని డుకృంకరణే డుకృంకరణే అంటున్నాడు. అప్పుడు శంకరాచార్యుల వారు అంటున్నారు నకి నకి రాయక్షతి డుకృంకరణే, ఈ డుకృంకర రక్షించదయ్యా ఎప్పుడు, సంప్రాప్తే సన్నిహితే ఏకాలే, ఆ చివరి ఘడియలు వచ్చేటప్పటికల్లా ఈ డుకృంకర వ్యాకరణ సూత్రం రక్షించవు. ఈ విద్యలు మనని రక్షిస్తాయని, అమృతత్వాన్ని మనకు అందిస్తాయని అనుకోవడం కూడా పొరపాటే. అదే బాబా గారు చెప్తున్నారు చూడండి, వివిధ శాస్త్ర చెయ్యము వేద వేదాంగముల్ జీవి మనసు తెరను చీల్చలేవు, జీవి మనసు తెరను చీల్చలేవు, జీవి మనసు తెరను చీల్చలేవు. ఏవి వివిధ శాస్త్ర చేయము వేద వేదాంగములు, ఈ వేద వేదాంగములు సమస్త శాస్త్రములు కూడా నీకు నామరూపాత్మకమైన భావన ప్రపంచం నుండి బయటపడలేదురా. నీ మనసంతా నామరూపాత్మకమే, మిథ్యా జగత్తుతో నిండి ఉన్నది, ఎండ మావులను చూచి భ్రమిస్తున్నది. ఇలాంటి మనసు ఆ తెరగా ఉందే, ఆ తెర నుంచి ఇవతలకి రాలేవు. వివిధ శాస్త్రము చేయము కాని వేద వేదాంగములు కాని తెరకు అవతలకు తీసుకెళ్లలేవు. తెలుసుకో ఆ సంగతి అని చెప్తూ మరి కర్మలు ఎలా ఉంటాయో చెప్తారు. నేను సత్కర్మలు చేస్తున్నాను నాకేమనుకుంటావేమో, కర్మ కూడా తీసుకెళ్లదు. తమకి ఇందాకే చెప్పాను కర్మంతా అవిద్యే, అది మోక్షం ప్రసాదించదు అని చెప్పాను. దాని బాబా గారు చెప్తున్నారు, మూర్ఖ బుద్ధియందు మురియును కర్మంబు. ఎవడో నేనేమో 35 సార్లు సత్యనారాయణ స్వామి పూజ చేశాను, 50 సార్లు ప్రదక్షిణ చేశాను, 4 యాజ్ఞాలు చేశాను, అక్కడ దానం చేశాను, ఇక్కడ దానం చేశాను. అది చేస్తే చెప్పాలనా? చేసిన వాడు చెప్పాలా? చెప్పండి. ఎవరో ఒక దేవాలయానికి ఒక ఫ్యాను ఇచ్చాడు, దానం చేశాడు. చేస్తే ఎవడు తన పేరు చూడాలా? ఫ్యాన్ తిరుగుతోంది బాగా. దాంతో పూజారికి చెప్పాడు, ఫ్యాన్ ఆపేయవయ్యా, అప్పుడు రెక్కలపై నా పేరు చూస్తారు. కానీ ఫ్యాన్ ఎప్పుడైతే దానం చేశావో అది ఆగిపోవాలని కోరుకుంటున్నావు అనమాట నువ్వు. ఇదో నీ పేరు చూసే దేవుడు. ఓ చిన్న బండ దానం చేశావు, అది 25 రూపాయలు, 50 రూపాయలతో నీ వంశవృక్షం అంతా దాని పేరు జగ్గించావు, పోని చేశావయ్యా. జరిగేదేమిటి? ప్రతివాడు కాళ్ళతో తొక్కాడే నీ పేరుని, మీ తాత పేరు, మీ తండ్రి పేరు తొక్కడం కూర్చోవటం, తొక్కించుకోవడానికి అదానం చెప్పండి. నేను అది చేశాను ఇచ్చేశానని చెప్పి ఎంతో ఆనందపడ్డాం. అదే బాబా గారు చెప్పేది, మూర్ఖ బుద్ధి ఎందు మురియును కర్మంబు. నేను అచ్చేశాను ఇచ్చేశాను చెప్పి ఆనందపడిపోతుంది ఇక. ఎందువల్ల? మూర్ఖ బుద్ధిలో ఉండబట్టి. కర్మ ఫలము వలన కలుగు జన్మ, కర్మ ఫలము వలన కలుగు జన్మ, కర్మయే జన్మకు కారణము, ఈ జన్మలో కర్మయే పునర్జన్మకు కారణము. అందువల్ల జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకో, కర్మ వలన తెలుసుకో. అని ఎప్పుడైతే కర్మ వలన తెలుసుకున్నావో, ఇక నీ కర్మాచరణ వల్ల మోక్షం వస్తుందనుకోవడం తప్పు కదా. ఈ జన్మే కర్మ వల్ల వచ్చింది, ఇంకా కర్మాచరణ చేస్తే నీకు మోక్షం ఎటు వస్తుంది? సద్గతులు సంప్రాప్తించవచ్చు, తిరిగి జన్మించవలసిందే. అది ఇందులో ఉండే సూక్ష్మ తత్వము మనం గ్రహించాలి. అందుకే స్వామి చెప్తున్నాడు ఇక్కడ, పుట్టుట గిట్టుట రెండే జన్మకు, గట్టివనుచు మది తలచండి, గట్టివనుచు మది తలచండి. ఈ జన్మకి రెండే, ఏమిట్రా? పుట్టా పోతావు, పుట్టుట గిట్టుట ఈ రెండు గ్యారంటీ, అంతగా ఏమీ లేవు. తెలుసుకో, వట్టి భ్రమలతో మునిగి కర్మలు ఎట్టివి చేయక మెలగండి, వట్టి భ్రమలతో మునిగి ఎట్టి కర్మలు చెయ్యక. చూసావా, అన్ని భ్రమలతో ఉండి కర్మలు చేస్తున్నావు, భ్రమలతో ఉండి కర్మలు చేసి ఫలితాన్ని ఆశిస్తున్నావు, ఆ ఫలితం జారిపోయాక దుఃఖిస్తున్నావు. కర్మాచరణ ఫలితం దక్కింది, సంతోషంగా ఉన్నావు, దాని పుణ్యం అయిపోగానే దూరం అయిపోయావు, మళ్ళీ దుఃఖిస్తున్నావే. కనుక ఈ భ్రమలతో కూడుకున్నటువంటి కర్మాచరణ నీకు పెద్దగా సంతోషాన్ని ఇవ్వదు, వద్దు సుమ్మా. అందువల్లే ఇక్కడ చెప్తున్నారు, కనుక ఏం చేయమంటారు స్వామి, కర్మలు చేయొద్దు మంచిదే, మూర్ఖ బుద్ధి వద్దు మంచిదే, ఈ భ్రమలు మాకొద్దు మంచిదే, ఏం చేయమంటావు భగవాన్? అంటే ఆయన అంటున్నారు, సాయి సాయి సాయి రామాయణి, సాయి సాయి సాయి రామాయణి, రయమున పాడగ రారండి, రయముగ పాడగ రారండి. అందరం కలిసి సంకీర్తన చేద్దాం, ఆ నామామృతంలో ఓలలాడదాం, ఆ నామానందంలో ఆనందాన్ని పొందుతాం. ఈ నామానందంలో ఇందులో మనకు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ గాని ఓ ప్రత్యేకమైన ఫలితాలు గాని ఏమీ లేదు. మనసు హాయిగా శాంతంగా స్థిరంగా ఆనందంగా ఉంటుంది. రైముగ పాడగా రండి అంటున్నారు. అందువల్ల ఇక్కడ చెప్తూ ఉపనిషత్తు వేదము స్పష్టంగా అంటోంది, అంధ తమః ప్రవిశంతియే అవిద్యాముపాసతే తతోప్యంధమివతే తమోయ ఉ విద్యాయాం రతాః. ఇది అంటున్నటువంటి విషయం అంటే ఏమన్నమాట గమనించండి, నామరూపమును త్యజించి బ్రహ్మతత్వమును అనుభవించమంటున్నది, విద్య అవిద్యలు పునర్జన్మకి కారణము అన్న విషయాన్ని గుర్తించమంటున్నది. ఇది చెప్తూ బాబా గారు చెప్పిన ఉదాహరణ చూడండి ఎంత బాగా చెప్తారు. నువ్వు పార్లమెంట్కి ఎన్నిక అయ్యావు, బాగుంది, ఎంపీ ఎన్నాళ్ళు ఉండవు అక్కడ, ఐదేళ్లకి తిరిగి రావాల్సిందే. పూర్వం కనీసం ఐదేళ్లు ఉండేవాడు, ఇప్పుడు మధ్యలోనే మధ్యంతర ఎన్నికలు వస్తే మూడేళ్లకి తిరిగి రావాల్సి వస్తుంది. మనకి మన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాదు, ఏం సాధించినట్టు. కనుక పార్లమెంటులోనూ ఉంటాం కాలమునకు సంబంధించిన విషయం. గవర్నమెంట్ ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటాం, తర్వాత నువ్వు ఉండవే. ఆ విషయాన్ని గుర్తించు. ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎంత వాడివైనా సరే నువ్వు పదవిలో ఉన్నంత వరకే, తర్వాత అవి నీకేం ఉండవు. సరే భగవాన్ బాగానే ఉంది, తెలుసుకున్నాను, ఇది శాశ్వతం కాదని నాకు అర్థమైంది, ధనం ఆశించొద్దని నాకు అర్థమైంది, పితృలోక లాభం లేదని నాకు అర్థమైంది, దేవతా సాహిత్యం కూడా తాత్కాలికమని నాకు అర్థమైంది, నా జీవితం ఒక ఆఫీసర్ లాంటిది, పదవి విరమణ చేయక తప్పదు, ఎన్నికల్లో వచ్చిన పదవి పోతుంది ఊడుతుంది అనేది కూడా నాకు అర్థమైంది. ఈ అర్థమైతే నాకు వచ్చేది ఏమిటి, మనకు కావాలి కదండి ఇదంతా తెలుసుకుంటే ఏమిటి నాకు లాభం. ఇక్కడ చెప్తున్నారు గమనించండి, అప్పుడు ఏమవుతుందయ్యా, నీకు శోకము లేదు మోహము లేదు, నీకు శోకము లేదు మోహము లేదు. అంటే చిన్న ఉదాహరణ, ఓ హోటల్లో దిగాము, రెండు రోజులు పని చేసుకున్నాం వచ్చేసాం, హోటల్ పోయింది నీది కాదు కదా హోటల్లో, నీ పని మీద వెళ్ళావు వచ్చావు బయటికి, నీది కాదుగా, ఆ హోటల్ పైన నీకు హక్కులేం లేవు. అలాగే ఎప్పుడైతే ఆనందతత్వాన్ని ఈశ్వరతత్వాన్ని ఈ సావాస్యమిదకం సర్వం ఎత్కిం చేయడం చెక్తేన బుంజీదా మా గురు కశ్య సిద్ధనం, ఆ భగవతత్వాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడుందే నీకు శోకము లేదు మోహము లేదు. ఎందువల్ల నీది కాదని తెలుసుకున్నావు కదా, నాది నీది అనుకుంటే వచ్చేస్తుంది భ్రమ. ఇదే చెప్తున్నారు, యత్ర సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానత తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఆ ఏకత్వాన్ని నువ్వు దర్శిస్తావు, ఆ ఏకత్వాన్ని అనుభవిస్తావన్నారు. ఈ రకంగా భగవాన్ బాబావారు ఉపనిషత్ సత్యాలను చక్కని పద్యాలలో చక్కని గీతాలలో పండిత పామర జనరంజకంగా మనకు తెలియజేశారు. ఉదాహరణకు ఈశావాస్యోపనిషత్తు ప్రస్తావన చేయడం జరిగింది.
1: ఇప్పటిదాకా మీరు స్వామివారి ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతునిపై అచంచలమైన భక్తికి అపారమైన విశ్వాసానికి తార్కాణం భక్త ప్రహ్లాదుడు. భగవాన్ బాబావారు ఎన్నోమార్లు నవవిధ భక్తి మార్గాల్లో విష్ణుస్మరణానికి ఉదాహరణగా ప్రహ్లాదుడు గురించి చెప్పడం మనం విన్నాం. ఈనాడు మనం తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విందాం. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాం.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ భాగవతములోని సప్తమ స్కంధంలో భక్త ప్రహ్లాద చరిత్ర. ఈనాటి హరికథాగానం ప్రహృష్టేన ఆహ్లాద ఇది ప్రహ్లాద అంటారు. హరిభక్తి అన్న ఆనందంతో ఎప్పుడు నిండిపోయినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద స్మరణే నవవిధ భక్తులలో స్మరణ భక్తి చేత తరించినటువంటి మహానుభవుడు ప్రహ్లాదుడు. ప్రాతకాల స్మరణీయుడు హరికరుణాపాత్రుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్ర సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అపార కృపకు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ గోవిందనామ స్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, సేతశైలవాస శ్రీనివాస గోవింద, గో జై బోలో భగవాన్ శ్రీ

మహాభక్తులారా, బ్రహ్మకుమారుడు మరీచుడు, మరీచుని కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలున్నారు. వారిలో ద్వితీయ అనేటువంటి ఆవిడ సంధ్యా సమయంలో భర్త ప్రణయాన్ని వాంఛించింది. సంధ్యా సమయాలలో నిషిద్ధ కార్యాలు చేయకూడదు. అలా చేయటం వలన సనక సనందాదుల శాపం పొందినటువంటి జయ విజయులు తొలుత జన్మగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా అతిథి గర్భంలో జన్మించారు. ఇది మొట్టమొదటి జన్మ గనక క్రూరత్వం విపరీతంగా ఉంది. వారు చెయ్యని నీచ కార్యాలంటూ ఏవీ లేవు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో కలిపేయాలని భూదేవుని అతల వితల సుతల రసాతలానికి తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు భూదేవి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు యజ్ఞ వరాహ అవతారమెత్తి ఆ హిరణ్యాక్షును వధించి భూమిని యథాస్థానంలో ఉంచాడు. అప్పుడు కొంతకాలం ఇక్కడ ఈ భార్య అయినటువంటి భూదేవి దగ్గర విశ్రాంతి తీసుకోవాలని తన వాహనమైనటువంటి గరుడాల్వారిని పిలిచి వైకుంఠములోని తన క్రీడా పర్వతాన్ని తీసుకుని రమ్మనగా గరుడాల్వారు వెంకటాచలాని అనగా ఈ తిరుమల కొండని తీసుకుని వచ్చి భూమిపై ఉంచారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భూదేవితో అర్చామూర్తిగా నెలకొని వెంకటేశ్వర స్వామివారి కంటే ముందుగా వరాహదేవుడు పూజలు అందుకుంటున్నాడు. ఆ వరాహస్వామివారి నుండి తప్పించుకున్నటువంటి కొంతమంది రాక్షసులు రాక్షస రాజధాని అయినటువంటి పాతాళంలోకి వెళ్లి భోగవతి నగరం చేరుకున్నారు. నిండు కొలువులో ఆసీనుడై ఉన్నాడు హిరణ్యకశపుడు. ఆర్ధనాదాలతో అక్కడికి వచ్చినటువంటి రాక్షస వీరులు, ప్రభు, విష్ణుమూర్తి వరాహ అవతారంతో వచ్చి మీ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షిని వధించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పగానే హిరణ్యకశపుడు, అవురా, ఈనాడు ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను అని ఈ విధంగా బాధపడుతున్నాడు హిరణ్యకశపుడు.

ఆహా మంత్రులారా, ఎంతో ఘోరమైనటువంటి వార్త విన్నాను. త్రిలోకైక వీరుడు మహాపరాక్రమవంతుడైనటువంటి నా తమ్ముడు ఒక్క పంది రూపంతో వచ్చినటువంటి ఆ హరిచేతులు మరణించాడా? ఈ వార్త విని నా తల్లి దితి భరించగలదా? నా తల్లికి ఇంత గర్భశోకం కలిగించినటువంటి ఆ హరిని ఊరికే విడిచిపెట్టను. నా తమ్ముడు నా దగ్గర నుండి వెళ్లే సమయంలో ధరణి అడుగులు కదరా, అమరులు బెదరా.

ధరణి అడుగులు కదరా అమరులు బెదరా దిక్కులను గెలిచి వచ్చదది వనలిడు అన్నాయని నాకు మ్రొక్కి స్వర్ణ

0: నా తమ్ముడు ఈ భూమిపైన నడుస్తూ ఉంటే ఈ భూమి కంపించిపోతూ ఉండగా దేవతలు సైతం భయకంపితులు అవుతుండగా అన్నా ఈ ప్రపంచాన్ని గెలిచి వస్తాను నన్ను ఆశీర్వదించు అని నాకు నమస్కరించి వెళ్లినటువంటి నా తమ్ముని ముఖం మళ్లీ చూసేటువంటి యోగం లేకపోయిందే. ఆ హరి భాతృద్రోహి సప్త ఊర్ధ్వ లోకాలలో ఉన్నా సప్త అధోలోకాల్లో ఉన్నా ఎక్కడ దాగినా నా సూలపు పోటుతో వాడి తల తృంచి వాడి రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను. దీనికోసం నేను మందరగిరి వెళ్లి మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వస్తాను. నేను వచ్చే వరకు ఈ భగవతీ నగరాన్ని రక్షించండి అని చెప్పి తపస్సుకి మందర పర్వతానికి వెళ్లిపోయాడు హిరణ్యకశపుడు.
1: జగజట్టియు సకల మాయా విదుండగు హిరణ్యకశపుడు, జగజట్టియు సకల మాయా విదుండగు హిరణ్యకశపుడు, నగరము విడిచిన తందు చూసు పగబట్టె తురేదుండు పరితంబు.

హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సుకై వెళ్లిపోయాడో అది చూసినటువంటి దేవేంద్రుడు ఇదే తగినటువంటి సమయమని భాగవతిపై దాడి చేసి రాక్షసులను పారద్రోలి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్నటువంటి హిరణ్యకశిపుని అర్ధాంగి అయినటువంటి లీలావతీ దేవిని తన మాయా ప్రభావం చేత గగన మార్గంలో తీసుకువెళుతుండగా నారద మహర్షి ఎదురువచ్చి వారించాడు. ఆమె గర్భంలో మహాభక్త శిరోమణి ఉదయించబోతున్నాడని చెప్పి ఆమెను తన ఆశ్రమంలో విడిచిపెట్టమన్నాడు. అది విన్నటువంటి దేవేంద్రుడు లీలావతీ దేవిని నారద మహర్షి యొక్క ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లాడు. దేవేంద్రుని భయం వల్ల తన భర్త తిరిగి వచ్చేంత వరకు ప్రసవించకూడదని తన పాతివ్రత్య ప్రభావం చేత తన గర్భంలోనే ఆ బిడ్డను దాచి ఉంచింది ఆ మహా ఇల్లాలు. నారద మహర్షి వలన హరిసద్గుణ గాథలు వింటూ కాలం గడుపుతోంది ఆ లీలావతి దేవి. ఇక్కడ హిరణ్యకశిపుడు మందర పర్వతం చేరి అత్యంత ఎత్తైనటువంటి శిఖరంపైకి పాదాంగుష్టముపై నిలిచి ఊర్ధ్వభాకుడై నిరాహారుడై నిశ్చలబద్ధుడై బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు అంతకంతకు తీవ్రమై 100 దివ్య సంవత్సరాల కాలం గడిచింది. చుట్టూత పుట్టలు పెరిగిపోయి పైన వెదురు పొదలు కూడా మొలిచిపోయాయి. వనమసిక మక్షికాదులు క్రిములు ఆ హిరణ్యకశిపుడి శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలన్నీ పీల్చి పిప్పి చేశాయి. ఒక్క ఎముకల గుడు మాత్రమే మిగిలింది. అది కృతయుగం గనక అస్థిగత ప్రాణం. ఎముకలు మిగిలి ఉంటే ప్రాణం ఉంటుంది, ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ హిరణ్యకశిపుడి తలలో నుండి వెలువడినటువంటి తపోగ్నికి భూమి సప్తకుల పర్వతాలతో సహా కంపించిపోయింది. గ్రహాలన్నీ వాటి కక్షలు మరిచి సంగ్రహ సంగలై ఢీకొంటున్నాయి. నక్షత్రాలు చెల్లా చెదిరైపోయాయి. అలాగే సప్త సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. లోకాలను రక్షించుటకు దేవేంద్రుడు సమస్త దేవతలతో కలిసి సత్యలోకం చేరుకుని హిరణ్యకశిపునికి వరప్రదానం చేసి లోకాలను రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద భృగ్వాది మహర్షులతో అంశవాహనారుడై మందరగిరిపై ప్రత్యక్షమయ్యాడు. మబ్బుల చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టలోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తన కమండలంలోనేటువంటి జలమును ఆ పుట్టపై ప్రోక్షించగా కమలాసన కరకమల నిర్మల నిర్గత నీరధార బిందు సందోహ సంచిక్త సకలాంగుడై సువర్ణవర్ణ శరీరుడై వజ్ర సంకాశదేహుడై పుట్టలో నుండి వెలపలికి వచ్చాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఆ హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశిప నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే స్వామివారిని చూసి ఈ విధంగా అంటున్నాడు, స్వామి

గాలిలో గాని నీటిలో గాని అగ్ని చేత గాని భూమిపైన గాని ఆకాశమున గాని రాత్రి గాని పగలు గాని ఇంట గాని బయట గాని ప్రాణం ఉన్నటువంటి వాటి చేత గాని లేనటువంటి వాటి చేత గాని సమస్త అస్త్ర శస్త్రముల చేత గాని ఈ సృష్టిలో సృష్టింపబడ్డ దేని చేత కూడా నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని బ్రహ్మదేవుని కోరగా ఆ మాట విన్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశప,

అన్నా కశ్యపపుత్ర, నువ్వు నన్ను అడిగినటువంటి వరాలు ఇంతకు ముందు ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి సమయంలో కూడా నన్ను అడిగి ఉండలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చితిని గనక నువ్వు అడిగిన వరాలన్నీ ప్రసాదిస్తున్నాను. కాని ఏ వరాలైనా మంచి బుద్ధి సత్ప్రవర్తన లేకపోతే ఫలించవు కనుక సుమతివై భద్రైక శీలుండవై మనుమా అని ఆశీర్వదించి బ్రహ్మలోకం చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. తన తపస్సు ఫలించినందుకు సంతసించి తిరిగి భోగవతీ నగరం చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో తన భార్య నారద మహర్షి రక్షణలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి నారద మహర్షికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పి తన ఇల్లాలిని ఇంటికి తెచ్చుకున్నాడు. తరువాత రాక్షస నాయకులైనటువంటి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శతబాహు, నమూచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలగు వారితో కొలువుదీరి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. ఓ రాక్షస వీరులారా,

చేత సురల చేర్ నాగన బస్చరుల చేర్ నిరతము స్థల చర జల మిగిల జీవ కోటి చేత నిరతము స్థల చర జల మిగిల జీవ కోటి చేత.

రాక్షస వీరులారా, మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వచ్చాను. రాక్షస వీరులు విజృంభించవలసినటువంటి సమయం ఆసన్నమైనది, లేవండి, విజృంభించండి అని రాక్షస వీరులను వెంటబెట్టుకుని దిక్కులలో దాడి చేసి దిక్పాలకులను అందరినీ బంధించేశాడు. అన్ని లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. స్వర్గపట్టణంపై కూడా దాడి చేసి తన పౌరుష ప్రతాపాగ్నిజ్వాలలో దేవేంద్రుని బందీకృతిని చేశాడు. వైకుంఠంపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో స్వామివారు వైకుంఠంలో లేరు. ఇంకెక్కడికైనా వెళ్లి దాక్కున్నాడా ఆ మాయావి అని ప్రపంచంలో అనువను వెతికాడు. స్వామివారు ఎక్కడా కనపడలేదు. ఆ సమయంలో స్వామివారు ఎక్కడున్నాడంటే బ్రహ్మదేవుడిచ్చిన వరాలు వమ్ము చేసి వాడిని చంపడానికి తగినటువంటి సమయం కాదు కనుక మిగిలినటువంటి ప్రపంచంలో చోటు లేక ఆ హిరణ్యకశిపుడి హృదయంలోనే దాగి ఉన్నాడు మన స్వామివారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు కూడా ఎదురు పడలేదో, శిక్షించలేదో, అతనికి అడ్డులేక మరింత పెచ్చు పెరిగిపోయాడు. వాడి దుర్మార్గం ఏ విధంగా సాగుతున్నదయ్యా అంటే, ఒకనాడు గంధర్వయూదంబు పరిమాచు దివిదులనొకనాడు తెరల ద్రోలు భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహముల

సర్వ దేవతా మునికేచర నాయకులను, గంధర్వులను, మానవులను, జంతుజాలమును, భూత ప్రేత పిశాచ గణములను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు పెట్టుకుని పీడిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప సమస్త జీవకోటి ఆ హిరణ్యకశ్యపుడి పెట్టేటువంటి హింసలు భరిస్తున్నారు. వాడి పరిపాలన అంటే ప్రకృతే భయపడిపోతోంది.

సమస్త జీవకోటి ఆ హిరణ్యకశ్యపుడు పెట్టేటువంటి హింసలు భరిస్తున్నారు. వాడి పరిపాలన అంటే ప్రకృతే భయపడిపోతోంది. అమరలోక భోగాలను అనుభవిస్తున్నాడు. అన్ని లోకాలను పీడిస్తూ అందులో ఆనందిస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ ఒక చోట చేరి మూగగా వారి గుండెగోడు శ్రీమన్నారాయణునికి వినిపించారు. స్వామివారు వాళ్ల కన్నులకు గోచరించలేదు గాని వారి వీణులలో ప్రతిధ్వనించాయి. దేవతలారా, బ్రహ్మవర ప్రభావం చేత హిరణ్యకశిపుడు ఇంత వాడయ్యాడు. వరభంగం చేసి వాణ్ణి ఇప్పుడు వధించడం ధర్మం కాదు. వాడి వరబలం క్షీణించినప్పుడు, పుణ్యక్షయం కలిగినప్పుడు వాణ్ణి తప్పక వధిస్తాను. ఏ విధంగా అంటే

శృతులకు గోవులకు విప్రులకు ధర్మానికి ఏనాడు హాని తలబెడతాడో, వాడి పెద్ద కొడుకైనటువంటి ప్రహ్లాదుని ఏనాడు బాధిస్తాడో ఆనాడే వాడిని అంతం చేస్తాను అని భగవత్ వాక్యాలు వినబడ్డాయి. ఆ కమలాక్షుడు రక్కసుని యుక్కడించుట నిక్కమని తలచి తమ తమ దిక్కులకు వెళ్లిపోయారు అందరూ కూడా. ఇంకా హిరణ్యకశిపుడికి అతని భార్య లీలావతి యందు నలుగురు సంతానం కలిగారు. ప్రహ్లాదుడు, క్లాదుడు, అనుక్లాదుడు, సముక్లాదుడు అనేటువంటి నలుగురు కుమారులు కలిగారు. ఇందులో హిరణ్యకశిపుడి పెద్ద కొడుకు ఈనాటి మన కథానాయకుడైనటువంటి ప్రహ్లాదుడు. అతని గుణగణములు ఎటువంటివయ్యా అంటే

ఆ ప్రహ్లాదుని గుణగణాలు వర్ణించాలంటే ఆ నలువకైనా 1000 నోళ్ల కలిగినటువంటి చిలువకైనా ఆదిశేషుడికైనా అసమాన బుద్ధివంతుడిగా పేరు పొందినటువంటి బృహస్పతికైనా అసాధ్యం. అసురకులంలో పుట్టినటువంటి ఏమాత్రం ఆ రాక్షస ప్రవృత్తి లేనటువంటి వాడు, పశువాడైనా త్రిలోక పూజ్యుడు, పరమభక్త శేఖరుడు, ఆర్యనితుడు ఆ ప్రహ్లాదుడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడయ్యా ప్రహ్లాదుడు చిన్ననాటి నుండంటే, తన్నయన్

సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తాడు. పెద్దలను పూజ్యులను చూచినంతనే నమస్కరిస్తాడు. అన్య స్త్రీలను తన తల్లితో సమానంగా చూస్తాడు. తల్లిదండ్రులు బిడ్డలను కాపాడినట్లు పేద సాధలను కాపాడాలని భావిస్తాడు. స్నేహితులను సోదరులతో సమానంగా చూస్తాడు. ఇంకా గురువులను దైవాల్లాగా పూజిస్తాడు. ఆగతాయిగా కూడా అబద్దమాడడు. లలిత మర్యాదుడైన ఆ ప్రహ్లాదుడు ఇంకా చిన్ననాటి నుండి ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే

పానీయములు త్రాగుచున్ గొడుచుచున్ భాషించుచున్ ఆశ లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లంఘించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండై మరి చంసురారిజితుడు ఏ తద్విశ్వమున్ భువరా అంటారు. పానీయములు త్రాగినా తిన్నా మాట్లాడినా హాస లీలా నిద్రాదులు చేసినా తిరిగినా కూర్చున్నా ఆ ప్రహ్లాదుడు సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగలి చింతామృతాస్వాద సంధానుండై ప్రపంచానే మరిచిపోయాడు. అటువంటి ప్రహ్లాదును చూసినటువంటి హిరణ్యకశిపుడు వీడు ఈ విధంగా తయారవుతున్నాడే, చదివిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాడు. మామూలుగా జ్ఞానం పెరగడానికి చదువుకుంటారు, అలా కాకుండా ప్రహ్లాదునిలో ఉన్నటువంటి భగవద్ విజ్ఞానాన్ని చంపడానికి చదువు ఉపయోగిస్తుందని భావించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు చండుడు అమర్కుడు అనేటువంటి శుక్రాచార్యుల వారి కుమారులు పిలిపించాడు. ఎందుకంటే ఆ సమయంలో శుక్రాచార్యుల వారు తపస్సులో ఉన్నారు గనక గురుపుత్రులను పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి పూజించాడు. తన పెద్ద కొడుకునేటువంటి ప్రహ్లాదుని రావించి బుజ్జగించి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. నాయనా ప్రహ్లాద కుమారా,

ఆయన ప్రహ్లాద చదువని వాడు అగ్నుండు, మూఢుడు అవుతాడు. చదువుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ ముజ్జగాలు గెలిచి నేను తెచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించు, నాకు తగినటువంటి వారసుడిగా ప్రవర్తించు, కనీసం చదువు విషయంలో అయినా అశ్రద్ధ చేయకుండా చదువుకో తండ్రి అని బుజ్జగించి తనకు తగినటువంటి వారసునిగా తీర్చిదిద్దామని చెప్పి చెండామర్కులకు అప్పగించాడు. చిత్తం ప్రభు అలాగే చదివిస్తామని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్లి సమస్త విద్యలు బోధించారు చెండామర్కులు. కొద్ది కాలంలోనే గురువులు నేర్పినవన్నీ అభ్యసించాడు ప్రహ్లాదుడు. కాని మనసులో ఆ హరి గురించి చెప్పని విద్యలన్నీ వ్యర్థం అని ప్రహ్లాదుని అభిప్రాయం. కాని గురువులు చెప్పిన దానిని కాదనక విద్యను అభ్యసించాడు. ఒకనాడు హిరణ్యకశపుడు కొడుకును ఏం నేర్చుకున్నాడో చూద్దామని పిలిపించాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న ప్రహ్లాద కుమారా, ఏం చదువుకున్నావు నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు,

తండ్రి, నా గురుదేవుల అనుగ్రహం వల్ల చదువుకుని సమస్త విద్యలలో సారం గ్రహించాను. ప్రతి జీవి సారహీనమైనటువంటి సంసార బంధాలలో తగులుకుని చెర్విత చెర్వినితుడై అవుతున్నాడు. కాని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనసు శ్రీ మహావిష్ణువు యందు నిలిపి తరించడం మంచిదని నా అభిప్రాయమన్నాడు. హరి అన్న మాట వినగానే ఒళ్ళు మండిపోయింది హిరణ్యకశిపుడికి. అయినా ఆ మాటలన్నది తన కొడుకు గనక శాంతించి, ప్రహ్లాద, ఇటువంటివా నీవు నేర్చుకున్నది? నీవు నేర్చుకోవలసింది ఇవి కావురా. దేవతలని ఎలా జయించాలి? వాళ్లను జయించడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాలి? ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఆర్జించాలి? ఇటువంటివి తెలుసుకోవాలి. కాని మన కులద్రోహి అయినటువంటి ఆ హరిని గురించి కాదు ప్రహ్లాద అని గట్టిగా అన్నాడు హిరణ్యకశిపుడు. అది విన్న ప్రహ్లాదుడు తన తండ్రికి సమాధానం ఇవ్వకుండా గురువుల వైపు తిరిగి ఈ విధంగా అంటున్నాడు.

పుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద మంగ చెట్ల వద్దకు పోతుందా తండ్రి? నిర్మల ఆకాశ గంగలో విహరించే రాయించ సామాన్యమైనటువంటి నదులకు చేరుకుంటుందా? మావి చిగురులు తినటానికి అలవాటు పడినటువంటి కోయిల కొడిచి చెట్ల దగ్గరకు చేరుతుందా? వెన్నెలను కోరుకునేటువంటి చకోర పక్షి మంచు కోరుతుందా? అంబుజోదరుని యొక్క దివ్య పాదారవింద సేవనము చేత మత్తిలిన చిత్తము అన్యమైనవి కోరుకుంటుందా? వినుత గుణశీల మాటలు వేయినేలా అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాటలు వినినటువంటి గురువులకు ఒళ్ళు మండిపోయింది. ప్రహ్లాద, మేము నీకు నేర్పిన విద్యలన్నీ వృధైన, మహారాజు ముందు మమ్మల్ని అవమానిస్తావా అని హిరణ్యకశిపుడికి నమస్కరించి, ప్రభు, ఇంతవరకు మీ కుమారుడిగా తలచి విద్య నేర్పించాము, ఇక మీద జాలి తలపక దండించి వీణ్ణి చదివించి మీకు అప్పజెప్తాం అని తీసుకుని వెళ్లి వర్గత్రయమును సామదాన దండోపాయాలు పూర్తిగా నేర్పారు. వాళ్ళు చెప్పింది కాదు అనకుండా అన్నీ నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. మళ్లీ కుమారుని విద్య చూడాలని కబురు పంపాడు హిరణ్యకశిపుడు. చెండామర్కులు ప్రహ్లాదుని దగ్గరికి వచ్చారు. నాయన ప్రహ్లాద, మీ తండ్రి గారు వర్తమానం పంపాడు కనుక మీ తండ్రి గారి దగ్గరకు నిన్ను తీసుకెళ్తాం. మీ తండ్రి గారు అడిగిన దానికి జాగ్రత్తగా మేము నేర్పినవే సమాధానం చెప్పునాయన అని తీసుకెళ్లారు ఆ చెండామర్కులు. మాతృ గర్భము జొచ్చినది మొదలు తన చిత్తం అచ్యుతినిపోయి కదా ఆ ప్రహ్లాదుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కరించమన్నారు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు చేతులు చాచి, నాన్న కన్నతండ్రి ఇలా రారా అని ఈ విధంగా అంటున్నాడు.

కన్న తండ్రి రారా, సుమ సుకుమారా రారా, నా తపోసారా, నిన్ను చూసి నువ్వేమి చదువుకున్నావో తెలుసుకుని చాలా రోజులైంది. నీవెప్పుడు నీతి కోవిదడవుతావా అని మహావాంఛతో ఎదురు చూస్తున్నా తండ్రిని రా. నేను ఏది నా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఒక్క పద్యం చెప్పు అనగా, ఆ మాటలకు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు.

తండ్రి గురువులు చెప్పినవన్నీ చదివినాను. చదువులలో మర్మమంతా గ్రహించాను. ఎందుకంటే శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటారు. మనోవాక్కాయ కర్మల చేత శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అను ఈ 9 భక్తి మార్గములలో దేనినైనా అనుసరించి హరి సర్వాత్మకుని తెలిసి హరినే నమ్మి సజ్జనుడై ఉండుట ప్రతి వారికి శ్రేయస్కరము. ఈ శరీరంలో సమస్త అవయవాలు కూడా విష్ణువును సేవించడం చాలా మంచిది. ఎందుకంటే

మనది తండ్రి తండ్రి. శ్రీనాథుని వర్ణించుటకు నాలుక, శేషశాయి పాదము అందుకునుటకు శిరసు, ఆయన ఎందే నిలుపుటకు మనసు, పురుషోత్తముని యందు బుద్ధి, ఆ స్వామిని ప్రకటించుటకే సమస్త చదువులు, ఆ భగవంతుని గురించి చెప్పుటయే గురువులు. శ్రీమన్నారాయణుని చేరమని ప్రోత్సహించే తండ్రే నిజమైనటువంటి తండ్రి అని ఏమాత్రం భయం లేకుండా అంటున్నటువంటి ప్రహ్లాదుని పలుకులు హిరణ్యకశపుని చెవులకు ములుకుల్లాగా తగిలాయి, కళ్ళు ఎర్రబడిపోయాయి. అప్పుడే ఆగ్రహం వచ్చి గురువులను చూసి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశపుడు, ఏమయ్యా గురుపుత్రులని మిమ్మల్ని నమ్మి మా బిడ్డను మీ దగ్గరికి పంపిస్తే ఈ విధంగా చేస్తారా?

గురుపుత్రులని భృగువంశ సంజాతులని సద్బ్రాహ్మణులను నమ్మి నా కుమారుని అప్పగిస్తే నా విరోధి గొప్పతనాన్ని ఉపదేశిస్తారా? బ్రాహ్మణాకృతులుగాక యథార్థపు బ్రాహ్మణులేనా? అనగా గడగడా ఒరిగిపోయారు ఆ శుక్రాచార్య కుమారులైనటువంటి చండామర్కులు. ప్రభు మన్నించండి, మా వల్ల ఎటువంటి తప్పు రాలేదు, ఇటువంటి విద్యే మేము ఏనాడూ చెప్పలేదు అనగా అది విని హిరణ్యకశపుడు చండామర్కులపై ఆగ్రహం విడిచి ప్రహ్లాదును చూసి, ప్రహ్లాద, గురువులు చెప్పినవి ఈ దురుపదేశమేనా? నీకెవరు చెప్పారో చెప్పు అనగా ప్రహ్లాదుడు, తండ్రి, హరిభక్తి ఒకటే చెబితే తెలుసుకొనున్నది కాదు. వైష్ణవాంగ్రీ సుస్థాన రజోభిషిక్తులకు సుకృత కర్ములు మాత్రమే విష్ణువు యొక్క విశేష భక్తిని తెలుసుకోగలరు అనగా హిరణ్యకశపుడు భగ్గున మండిపడి కొడుకును ఒక్క తోపు అలా కిందికి తోసి ఈ విధంగా అంటున్నాడు. నీచుడా దుర్మార్గుడా ప్రహ్లాదా,

ఆ హరి నీ పినతండ్రిని చంపాడు అని చెప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ హరిని నుతించి కులద్రోహిమైనావు. నా అసుర కులానికి జాడ్యంలాగా దాపరించిన నిన్ను వధించైనా సరే నా రాక్షస కులాన్ని రక్షించుకుంటాను. ఎవరక్కడ అనగానే రాక్షస భటులు వచ్చారు. వీడు నా కొడుకు అని మీరు సందేహించక వీడిని వధించండి అని అప్పగించాడు. ఆ రాక్షసులు కొరడాలతో కొట్టారు, శూలాలతో పొడిచారు, ఖడ్గములతో నరకటానికి ప్రయత్నించారు. ఏం చేసినా ప్రహ్లాదునికి చిన్న గాయం కూడా కాలేదు. మాటిమాటికి ఓ పన్నగశాయి, ధనుజ భంజన, నిఖిల పావన అని నుతిస్తున్నాడు గాని ఏమాత్రం భయపడటలేదు. తండ్రిని దూషించడం లేదు, తల్లి దగ్గరకు పరుగులు తీయడం లేదు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అగ్నిలో తొయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, కొండల మీద నుంచి త్రొయించాడు, సముద్రములో ముంచాడు. ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. ఓటమి ఎరుగని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటం విషయంలో ఓడిపోయాడు. కురింగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. అతని దగ్గరికి చెండామరుకులు వచ్చి, ప్రభూ, వయసు పెరిగే కొద్దీ ఇంద్రునిపై విరోధం నూరిపోసినా అదే హరితో వైరంగా మారగలదు, కనుక ప్రహ్లాదుని మాకప్పగించండి అనగా చేసేది లేక అంగీకరించాడు. ప్రహ్లాదుని చెండామరకుల ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈసారి ప్రహ్లాదుడు విష్ణుతత్వాన్ని, విష్ణుభక్తిని గురుకులంలో ఉన్న పిల్లలందరికీ వినిపించాడు. మిత్రులారా, వ్యాపయతీతి విష్ణు, ఈ చరాచర జగత్తులో ప్రతి అణువులో నిండినటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది అంత్యములు లేనటువంటి వాడు, వేదాంత సారం విష్ణువు. రండి, ఆ స్వామిని ఆరాధించండి, ప్రార్థించండి అని పిల్లలతో కలిసి భగవన్నామం చేస్తున్నాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఏ విధంగా గానం చేస్తున్నాడు?

ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేయిస్తున్నాడో, సంధ్యావందనాది కార్యక్రమాలకు ఏటికి వెళ్లినటువంటి గురువులు వచ్చేసరికి పాఠశాల అంతా గందరగోళంగా అయిపోయింది. ఎలా ఉన్నవారు ఈ విధంగా అయిపోయారే అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండగా ఒకడేమో హరిహరి అని చప్పట్లు కొడుతుంటే వేరొకడు క్రింద పడి దొర్లుతున్నాడు, ఒకడేమో ఎగురుతున్నాడు, ఇంకొకడు పుస్తకాలు తగలబెడుతున్నాడు. ఇవన్నీ చూసినటువంటి చండామార్కులు ప్రహ్లాదుని క్షణం కూడా ఆశ్రమంలో ఉంచకూడదని తీసుకొచ్చి హిరణ్యకశిపుడికి అప్పచెప్పి, ప్రభు మీ కొడుకు బాగుపడకపోగా ఆశ్రమాన్ని పాడు చేశాడు, మీ కుమారుని మీరేమైనా చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. హిరణ్యకశిపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రహ్లాదుని బరబరా ఈడ్చుకుని ఈ విధంగా అంటున్నాడు, అలా అక్కడ పడేసి ఇలా అంటున్నాడు, ఒరే ప్రహ్లాద.

నీకెంత కండ కావరమరా, ఆ రవిచంద్రులు దిక్పాలులు అందరూ నన్నే భగవంతునిగా పూజిస్తుంటే నీవు మాత్రమే నన్ను ఎదిరిస్తున్నావు. ఎవడి బలము చూసుకుని నా అంతటి వాడిని ఎదిరిస్తున్నావు అనగానే ప్రహ్లాదుడు, తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలము కలిగించేటువంటి ప్రభువు ఎవడో ఆ విభుడే, ఆ నారాయణుడే నాకు బలమనగా, ఒరే దురాత్మ, నా విరోధి నామస్మరణ చేస్తున్నావు, వాడిని వధించాలని వెదికి వెదికి విసిగి వేసారిపోయాను, ఆ నారాయణుడు ఎక్కడున్నాడో పిలువు అనగా, తండ్రి, ఇందుకలడందులేడని సందేహమే వలదు చెక్కి.

ప్రపంచమంతా నిండినటువంటి స్వామి ఇక్కడా అక్కడా ఉంటాడని చెప్పగలనా తండ్రి? వెతికి చూడగా హృదయం ఉంటే ఎక్కడైనా స్వామి దర్శనమిస్తాడనగానే, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అనగానే తప్పకుండా ఉంటాడు తండ్రి అని అన్నాడు. ఆ సమయంలో స్వామివారు ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నృసింహ రూపంతో నిండిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడు తన గదాదండాన్ని తీసుకుని హరిజన సంరంభమైనటువంటి సభా స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు. ఎప్పుడైతే అలా వేశాడో

దేవతలందరూ ఆనందంగా నాట్యమాడుతూ ఉండగా, భూదేవి ఆనందంతో పరవశిస్తూ ఉండగా, ఆ స్తంభంలో నుండి ఊర్ధ్వ భాగము సింహమై పంచానోధూత పావక జ్వాలలు భోనవంతర మెల్ల భూరితముగా దష్ట్రాంకురాభిల దగద్దగాయుత దీప్తి నసురేంద్ర నేత్రములు అందములుగా ఘంటక శని భోత్కట కేసరాగతి నభ్ర సంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచల ప్రతిభాస్వరములై ఖర నకరోచులు గ్రమ్ముదేరా సటలు ఝిలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బయలు బంధించి కెరలి జిక్వ యాడించి లంఘించి చేత నడిసిపట్టే నరసింహుడాదితి పట్టి నదిప అంటాడు పోతనమాత్యులు. ఆ నరసింహస్వామివారు హిరణ్యకశిపునిపై ఎగురుతున్నటువంటి సాలువ డేగలాగా కింద ఉన్నటువంటి పాము పిల్లను తన్నుకొని పోయిన విధంగా ఈడ్చుకుని గుమ్మం దగ్గరకు వెళ్లాడు. ఆనాడు వాడు బ్రహ్మదేవుడు కోరినటువంటి వరాలు ఒమ్ము కాకుండా ఇంట బయట కాని గుమ్మం మధ్యలో గాని రాత్రి గాని పగలు గాని సంధ్యా సమయంలో భూమిపైన ఆకాశంలో గాని కాకుండా తన ఊరువులపై నుంచుకుని ప్రాణముండి లేనటువంటి తన నఖములను గోళ్లను ఆయుధాలుగా చేసుకుని హిరణ్యకశిపుడి యొక్క గర్భం చీల్చి రక్తం గడగడా త్రాగి ప్రేగులు మెడులో వేసుకుని శరీరాన్ని అక్కడ పడవేచి సభామండపంలో ఉన్నటువంటి సింహాసనంపై ఆగ్రహంతో అలా కూర్చున్నాడు నృసింహ స్వామివారు. స్వామివారి రూపాన్ని చూసి భయపడి సమస్త దేవతలు నారద భృగ్వాది మహర్షులు ప్రహ్లాదుని ముందుకు పెట్టుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహానుభవా,

భక్తిగా స్వామివారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తున్నాడు స్వామివారు. ఏ విధంగా ఉందయ్యా వారి ప్రార్థనా విధానం? స్వామి మహానుభవ శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాభిపోత లక్ష్మీ నృసి

ఈ విధంగా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా తన ఉరువులపై కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుని స్వామివారు. తన దక్షిణాస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, నిన్నుకన్న నీ తల్లిదండ్రులకు జన్మం ధన్యము నాయన ప్రహ్లాద అని ఆశీర్వదించాడు స్వామివారు. తర్వాత ఈ నృసింహ స్వామివారి యొక్క ఆవిర్భావం విన్న వారికి వైకుంఠంలో సాన్నిధ్యం లభిస్తుంది, నరక బాధలు తొలగిపోతాయి. నీవు అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం చేరుకుని లక్ష్మీ నృసింహ స్వామివారిగా నెలకొని ఈనాటికి పూజలు అందుకుంటున్నారు. అక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా స్వామివారికి మంగళ హారతులు ఇస్తున్నారు.

ఇంతవరకు శ్రోతలు తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరా.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి సందేశ ఝరి మీ అందరికీ ప్రశాంతి నిలయానికి స్వాగతం పలుకుతూ అందిస్తోంది శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు. సాయి సౌందర్య మాధుర్యం రెండవ భాగానికి స్వాగతం. ఏ విధంగా ఒక పదము దాని అర్థము విడదీయరానివో, సృష్టి సృష్టికర్త విడదీయబడలేవో, అదేవిధంగా శివశక్తులిరువురు అభేదమైనవారు. ఒకరు లేక మరొకరు లేరు. సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం శివశక్తులిరువురి అభేదత్వాన్ని వివరిస్తుంది. సత్యసాయి భగవానుడు సాక్షాత్తు శివశక్త్యావతార రూపం. స్వామి ప్రతి చర్యలో, ప్రతి కదలికలో, భక్తులతో విద్యార్థులతో జరిగిన సంభాషణలలో ఈ అవతార సత్యాన్ని వెల్లడి చేశారు. ఈనాటి రెండవ భాగం దివ్యమైన అనుభవాలు, అద్భుతమైన ఉదాహరణలు, చక్కటి అంతరార్థాల సమాహారం. వినండి సాయి సౌందర్య మాధుర్యం రెండవ భాగం.

0: సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరత్నచషకాం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాంబికాం. శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నసర్వ ప్రచోదయాత్. ఈనాటి సాయి సౌందర్య మాధుర్యం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సాయిరామ్. మనం సౌందర్య లహరిని బేసిస్ చేసుకుని స్వామి సౌందర్య మాధుర్యాన్ని గ్రోలడం కోసమని చేసే ప్రయత్నంలో మొదటి పద్యాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం.
1: సార్, ఆ పద్యంలోకి వెళ్లే ముందు నాకు ఈరోజు ఆలోచిస్తే ఒక ప్రశ్న తలెత్తింది సార్ నా మైండ్లో. ప్రతినిత్యం మనం ఏదో ఒక మెకానికల్ గా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఏదో కార్యాలు సాధిస్తున్నాము, ఈ చుట్టూ ఉన్న సృష్టి చాలా బాగుంది అని ఆస్వాదించేస్తున్నాము, ఎన్నెన్నో చేస్తున్నాం, కానీ ఇది ఈ పని మనం చేస్తున్నాము అన్న ఒక భావన మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక మూల కొన్ని అసాధ్యమైనటువంటి పనులు మనసే జరుపుబడుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం చేస్తున్నామా? ఇదంతా నడిపించేదెవరు? ఇదొక ఒక లయబద్ధంగా అన్ని నడుస్తున్నాయి, దీని వెనకాతలున్న శక్తి ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచించామా అన్న ఒక థాట్ నాలో ఆవిర్భవించింది సార్.
2: సరే, నీ ఆలోచనకి ఈనాటి భాగంలోని స్వామి అన్ని సమాధానాలు ఇస్తారనిపిస్తున్నది నాకు. ముందుగా మనం ఈ మొదటి శ్లోకాన్ని విందామా?

0: దీని తాత్పర్యం ఇలా ఉంది. అమ్మా భగవతి, శివుడు సర్వమంగళవు చైతన్య రూపిణివి అయిన నీతో కలిసి ఉన్నప్పుడే ఈ జగత్తును సృష్టించడానికి సమర్థుడవుతాడు. అలా నీతో కూడి ఉండకపోతే ఆ సదాశివుడు కొంచెము కూడా కదలడానికి సమర్థుడు కాడు. ఇందువల్ల విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతల చేత కూడా పూజింపబడే నీకు నమస్కరించడానికిగాని స్తోత్రము చేయడానికిగాని పూర్వము పుణ్యము చేసుకుని పుట్టి ఉండాలి. లేకపోతే నీకు నమస్కరించేటటువంటి లేక స్తోత్రం చేసేటటువంటి అదృష్టం లభించదు అని.
1: ఆహా, ఎంత మధురంగా ఉంది ఈ పద్యంలో రెండు అంశాలు మనకి శంకర భగవత్పాదులు వారు అందించారు. మొదటిదేమో శివశక్త్యాయుక్తో అని స్టార్ట్ చేసిన అంశం, రెండోదేమో ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యం ప్రభవతి అని చివరి లైన్. సో ఇది మనం ఇవి రెండు అర్థం చేసుకోవడానికి కాస్త స్వామి చెప్పిన సందేశంలోనూ మనం నేర్చుకున్న వేద మంత్రాల నుంచి కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శివుడు శక్తి వల్లనే అన్నీ చేయగలుగుతున్నాడు అన్నాం కదా, కదలిక ఆ కదలికనే ఆ స్పందననే ఇదంతా మనకి ఈ సృష్టి అంతా ఆ స్పందన వల్ల వచ్చిందని మన ఆ మొదటి లైన్ లో మనం తెలుసుకుంటున్నాం. శివశక్త్యాయుక్తో అంటే శక్తి లేకుండా శివుడు ఏ పని చేయలేడు అన్నారు సౌందర్య లహరిలో.
0: అంటే శివుని యొక్క ఉనికికి మూలము శక్తి, ఆ ఉనికిని ప్రకటించాలి వ్యక్తపరచాలి అంటే శక్తి ఉండాలి అని. అంతేకాకుండా ఈ విశ్వాన్ని ఈ ప్రకృతిని సృష్టించడానికి కూడా ఆ స్పందనకి కారణం కూడా శక్తి అని ఎంతో చక్కగా ఈ అర్థంలో కూడా వివరించబడింది.
1: ఇదే దీని సారాంశమే మనకి ఆనందవల్లిలో చాలా మధురంగా వేదమాత తెలిపింది. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి శతపోతప్యత శతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత. సో కామయత, సహ కామయత, మొదటి ఆ పరబ్రహ్మ పరమేశ్వర తత్వంలో ఒక సంకల్పం చెలరేగిందిట. ఏమని? బహుశ్యాం ప్రజా ఏతి అంటే నేను మల్టిప్లై అవ్వాలి, నేను బహు రూపంలో దాల్చాలి అని. ఆ సంకల్పమే కదలిక, ఆ సంకల్పమే శక్తి స్వరూపం కదా.
0: ఇదే విషయాన్ని చక్కగా స్వామి ఒకసారి విద్యార్థులకి ఒక ఉత్తరంలో రాస్తూ రూఢి చేశారటండి. ఏమని రాశారంటే, ఐ డివైడెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్ అని.
1: బ్యూటిఫుల్.
0: అంటే అనుకున్నది ఏంటి అంటే, ఈ సృష్టి అంతటిని తను ఎందుకు సృష్టించాడు అంటే తన్ని తాను ప్రేమించుకోవడానికి, తను ఆనందించడానికి.
2: అంటే ఈ సృష్టి అంతా ఒక ఆట. సో ఇది ప్రేమ, ప్రేమ, ప్రేమపూరితమైనటువంటి ఆట. స్వామి చెప్పినటువంటి అద్భుతమైన పద్యం ఈ సందర్భంలో గుర్తొస్తుంది సార్. అల్ల పరమాత్మయను బొమ్మలాటగాడు జీవుని రంగస్థలాన నిలిచి ఆడించు ఆనాటి ఈనాటి ఆచజూచి సొంత వర్ణించి కొంత సంతసము గనుడి. ఎంత అద్భుతంగా స్వామి తన సృష్టిని తాను వివరించుకున్నారు.
0: అంతేకాదు, వివరించడం కాకుండా స్వామి ఆ సృష్టిని చూసి ఎంత ఆనందిస్తారన్నది ఒకసారి ఒక భక్తుడు అడిగేటండి. ఎంత కష్టపడతారు స్వామి 85 సంవత్సరాలు ప్రతిరోజుని మనం పరిశీలిస్తే రెండు పూటల అదే సమయానికి ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆరోగ్య పరిస్థితి గాని బయట వాతావరణం గాని ఏది ఎలా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఏది ఏం జరుగుతున్నప్పటికీ కూడా స్వామి అలా అదే సమయానికి ఆ సమయ పాలన పాటిస్తూ మనకి దర్శనాన్ని భాగ్యాన్ని ప్రసాదించారు, అన్ని పనులు నిర్వర్తించారు. ఆ భక్తుడు అడిగేట స్వామిని, ఎందుకు స్వామి ఇంత కష్టపడతారు, ఒకరోజు మీరు రెస్ట్ తీసుకోండి, భక్తులు వేచి ఉంటారులేండి, దాని దేవున్నది, ఒక పూట దర్శనం ఇవ్వకపోతే ఏమైపోదు అంటే, అప్పుడు స్వామి చెప్పారు, అయ్యో నీకు అలా అర్థమైందా, వాళ్లకి నేను దర్శనం ఇస్తున్నా నువ్వు అనుకుంటున్నావా అన్నట్టు. మరి స్వామి వచ్చేది మనకి దర్శనం ఇవ్వడానికే కదా. అప్పుడు స్వామి చెప్పారట, లేదు బంగారు, నేను ఎందుకు వస్తున్నానంటే వాళ్లని దర్శించుకోవడానికి నేను వస్తున్నాను అని చెప్పారట. భక్తుల్ని భగవంతుడు దర్శించుకోవడం ఏంటండి అన్న డౌట్ ఈ వ్యక్తిలో కలిగినప్పుడు స్వామి దానికి కూడా సమాధానం చెప్తున్నారు, ఎందుకంటే వీరందరూ నా అంశలే, వాళ్లల్లో ఉన్న నన్ను చూసుకోవడానికి నేను వస్తున్నాను.
1: అందుకోసమేమో చివరి దశలో స్వామి అందరికీ నమస్కారం చేశారు. కొల్వంత్ హాల్లో ఉన్న ప్రతి భక్తుడికి స్వామి నమస్కరించారు. ఎందుకంటే తనలో ఉన్న తనని స్వామిని అందరిలోనూ చూసుకుని ఎప్పుడు నిత్యం ఆ విధంగా ఉండేవారన్నమాట స్వామి. మనకి అంత డీప్గా అవగాహన అప్పుడు రాలేదు, కానీ స్వామి ఎప్పటికీ, ఇన్ఫ్యాక్ట్ స్వామిది చాలాసార్లు చూసేవాళ్ళం మేము. స్వామి వెళ్ళి ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎంత ఆనందంగా ఉండేవారు. స్వామి చేతి నుంచి అలా స్వామి శారీస్ ఇచ్చినా లేకపోతే స్వీట్స్ పంచిపెట్టినా, ఏది పంచిపెట్టి వచ్చిన తర్వాత స్వామి బ్లిస్ అంటే చూపెట్టేవారు. ఎప్పుడూ బ్లిస్ లోనే ఉండేవారు, కానీ ఆ బ్లిస్ ఇంకా వ్యక్తమైపోయేది. నిజంగా స్వామి ఇచ్చి వస్తే చాలు, మాకు తెలిసిపోయేది స్వామి చాలా సంతోషమైన మూడ్లో ఉంటారు ఇప్పుడు అని. సో అది మనకి ఎందుకంటే తన్ని అందరిలోనూ చూసుకుని టు లవ్ మై సెల్ఫ్ చేసిన కార్యక్రమం కాబట్టి ఇది.
2: పాత భక్తులు కొంతమంది చెప్తూ ఉంటారు స్వామికి అద్దాలు ఉండే రూమ్ అంటే చాలా ఇష్టం అంటారు. ఎందుకు అంటే తనను తాను చూసుకుంటారు. అంటే మరి స్వామి దర్శనానికి వస్తున్నారు అంటే స్వామి ఒక అద్దాల రూమ్ లోకి వెళ్తున్నారు, ప్రవేశిస్తున్నారు అని ఒక అర్థం. ఎందుకంటే తనను తాను అందరిలో చూసుకుంటున్నారు, మనలో ఉండి ఎన్నో లోపాలని అధిగమించి అందరినీ
1: ప్రేమించారు.
0: అంటే మన బాహ్యమైన రూపాన్ని గాని లేకపోతే మనకు చేసుకున్న పూర్వకర్మలు ఇవన్నీ చూస్తే స్వామికి జన్మజన్మలు బట్టి మనం మర్చిపోవచ్చు, కానీ ఆయనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అదే చిరునవ్వు, అదే ప్రేమ. మనం ఎన్ని తప్పులు చేసినా సరే మనం క్షమించి అంత ప్రేమను చూపించడానికి కారణం స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే నా యొక్క అంశాన్ని మీలో చూస్తున్నాను తప్ప మీ బాహ్యమైన రూపాన్ని గాని మీ కర్మల్ని గాని మీ ఆలోచనలు గాని నేను చూడటం లేదు అని ఎన్నోసార్లు.
2: సార్ మనకి నాసదీయ సూక్తంలో ఇదే తత్వాన్ని ఎంతో చక్కగా ఆ చరణం ఏదైతే ఉందో మొట్టమొదట భగవంతుడికి కలిగినటువంటి సంకల్పం దాని గురించి నాసదీయ సూక్తంలో ఎంతో అద్భుతంగా చెప్పి ఉంది. అది మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం సార్. ఆనీతవాతకస్వదయాతదేకం తస్మాద్ధాన్యన్న పరకించనాశ తమ ఆసీత్ తమసా గూఢమగ్రే ప్రకేతం సలిలగుం సర్వమా ఇదం.
1: బ్యూటిఫుల్. సలిలగుం సర్వమా ఇదం అంటే కదలిక. ఆ మొదటి నాసదీయ సూక్తంలో క్రియేషన్ లో మొదటి ఫ్రాక్షన్ మిలియన్త్ ఆఫ్ ఎ సెకండ్ అనుకోవచ్చు జరిగిన విశేషాన్ని నాసదీయ సూక్తంలో వేదమాత తెలిపింది. అప్పుడు అంతా ఏముందిట, సలిలగుం సర్వమాయుధం అంటే కదలిక, ఎక్కడ చూసినా కదలిక ఉందిట. అదే ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం చూడండి, ఆ కదలిక వల్ల క్రియేషన్ స్టార్ట్ అయింది. ఆ కదలిక రావడంతో ఏమైంది స్వామి మనకి దాని తర్వాత చాలా బాగా విశదీకరించారు. కదలిక వల్ల వచ్చిందేమో హిరణ్య గర్భరూపం, మొదట ఒక అండ రూపంలో వచ్చింది. ఆ కదలిక రాగానే నెక్స్ట్ మూమెంట్ ఓంకారం వచ్చింది. ఆ ఓంకారంతో సహా ఒక అండ రూపం తయారైంది. ఆ అండ రూపాన్ని హిరణ్య గర్భ రూపం అని స్వామి మనకు చెప్పారు. ఆ హిరణ్య గర్భం స్వామి మనకి శివరాత్రి నాడు ఉద్భవించి చూపెట్టేవారు. సో ఆ హిరణ్య గర్భ రూపం ఆ మొదటి నాస అంటే ఆ కదలిక వచ్చిన తర్వాత వచ్చిన రూపం హిరణ్య గర్భ రూపం. హిరణ్య గర్భంకి ముందు వచ్చిన సౌండ్ ఓంకారం. ఈ ఓంకార తత్వం అందుకోసమే ప్రణవం అని, ఇటర్నల్ సౌండ్ అని. ఆ సౌండ్ నుంచే అంత వేదాలు వచ్చాయని, అన్ని శాస్త్రాలు వేదాలు అన్ని ఓంకారం నుంచి వచ్చాయని ఎందుకంటామంటే ఆ ప్రప్రథమంగా వచ్చిన వైబ్రేషన్ ఓంకారం. ఇదే స్వామి ఒకసారి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. అంటే స్వామి మాట్లాడే మాటలు ఎంత గూఢార్థం ఉండేదో, ఎంత ఎన్ని స్క్రిప్చర్స్ అన్ని క్రోడీకరించి ఒక సింపుల్ సెంటెన్స్ లో చెప్పేసేవారు అనిపిస్తుంది. ఇప్పుడు స్వామి ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో ఏదో పని కోసం వెళ్ళి అది అయిపోయింది వస్తుంటే తిరిగి వస్తుంటే నమస్కారం చేసుకుంటున్నాను, పని అయిపోయింది కాబట్టి నమస్కారం చేసుకుని తిరిగి వస్తుంటే అదే టైంలో ఆరయింది సాయంత్రం పూట, భజన స్టార్ట్ అయింది భజన హాల్లో. ఇంటర్వ్యూ రూమ్ లో నేను ఆ విభూది బాస్కెట్ పెట్టేసి స్వామి నమస్కారం తీసుకుని లేవబోతున్నాను, ఓంకారం స్టార్ట్ అయింది. స్వామి ప్రభు నా వైపు చూసి, పరబ్రహ్మ ఎక్కడ ధ్యానిస్తే పరబ్రహ్మ తెలుస్తాడో తెలుసా, ఎక్కడ పరబ్రహ్మని చూడగలవో తెలుసా అని అడిగారు. మనకి స్వామి తప్పితే ఇంకెవరు తెలియదు, సో స్వామినే చూస్తూ ఉండిపోయాను. సో స్వామి అన్నారు, రెండు ఓంకారాల మధ్యలో ఉండే నిశ్శబ్దమే పరబ్రహ్మతత్వం. అక్కడ ధ్యానం చేస్తే ఆ నిశ్శబ్దాన్ని పట్టుకోగలిగితే అదే పరబ్రహ్మతత్వం అని చెప్పారు. నేను నమస్కారం చేసుకుని బయటకు వచ్చాను. దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఆ నిశ్శబ్దం, ఓంకారాల మధ్యలో ఉండే నిశ్శబ్దం అంటే అదే ఆ కదలిక మధ్యలో వచ్చే ఆ స్థాణువు, ఆ స్టడీ పరబ్రహ్మతత్వం, దాని మీద కదలిక వచ్చింది కదా. ఇదే స్వామి ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు.
2: సినిమా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు మాత్రం తెర కదలదు, తెర కనిపించదు. సో అందుకోసమే ఆ సినిమా ఎప్పుడైతే ఆఫ్ అయిందో అప్పుడే తెర మనకి క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఈ ఉదాహరణ మనం వింటూ ఉంటే స్వామి చెప్పినటువంటి చక్కని అందమైన పాట నాకు గుర్తొస్తుంది సార్. అది తెర ముందు ప్రజ నుంచి తెరు వెనుక తానుండి తైతక్కలాటించుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. మరి ఈ హిరణ్య గర్భ సూక్తం మనం వేదంలో చదువుతూ ఉంటాం కదా సార్, ఈ దేవతలు దేవీలు వీళ్ళందరూ ఈ మంత్ర ద్రష్ట ఎవరైతే హిరణ్య గర్భ సూక్తం ఆయనకు వచ్చిందో ఆయనకి ఒక ప్రశ్న నిరంతరం ఆ మంత్రం ద్వారా వస్తూ ఉందట. ఇవన్నీ చేస్తున్నది ఎవరి కోసం?
1: అవును కదా,
2: ఒక్కసారి మనం అది గుర్తు చేసుకున్నాం.
1: అది హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య
2: తెర ముందు ప్రజ నుంచి తెరు వెనుక తానుండి తైతక్కలాటించుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా.

0: కరెక్ట్. కస్మై దేవాయ హవిషా విధేమ అనేది ప్రతి రెండు లైన్ లోనూ, ప్రతి టూ లైన్స్ కి ఇదే ప్రశ్న వేదమాత ఆ మంత్రంలో ఆ మంత్రద్రష్టకి అనుగ్రహించింది. దేనికి? కస్మై దేవాయ హవిషా విధేమ అంటే ఏ దేవుడికి నేను ఈ హవిస్సు ఇయ్యను అంటే, అంటే ఏ దాని ద్వారా వేదమాత మనకేం తెలుపుతోందంటే హిరణ్య గర్భ స్థితి అప్పుడు దేవతలు కూడా లేరు. దేవతలంతా హిరణ్య గర్భం తర్వాత సృష్టింపబడిన వారు. ఈ దిక్పాలకులు, అష్టదిక్పాలకులు, వసువులు అందరూ, 12 ఆదిత్యులు అందరూ దాని తర్వాత ఉద్భవించిన క్రియేషన్. హిరణ్య గర్భ స్థితి తర్వాత క్రియేషన్ విరాట స్వరూపంగా వచ్చింది. అప్పటి వరకు తేజస్ స్వరూపం. సామాన్య బ్యూటిఫుల్ గా ఎలా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేశారంటే మైండ్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ హిరణ్య గర్భ అని. అంటే మొట్టమొదటి సంకల్పం హిరణ్య గర్భ రూపం. ఆ సంకల్పం నుంచి విరాట్ స్వరూపం వచ్చింది. దేవతలు, విరాట్ స్వరూపం, విశ్వం అంతా వచ్చింది. ఆ విరాట్ స్వరూపము పురుష సూక్తంలో చెప్పబడింది, వివరించబడింది. సో అందుకోసమని ఆ హిరణ్య గర్భ సూక్తం, హిరణ్య గర్భ స్థితి మొట్టమొదటి స్థితి. దాని ముందు ఉన్న స్థితి ఇవ శివ శక్తి కలయిక. దాని ముందు అసలు ఉండేదేంటి? శివుడు శక్తి, ఆ పరమ శివుడు పరబ్రహ్మ శక్తి కదలిక. ఈ రెండిటి వల్ల మనకి అది ఇవి రెండు అభేదం. అందుకోసమని
1: మనం అన్యోన్య ఆశ్రయం అవినాభావ సంబంధం ఎంతో చక్కగా తెలుస్తున్నది. అంటే ఈ శక్తి ఉంటేనే ఆ శివుడి యొక్క ఈ సృష్టికి గాని సంకల్పానికి గాని మూల కారణం శక్తి అయి ఉన్నది అని.
2: ఎలాగైతే వాగర్థ ఇవ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, ఏ విధంగానైతే ఒక పదము దాని అర్థము విడదీయనటువంటివో అదేవిధంగా పరమేశ్వరుడు శక్తి విడదీయనటువంటి వారు అని ఎంతో చక్కగా అద్భుతంగా ఆ పరమేశ్వరుడు మనకి అందించినటువంటి ఆ శ్లోకంలో చెప్పండి.
0: ఇదే సీతమ్మ వారు హనుమంతుడితో సుందరకాండలో చెప్తుంది. దివోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తమ్ నిత్యమనురక్తాసి యథా సూర్యం సువర్చల. యథా సూర్యం సువర్చల, సూర్యుడికి తన తేజస్కి ఎలా సెపరేషన్ ఉండదో అలా శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారికి సెపరేషన్ ఉండదు. అది అది అంత అవినాభావ సంబంధం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విధంగా చూస్తే సూర్యుడికి నిజమైన సహజ తత్వం ఏంటి, తన ధర్మం ఏంటి? తేజస్సు ఇవ్వడం. అంటే సూర్య భగవానుడికి తేజస్ ఎలా తన సహజము, శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారు అంత సహజం అనమాట. అంటే పరమశివుడికి కదలిక అయిన శక్తి అంత సహజం అనమాట.
1: అంటే మనకి అర్థం అవడానికి వేరు వేరుగా చూపిస్తున్నారు గాని అలా వేరు చేయడానికి
0: వేరు చేయబడలేరు అది.
2: అంటే ఇదంతా విన్నాక కూడా అజ్ఞానంతో అడిగిన నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటున్నాను సార్. అంటే భగవంతుడి ఇచ్ఛ, ఆ శక్తి యొక్క అనుజ్ఞ లేనిదే మనం ఏ కార్యము చేయలేము. అంటే మనం చేస్తున్నాము అనేది అజ్ఞానం, భగవంతుడు చేయిస్తున్నాడు మన ద్వారా చేస్తున్నాడు అనేది నిజము సత్యము. మరి అలాంటిది సద్గురువైనటువంటి మన సాయిమాత, మన జగజ్జనని ఎంతో ప్రేమగా మనకి ఎప్పటికప్పుడు మనకి మన అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నంలోనే నిరంతరం ఉంటారు స్వామి. అలాంటిది ఒక చక్కని ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుందాము. సాయి కుల్వన్ సభామండపంలో జరిగినటువంటి విషయం ఇది. ముంబై నుంచి ఆషాఢికి కొంతమంది భక్తులు ఒక చక్కని డ్రామాతో వచ్చారు. ఆ డ్రామా పేరు త్రిపుర రహస్యం. ఎంతో చక్కగా వీక్షించారు, స్వామి కూడా చాలా ఆనందపడ్డారు, జనాలు బాగా చప్పట్లు కొట్టారు, అభినందించారు అందరినీ. స్వామి కూడా ఆనందించి ఒక్కొక్కళ్ళు గ్రూప్ గా ఫోటోగ్రాఫ్స్ కి పిలిచారు. ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా బాగా ఆశీర్వదించి కొంతసేపు అయ్యాక స్వామి ఆయన పిలిచి ఒక ప్రశ్న అడిగారు.

0: ఇది ఎవరు చేశారు అని. పాపం ఆయన ఎంతో ఉత్సుకతతో ఉత్సాహంతో ఆ డైరెక్ట్ చేసిన వారిని, ఆ స్క్రిప్ట్ రాసిన వారిని పిలిచి ఆశీర్వాదం తీసుకోమంటే స్వామి కూడా చాలా ఆనందంగా బ్లెస్ చేసి పంపిస్తారు. ఇంకొంచెంసేపు అయ్యాక మళ్లీ స్వామి ఆయన్ని పిలిచి ఇదెవరు చేశారు అని. ఓహో స్వామి ఆ పిల్లల్ని ఆ ఆర్టిస్టుల్ని అడుగుతున్నారేమో అని మొత్తం ఉన్నవారందరినీ రప్పించి స్వామి దగ్గరికి పంపించి నమస్కారం ఇప్పించారు. స్వామి ఆనందించి మనకిప్పటికైనా అర్థమవుతుందేమో అని పాపం స్వామి ప్రయత్నిస్తున్నారు, మనకు అవకాశం ఇస్తున్నారు. సరే ఇంకెవరినన్నా మర్చిపోయామని మిగతా వాళ్ళని కూడా పిలిపించి వీడు స్వామి అంటే స్వామి నమస్కారం ఇచ్చి సరే ఇంకా ఆరతి మొదలైంది, స్వామి వెళ్తున్నారు, మళ్లీ ఆగి మళ్లీ ఆయన పిలిచి ఇదెవరు చేయించారు అని అడిగితే ఆయన సరే ఏదో ఎవరినో మర్చిపోయినట్టున్నా నేను స్వామి మళ్లీ అడుగుతున్నారనుకొని ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన రప్పించి నమస్కారం ఇప్పించారు. స్వామి ఈయన ఆయన స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. ఈయన కూర్చొని హారతి అయిపోతుండగా ఈయన మనసులో ఒక ఆలోచన మెదిలింది, ఈ త్రిపుర రహస్యానికి అర్థం ఏమిటి, దీనంతటికీ సంకల్పకర్త ఎవరు, దీని వెనకాతలుండి నడిపించింది ఎవరు అన్న ఒక ఆలోచన వచ్చి అప్పుడు ఆయన తప్పిదం అర్థమైంది ఆయనకి. అరే స్వామిది ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారు అంటే స్వామి చేశారు అని చెప్పకుండా నేను అందరూ చేశారు అని చెప్తున్నాను, ఎంత పొరపాటు చేశానని ఆయన మనసులో ఆయనకి ఆ థాట్ డెవలప్ అయింది. అంటే మనల్ని ఎలా ఆలోచింపజేస్తారు స్వామి అనేది, ఆ సంకల్పం తనదే,
1: అదే
0: చేసింది తానే.
1: ఎందుకంటే త్రిపుర రహస్యం దాని యొక్క సారాంశం కూడా అదే,
0: అదే
1: చేయించేది శక్తే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం చూడండి, ఇప్పటి వరకు ఇదే సారాంశం త్రిపుర రహస్యం. ప్రతి కార్యం ప్రతి ఆలోచన కూడా స్ఫురించేది అమ్మవారి వల్లనే.
2: అంటే ఉండి స్వామి చేయిస్తాను కాకుండా ఎంత చక్కగా చెప్తున్నారంటే ఈ డ్రామా ద్వారా, అంటే కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ లో చేసిన వాళ్ళు, తర్వాత యాక్ట్ చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు, వీరందరిలో ఉండే ఆ ఇచ్చాశక్తిని నేనే అని చెప్పడం అనమాట. అంటే స్వామి ఫిజికల్ గా స్వామి లేకపోతే అమ్మవారు చేస్తున్నారు మనం వేరే ఉన్నామని కాకుండా, ఈ అందరిలో ఉన్నది ఆ స్ఫురణ ఏదో, ఆ తెలివి ఏదైతే ఉందో, ఆ ఇచ్చకి మూలమైన శక్తి ఏదైతే ఉందో అది నేను అని ఎంతో చక్కగా చెప్పినట్టే.
1: మీరు ఇప్పుడు చెప్పినట్టే స్వామి ఎన్నో విధాలుగా మనకి ఎన్నో గూఢమైన రహస్యాల్ని బోధించడానికి, సులువుగా బోధించడానికి చాలా చాలా ప్రతి కార్యక్రమంలోనూ ఆ యత్నం ప్రయత్నం ఉండేది. ఎందుకంటే స్వామి మొట్టమొదటి భజనే మానస భజనే గురుచరణం కదా, మనందరికీ గురువు స్వామి సద్గురువు. ఎప్పుడు మనకి నేర్పించి మనని ఊర్ధ్వగతికి తీసుకెళ్లాలనేదే పాపం ఆయన స్వామి తపన. అందుకోసం మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అంటే స్వామి చేసే కార్యాలన్నీ ఎంత సింపుల్ వేలో ఎంత మంచి ఎంత గూఢమైన అర్థం తెలుపుతున్నారు అన్నానికి ఒక ఉదాహరణ. మనం మూడు శక్తులున్నాయి ప్రతి కార్యం చేయడానికి అని మనందరికీ తెలుసు, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సీక్వెన్స్ లో చెప్పాలంటే ఇచ్చాశక్తి మొదటిది, జ్ఞానశక్తి సెకండ్, క్రియాశక్తి మూడోది. ఈ మూడు ఉంటే కానీ మనం ఏ కార్యక్రమం చేయలేము. ఇది స్వామి మనకు ఎంత సూక్ష్మంగా నేర్పించారంటే, కుల్వంత్ హాల్లో మీరందరూ చూసుంటారు, కుల్వంత్ హాల్లో స్వామి సింహాసనం పక్కన ఏమి ఉన్నాయి,
0: రెండు సింహాలు ఉంటాయి,
1: రెండు సింహాలు ఉంటాయి కదా. సో సింహాలు దేనికి ప్రతీక అంటే
0: ధైర్యానికి.
1: నేను ఏ విధంగా అడుగుతున్నానంటే అమ్మవారు ఏ అమ్మవారిని సూచిస్తావి, దుర్గాదేవి కదా, ఎందుకంటే దుర్గాదేవి వాహనం సింహాలు. సో సింహాలు పక్కన పెట్టుకోవడంలో స్వామి మనకి ఏం తెలుపుతున్నారు, ఇచ్చా దుర్గాదేవి ఏమో ఇచ్చాశక్తితోటి, మేము ఇప్పుడే చెప్పుకున్నాం కదా శివశక్తి, ఆ శక్తి వల్లనే ఆ ఇచ్ఛ ప్రారంభమైంది. ఆ ఇచ్చాశక్తి అంటే కుల్వంత్ హాల్లో మొట్టమొదట అందరిలోనూ ఈ మంచి కార్యాల్లో మంచి కార్యాలు చేయాలి, భక్తిభావంతో జీవించాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి, ఆ స్వామిని మెప్పించాలి అనే
2: సత్సంకల్పాన్ని
1: ఇచ్చ అక్కడ స్వామి క్రియేట్ చేస్తారు మూలం. అందుకోసమే స్వామి కుల్వంత్ హాల్లో రెండు సింహాలు పెట్టుకుని తన సింహాసనం పక్కన మనకి ఏమి సూచించారంటే, ఇక్కడ నేను దుర్గాదేవి తత్వంతో మీ ఎదురుండా దర్శనం ఇస్తున్నాను అని. రైట్, ఇంటర్వ్యూ రూమ్కి వెళ్దాం ఇప్పుడు. మూడు సింహాసనాలు స్వామి ఎప్పుడు కూర్చునేవారు. మోస్ట్ యూజ్డ్ సింహాసనాలు ఇన్ పుట్టబర్తి మూడు సింహాసనాలు, ఒకటేమో ఇక్కడది కుల్వంత్ హాల్, రెండోది ఇంటర్వ్యూ రూమ్, మూడోదేమో భజన్ హాల్. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో చూడండి ఏ సింహాసనం ఉంది స్వామి దగ్గర.
0: స్వామి దగ్గర ఒక ఒక స్క్వేర్ టైప్ లో ఉంటుంది, దానికి రెండు చిన్న హంసలు ఉంటాయి హ్యాండిల్స్, హ్యాండ్ రెస్ట్ కి.
1: అది నేను 80s నుంచి చూసుంటాను. అదే సింహాసనం స్వామి అసలు మార్చలే దాన్ని ఇంటర్వ్యూ రూమ్ లో. రెండు హంసలు దేనికి ప్రతీక? సరస్వతి అమ్మవారికి. సరస్వతి అమ్మవారు దేనికి ప్రతీక? జ్ఞానశక్తికి. అంటే ఇక్కడ పుట్టిన ఇచ్చని స్వామి ఇంటర్వ్యూలో పిలిచి అందరికీ, లేకపోతే మన ఆఫీస్ బేరర్స్ కూడా పిలిచి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు మొత్తం జ్ఞానం, ఈ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఎలా చేయాలి అనేది అక్కడ బోధించేవారు. అది చూపెట్టడం కోసం అని అక్కడ సరస్వతి దేవి తత్వం స్వామిది అని చెప్పి చూపెట్టడానికి రెండు హంసలున్న ఇది సింహాసనం పెట్టుకున్నారు. సరేనా? ఇక్కడ నుంచి మనం భజన్ హాల్కి వెళ్తే భజన్ హాల్ సింహాసనం చుట్టూ ఏం పెట్టించారు స్వామి?
3: శంఖ చక్రాలు,
1: పద్మం కదా, ఇవన్నీ లక్ష్మీదేవికి ప్రతీక. లక్ష్మీదేవము క్రియాశక్తికి మూలం. సో అక్కడ మన చేత క్రియలు చేయించేవారు, భజన అవన్నీ, నామస్మరణ అవన్నీ అక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చేవారు. సో స్వామి పెట్టే సింహాసనంలో కూడా, వాడే సింహాసనంలో కూడా ఎంత అంతరార్థం ఉందో ఆలోచించండి. ఇది ప్రతి చిన్నదాంట్లో స్వామి చేసే ప్రతి కార్యంలోనూ, అంటే వరల్డ్ లో జరిగే ప్రతి యాక్ట్ లోనూ ఇంత ప్లానింగ్ ఉంటుంది.
2: అంటే యాదృచ్ఛికంగా ఏది అలా
1: జరిగిపోదు. అది
0: అంటే ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు మొన్ననే మాట్లాడుతున్నప్పుడు, స్వామి చేసే ప్రతి దాంట్లో మూడు ఉంటాయంట. ఒకటి అందం ఉంటుంది, ఒకటి ఆనందం ఉంటుంది, ఇంకొకటి అంతరార్థం ఉంటుంది. అంటే మూడు ఎంతో చక్కగా స్వామి చేసే ప్రతి కార్యంలో కూడా అలా నివిడీకృతం అయిపోయి ఉంటుంది అన్నమాట.
2: ఇదే విషయాన్ని లలిత శాస్త్రంలో ఇప్పుడు ఈ ఇచ్చాశక్తి గురించి ఎంతో చక్కగా చెప్పారు. అంటే స్వామి అంటే స్వామికి లలితాదేవికి ఎటువంటి భేదము లేదు, అభేదం అంటే ఇవన్నీ వింటూ ఉంటే, ఇప్పుడు అమ్మవారిని కొలిచినా, అమ్మవారిని స్తుతించినా, మన స్వామి దివ్య సౌందర్యాన్ని చూస్తున్నా, రెండు ఒకటే అని తెలియజేస్తున్నాయి. అందులో లలితా సహస్రనామంలో చెప్తారు కదండి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సద సద్రూపధారిణి. ఇప్పుడు మనం స్వామి చేసిన ప్రతి దానికి అలా అలా వర్ణించి అక్షరాలు పెట్టాయా అన్నట్టు. సర్వాధార
1: సుప్రతిష్ట కదా, హోల్ యూనివర్స్ ఆయనే నిమిడీకృతమై ఉన్నారు, నిండి నిమిడీకృతమై ఉన్నారు.
2: దీనికి ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. అంటే ప్రతిదీ మనం ఇందాకల నుంచి మొదటి నుంచి ఇంతవరకు మాట్లాడుకున్న ప్రతి సెంటెన్స్ లోని ప్రతి వర్డ్ లోని మనం చెప్పుకున్నది ఏంటి అంటే, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అంతా కూడా భగవంతుడి ఇచ్ఛ, అంతా భగవంతుడి సంకల్పం చేత జరుగుతున్నా తప్ప మనం చేయటం లేదు, మన చేత చేయించబడుతున్నది అన్నది తెలుసుకోవాలని. ఒకసారి కొంతమంది యువత స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్లతో ఇంటర్వ్యూ రూమ్ లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే స్వామి మనకందరికి తెలిసిందే, చక్కగా ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు జ్ఞానాన్ని ప్రసాదించే స్థలం మన ఇంటర్వ్యూ రూమ్. అందులో పిల్లల్ని అడిగారు, మీరు అడగంటారా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయని. ఒక అబ్బాయి అడిగాడు, స్వామి మరి ప్రతీదీ కూడా, అంటే ఈవెన్ ఒక ఆకు కదలాలన్నా కూడా మీ సంకల్పం కావాలి, అంటే సృష్టిలో ప్రతిదానికి మీ పర్మిషన్, మీ విష్ అవసరం స్వామి అంటే. అవును అవసరమే అన్నారు స్వామి. అంటే అప్పుడు స్వామి చెప్పారు, సరే అది ఎలా అంటే, ఈ అబ్బాయికి అంటే ప్రతి చిన్నదానికి కూడా భగవంతుడు సంకల్పించుకోవాలా అన్న డౌట్ అబ్బాయికి ఉందనమాట. అప్పుడు స్వామి చెప్పారు, నిజంగానే ప్రతి చిన్నదానికి, అంటే ప్రతి ఆకు ఆకు కదలాలన్నా కూడా ఆకు ఆకుకి మీరు చెప్పాలా అన్న ఉద్దేశంతో అడిగాడనమాట. అవును ప్రతి ఆకు కదలాలన్నా కూడా నా సంకల్పం ఉండాలి అని. అంటే అప్పుడు నీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తానని, ఇప్పుడు నా విష్ ఉన్నది, నువ్వు కూడా విష్ చేసుకొని నీ చేయిని కదుపు అన్నారు. అప్పు ఏమున్నది, అంతవరకు చక్కగా మాట్లాడుతున్నాడు, చేయిని కదిపాడు. సరే ఇప్పుడు నీ విష్ ఉన్నది, నువ్వు చేయి కదిపావు, నువ్వు చేయి కదపాలని నా విష్ లేదు, ఇప్పుడు చేయి కదుపు అన్నారు. అన్నప్పటికీ అంతవరకు చక్కగా మాట్లాడుతున్నాడు, కదులుతున్నాడు, యూత్ ఎంత ప్రయత్నం చేసినా, ఇంచుమించు ఒక 50 seconds 1 minute వరకు ఎంత ప్రయత్నం చేసినా చెయ్యి ఒక సెంటీమీటర్ కదా, మిల్లీమీటర్ కూడా కదపలేపాడు. మెడ నుంచి కింద భాగం అంతా కూడా కదలలేకుండా ప్యారలైజ్ అయిపోయాడు. అప్పుడు ఏంటవుతున్నదో తనకు అర్థం కాలేదు, చాలా గాబరా పడ్డాడు. అప్పుడు స్వామి, గాబరా పడకు, ఇప్పుడు నీ శరీరం కదలాలి అని నా విష్ ఉన్నది, ఇప్పుడు కదుపు అన్నారు. మళ్ళా చక్కగా కదపగలిగాడు. అప్పుడు స్వామి చెప్పారు, మేరా విష్ హే తో క్రియేషన్ హే, మేరా విష్ నయ్యే తో క్రియేషన్ నయ్యే. అంటే మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఈ మన సంభాషణలో ఎన్నిసార్లు మనం చేతులు కదిపాము, ఎన్నిసార్లు నోరు కదిపి ఈ పదాలు ఉచ్చరిస్తున్నాము, ఇదంతా మనమే చెప్తున్నాము, మనమే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. అనుకోకుండా కూడా ఇలా జరిగిపోతున్నాయి. కానీ ప్రతి దాని వెనకాతలా కూడా ఆ భగవంతుడు
3: శక్తి ఆయుక్తో
0: పప్పెట్స్
2: అన్నది సంగతి ఎవ్రీ సెకండ్ మనం గుర్తుంచుకోవాలి.
3: సాక్షాత్ శివుడే శక్తి లేకుండా ఏం చేయలేకపోతుంటే మనం ఏదో చేస్తున్నాం అని కూడా ఎంత మూర్ఖత్వం.
0: అవును సార్. సార్, ఇంత విశాలమైనటువంటి విశ్వము, అంత చక్కనటువంటి విశ్వ విభుడు, వారిద్దరి సంబంధం, అన్యోన్య బాంధవ్యం ఏ విధంగా ఉండేది మన భగవంతుడి మాటల్లో మనం విందాం సార్.

0: సార్, ఈ శ్లోకంలో రెండు విభాగాలు, రెండు అంశాలు ఉన్నాయని చెప్పారు. మొట్టమొదటిది మనం తెలుసుకున్నాం, శివశక్త్యాయుక్తో. రెండవ అంశంలోకి మనం ప్రవేశిద్దాం సార్.
1: రెండో అంశంలో కూడా ఆదిశంకరులు వారు మొదటి అంశాన్ని ఒక విధంగా చూస్తే దాన్ని అదే భావాన్ని కంటిన్యూ చేశారు. శివశక్త్యాయుక్తో అండంలో శక్తి సంక అనుగ్రహం లేకుండా ఏ కార్యము చేయలేమన్నారు కదా. అలాగే అమ్మవారికి ప్రణమిల్లాలన్నా, అమ్మవారిని స్తుతించాలన్నా, అమ్మవారిని తలుచుకోవాలన్నా, అంటే అమ్మవారు అంటే సాయిమాత, సాయిమాతని తలుచుకోవాలన్నా ఆ సాయిమాత అనుగ్రహం లేకుండా, పుణ్యం, సాయిమాత అనుగ్రహం అనే పుణ్యం మనకు లేకుండా మనం అది మన వల్ల ఎలా సాధ్యం అవుతుందమ్మా అని అమ్మనే ప్రశ్న వేస్తారు ఆదిశంకరులు. హరిహరాది బ్రహ్మలు కూడా నిన్ను స్తుతించాలంటే నీ సంకల్పం లేకుండా చేయలేకపోతారమ్మా, నేనెంతమ్మా అని అడుగుతారు.
0: సరే, అదే మనకి మేధాసూక్తంలో ఎంతో అద్భుతంగా అమ్మవారు ఆ దయ వల్ల మనం ఏ విధంగా మలుచుకుంటాము, అమ్మవారు మనల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఒక్కసారి మనం చెప్పుకుందాం సార్.

0: త్వయా దుష్ట నుదమాన దురుక్తాన్ అంటే అప్పటి వరకు పనికిరాని మాటలు మాట్లాడే మాతోటి దురుక్తాన్ నీ స్తుతి చేయిస్తున్నావు తల్లి. దేనివల్ల? త్వయా దుష్ట నీ అనుగ్రహం వల్ల, నీ కరుణ వల్ల మా చేత నీ స్తుతిని చేయిస్తున్నావు తల్లి అని మేధా సూక్తంలో మనం చెప్పే మోస్ట్ కామన్ సూక్తంలో కూడా ఇది
1: వేదమాత్రీరాహ. అది ఎంతో అద్భుతంగా అత్యున్నత స్థాయిలో కీర్తించేటట్టు
0: చేస్తుంది.
2: ఇది లలితా శాస్త్రంలో కూడా ఎంతో చక్కగా చెప్తున్నారు కదా, పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన అని. అంటే ఆ పుణ్యం చేత మాత్రమే ఆ ప్రాప్తి అన్నది కలుగుతుంది, ఆ ప్రాప్తి వల్లే మనకు భగవద్ దర్శనం కలుగుతుందని. స్వామికి ఒకనొక సందర్భంలో స్వామి అడిగారు విద్యార్థుల్ని బృందావనంలోని, ఇలా మీరు ఇంత స్వామితో ఇంత దగ్గరగా కూర్చున్నారు, ప్రపంచం అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తుంటే నేను మీకోసం మీ దగ్గరగా కూర్చొని ఇంత చక్కగా మాట్లాడుతున్నాను, ఇదంతా దేనివల్ల సాధ్యమైందని. ఒక అబ్బాయి ఏమోని, స్వామి మా తల్లిదండ్రులు ప్రేయర్ స్వామి, ఇంకొకరు పూర్వీకులందరూ చేసిన పుణ్యం వల్ల స్వామి, స్వామి ఎన్నో జన్మలు బట్టి నేను మీకు దగ్గరగా ఉండాలని కోరుకున్నాను స్వామి, మా తపఫలం వల్ల స్వామి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ వచ్చారు. స్వామి అన్నీ విన్నారట. విని, మీరు చెప్పినంతా కరెక్టే, ఇవన్నీ కావాలి, దేనికోసం? నా మొదటి దర్శనాన్ని, మొదటిగా నా వైపు చూడడానికి ఈ పుణ్యం అంతా కూడా కలిపితే అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, దానివల్ల కలిగిన ప్రాప్తం వల్ల ఒకసారి మీరు నన్ను చూడగలుగుతారు. మరి ఆ తర్వాత మీరు పొందిన ఇన్ని అవకాశాలు, స్వామితో ఉండే ఇన్ని భాగ్యాలు, స్వామి దగ్గర ఉండి స్వామి సేవ చేసుకుని స్వామిని కీర్తించి స్వామి మార్గంలో మీరు పయనిస్తున్నారు కదా, ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయో తెలుసా? కేవలం నా అనుగ్రహం వల్ల. అంటే ఆ మొదటి దర్శనం, మొదటి ప్రాప్తి అక్కడ మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ప్రతిదీ కూడా స్వామి మనకిచ్చిన గిఫ్ట్, బోనస్. ప్రతిసారి మీరు ఎన్నిసార్లు తలుచుకుంటున్నారో నేను అంత మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు కాబట్టి
0: సత్యం. ఇప్పటికీ మనమంతా అంటే అందరు భక్తులు అందరూ స్వామి మార్గంలో నడుస్తూ స్వామిని గురించి తలుచుకుంటున్నాం, స్వామి భజనలు చేస్తున్నాం అంటే ఆయన అనుగ్రహం వల్లనే.
1: సరే, ఆ పదంలోని ఎంతో చక్కగా ఉంది కదా, ఎవరో పెద్ద ఆయన చెప్పారు, ఆధ్యాత్మిక తత్వవేత్త ఆయన, గ్రేస్ అంటే ఏమిటి అంటే కావలసిన దానికన్నా ఎక్స్ట్రా ఇచ్చేది గ్రేస్. మనకున్నదంతా గ్రేసే, అంటే మనం అర్హత ఉన్నదానికన్నా ఎక్కువ అందించగలిగింది స్వామి ఎప్పుడు చేస్తున్నది మనకి. సరే, ఇలా అనుకుంటుంటే అంటే మనకి అనుగ్రహం కలగాలి అంటే స్వామి చూపు మన మీద పడాలి, కానీ మన చూపు స్వామి మీద పడాలంటే స్వామి సంకల్పం ఉండాలి. అంటే ఇలా క్రీగంట స్వామిని చూడాలన్నా దానికి సాయి సంకల్పం అవసరం. దీన్ని విశదీకరించడానికి ఒక చక్కని అనుభవం నాకు గుర్తొస్తుంది. మన పాత భక్తులు స్వామిని తూర్పుగోదావరి జిల్లా తీసుకువెళ్ళినప్పుడు ఆ తరుణంలో స్వామి కారులో వెళ్తున్నారు. ఇది ఒక పెద్ద ఆయన మనతో పంచుకున్న విషయం. ఇది వింటే మనం ఎంత అదృష్టవంతులవో నాకు అర్థమైంది సార్. అది స్వామి కారులో వెళ్తున్నారు, వెళ్తూ ఉండగా ఇదే విషయం ప్రస్తావనలోకి వచ్చింది, స్వామి సంకల్పం లేకుండా ఏమీ జరగదు, స్వామి మనకి పుణ్యం ఉండి స్వామి దగ్గరికి వస్తున్నావా లేకపోతే స్వామి అనుగ్రహం వల్ల మనం స్వామి దగ్గరికి వస్తున్నామా అంటే స్వామి చెప్తున్నారు, చూడండి రా, నా సంకల్పం లేనిదే మీరు పుట్టపర్తికి రాలేరు, స్వామిని దర్శించుకోలేరు, కనీసం తిరిగి నా వైపైనా చూడలేరు అని స్వామి చెప్తున్నారు. అదేంటి స్వామి అలాగంటారు అని చెప్తూ ముందు స్వామి కారు ముందు ఒక సైకిల్ అతను వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే సరే, ఇది స్వామికి ఒక ఛాలెంజ్ అనమాట. ముందునున్న సైకిల్ అతను ముందునే ఉన్నాడు, స్వామి తప్పకుండా మిమ్మల్ని చూడగలుగుతాడు, చూస్తాడా అంటే వాడికి ప్రాప్తించేనే స్వామి సంకల్పిస్తేనే చూడగలడు అంటే సరే ప్రయత్నించండి అని స్వామి అంటుండగా కారు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు హార్న్ కొడుతున్నారు. అంత పెద్ద కార్ హార్న్ ముందు వెళ్లే సైకిల్ వాడికి వినిపించదా? అంటే వినిపించేసేది ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎంతకీ వాడు ముందు కదలటం లేదు, అలా మెల్లగా నడుస్తున్నది. సరే, ముందుకు తప్పుకుంటున్నాడు, ఇలా వెళ్తున్నాడు, స్వామి కారు ఫాలో అవుతూ ఉండగా ఆ పక్క నుంచి వెళ్తున్నాడు. సరే, ఇప్పుడు అప్పుడు పక్కనున్న వాళ్ళు అంటున్నారు, స్వామి మీ పక్క నుంచే వెళ్తున్నాడు వాడు, తప్పకుండా మిమ్మల్ని చూసి తీరుతాడు వాడు, దాంట్లో ప్రసక్తే లేదు, మిస్ అయ్యే ఛాన్స్ లేదు అనుకుని అంటుంటే చూడండి అంటూ ఉండగా ఆయన అలా టర్నింగ్ తిరిగి అటువైపు వెళ్ళిపోతాడు. అంటే ఎంత దగ్గర ఉండి అంత దూరంలో ఉన్నాడో,
2: అంటే ఒక్కసారి స్వామి కనిపిస్తారు
1: కనిపిస్తారు అంటే ఆ సంకల్పం లేనిదే స్వామిని మనం చూడలేము, స్వామి గురించి ఆలోచించలేము, స్వామి గురించి మాట్లాడలేము, స్వామి కార్యం చేయలేము.
2: అంటే స్వామి మన వైపు చూడట్లేదు, చూడలేదు, ఆ భాగ్యం దొరకలేదు అనుకుంటున్నాం గాని
0: ఎంత అదృష్టం అది కదా. ఇదే సుందరాకాండలో సీతమ్మ వారు కూడా అంటుంది, తం పద్మదళ పత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్యాహ పశ్యంతి మేనాథం కృతజ్ఞం ప్రియవాదినం. ధన్యాహ పశ్యంతి మేనాథం, అలాంటి నా శ్రీరామచంద్రుణ్ణి చూసేవాళ్లు ధన్యులంటుంది. శ్రీరామచంద్రుని దర్శించుకునే వాళ్ళంతా ధన్యులని సీతమ్మ వారు సాక్షాత్ సీతమ్మ వారే అంటుంది. ఇదే దర్శనం చేసుకోవాలన్నా, ఆయన గురించి తలంచుకోవాలన్నా, సాయిరామ్ అనే పదం పలకాలన్నా సాయిమాత అనుగ్రహం అవసరం.
1: అంటే ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనాభా ఉన్నారు, ఆ జనాభాలో ఎంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఆ ప్రార్థించే వాళ్లలో దేవుడికి ఎవరు సాక్షాత్కరించారు, ఆ సాక్షాత్కరించిన వాళ్లలో ఎవరు స్వామిని తెలుసుకున్నారు, స్వామి అనుగ్రహం పొందారు, ఇలా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మనకి ఎంత భాగ్యం స్వామి కల్పించారు అనేది మనకు తెలుస్తుంది.
2: అంటే దేవీ దేవతలకు కూడా ఆ పుణ్యం ఉంటేనే భగవంతుణ్ణి అమ్మవారిని కీర్తించడానికి గాని స్తుతించడానికి గాని అవకాశం ఉంటుందన్న అన్న ఈ శ్లోకంలో చెప్తూ ఉంటే ఇంకా సామాన్య మానవులు
0: ఇదే వేదంలో కూడా మన స్వామి చాలా సార్లు స్పీచ్ లు కోట్ చేసేవారు కదా, దేవుడి మహత్వం ఎలాంటిదంటే అనూరణీయాన్ మహతో మహీయాన్ అని. అసలు అది నారాయణవల్లి నుంచి, నారాయణవల్లిలో వస్తుంది ఆ అనూరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాయాజంతో. దాన్ని ఆ లైన్ కంటిన్యూ చేస్తే, ఆ సూక్తం కంటిన్యూ చేస్తే మనకి అక్కడ కూడా వేదమాత ఇదే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న పాయింట్ నే వేదమాత కూడా చెప్తుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నీతోశ్చ జంతో తమః క్రతుం పశ్యతి వీష శోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. ఆ అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నీతోశ్చ జంతో, అలాంటి అణోరణీయ అణువులో అణువైన వాడు, గణంలో ఘనమైన వాడు, అందరి జీవుల్లోనూ ఆత్మ అయి నివసిస్తున్నాడు. అలాంటి ఆత్మని, అలాంటి స్వామిని, సాయిమాతను దర్శించుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? తమక్రతుం అంటే తమస్సుని దాటి, తమక్రతుం పశ్యతి దర్శించుకోవడానికి, వీత శోకో శోకాన్ని కూడా దాటేసి అంటే ఆనందమైన స్థితికి వెళ్ళి దర్శించుకోవాలంటే దేనివల్ల సాధ్యమవుతుంది? అది ధాతు. ధాతు అంటే సర్టెన్లీ ప్రసాదాన్ మహిమానమీశం, ఓన్లీ బై హిస్ గ్రేస్. ప్రసాదాన్ అంటే ఓన్లీ గ్రేస్ వల్ల. ఇప్పుడే అన్నారు చూడండి, గ్రేస్ అంటే ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఎక్స్ట్రా అని, ఓన్లీ డ్యూ టు ది గ్రేస్. ఎందుకంటే అంత మీరు అన్నట్టు మొదటి దర్శనానికి, మొదటిసారి సాయిరామ్ అనడానికి మన పుణ్యం అంతా అయిపోతుందేమో, దాని తర్వాత మనం ఏదన్నా అంతా ఎక్స్ట్రా గ్రేసే కదా. సో అలాంటి దివ్యత్వాన్ని మనం తలుచుకోవాలన్నా కూడా స్వామి అనుగ్రహం లేకుండా, స్వామి సంకల్పం లేకుండా కుదరతుంది?
2: అది ప్రసాదించబడాలి,
0: ప్రసాదించబడాలి అది.
1: మరి ఇంత చక్కని మొట్టమొదటి శ్లోకంలోనే అంతా చెప్పేశారనిపిస్తుంది. అంటే ఇంకా ఆశ్చర్యపడక్కర్లేదు, నందీశ్వరుడు ఆ మిగతా శ్లోకాలు కూడా తీసుకొనిపోయాడు. ఇంకేమైపోతారో ఈ మనుషులు అని పాపం చాలా జాలిపడి అది విడిచిపెట్టుంటాడు అనిపిస్తుంది. మరి వచ్చే భాగంలో మనం మరిన్ని చక్కని శ్లోకాలను తీసుకొని సాయిమాత దివ్య సౌందర్యంతో, ఆ దివ్య అనుగ్రహంతో, ఆ వాత్సల్యంతో మనం అన్వయించి చక్కగా మనం చేద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న అనుభవం సార్, థర్డ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలందరూ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు, సెకండ్ ఇయర్ కూడా చేస్తుంటారు. మేము ఒకసారి థర్డ్ ఇయర్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు దయచేత ధన్యులు కావలేరా అనే పాట పాడుతున్నాం. స్వామి కళ్ళు మూసుకొని వింటున్నారు, పాట అలా నడుస్తుంది. ఆ లాస్ట్ లైన్ పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని ఉంటుంది. దయచేత ధన్యులు కావలేరా, అప్పటి వరకు స్వామి అలా బ్లిస్ లో ఉన్న స్వామి ఈ సెంటెన్స్ పాడగానే పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని ఇలా అని ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేసి మళ్లీ కళ్ళు పూసేసుకున్నారు. అంటే ఎంతటి అర్థం ఆ ఒక్క జెస్చర్ లో ఉందో, అంటే ఆ జెస్చర్స్ గురించి ఆ చూపుల గురించి మున్ముందు మనం తెలుసుకుందాం. దాంట్లో ఉండే ఒక ఆనందం అందం తెలుసుకుందాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2023 దసరా శరన్నవరాత్రి సందర్భంగా శ్రీ సత్యసాయి సందేశరి అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక సాయి సౌందర్య మాధుర్యం 2వ భాగం విన్నారు. స్వామి ప్రతి మాటలో, ప్రతి చర్యలో, ప్రతి రూపులో అందం, ఆనందం, అంతరార్థం కలగలిపి ఉంటాయి. సౌందర్యలహరిలోని 2వ శ్లోకంలో శివశక్తులిరువురి అభేదత్వమే వర్ణించబడింది. స్వామి తమ అవతారమంతా మనకి ఈ విషయాన్నే వెల్లడి చేస్తూ వచ్చారు. ఈ భాగంలో దివ్యమైన అనుభవాలు, అద్భుతమైన ఉదాహరణలు, చక్కని అంతరార్థాలతో ఈ శ్లోకం అందరూ విన్నారని భావిస్తూ సాయిరాం. రేపు 3వ భాగంలో మళ్లీ కలుసుకుందాం.

ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1990వ సంవత్సరం బృందావనంలో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై జరిగిన వేసవి తరగతుల్లో ప్రసాదించిన దివ్య ప్రసంగ మాలికలో మరో ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

సత్యంబునందుండి సర్వంభు సృష్టించే సత్యంబునందనగే సర్వసృష్టి

சுத சத்ரமதியே சூடரண்டி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము. ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు. కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు. న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు. ప్రతి మానవుడు కూడా సత్యధర్మమునకు వారసులే. సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి. లోకహితమే భారతీయుల యొక్క అభిమతము. అది ఏ యువకుల యొక్క వ్రతము, అది ఏ మన మతం. కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును, సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత, దేశ సమక్షతను మనం సాధించలేకపోతున్నాం. సత్యము ధర్మము దేనికి నీ లొంగదు. భుజబలము, బుద్ధిబలము, అధికార బలము, ఆయుధ బలము కూడాను సత్యధర్మమునకే లొంగవలసినది. కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు. విజయము ఎల్లప్పుడూ సత్యధర్మములనే వరిస్తూ ఉంటుంది. మానవ జీవితంలో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం. ఎన్ని విద్యను నేర్చినా, ఎంతటి అధికారములు నేరినా మానవతకు కూడా మనం మరువకూడదు. భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది. అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు. ఈనాడు అతి వేగముగా అభివృద్దిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది. ఇది మానవ సమాజమును, మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది. నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ది గాంచింపజేసినది సత్యమే. కానీ పారలౌకికము, నిస్వార్థము, దివ్యత్వము, ఆత్మతత్వాన్ని ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది. ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్నే కూలదోస్తూ వచ్చింది. కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పు భావిస్తూ వచ్చింది. ఇది మానవ సమాజములో మానవుని నైతిక విలువను నిలువున కూలదోసినది. నిజము గానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి

0: గుర్తించలేకపోతున్నారు. స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు. దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చదువుతూ వస్తున్నారు సమాజమునందు.
1: యాడెడ్ టు దిస్,
0: ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాల్చినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛాధిహారం సలుపుతూ ఉన్నవి. ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు. రక్షించవలసినటువంటిది దేశమును కాదు, సత్యధర్మములు మాత్రమే రక్షించాలి. సత్యధర్మములే దేశమును రక్షిస్తాయి. కేవలం సత్యధర్మములను విస్మరించి దేశరక్షణ దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు. విద్యను నేర్చినంత మాత్రమున వివేకులు కాదు. జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కాని జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు. జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి.
1: జీవిత పరమావధి
0: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు, కొంచెమైన చాలు మంచి భూమి. గొప్ప విద్యావంతుడు అవుటకంటే గుణవంతుడు కావటం అత్యవసరం. ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు. కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు. శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము. గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి. లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు. ఆవు పంటలోపడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం. పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు. నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు. మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? ధార్మిక వృత్తియే. చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు. కానీ ఈనాటి యువతీ యువకుల యందు తలా తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు. ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు. సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది. శాంతి భద్రతను కోల్పోవడానికి మూల కారణము సత్యధర్మమును విస్మరించటమే. మానవుని ఆవిర్భవించవలసినటువంటి సత్యధర్మములే. విద్యార్థులారా, మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు. అది ఏ భారతీయుని యొక్క ప్రాణము. ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశముల కూడా ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయు యొక్క రత్నములు. కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరైనటువంటి విద్య. గడిచిన 50 సంవత్సరములకు పూర్వము 50 ఇయర్స్ అగో యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు. ఆనాటి దేశ నాయకులు, గురువులు, పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు. వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు. త్రికరణ శుద్ధితో కార్యమును ఆచరిస్తూ వచ్చారు. అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు. ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు, పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు,

చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కాని కనిపించటం లేదు. వారు చెప్పినది ఒక్కటి, చేయనిది మరి ఒకటి. అందువలననే ఈ యువతీ యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది. ఈనాడు యువతీ యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు. ఈ విధంగా యువతీ యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి? కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం. భారతీయ యొక్క సంస్కృతి విచారములు ఎందే కాక పడుగున కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి. సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశంలో. ఈ యొక్క సంస్కృతియే లేకుండినా మానవ జీవితమే లేదు. ది వే ఆఫ్ లైఫ్, ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము. సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు. ఈ సుఖమంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దినములకు నాలుగు పర్యాయములు భుజించటము, చక్కగా నిద్రించటము, మూడు పర్యాయంలో నాలుగు పర్యాయంలో టెలివిజన్లో లేక సినిమాలో చూడటము, ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు. తినటము త్రాగటము నిద్రించడము ప్రపంచాన్ని మార్చటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా? పశుపక్షి మృగాదులు కూడా తినటం లేదా నిద్రించటం లేదా దాన్ని మార్చటం లేదా? రాష్ట్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరమేమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం, అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారిని గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు. భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము సంస్కృతం. సంస్కృతి, ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడాను ఆవిర్భవించినటువంటిది. పంచమలను సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి. చిన్న ఉదాహరణ, మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము. అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది? గడ్డితో ఉండేటువంటి వడ్లను వేరు చేయటము, ఆ వడ్లపైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము, విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము, ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము. ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే, సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి. ఈ బియ్యము సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి. మూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము. సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించడానికి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి. ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం? ఇచ్చినటువంటి ఫలితమే దీనికి విలువ. అంటే ఒక గడియారం కట్టుకుంటుంటాం, ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు. దానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం? సంస్కారమే దీనికి కారణం. సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోల్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటలు అన్నింటినీ సక్రమంగా సవరించడం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువలు పెరగడం. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసే అనుభవిస్తూ వచ్చారు. ఇది ఒక వస్త్రము. అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది? నూలుగా ఉంటుండి తదుపరి నూలుగా మారి ఈ నూలు నేయటం చేత తీర్చిదిద్దాం. కనుక పత్తిని పత్తిగానే మనం అనుభవించడం లేదు. ఈ విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము. మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించటం వ్యర్థము. మానవాతీతమైనటువంటి దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇలాంటి సంస్కారములకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి. కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు వివేకంతో పాటు వినయము, వినయంతో పాటు విచక్షణ, ఇకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది. మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే ఉదాహరణ, ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం. నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది. ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది. ఒక వృక్షం లోపల ఫలమును మనకు అందిస్తుంది. ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం. అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది. దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు
అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందించి భద్రతలనేటువంటి ఫలాన్ని కూడాను ఈ యొక్క వృక్షం అందిస్తుంది. అది ఏ మానవుని యొక్క పరిపూర్ణత. ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు, పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి. ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి. భావాన్ని విస్మరించి విశాల భావాన్ని అభివృద్ధిపరచి తనకు తాను అనుభవించి ఇంటికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు. వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటి పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థమేమిటి. కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి, దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాటి మానవత్వములో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు. మానవుడు వేసే ప్రతి అడుగుడను ధర్మం తప్పుతున్నది. పలుకులో కూడాను సత్యం సడలిపోతుండాలి. ఆలోచన ఎందుకూడను దూరదృష్టి నశించిపోతుండాలి. ఎందుకూడను ప్రేమ తరిగిపోతుండాలి. అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి. హాస్యాస్పదమైపోతుండాలి. కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి. అభిమానములు ప్రయోజనమైనటువంటిది వెర్రితెరలు వేసి తిరుగుతుండాలి. మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి. ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి. దీనికంతా కారణమేమిటి? కారణాన్ని మనం విచారించడం లేదు. కేవలం ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. పాపభీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వం అడగే మానవులందున శాంతికిది ఏ విప్లవము? ఇకంత విప్లవం సంభవిస్తుండాలంటే కారణం ఏమిటి? భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కొనుపోయినాం. కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము. ఈ ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు. విచార మానవుడిగా రూపొందాలి. ఆ విచారము లేక ఆకార మానవుని వల్ల మంచి చేయటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి. మీరు చదువుతో పాటు దేశం యొక్క విశ్వాసమును దేశ కళ్యాణమును దృష్టి అందించుకోవాలి. మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినోపవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సంప్రదాయం. ఆధ్యాత్మిక సంపత్తి వల్ల సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం. వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర. సత్యమును ఉచ్చరించు, ధర్మమును ఆచరించు. ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు, ఉచ్చరిస్తున్నారే కాని ఆచరించటం లేదు. ధర్మమును ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనం రక్షించేటువంటి. ఈ ధర్మం అంటే ఏమిటి? కేవలం మన ఆచారాలు, మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు. ఏకం వచస్ ఏకం కర్మం ఏకం, ఇదే మానవుని యొక్క ధర్మం. ఈ మూడింటిని ఏకత్వం గావించాలి. వికరణ శుద్ధి ఏర్పడుతుంది. మన ధర్మం ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది. కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చర. సత్యాన్న ప్రవధవ్యం, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టద్దు. ఎలాంటి పరిస్థితులు ఎందుకు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు. హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి. సత్యమునకే విజయము అని. ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి. ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్దభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్దమునకు పోయినటువంటి వారు యుద్దం చేస్తారు కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా? మహారాజా, యుద్దము సంభవించింది, యుద్దం చేస్తున్నారు అని చెప్పాడు. నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న సంజయుడు. సంజయుడనిగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే సంజయుడు. ఎత్ర యోగీశ్వర కృష్ణ

0: वो महाराजा यत्र योगीश्वरे कृष्ण ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైన యొక్క అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. ఇంకా పురాణములు ఏమి చెప్తూ వచ్చాయి? పురాణములు కూడా ఈ సత్యధర్మంలో ప్రబోధిస్తూ వచ్చాయి. ఎన్నాస్తి పరోధర్మ, ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి, దీనికంటే మించినటువంటిది లేదు. ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ పలికి బొంకుట కన్నా పాపమున్నా, పలికి బొంకుట కన్నా పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటిన్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది. కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది, ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది. ధర్మంలో రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు, ఎంత చదువు చదివి

0: చదువు చదువవలయు.
1: అదియే సత్య చదువు, అదియే ధర్మ చదువు. ఆ ధర్మము సత్యమే. సత్పురుషుల చెంత ఉంటుంటారు. ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో, ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో, గురువులు వికాసిస్తూ సన్నిధి ఎందే ఉంటుంటారు సత్యం. కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు. ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు. సర్వులు ఎందు ఉండనటువంటిది అది ఒక్కటే. మార్పు చెందినవే విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘముది. చదువు చదవద్దని చెప్పని కాదు. ఈ చదువులతో పాటు కునుకును మనము చదవడానికి తగిన కృషి చేయాలి. ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు, ప్రఖ్యాతులను పొందలేదు, అవన్నీ ఎంతకాలం ఉంచగలిగాయి. దేహమే అస్థిరమైనటువంటిది. దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి. ఆదర్శం కోసం మనం జీవించాలి కాని అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. శాశ్వతమైనటువంటిది. ఈ ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడాను ముందు అభివృద్ధి కాగలరు. ఈ వగుచు కలకాలము తిరుగక హంసమై చెడమే ఆడుము. ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనకు చాలు. కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానము అత్యవసరం. వ్యక్తికులను మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని. నా దేశం అంటే ఎలాంటిది? ఇంత పవిత్రమైన దేశము, దివ్యమైన దేశము, ఎలాంటి ఆదర్శవంతమైన దేశం, ప్రేమపూరితమైనటువంటి దేశము, బలమైన దేశము. విశ్వతను మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు. దేశమైనటువంటిది ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళ్తున్నారు. భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు. భవ్య భావాలు కలిగిన భారతీయ మెల్లెసత్వం.

ఇచ్చేటంటే నువ్వు దౌర్భాగ్యమేమి కలదు. ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం నుండి పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం. విద్యార్థి విద్యార్థినిలారా, దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్యమార్గమును విడుక, ధర్మమార్గమును విసర్జించక, న్యాయమార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి. మనకు అధికారము ప్రధానం కాదు, కేవలం కదిలిపోయే మేఘములు. దాని నిమిత్తమై నేను గర్వించనక్కరలేదు.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిదే ఈ యవనం. ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిదే ఈ యవనం. క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్యకాలమునకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రష్టి పట్టుకోరాదు. ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము కాలము. ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకుంటే కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించే ప్రయోజనం లేదు. విద్యార్థులారా, సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ది పరచుకోండి. ధర్మం అనేటువంటిది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి. దాని గురించి క్రమక్రమేణ ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. మన వైస్ ఛాన్సలర్ సరాకు ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని 5 యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు. ఈనాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరము. తానెవరూ తెలుసుకునక బయట ప్రపంచాన్ని తెలుసుకున్నట్టు ప్రయత్నిస్తున్నాడు. తనను తాను తెలుసుకునటానికి తగిన ప్రయత్నం చేయాలి. కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి. వాడు మనుజుడు కావాల మొదట. ధనుజుల దుష్కృతుల నెల పొగుడుచుండు వాడే చెవట. బ్రహ్మజ్ఞానం నేర్చి ఇచ్చుట ఆత్మజ్ఞానం తెలుసుకునుట ఏ మానవ జీవితం నువ్వు రాజబాట. ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ బాటను మనం నేర్చాలి. ఈ మాటలో మనం అంకితం కావాలి. ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి. ఈ పవిత్రమైన కాలమును, పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని విద్యార్థినీయులందరూ కూడా విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి. ఇంతకంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవభక్తి అత్యవసరం. దైవభక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము. నేను సాధిస్తున్నాను, నేను సాధిస్తున్నాను, ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే. విశ్వాసాన్ని మనం అభివృద్ది పరచుకోవాలి. భక్త విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

అప్పటిదాకా 1990 బృందావనంలో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై జరిగిన వేసవి తరగతుల్లో భగవాన్ బాబావారు ప్రసాదించిన దివ్య ప్రసంగ మాలికలో మరో ఉపన్యాసాన్ని మీరు విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడు ప్రతి సంకల్పము ప్రేమమయంగా ఉంటుంది. ప్రతి సంకల్పము హృదయము నుండే ఆవిర్భవించుచున్నది. కనుక హృదయమును ప్రేమతో నింపుకున్నప్పుడే ప్రతి సంకల్పము ప్రతిక్రియ ప్రేమమయమైనదిగా ఉంటుంది. కనుక ఈనాడు భారతీయులు నింపుకొనవలసినది ప్రేమయే. హృదయస్థానము నుండి ఆచరించే ప్రతి కర్మ ప్రేమమయంగా మారుతుంది. మన ప్రాచీన కాలము నుండి వచ్చుచున్న ఈ సంస్కృతులను ఈనాడు మనము పోషించుకొనుటకు తగిన కృషి చేయాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. భగవంతుని ప్రేమ వాత్సల్యంతో తడిసి ముద్దైన పట్టాభిగారు ఎట్టకేలకు పాత మందిరం చేరుకోగలిగారు. రాత్రి 8 గంటలకు ఉడుములపేట అబ్బాయి వస్తాడు అని పలికి స్వామి తన శరీరాన్ని వీడి సూక్ష్మయాత్రకు బయలుదేరి 8:30 తిరిగి తమ స్థూల దేహాన్ని ప్రవేశించటం, తదుపరి వీధిగుమ్మం వైపే చూస్తూ వారు దీపారాధన చేయటం అచ్చటి భక్తులు వివరించి చెప్పగా పట్టాభిగారు మరొకమారు కరిగి నీరయ్యారు. తమ పాదాల చెంత వాలిపోయిన పట్టాభి చెట్టిని ప్రేమతో తలనిమిరి నిలబెట్టారు స్వామి. భోజనం చేయవద్దు అని తేనె పలుకులతో ప్రశ్నించారు. గురువారం ఉపవాసం స్వామి, ఏమీ వద్దు అన్నారు చెట్టిగారు. ఒక మూల ఆకలితో కడుపు మలమలా మాడిపోతున్నప్పటికీ స్వామికి ఇలాంటి మూర్ఖపు ఆచారాలు సుతరాము గిట్టవు. ప్రేమస్వరూపమైన భగవంతునికి ప్రీతి కలిగించటమే నిజమైన ఉపవాసం. ఇంద్రియ నిగ్రహం కొరకు ఇంద్రియముల పోషణ తగ్గించే నిమిత్తమై ఆచరించే ఈ నియమాలు మంచివే, కాని వాటిని ఆచరించేందుకు దేహదారుఢ్యం లేని పక్షంలో తమకు తాముగా కఠోర వ్రతాలను ఆచరించి దేహమును శుష్కింపచేయటం కేవలం మూఢత్వమే. ఇందువల్ల ప్రేమమూర్తి అయిన ఆ భగవంతుడు సంతసించడు అన్నారు స్వామి. స్వామి వారి గుండెల మీద ఒక్క ఖాళీ పాత్రనుంచుకుని దాని లోపలికి తమ వేళ్లను పోనిచ్చి ఒక తిప్పు తిప్పారు. ఇంక చెప్పాలా? అందులోంచి వేడివేడి పూరీలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని అబ్బాయి వైపుకు అందించారు. గురువారం ఉపవాసం కదా, మరి పూరీలు పట్టాభిగారిని ఏమాత్రం వశపరుచుకోలేకపోయాయి. భగవంతుని ప్రీతికై ఒక ఆచరణను మనం అనుష్ఠిస్తాం, కాని ఆ భగవంతుడే ఎదురై ఆ ఆచారాన్ని విడిచిపెట్టమని మనకు ఆదేశిస్తే కూడా అలవాట్లకు బానిసలమైన మనం అవి అంత త్వరగా వదులుకోలేకపోతున్నాం. ఎంతటి విచిత్ర ప్రకృతి! ఏమిటో ఈ మానవ ప్రకృతి ఎవ్వరికీ అర్థం కాదు. అహంకారమన్నది ఎన్నెన్ని మాయవేషాలు వేసి మన ముందు తాండవం చేస్తోంది. ఓహో, పాపం పూరీలతో పాటు నంచుకోవటానికి ఏమీ లేదని సంకోచమా? అది ఉంటే కాని ఫలహారము ఆరగించవేమో కదూ అంటూ హాస్యం చేశారు స్వామి. వెంటనే ఉల్లిపాయలతో చేసిన మసాలా కూరను సంకల్ప సృష్టితో రప్పించి పట్టాభి నోట్లో కుక్కినంత పని చేశారు స్వామి. ఏకాదశి వ్రతమున్నప్పుడు షిరిడీబాబా కూడా ఈ విధంగానే వ్రతభంగం చేయించిన విషయం కుశభావు వృత్తాంతంలో విన్నాం. భగవంతుని ఆజ్ఞను శిరసావహించటం కన్నా మరొక ఉన్నత వ్రతం ఉందా అని తెలివి తెచ్చుకున్న పట్టాభిగారు తృప్తితో ఆ ప్రసాదాన్ని ఆరగించారు. హోల్డాల్ బుక్క పట్టణంలోనే వదిలివచ్చిన పట్టాభిగారికి సర్వం తనలోనే ఇముడ్చుకున్న హోల్డ్ ఆల్ అయిన స్వామి తమ తలగడాను ఒకటిచ్చి పడుకోమన్నారు. ఉదయం 5 గంటలకు ధబీమని ఎవరో తమ వీపు చరచగా ఉలిక్కిపడి మేల్కొన్నారు చెట్టిగారు. అంత ప్రేమగా మరెవరు తట్టగలరు స్వామి తప్ప? భక్తునికి భగవంతుని సుప్రభాతం. కృంగి కృశించిపోయిన మనస్సుతో వచ్చిన పట్టాభి పాత మందిరంలో ఆనందసాగరంలో వొలలాడారు. అయితే ఈ ఆనందం కూడా తాత్కాలికమే. బండి చక్రాలకు పైకప్పు మలిచేటప్పుడు ఒక మాటు ఎండపెట్టి మరొక మారు తడిపి ఈ విధంగా మార్చి మార్చి మలుస్తారు. అదేవిధంగా కర్మ అనే చక్రాన్ని మలిచేటప్పుడు కూడా దుర్ఘటనలతో ఎండపెట్టి కారుణ్యరసంతో తడుపుతూ దాన్ని త్రిప్పుతూ ఉంటాడా విధాత. పట్టాభిగారి జీవితంలో కూడా అదే జరిగింది. ఎండి తడిసిన ఆ బండి గతి తప్పి పల్టీ కొట్టేంత వరకు వచ్చేసింది. వ్యాపారం బాగా తెప్పతీసేసింది. దీనికి తోడుగా కుటుంబంలోని ఇతర ఈతి బాధలు. జీవితం దుఃఖభాజనమై దుర్భరమనిపించేసింది. దీనంతటికీ కారణం స్వామి మీదున్న భక్తే అని పుండు మీద కారం చల్లినట్టు ఆ ఊరి వారంతా ఈసడింపు మాటలు మరింత వేధిస్తున్నాయి పట్టాభిగారిని. ఏమి చెయ్యబోతున్నావు అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో భార్యను ఒంటరిదానిని చేసి కొద్దిపాటి నగలతో ఇంటి నుంచి పలాయనం చిత్తగించారు పాలపట్టాభి శెట్టి. మతి చలించిన వానిలాగా వ్యవహరిస్తూ కొద్ది రోజుల పాటు కుంభకోణంలో తమ చెల్లిగారింట్లో తలదాచుకున్నారు. కాని అక్కడ కూడా మనస్థిమితం లేనందువల్ల
చివరికి చెన్నపట్నం చేరారు. బర్మాలోనూ మలయాలోనూ నివసిస్తున్న తమ పాత ఖాతాదారులు గుర్తొచ్చారాయనికి. తానక్కడికి వెళ్లి వారితో పాటు ఏదైనా వ్యాపారం సాగించి పరిస్థితులు కొంత చక్కబడిన తర్వాత భార్యను కూడా తీసుకువెళ్లొచ్చు అని తీర్మానించుకున్నారు. ఎంత త్వరగా స్వదేశాన్ని విడిచిపెడదామా అన్న ఆతృత వారిలో ఎక్కువైపోయింది. అన్యదేశపు ప్రయాణానికి కావలసిన హంగులన్నీ చక్కదిద్దుకుని చేయవలసిన ఏర్పాట్లన్నీ ముగించుకుని పూనమల్లి హైరోడ్లో సూరాచెట్టిగారింట్లో బస చేశారు పట్టాభిగారు. మర్నాడు ఉదయం ఓడ ప్రయాణానికి టికెట్టు కొనడం కోసం సరిగ్గా 200 రూపాయలతో కస్టమ్స్ హౌస్కి వెళ్లారు. టికెట్టు కోసమని జేబులో చేయిదూర్చినప్పుడు విధి విలాసం మరొక్క మాట తన తడాకాన్ని చూపించింది. జేబులో డబ్బు మాయమైపోయింది. పట్టాభి తన పట్టు వీడలేదు. ముందు వేసిన కాలు వెనక్కు మరలకూడదు. మళ్లీ కొంత రొక్కం తీసుకుందామని పట్టాభి పూనమిల్లిలోని సూరాచెట్టి ఇంటికి బయలుదేరారు. సూరాచెట్టి, మీకు ఒక ఉత్తరం వచ్చింది అని చెప్పగానే పట్టాభి దిగ్భ్రాంతి చెందారు. 2 రోజుల వరకు తనకే తెలియదు తను చిన్నపట్నం వస్తున్నట్టు. అయినా చిన్నపట్టణంలో ఫలానా చోట తన నివాసం తెలుసుకుని తనకు ఉత్తరం ఎవరు రాస్తారు అనే ఇలాంటి ఆలోచనల్లో ఆదురుతా పడ్డారు చెట్టిగారు. కవరు చేతికందించారు. ఆ కవరు మీదున్న దస్తూరి, ఆ ఇది నిజమేనా? స్వామి తనకు ఉత్తరం రాసి ఉంటారా? ముత్యాల్లాంటి అక్షరాలు, అవి స్పష్టంగా స్వామివే అని నిస్సందేహంగా తెలుస్తోంది. కవరు విప్పారు. వ్రాసినవారు సాక్షాత్తు స్వామే. సిరాకు బదులు మధురామృతంతో తడిపి రాసిన ఆ ఉత్తరం ఇప్పటికీ శ్రీ పట్టాభిగారి వద్ద ఒక అమూల్య రత్నంగా భద్రపరచబడి ఉంది. ఆతృతతో చదవడం ఆరంభించారు ప్రియభక్తుడైన బాలపట్టాభికి. నా మాట విను, ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, నా మాట విను, నీ క్షేమం కోరి చెప్తున్నాను, ఇంటికి వెళ్ళు, ఇట్లు బాబా అని ఆ ఉత్తరం తెలుపుతోంది. ఆ ఉత్తరం మాటిమాటికి చదువుకుని కడవలతో కన్నీరు కార్చారు పట్టాభి. సర్వలోక నాయకుడు నా జీవితమున నన్ను అనవరతము అణువణువున కాచి రక్షించి కరుణించి నామంచి కొరకే ఈ విధంగా ఆజ్ఞాపించారు అని విలపించారు చెట్టిగారు. అంతే, బర్మా మలయాలకు వెళ్లాలన్న ఆతృత అంతటితో మటుమాయమైపోయింది. ఓడ ప్రయాణానికి టికెట్టు కొనలేక సొమ్ము పోగొట్టుకున్నప్పటికీ స్వామి అపార కరుణా కటాక్షముల చల్లని మారుతాలు ఇప్పుడు పట్టాభిగారి హృదయాన్ని చల్లబరిచాయి. ఆ కరుణామయుడైన సాయి వద్దకే పరుగుతీశారు. ఎక్కడికి? పుట్టపర్తికి. చూశారా విధి విలాసం ఎంత విచిత్రమైనదో.

మరొకమారు అహంకారం మర్మముగా ఆ భక్తునిలో చిందులు వేసింది. బాబా ఒకటికి 3 సార్లు పట్టాభిని ఇంటికి వెళ్లమని ఆ జాబు ద్వారా ఆదేశించారు. స్వామి ఆజ్ఞను పాటించి తిన్నగా పట్టాభిగారు ఇంటికి తిరుముఖం పట్టాలి కదా. ఉడుములపేట బదులు పుట్టపర్తికి వెళ్లారు. స్వామి ఆదేశము కన్నా తమ నిర్ణయానికే ప్రాముఖ్యతనిచ్చేశారు పట్టాభిగారు. అహంకారం మర్మంగా తలెత్తటమంటే ఇదే. భక్తి అట, విశ్వాసమట, కృతజ్ఞతట, స్వామి ఆజ్ఞను శిరసావహించక తన ఇష్టానుసారం చేయడం అహంకాదా? స్వామి సదా మనకు ఉపదేశించే శరణాగతి తత్వము ఇంకా మన పట్టాభిగారికి అలవాటు పడలేదేమో. అది వచ్చే వరకు స్వామి విడవబోయేది ఏదీ లేదు. అందువల్ల పర్తికి వచ్చి పడిగాపులు పడుతున్నప్పటికీ స్వామి ఆయన వంక ఒక్కసారైనా చూడలేదు. 100 మైళ్ల దూరాన్నున్న తనను రక్షించిన ఆ దైవము ఇప్పుడు ఇంత సన్నిధికి ఉన్నప్పటికీ పరాన్ముఖమయ్యారు. ఒకవైపు అఖండ కారుణ్యము, మరొకవైపు నిర్లక్ష్యము అని తోపించే వైరాగ్యం. ఈ 2 ధ్రువాల సంగమ స్థానమే కదా మన సత్యసాయి. ఉపవాసములు పడి ఉండి స్వామిని సాధిద్దామనుకున్నారు పట్టాభిగారు. పప్పులుడకలేదు సరికదా. 3 రోజులపాటు కడుపు కాలటమే ప్రతిఫలంగా మిగిలింది చెట్టిగారికి. ఒక తప్పు చేయడమే కాక దానిని మరొక తప్పుతో సమర్థించి సాధిద్దామనుకుంటే స్వామి అనుగ్రహం దొరుకుతుందా? అసలు స్వామి ఆజ్ఞ ఉల్లంఘించి ఆయన పర్తికి ఎందుకు రావాలి? ఇంటికి వెళ్లి ఉండవచ్చును కదా. ఇక్కడికి వచ్చి ఇన్ని తిప్పలు ఎందుకు పడాలి? తాననుకున్నది చెయ్యటం అహంకారమే కదా. దీనికంతటికీ కారణం నేను నాది అన్నది పూర్తిగా చచ్చిపోయి అంతా నీవే నీదే అన్న భావన పరిపూర్ణంగా పొందగలిగినప్పుడే భక్తుడు పరిపక్వం కాగలుగుతాడు. పర్తికి వచ్చిన 3 నాటి రాత్రి స్వామికి ఒక ఉత్తరం రాసి అది తన చేతి సంచిలో ఉంచి ఆ సంచిని స్వామి గదిగుమ్మం దగ్గర వదిలేసి బయలుదేరారు పట్టాభిగారు. ఎక్కడికి? ఏం రాశారు స్వామికి? పట్టాభిగారు, నా విషయములు సకలము మీకు తెలిసినవే. నేను ఇచ్చటికి ఎంతో ఆతృతతో వచ్చాను. ఈ 3 రోజుల అనుభవము నేను మీ మీద ఉంచిన భక్తి విశ్వాసాలను అణుమాత్రం కూడా చలింపచేయలేదు. కాని ఈ సంసార సాగరము నన్ను ఇక్కట్ల పాలు చేసి దుఃఖసాగరమై తరిమి తరిమి కొడుతోంది. ఇంక దీనిని ఈదటం నా వల్ల కాదు. నన్ను అతి త్వరగా మీ పాద సన్నిధికి చేరనీయండి, ఇదే నా ఆఖరి నిర్ణయం అని రాశారు పట్టాభిగారు. ఆనాడు స్వదేశం వదిలి పరారీ అవుదామనుకున్నారు. స్వామి దానిని నిరోధించారు. ఈనాడు పట్టాభిగారు ఈ లోకం నుంచే పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏమిటో, ఈ సంసారమనే సంగీత సాగరంలో ముక్తాయిశ్వరం పాడి కచేరీ ముగించేందుకు అక్కడ అధికారమంతా వీళ్ల చేతుల్లోనే ఉన్నట్టు. ఏదైతేనే చివరకు పట్టాభిగారు ఆత్మహత్య చేసుకునేందుకు తలపట్టారు. బాబా శరాన్ముఖం ఒకవైపు, స్వామి ఆజ్ఞానుసారం ఇంటికి వెడితే మాత్రం అచ్చటి విషమ పరిస్థితులు ఏ విధంగా చక్కబడగలవు అన్న తర్కం మరొకవైపు. ఈ 2 మధ్య ఆలోచనలతో సందేహాలతో సతమతమవుతున్న పట్టాభిగారికి ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం అనిపించింది. చిత్రావతికి వెళ్లేదారిలో సున్నపు చావడి పక్కనున్న బావి దగ్గరకు వెళ్లారు. అందరూ తనను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఆ బావి మాత్రం ఎంతో ప్రేమతో రా రా అంటూ ఆహ్వానించింది. పట్టాభిగారు నూతి పళ్లెం వద్దకు వెళ్లారు. ఈ జన్మకు ఇదే ఆఖరిగట్టేమో. తమ 2 చేతులను జోడించారు. ఇతర విషయాలలో ఎంత చపల చిత్తులైనప్పటికీ స్వామి విషయంలో మాత్రం అచంచల భక్తుడైన పట్టాభిగారు ఆ స్వామి దివ్యనామాన్ను ఆఖరి ఘడియల్లో 3 సార్లు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం అని జపించారు. ఒక్క మాటగా బావిలో దూకడానికి సిద్ధమయ్యారు. ఇక మళ్లీ తమ పాదాలు ఈ భూమిని ఆనబోవు. అంతే, మరుక్షణం ఈ బావి తమకు నిరంతర శాంతి ప్రసాదించబోతున్నది. ఆ, ఇదేమిటి? ఎవరో అమాంతం తనను మెడపట్టి వెనక్కు లాగిస్తున్నారు. ఎవరిదో ఇనుపకడ్డీలాంటి కరము తనను చెరచెరా ఈడ్చుకుపోతోంది. ఆ వేగంలో పట్టాభిగారికి ఏమీ తోచలేదు, ఏమీ బోధపడలేదు. ఏదో ఒక తలుపు తెరిచిన శబ్దం. అవును, అది పాదమందిరంలోని స్వామి గది. అక్కడికి తనను ఈడ్చిపారేసింది మరెవరో కాదు, సత్యసాయినాథుడే. బావిలో శవంలాగా తేలాల్సిన వాణ్ణి వాయువేగంతో వచ్చి రక్షించి తన సాన్నిధ్యానికి ఈడ్చుకు వచ్చిన సర్వజ్ఞులు శ్రీ సత్యసాయి ప్రభువు. అయితే
ఆ కరుణానిధి, ఆ దయాసాగరమూర్తి, ఇదంతా నేను చేశానా అని తనకేమీ తెలియనట్టు మంచం మీద సావధానంగా పడుకునున్నారు. నేలమీద కూలబడిన పట్టాభి, స్వామి గుండెలకెదురుగా తమ చేతులను మంచంమీద ఆంచి ఆ నిద్రాదేవి ఒడిలోకి ఒదిగిపోయారు. అలవాటు ప్రకారం ఉదయం 5 గంటలవగానే తన వీపు మీద ధబీమని స్వామి తరచగా పట్టాభిగారు లేచి కూర్చున్నారు. ఆ బంగారు స్వామి పదకమలాలను స్పృశించి కళ్ళకత్తుకున్నారు. ఎందుకు ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావు అన్నారు స్వామి. మీకు తెలీదా స్వామి ఊళ్ళోని పరిస్థితి? మీరే నన్ను కాపాడాలి అని ప్రాధేయపడుతూ స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నారు పట్టాభి శెట్టి. స్వామి గభీలుమని నవ్వారు. ఆ చల్లని ప్రభాత సమయంలో బాలభాస్కరుడు ఉదయించే వేళ స్వామి పాడటం మొదలుపెట్టారు. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడై వచ్చి సీతమ్మ తల్లిని రక్కసులపాలు చేయలేదా, సత్చక్రవర్తి హరిశ్చంద్ర భూపాలుడే కాటికాపరితనము చేయలేదా అంటూ ఆ పాట సాగింది. ఎవరెవరి విధివ్రాత ఎటువంటిదో ఒక్క ఆ సాయి ప్రభువుకే ఎరుక అంటూ ముగిసింది ఆ పాట. శ్రీ బాలపట్టాభిశెట్టి ఈనాడు పూర్ణ శరణాగతి తత్వమున క్రమంగా ఆధ్యాత్మికోన్నత స్థాయిని అందుకుంటున్న పరమజ్ఞానిగా భక్తునిగా నిలిచినవారు. వారికి అడుగడుగునా జీవితంలో కష్టములే ఎదురవుతూ వచ్చాయి. ఆయన జీవితాన్ని కర్మఫలం పట్టి కుదిపేసింది. అయితేనే మధ్య మధ్య స్వామి కారుణ్యామృత వృష్టి వారిని కర్మశకటంలో నలిగి నశించకుండా కాపాడుతూ వచ్చింది. పట్టాభి దంపతులకు పూర్తిగా సంతానాపేక్ష నశించిపోయిన సమయంలో స్వామి పట్టాభిగారి భార్యకు ఒక తులసిమాలను సృష్టించి ఇవ్వగా 10 మాసాల అనంతరం ఒక పుత్రిక సాయిలీల జన్మించింది. వ్యాపారపు ఒడిదుడుకులు, అనేక రకముల వ్యాధులు, ఇంకా తదితర ఈతి బాధలు మధ్యలో వీటికి పరిహారంగా స్వామి కారుణ్యలీలలు, ఈ విధంగా నడిచింది పట్టాభిశెట్టిగారి జీవితం. మహాభారతాన్ని మించిపోయిన ఈ పట్టాభిగారి జీవిత చరిత్రలో ఏది వర్ణించటం, ఏది వదిలిపెట్టం? ఒకమారు పట్టాభి వర్తకపు పన్ను కట్టనందువల్ల చెరసాలకు వెళ్లేంత విషమస్థితి కలిగినప్పుడు వీరు అసలు కట్టవలసిన దానికన్నా ఒకంత ఎక్కువే చెల్లించారని తెలుసుకుని వీరికే 200 రూపాయలు సర్కారు వారిచే ఇప్పించబడిన స్వామి అద్భుత లీలను ఎలా వర్ణించటం? బయట ఊరిలో ఒకమారు పట్టాభితో స్నేహం కలిపి విడిదిలో ఈయనతో పాటు కలిసి ఉన్న వ్యక్తి అర్ధరాత్రి పట్టాభిని హతమార్చి రొక్కాన్ని కొట్టివేయాలనుకున్నప్పుడు సాయి మహత్తర శక్తి వల్ల ఆ హంతకుడు ఒక్కమారిగా విసిరివేయబడి అక్కడ తుత్తునాగపు కడ్డీలకు ఢీకొని కింద పడిన విచిత్ర లీలను వర్ణించటమా? ఆ సత్రంలో అందరూ గాఢనిద్రలో ఉన్నప్పటికీ ఒక్కరు మాత్రం సదా జాగ్రత్తవస్థలోనే ఉంటూ పట్టాభిని కాపాడిన అద్భుత చరిత్రను వేనోళ్ల పొగటటము, ఈ విధంగా ఎన్నెన్ని అవాంతరాలు, పరిహారముగా ఎన్నెన్ని అద్భుత లీలలు, భగవంతుడు భక్తవత్సలుడై భక్తుని కాపాడిన అనంత భగవల్లీలలు వర్ణనాతీతాలు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవద్గీతపై భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారు ఇచ్చిన ఉపన్యాస పరంపరలో 10/9/84 నాడు చెప్పిన నీతి కథను బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించడానికి అనువుగాను నీతి బోధకంగానూ ఉంటుందన్న భావంతో ఇది భగవాన్ సంకల్పం అన్న ఆనందంతో చతుష్పాద మహాసభ అన్న పేరుతో నాటికగా మలచటమైనది. బాబావారి ఆశీస్సులను అర్థిస్తూ
1: చతుష్పాద మహాసభ.

0: గాండ్రింపు. భయమేస్తోందిరా రాము.
1: అరే
0: అదిగో రా నక్క, పారిపోతున్నది, పదరా పద, వెంటాడి వేటాడదాం.

0: ఇదేమిట్రా, నక్క ఉన్నట్టుండి మాయమైపోయింది. ఎటు పోయింటుందబ్బా?
1: నువ్వు ఒట్టి పశువురా, చక్కని ఛాన్స్ పోగొట్టావు.
0: నోరు అదుపులో పెట్టుకో. పశువు ఏమిట్రా, అలాగేనా మాట్లాడేది?
1: మరి లేకపోతే ఏమిట్రా, వేటకొచ్చి ఎవడైనా అదిగోరా అప్పులి, ఇదిగోరా నక్క అంటూ పెద్దగా అరుస్తారా? నువ్వు అలా అరవబట్టి అవి ఎలర్ట్ అయి తప్పించుకున్నాయిరా.
0: ఓరి దద్దమ్మా, వాటికి మన భాష తెలుసా ఎలర్ట్ అవడానికి? దీన్ని బట్టి తెలుస్తోంది ఎవరు పశువు.
1: నువ్వు ఒట్టి పశువు కాదురా, పశువున్నర పశువువి. వాటికి భాష తెలియాలిట్రా ఎలర్ట్ అవ్వటానికి. నీ అరుపుల గొడవకే ఎలర్ట్ అయిపోయినారా తెలివి తక్కువ వేధవా.
0: ఒరేయ్ నువ్వు,
1: నువ్వు మళ్ళీ నోరెత్తావంటే చంపుతాను. అజ్ఞాని, అడ్డగాడిదా, బావురు పిల్లి.
0: ఒరేయ్ ఒరేయ్ ఆగరా, అరణ్యంలో ఒక్కడిని వదిలి వెళ్ళిపోతావురా. జిత్తులు మారినక్క.
1: నేను జిత్తులు మారినక్కనైతే నువ్వు కుక్క, పిల్లి, పంది, అన్నీ కలిసిన పెద్ద మృగానివి.
0: ఒరేయ్ రాము రాము రాము. నక్క, కుక్క, పిల్లి, పంది అన్నీ కలిసి అడవి మృగానివి. వాళ్ల మాటలు వింటుంటే చిర్రెత్తుకొస్తున్నది. అడవి మృగంట, అక్కడికి వాళ్లేదో గొప్పవాళ్లైనట్టు. వాళ్ల బొంద గొప్ప, పక్కనే పొదలో దాక్కుంటే కనుక్కోలేకపోయారు దద్దమ్మలు. అసలు ఈ మనుషులు ఏ రకంగా గొప్పో తేల్చుకుంటారు. ఇక్కడ ఈ మారుమూల అరణ్యంలో మా మానాన మేం బతుకుతుంటే మమ్మల్ని వేటాడి చంపుతారు. అది వాళ్లకు వినోదంట, వాళ్ల బొంద వినోదం. ఎవరి గురించైనా చెడ్డగా చెప్పాలంటే వాడొట్టి గాడిద, జిత్తుల మారి నక్క, కుక్క అని హీనంగా మాట్లాడతారు. అసలు మానవ ఐక్యత లేక వీళ్లు ఇలా చెలరేగిపోతున్నారు. గాని మేమంతా ఒక్కటైతే ఈ మనుషుల పని ఇంతే సంగతులు. అవును, ఎవరో ఎందుకు అందరినీ ఒక్క తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం నేనే ఎందుకు చేయకూడదు? నాది ఎంత గొప్ప బుర్రా. ఆలస్యం అమృతం విషమన్నారు, అందుకని ఇప్పుడే కార్యక్రమం మొదలు పెడతాను. గజరాజు ఇటే వస్తున్నాడు, కాస్త విచారం నటిస్తాను.
1: ఏమిటి నక్కబావా, ఎప్పుడూ లేనిది విచారంగా ఉన్నావు.
0: ఏం చెప్పను గజరాజా, నా విచారం వల్ల మన అరణ్యంలోని జంతుజాలం గురించి.
1: ఇప్పుడు మన జంతుజాలానికి ఏమైంది?
0: మానవులు మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు. మానవుల కంటే మనం ఏ రకంగా తక్కువ?
1: అవును నిజమే, మానవుల ప్రవర్తన నన్ను చాలా బాధిస్తోంది. మమ్మల్ని చంపి మా దంతాలతో వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. చర్మంతో బొమ్మలు తయారు చేసి అమ్ముకుని విలాసవంతంగా బతుకుతున్నారు. పెద్ద పెద్ద బంగళాలలో, భవనాలలో దంతాలతో ఉన్న మా తలలను గోడలకు అలంకరించి తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు.
0: అవును గజరాజా, నువ్వు చెప్పినవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతున్నది. అందుకనే

0: అందరం కలిసి ఆ మానవుల గొప్పతనం ఏమిటో తేల్చాలి.
1: నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. నక్క బాబా, నీకంటే తెలివిగలవాడు మన అరణ్యంలో ఎవరున్నారు? అందుకని నువ్వే ఏదన్నా ఆలోచన చెయ్యి. వస్తాన్నక్క బావా.
0: అడుగో మృగరాజు. అదేమిటి అటెటో వెళ్తున్నాడు? మెల్లిగా ఈయనను నా త్రోవలోకి లాక్కు రావాలి.
2: మృగరాజా, మృగరాజా!
0: హా పవయ్యా, నీ గాండ్రింపులు అవతల ముప్పు ముంచుకొస్తుంటేను.
1: ముప్పా?
0: నీ గాండ్రింపులతో మమ్మల్ని భయపెట్టడమే గాని ఆ మానవులేమో మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు.
1: ఎవరు నన్ను హీనంగా చూస్తోంది చెప్పు, వాళ్ల పని పడతాను.
0: బావా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ.
1: ఈ మృగరాజుతో వేళాకోళాలా?
0: అబ్బా, అది కాదు మృగరాజా, అసలు విషయం విను. ఆ మానవులు వినోదం అంటూ వేటంటూ అడవిలోని జంతువులను వెంబడించి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నారు కదా. మృగరాజులని మీ జాతినేమైనా వదులుతున్నారా? మిమ్మల్ని చంపి చర్మం ఒలిచి.
1: అధిక ప్రసంగం, అసలు విషయం చెప్పు.
0: వాళ్ల ఆగడాలను ఎలా అంతమొందించాలో ఆలోచించాలి.
1: మనదంతా ముక్కుసూటి వ్యవహారం. ఆ ఎత్తులు జిత్తులు నువ్వు ఆలోచించి చెప్పు, నేను అమలు పరుస్తాను. వస్తా.
0: మృగరాజా, ఆ మాత్రం భరోసా ఇచ్చావు చాలు, ఇక నే నడిపిస్తా చూడు. ఈ మనుషుల అంతూ తేలుస్తాను.
2: ప్రియాతి ప్రియమైన మిత్రులారా, మానవులు మనపై చూపిస్తున్న ఆధిక్యత గురించి కొంతకాలంగా మీ అందరితో చర్చిస్తూ వచ్చాను. కానీ ఈ మహారణ్యంలో ఎందరితో చర్చించినా కొందరు మిగిలిపోతూనే ఉంటారు. అందుకని అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే మనం సంఘటితమై ఒక సభ జరుపుకోవాలి.
3: ఏం సభ అది?
2: చతుష్పాద మహాసభ.
3: ఆ సభలో ఏం చర్చిస్తాం?
2: అదే ఆ అంశాలనే ఇప్పుడు నిర్ణయించాలి.
1: మానవులు తల్లి గర్భం నుండి పుట్టిన వారే, మనము తల్లి గర్భం నుండి పుట్టిన వారమే. కాని వాళ్లకు మానవులని మనకు జంతువులని వేరువేరు పేర్లెందుకుండాలి? అందువల్ల వాళ్లను కూడా జంతువులని పిలవాలి, లేకపోతే మనల్ని కూడా మానవులని పిలవాలి. ఈ విషయాన్ని మనం ముందుగా చర్చించాలి.
4: ఇహో రెండవ విషయం, మానవుడు జ్ఞానవంతుడని జంతువులు అజ్ఞానంతో కూడినవని మనకొక చెడ్డ పేరున్నది. కాని నా ఉద్దేశ్యములో మానవులు మనకంటే ఏ రకంగానూ జ్ఞానవంతులు కారు. కనుక ఇరువురికి ఒకే జ్ఞానము అన్నదానిని మనం స్థిరం చేసుకోవాలి.
5: మనం క్రూరులమని, తాను సాత్వికుడనని మానవుడు చాటుకుంటున్నాడు. మనలను క్రూరంగా కాల్చి చంపి మన మాంసాన్ని ఆహారంగా తీసుకునేవాడు సాత్వికుడెలా అవుతాడు? మనం అనవసరంగా ఎవరి జోలికి పో, మన జోలికి ఎవరైనా వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం ఎదిరిస్తాం. కనుక మానవుల కన్నా మనమే సాత్వికులమన్న సత్యాన్ని మనం ప్రపంచానికి చాటాలి.
0: మనం చర్చించవలసిన అంశాలు చక్కగా తయారైనాయి. మరి మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేసుకుందాం?
4: ఈ మహారణ్యంలో నివాసముంటున్న వేల వేల జంతు మిత్రులందరికీ విషయం తెలియచేయడానికి సమయం కావాలి. గనుక వచ్చే నెల ఇదే రోజున ఇక్కడే ఇదే సమయానికి మనం సమావేశమవుదాం.
6: మరి సభకు అధ్యక్షుడెవరు?
0: అదిగో ఆ తటాకం పక్కన గుహలో తపస్సు చేసుకుంటున్నాడే ముని, ఆయనే మనకు అధ్యక్షుడు.
5: చతుష్పాద జంతువుల మహాసభకు ద్విపాది అయిన మానవుడు అధ్యక్షుడా?
1: మానవుల మీదకు దండయాత్రకు సిద్ధమవుతూ మానవుడినే సభ అధ్యక్షుడిగా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం?
0: అక్కడే ఉంది అసలు విషయం. మనుషులకు మనకు కదా గొడవ. ఆ మనుషులతో ఉండలేకనే కదా ఈ మునులందరూ అరణ్యాలకు వచ్చి మన మధ్య హాయిగా తిరుగుతూ తపస్సు చేసుకుంటున్నారు. అంటే దానర్థమేమిటి? మనుషులు హానికరమైన వాళ్లు,
2: మనం సాధు ప్రాణమనే కదా. అందుకని ఓ మనిషినే మన మహాసభకు అధ్యక్షుడిగా పెట్టుకుని ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం.

0: ఈనాటి చతుష్పాద మహాసభకు విచ్చేసిన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజంగా మన జంతువుల యందుండే శౌర్య సాహసములు, తెగింపు, పరాక్రమం, పటుత్వం మానవుల యందు లేనేలేవు. నేను మృగరాజునైనప్పటికీ అన్యాయ అక్రమ అనాచారములలో అడుగు పెట్టలేదు. ఆకలైనప్పుడు మాత్రమే ఏదో భుజిస్తాను. వ్యర్థంగా నేను ఏ ప్రాణిని తినటం లేదు. ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ నీతి నియమాలు మానవుల యందు కనిపించుటలేదు. కనుక మనము మానవుల కంటే ఎంతో గొప్పవారం. మానవులు నా మోకాలంతలేరు. ఆకారంలో నాది గొప్ప ఆకారం. ఇక తెలివి విషయానికి వస్తే నాది గజ తెలివి.
1: ధైర్య సాహసాలకు మృగరాజు పెట్టింది పేరైతే, ఆకారానికి తెలివితేటలకి గజరాజు మరో పేరు. మరి ఆ మాటకొస్తే ఈ శునకరాజు ఏమన్నా తక్కువ తిన్నాడా?
0: విశ్వాసమనే మహాగుణంలో మానవుడు నా ముందు దిగదుడుపే.
1: మానవుడు తన యజమానిని హింసించడానికి ప్రయత్నిస్తున్నాడు. తన యజమానిపై కుట్ర పన్ని హింసకు పాల్పడుతున్నాడు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టడంలో వారికి వారే సాటి. కృతజ్ఞత లేనేలేదు. నన్ను పెంచుతున్న యజమాని శిక్షించినా విశ్వాసంగానే ఉంటాను.
0: వెనక నుంచి గోతులు తీయటం మా జాతిలో లేనేలేదు.
2: బాగుంది. చాలా కాలం నుంచి మీ అందరితో కలిసి అరణ్యంలో నివసిస్తున్నవాడిని. మీ అందరి గుణగణాలు నాకు తెలుసు.
3: అధ్యక్ష, అన్నీ తెలుసున్నవారు కనుక మా గుణగణాల ముందు మానవుల గుణగణాలు ఏపాటివో వివరించమని కోరుతున్నాను.
2: తప్పకుండా. ఓ మృగములారా, మీరు చెప్పిన విషయములు సత్యములే. మానవుడు ఎదురుగా నమస్కరిస్తాడు, వెనుకకు పోయి దూషిస్తాడు. ఎదురుగా ప్రశంసించి వెనుకగా పోయి హతమార్చటానికి ప్రయత్నిస్తాడు. అయితే జంతువుల కంటే మానవులలో ప్రత్యేకత ఒకటి ఉంది. మానవుడు ప్రయత్నిస్తే ఎటువంటి క్రూరత్వమును గాని ఎటువంటి దుర్గుణమును గాని మార్చుకొనగలడు. ప్రయత్నము చేత పరివర్తన పొందే శక్తి మానవుని ఒక్కనికే ఉన్నది. దానిని జ్ఞానమంటారు. ఎట్టి ప్రయత్నము చేసినప్పటికీ మృగములందు పరివర్తన పొందే శక్తి లేదు. విచక్షణ, వివేకం, పరివర్తన ఇవే మానవులకు పశువులకు ఉన్న భేదం.
3: స్వామి, మీరు చెప్పినది వాస్తవమే. కాని వారికి మార్చుకునే శక్తి ఉన్నప్పటికీ వారు మార్పు చెందటం లేదని నా అభిప్రాయం.
2: చక్కని మాట చెప్పావు నక్క బావ. మానవుడు పుట్టింది మానవుడుగా తనువు చాలించటానికి కాదు, తనలో అంతర్గతముగా వ్యాపించి ఉన్న భగవత్ శక్తిని తెలుసుకుని మానవోత్తముడుగా, మహిమాన్వితుడుగా, మహాత్ముడుగా, పరమాత్మగా పరిణామము చెంది మహోన్నత స్థితికి చేరుకోవాలి. కాని నేటి మానవుడు ప్రాపంచిక అశాశ్వత విషయ వాసనల ద్వారా ఆశామోహములని పంజరంలో చిక్కుకునిపోతున్నాడు. వరప్రసాదంగా లభించిన జ్ఞాన నిధిని సద్వినియోగపరచుకుని మార్పు చెందని మానవుడు ముమ్మాటికి మానవుడుగా పిలవబడడానికి అనర్హుడు. మృగముల కంటే హీనుడు, అధమాధముడు. ఆ ఆవేదనతోనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు

0: النار.
1: నిశ్శబ్దం నిశ్శబ్దం. జ్ఞానహీనుడైన మానవుడు
2: జంతువుల కన్నా
1: పరమాత్మ నెరగని మానవుడు
2: పశువుల కంటే హీనుడు.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాలా.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి మరొకమారు స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనన్య భక్తులు, సంగీత విద్వాంసులు అయిన శ్రీ పాండురంగ దీక్షిత్ గారి ఏకైక కుమార్తె శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారు. స్వామివారి సేవలో తమ జీవితాన్ని పావనం గావించుకున్న శ్రీ రాజారెడ్డి గారి సతీమణి వీరు. భగవాన్ బాబావారి ఆజ్ఞ మేరకు తల్లిదండ్రులతో తన చిన్నతనంలోనే స్వామివారి వద్దకు వచ్చి వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలకు నోచుకున్నారు శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారు. తమ తల్లిదండ్రులతో సహా స్వామి దివ్య సన్నిధిలో ఎన్నో భజనలు కూర్చి స్వయంగా పాడి సాయి భగవానుణ్ణి సంతోషపెట్టిన అదృష్టవంతులు వీరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులంతా ఎంతో ఆర్తితో పాడుకునే ఎన్నో భజనలు వీరు కూర్చినవే. శ్రోతలందరికీ మూడు భాగాలుగా అందిస్తున్న శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారితోటి పరిచయ కార్యక్రమంలో మొదటి భాగం వినండి.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. అంతరంగ తరంగాలు ఆనందలహరులు, స్వామివారి భక్తుల అనుభవాలు మనం ప్రతినిత్యం తెలుసుకుంటూ వస్తున్నాం. స్వామి ఏ విధంగా తమ భక్తులందరిపైన తమ అవ్యాజమైన కరుణను ప్రేమను ప్రసరింపచేస్తున్నారో వారి అనుభవాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాడు మనం స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ రాజారెడ్డిగారి సతీమణి శ్రీమతి జ్యోత్స్నారెడ్డిగారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారికి స్వామి ప్రసాదించినటువంటి అనుభవాలు, వారితో స్వామికి ఉన్నటువంటి దివ్యమైన అనుబంధం గురించి మనం తెలుసుకుందాం. సాయిరామమ్మ.
2: ఓం శ్రీ సాయిరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ బిలోవెడ్ స్వామి, మోస్ట్ బిలోవెడ్ స్వామి సాయిరామ్, ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు నరేట్ ఫ్యూ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్. తెలుగు నా మాతృభాష కాదు, నా మాతృభాష మరాఠీ. పెళ్లి అయినాక స్వామి దయాతోనే నాకు కొంచెం కొంచెం వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, చాలా తప్పులు ఉంటాయి, దయచేసి నన్ను క్షమించేయండి. ఎందుకంటే నేను తప్పులు చేయొచ్చు, మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి, అప్పుడు నేను ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించేయచ్చు. మా గ్రాండ్ పేరెంట్స్, మై ఫాదర్స్ ఫాదర్ అండ్ మై ఫాదర్స్ మదర్, సఖారాం దీక్షిత్ అండ్ సీతాబాయి దీక్షిత్, వాళ్ళిద్దరూ షిర్డి సాయి అలాగే ఉండేటప్పుడు షిర్డికి అప్పుడప్పుడు పోయేది. ఇన్ 1915 మా అవ్వ షీ వాజ్ క్యారింగ్ మై ఫాదర్, అప్పుడు స్వామి దగ్గర షిర్డి స్వామి దగ్గర పోయింటే షిర్డి స్వామి చెప్పినారు, అప్కా బచ్చా హున్నర్ నిక్లేగా, అంటే ఇప్పుడు నీకు కొడుకు పుట్టాడు, ఆ కొడుకు కళావంతుడు ఉంటాడు అని చెప్పినారు. తర్వాత ఇక్కడ స్వామివారి దర్శనం, మన స్వామివారి దర్శనం 1965 జూన్ లో మాకు పీకే సావంత్ అని మినిస్టర్ ఉన్నారు, మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. ఆయన బంగ్లూరు, ఆయన ఇన్వైట్ చేసినారు మై పేరెంట్స్ కు. మై ఫాదర్ యాజ్ యు నో హీ వాజ్ వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ పాండురంగ దీక్షిత్ అండ్ మై మదర్ ఇస్ గోల్డ్ మెడలిస్ట్ సింగ్ వినోదిని దీక్షిత్. వాళ్ళిద్దరికి షిర్డి సాయి భజనలు పాడేదానికి సావంత్ గారు పిలిచినారు. అప్పుడు మాకు ఫస్ట్ దర్శనం అయింది స్వామి.
1: ఇప్పుడు మొట్టమొదటిసారి స్వామిని మీరు చూసారు?
2: నేను యాక్చువల్లీ సెకండ్ డే చూసిన, వాళ్ళు అందరూ పోయేటప్పుడు నేను అక్కడ లేదు. నేను నా పరీక్షలు ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ మార్నింగ్ మళ్ళా స్వామి పిలిచినారు, అప్పుడు నేను పోయినా. ఏమి తెలియక నేను అడిగితే అందరినీ విభూతి దొరికింది, నాకు కూడా ఇవ్వండి అంటే. అప్పుడు స్వామి అనుభవం లేదు, స్వామి అంటే మహా అవతార, మహాశిర్డి సాయి అవతార, దత్త అవతార, ఈ మాట తెలియదు కదా. లిబర్టీ తీసుకుని ఉండేది, నాకు కూడా విభూతి కావాలన్నాను. అప్పటికి అప్పుడు స్వామి ఇచ్చినారు, ఆమా క్యా చెయ్యే, యూస్ టు టాక్ టు మీన్ హిందీ, క్యామా క్యా చెయ్యే, ఏమి విభూతి. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ దర్శన్ ఆఫ్ అవర్ స్వామి వారు. మళ్ళీ
1: 1965 లో సావంత్ గారి ఇంట్లో మీరు స్వామిని చూసినప్పుడు మీ పేరెంట్స్ కి స్వామి ఏం చెప్పారు, పుట్టపర్తి రమ్మన్నారా?
2: మా పేరెంట్స్ కు 1965 దసరాకు పుట్టపర్తికి రమ్మన్నారు. పుట్టపర్తికి రమ్మంటే మై ఫాదర్ ఇస్ టు హ్యావ్ ఎ బిగ్ వ్యాన్, సో మేము 13 పీపుల్ ది గ్రూప్ అక్కడ మేము పోయినాము పుట్టపర్తికి. అప్పుడు వి మిస్డ్ అవర్ రూట్,
1: దారి తప్పారు,
2: చాలా లేట్ వచ్చినాము పుట్టపర్తికి. పాపం స్వామి వారు మాకోసం కాసుకొని ఉన్నారు, ఇమీడియట్లీ హీ కేమ్ టు ద క్యాంటీన్ అండ్ సెడ్ బాంబే వాళ్ళు వచ్చినారు. అప్పుడు పాత క్యాంటీన్ ఉంది, బాంబే వాళ్ళు వచ్చినారు, వాళ్ళకు చపాతీ అలవాటు, చపాతీలు చేసినారా వాళ్ళు? అవునని స్వామి అన్నారు. అప్పుడు వాళ్ళు వంటవాడు మాకు చపాతీలు పెట్టేది, స్వామి దానిపైన నెయ్యి పూసేది. అది ఎంత ప్రేమ అమ్మా, మేము ఎవరు కాబట్టిమ్మా, చాలా ప్రేమ. సాయిదయాతో స్వామి చాలా ప్రేమ ఇచ్చినారు మాకు. అది అయింది.
1: మరి మీరు బాంబే నుంచి పుట్టపర్తి దాకా వ్యాన్ లో వచ్చారు, అప్పట్లో పుట్టపర్తి ఎట్లా ఉండేది కొంచెం?
2: పుట్టపర్తి అంటే అప్పుడు మా అంత శాండే ఉండింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఓల్డ్ ప్రశాంతి నిలయం. ఆయన అక్కడ ఫ్యూ హౌసెస్, స్మాల్ స్మాల్ రూమ్స్ కట్టినారు వాడు. ఇప్పుడు ఈస్ట్ ప్రశాంతి ఉంది, అక్కడ స్మాల్ రూమ్స్ ఉన్నాయి కింద, పాత రూమ్స్. వన్ ఆఫ్ ది రూమ్స్ లో మాకు స్వామి మిస్టర్ రతన్ లాల్ తో ఉండమన్నారు. మిస్టర్ రతన్ లాల్, మిస్సెస్ రతన్ లాల్, దేర్ హిస్ సిస్టర్ అండ్ నీస్ అంజల, అండ్ మా 13 పీపుల్, మేము మా గ్రూప్ అంతా అక్కడ చేరింది. అండ్ అక్కడ ఏమి స్వామి చెప్పినారు, చాలా ఇన్కన్వీనియన్స్ కదా, బాత్రూమ్స్ కూడా లేవు ఇక్కడ, బెడ్రూమ్స్ లేవు, డైనింగ్ హాల్స్ లేవు. మేము చెప్పినాము స్వామి ఉంటే చాలు మాకు, మాకు స్వామి ఉంటేనే చాలు మేము చెప్పినాము. మళ్ళా అక్కడ అచ్చయ్య అని ఒక చాకలవాడు ఉన్నాడు బయట, బయట వాళ్ళ దగ్గర కొన్ని బాత్రూమ్స్ కట్టినారు వాడు, అక్కడ మేము పోయేది. ఇంకా అట్లా అరేంజ్ చేసినాము.
1: అప్పుడు చిత్రావతి బాగా,
2: చిత్రావతి అప్పుడు బాగా ఇది ఇది చూసినాము అప్పుడు అంతా. మళ్ళీ అక్కడ కల్పవృక్షం ఉంది, కల్పవృక్షం చూసినాము. ఓల్డ్ ప్రశాంతి నిలయంలో వి యూస్ టు కాల్ దెమ్ హీనా వృక్ష, హీనా వృక్ష వైట్ ఫ్లవర్స్ కింద పడేది. అబ్బా ఏమి సుగంధం, చాలా సుగంధం. పవిత్రమైన వాతావరణంలో దివస్వరూప్ స్వామి కనపడేది. ఏం చెప్పేది నేను, నాకు భాష సరిగ్గా రాదు, కానీ ఆ చైతన్య మూర్తి కళ్ళు ముందరుంది ఇంకా కూడా.
1: మరి ఆ దసరా సెలబ్రేషన్ లో ఎట్లాగా గడిచిందో చెప్తారా?
2: చెప్తాను నేను. అప్పుడు ఏమైంది, నెక్స్ట్ మార్నింగ్ భజన్ మందిరంలో మేము వచ్చినాము. ఎవరు పాడుతా ఉన్నారు అక్కడ, మథురాధిపతి నంద ముకుంద, మెలోడియస్ వాయిస్, వెరీ టచింగ్ వాయిస్. నేను ఐ స్టార్టెడ్ షెడ్డింగ్ టీయర్స్, ఎంత బ్యూటిఫుల్ వాయిస్ లో ఎవరు పాడుతా ఉన్నారని. అప్పుడు నాకు తెలిసింది హీ వాజ్ మిస్టర్ రాజారెడ్డి గారు. దట్ వాజ్ మై ఫస్ట్
1: ఇంట్రొడక్షన్
2: త్రూ హిస్ వాయిస్ వాయిస్ ఓన్లీ. పెళ్లి అయినంత వరకు వాయిసే సరిగ్గా చూసిందిలే. మళ్ళా అక్కడ అంత విని తర్వాత నెక్స్ట్ మార్నింగ్ స్వామి మాకు ఇది చూపినారు, ఏమి విభూతి అభిషేకం, కస్తూరి గారు పెద్ద పాట
1: అట్లా.
2: అది జరిగింది ఒక నాకు తెలిసిన వరకు ఒక వుడెన్ స్టేజ్ ఉన్నింది. అప్పుడు పూర్ణచంద్ర హాల్ లేదు, కులవంత మండపం ఏమి ఇప్పుడే కట్టినారు, కానీ పూర్ణచంద్ర హాల్ కూడా లేదు. అక్కడ మేము ఆ వుడెన్ స్టేజ్ పైన స్వామి వారు ఈ భజన్ మందిరంలో స్వామి
1: షిరిడి
2: బాబా సచ్చి పెట్టారు, దానికి ఇది చేసినారు,
1: విభూతి
2: అభిషేకం చేసినారు. చాలా గొప్ప, మేము చూసి అంతా వి వర్ థ్రిల్డ్.
1: అది ఎంతసేపు జరిగేదన్నమా?
2: అది దగ్గర 1 అవర్, 1.5 అవర్స్ జరిగింటుంది టు మై నాలెడ్జ్. ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్లీ, బట్ అంతే. తర్వాత
1: అంటే స్వామి ఎట్లా చేసేవారు ఆ విభూతి అభిషేకం చెప్తారా కొంచెం?
2: విభూతి అభిషేకం పెట్టేటప్పుడు స్వామి యూస్ టు బి వెరీ సీరియస్, హిజ్ మూడ్ వాజ్ డిఫరెంట్. మళ్ళా సడన్ గా వచ్చి స్టేజ్ పైన వచ్చి హీ యూస్ టు
1: స్లీవ్ పైకి
2: వెత్తి స్టార్ట్ చేసేది. స్వామి ఎప్పుడు ఆ పాటలో చేయి పెట్టేటప్పుడు విభూతి అభిషేకం జరిగేది, స్వామి అక్కడ నుంచి చేయి తీస్తానే, కస్తూరి గారు ఊరికే పాట పెట్టుకుని ఉండేది, ఏమి వచ్చేది కాదు, అట్లా అయింది. అండ్ భజన్ జరిగేది, భజన్ పాడుతా ఉన్నారు. అప్పుడు చాలా మంది పాడుతా ఉన్నారు, మిస్టర్ రాజారెడ్డి గారు, ఇంకా విజయమ్మ, మళ్ళీ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్, ఇంకా ఎరడీస్ దేవరంతా భలే పాడుతా ఉన్నారు. ఈ కాలంలో కూడా మన స్టూడెంట్స్ భలే పాడుతా ఉన్నారు. వి రియల్లీ అప్రిషియేట్ అండ్ లైక్ దేర్ భజన్స్ సో మచ్.
1: స్వామి అభిషేకం చేసినప్పుడు అభిషేకంలోంచి ఏదైనా రావటము?
2: స్వామి అభిషేకం చేసేటప్పుడు నా పైన ఒక జెడ్ అని జెమ్ ఉంటుంది, అది పడింది. పడితే నాకేం తెలీదు కదా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను స్వామి చేతికి ఇచ్చిన, స్వామి అది కింద పడింది, మీరు తీసుకోండి చెప్పేది. ఓ నో, ఇట్ ఈస్ మెంట్ ఫర్ యూ, నీ కోసమే అది పడింది, అది నీ మంగళసూత్రంలో వేసుకోమా అని చెప్పినారు. నిజంగా అట్లా చేసినాం మేము. తర్వాత స్వామి సాయంత్రము, ఆ దసరా రోజు సాయంత్రము మా పేరెంట్స్ కు డయస్ పైన, వుడెన్ డయస్ పైన అంతా అరేంజ్ చేసి అక్కడ పాడమన్నారు. మేము అంతా అక్కడ కూర్చున్నాము, నేను కూడా మా పేరెంట్స్ వెనుకలు కూర్చొని గమ్మన ఉన్నా, ఎందుకంటే సంగీతం అంటే ఏమి తెలియదు.
1: అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు?
2: అప్పుడు ఐ వాజ్ జస్ట్ 19, 19. మళ్ళీ ఏమే అంది, అక్కడ మా ఫాదర్ కు స్వామి చెప్పినారు, దీక్షిత్ భోలా భండారి గావ్. అప్పుడు స్వామితో మాకు ఎవరికి భయం లేదు, ఎందుకంటే పరిచయం లేదు కదా. కాబట్టి దడక్కన్ మై ఫాదర్ సేడ్, అభినయ్ అభినయ్ స్వామి లాస్ట్ మే గాతా హై. స్వామి సేడ్, స్వామి దయాసాగర్ స్వామి, స్వామి సేడ్ ఓకే ఓకే లాస్ట్ మే గావ్. అండ్ దెన్ హీ ఇంట్రొడ్యూస్ మై పేరెంట్స్ టు ద క్రౌడ్. హి సేడ్ దీక్షిత్ దంపతులు ఫ్రమ్ బాంబే, బాంబే నుంచి వచ్చినారు, భక్తి పాటలు పాడతారు, స్వామిస్ పాత డివోటీస్, షిరిడి సాయి అవతారా పాట డివోటీస్ అదంతా
1: చెప్పారు.
2: భలే ప్రశంస చేసినారు, ప్రశంసినారు. మళ్ళా తర్వాత ఇంటర్వెల్ లో మేమంతా లోపల పోయినాము, స్వామి పాద నమస్కారం ఇస్తా ఉన్నారు కాబట్టి. దడక్కన్ స్వామి నా దగ్గర వచ్చినారు, అన్నారు తుమ్ నై గావుగి, యు వోంట్ సింగ్. నేను చెప్పిన, స్వామి నాకు పాట పాడేది రాదు, నాకు సంగీతం వినేదానికి బాగుండి ఇష్టం, కాని పాడేదానికి నాకు రాదు స్వామి. నౌ నై నై ఆసే తుమ్ గావుగి అని చెప్పినారు, ఆజ్ఞ ఇచ్చినారు. హీ గేవ్ మీ విభూతి, మెటలైజ్డ్ విభూతి గేవ్ ఇట్ టు మీ. మళ్ళీ నా తలపైన చేయి పెట్టి ఆసే తుమ్ గావుగి అన్నారు. కానీ ఆ రోజు కూడా నాకు దడక్కని ఎట్లా నాకు రాలేదు ఏమి. నేను పేరెంట్స్ వెనుకాల కూర్చుని తాళం మంత్ర ఉంటాయి. మళ్ళా స్వామి అన్ని లాంగ్ లాంగ్ లాంగ్ రోప్ ఇచ్చినారు నాకు, ఇప్పుడు పాడుతుంది, రేపు పాడుతుంది, మొన్న ఎప్పుడైనా పాడుతుంది కదా అని. మళ్ళీ స్వామి మోదీ బంగ్లాలో వచ్చినారు బాంబేకు.
1: అంటే దసరా సెలబ్రేషన్ అక్కడితో అయిపోయింది.
2: దసరా సెలబ్రేషన్ అయిపోయింది. తర్వాత ఒకసారి స్వామి 1966-1967 మధ్యలో మోదీ బంగ్లాకు వచ్చినారు
1: బాంబేలో.
2: బాంబేలో వస్తే మా ఫాదర్ షిరిడి శ్రీ సాయిబాబా అని ఫస్ట్ మరాఠీ పిక్చర్ షిరిడి అవతార పైన చేసింది, అది చూపినారు. భలే సంతోషంగా ఉన్నారు ఆదరు స్వామి,
1: భలే ప్రేమ
2: చేసినారు, మొత్తం పిక్చర్ చూసినారు. దాంట్లో ఒక చిన్న పాప ఉన్నింది పిక్చర్ లో, అది నేను. దట్ టైమ్ ఐ వాజ్ 8 ఇయర్స్, సో ఐ వాజ్ హరిజన్ పాప. అక్కడ ఉన్నాము. అండ్ ఐ యూస్ టు డూ ఆల్ సేవ టు స్వామి, అక్కడ చెత్త తోసేది, ఇది అది ఆ పని చేసేది,
1: సినిమాలు
2: చేసేది. సో నేను హరిజన్ పాప జిప్రి ఆ టైంలో. అది అంతా చూసినారు స్వామి, భలే సంతోషంగా ఉన్నారు అప్పుడు. తరువాత మోదీ బంగ్లాలోని హీ వాజ్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి సమ్ క్వశ్చన్స్. నా దగ్గర వస్తే నా ఫాదర్ చెప్పినారు, టుమారో బికాస్ ఐ వాజ్ గివింగ్ పేపర్స్ సంస్కృత్, సంస్కృత్ ఆనర్స్ నేను చేసిన కాబట్టి లాస్ట్ పేపర్ వాజ్ భగవద్గీత. సో స్వామి సార్ కల్ పేపర్ ఆయ్ క్యా సబ్జెక్ట్ క్యా భగవద్గీత స్వామి, క్యా మాలూమ్ భగవద్గీత కా, లైక్ ప్యారెట్ హాస్ స్టార్టెడ్ సేయింగ్ మెనీ థింగ్స్ యు నో, దేవర్ హార్డ్లీ రిలెవెంట్ మోర్. సో నేనంతా చెప్పేరకు స్వామి అన్నారు, వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ గీత, గీతాక మర్మ క్యా హై. నేను గీత స్టూడెంట్స్ చెప్తారు అట్లా అంత చెప్పినా. నో నో నో నో నో, ఈ సేడ్ గీతాక మర్మ హై ధర్మ. గీత స్టార్ట్స్ విత్ ద వర్డ్ ధ అండ్ ఎండ్స్ విత్ ద వర్డ్ మ, ధర్మ. ఐ సెడ్ విచ్ రిలీజన్ స్వామి, హిందూ రిలీజన్? హి సెడ్ నో, ధర్మ కా మతలబ్ హిందూ ముస్లిం వో నహీ హై, ధర్మ యానీ డ్యూటీ, డ్యూటీ విత్ లవ్, డ్యూటీ విత్ లవ్ ఇస్ ధర్మ. సో గీతాస్ జిస్ట్ మర్మ ఇస్
1: లవ్,
2: ధర్మ,
1: ధర్మం,
2: ధర్మం. దెన్ హి సెడ్ విచ్ శ్లోకాస్ యు నో ఫ్రమ్ భగవద్గీత. ఐ స్టార్టెడ్,
1: మీరు
2: भगवद्गीता में जो यानि शास्त्र भूतानम है उसका योगिक अर्थ समझो, योगिक अर्थ समझो. देन ही गिव मी ब्यूटिफुल शॉर्ट उपन्यासम ऑन दैट श्लोक. सो मेनी थिंग्स यू नो. एंड देन आई टुक पाद नमस्कार एंड वी सेड कल पेपर है, कल पेपर है. नेक्स्ट मॉर्निंग व्हेन आई वेंट फॉर माय एग्जामिनेशन एंड आई ओपन्ड पेपर यानि शास्त्र भूतानम explain then what is the gist of Bhagavad Gita. My God, Swami whole test. Paper Swami has told leak chesinaru Swami appudu and I got distinction in that paper. Naturally it was Swami's leela. Then afterwards we were called to Hyderabad in 1968 Shivam Bhumi Pujanam unindi. So 68 lo Hyderabad మమ్మల్ని రమ్మన్నారు స్వామి గారు. స్వామివారు రమ్మంటే మేము పోయినాము అక్కడ శివం భూమి పూజనం. అండ్ దట్ టైమ్ వీ వర్ డాక్టర్ భగవంతం గారిస్ గెస్ట్ అండ్ వీ యూస్ టు కమ్ టు సత్యమూర్తి గారి హౌస్ ఎవ్రీ నౌ అండ్ దెన్ బికాస్ స్వామి వాజ్ దేర్ హీ యూస్ టు కాల్ అస్. అండ్ వన్ రూమ్ లో స్వామి ఉన్నారు, వన్ రూమ్ లో మా వాద్యాలు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఉండే. అండ్ మై సెల్ఫ్, మై ఫాదర్, మదర్, బ్రదర్ and my two uncles
1: and their family and
2: family and flutist kuda ramana flutist kuda matha vachinaru Mr. Kinkre. The whole group went there and Mrs. Saur, Swami's path devotee, she was also called for that. So she was also with us. So ma group anta akkad poyedi appudu Swami aa room lo different vadyalu idi play chesedi. చాలా ఆనందంగా మేము ఉన్నాము ఆ టైం. ఎట్లా స్వామి ప్లే చేసి మాకు చూపేది, హార్మోనియం కానీ, కంజీరి, మంజీరి, తాళం, ఇదంతా అంతా ప్లే చేసి చూపేది. అండ్ మళ్ళా నాతో అన్నారు, అభి గావ్ గావ్ గానా షురూ కరు. దెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ విత్ మై మదర్. హీ జస్ట్ ఆస్క్ మై మదర్ టు కీప్ క్వైట్ అండ్ హీ ఆస్క్ మీ టు కంటిన్యూ. That time I started singing solo, my solo bhajans, you know. And afterwards, he taught Madhava Murahara to my mother, Chitta Chura to my mother.
1: Ah, bhajans nirpichar.
2: And naku Sai Satyapalana nirpichinaru.
1: Swami etla nirpichar, okkasari cheptara aa paatanu.
2: Ante nenu simple ga paadedi,

0: हि पर्ति पुरिवासा सर्वेषा सत्यपालना साई सत्यपालना. ఇప్పుడు గొంతు పోయిందిమా, నేను ఎట్లట్లా చెప్తా ఉన్నా. ఇట్లా నేర్పిస్తారు.
1: ఇది ఫస్ట్ భజన్ స్వామికి నేర్పించింది.
0: Yes. And then when he came to Bombay, తర్వాత అప్పుడు అడిగినారు, ఈ సాయి సత్యపాలన నీకు ఎవరు నేర్పిస్తున్నారుమా? హిందీలో అడిగినారు. కిస్నె సిఖాయా సాయి సత్యపాలన? ఐ ఇమీడియట్లీ సెడ్, స్వామి ఆపనే సిఖాయ, మీరు నేర్పించినారు స్వామి హైదరాబాద్ లో. ఠీక్ హై, ఠీక్ హై. హి వాంటెడ్ టు టెస్ట్ మీ వాట్ ఐ సెడ్, వాట్ ఐ వుడ్ సే. నేనే అహంకారం స్వామికు. అసలు టూ థింగ్స్ అంటే శ్రీ రెడ్డి గారు యూస్ టు టెల్ మీ, స్వామికు అహంకారం అండ్ అసత్య, దీస్ టూ థింగ్స్ స్వామి యూస్ టు హేట్. ఈ టూ థింగ్స్ తో దూరం ఉంటే నీ స్వామి ప్రీతి దొరుకుతుంది. స్వామి దగ్గర పోవాలంటే అహంకారం వద్దు, అసత్య వద్దు. బి సింపుల్ అండ్ సిన్సియర్ స్వామి. విల్ ఆల్వేజ్ లైక్ యూ, హి విల్ ఆల్వేజ్ లవ్ యూ. హి విల్ నాట్ ఓన్లీ షోర్ హిజ్ గ్రేస్, బట్ హి విల్ పోర్ హిజ్ గ్రేస్. రెడ్డి గారు,
1: మీ లైఫ్ అంతా మీరు స్వామితో ఎక్స్పీరియన్స్ చేసింది ఇది.
0: తర్వాత ఈ 1968 లో లతా థియేటర్లో అఖండ భజన్ జరిగింది. అప్పుడు కూడా మేము పాడినాము. అప్పుడు కూడా అగైన్ అండ్ అగైన్ స్వామి వాజ్ ఇన్సిస్టింగ్ అపాన్ మై సింగింగ్ అలోన్. యూస్ టు సే నువ్వు పాడు, నువ్వు పాడు, పాడు.
1: సో అప్పటి నుంచి మీకు అలవాటు అయ్యింది?
0: అప్పటి నుంచి. ఇట్ స్టార్టెడ్ విత్ హైదరాబాద్ ట్రిప్.
1: మీ హైదరాబాద్ లో ఉన్న పాత భక్తులందరూ మీకు గుర్తున్నారమ్మా?
0: ఉమాపతిరావు వాళ్ళ వైఫ్ లలితమ్మ, ఉమాపతిరావు గారు, ఇంకా సత్యమూర్తి వాళ్ళ ఇంట్లో రాజలక్ష్మి, ఇంకా సుబ్బలక్ష్మి, షీ బికేమ్ ఫ్రెండ్ ఆఫ్టర్ వర్డ్స్, అండ్ వాళ్ళతో మేము అక్కడ ఉన్నాము. అంతే, వాళ్ళని చూసినాము అంతే.
1: సో తర్వాత మళ్ళీ మీరు పుట్టపర్తి ఎప్పుడు వచ్చారు?
0: తర్వాత చెప్తాను నేను. తర్వాత స్వామి అగైన్ కేమ్ ఇన్ 1968 టు ధర్మక్షేత్ర, ధర్మక్షేత్ర ఓపెనింగ్. అప్పుడు ఆల్ కమిటీ మెంబర్స్ ఇంటికి వచ్చినారు స్వామి. అప్పుడు మా ఫాదర్ ఇంటికి కూడా కార్లో బాంబేలో వచ్చినారు స్వామి. అక్కడ వచ్చి చాలా ఇక్కడ అక్కడ హీ వాజ్ మూవింగ్ అరౌండ్ అండ్ క్రాకింగ్ జోక్స్.
1: ఎక్కడుండేది?
0: కార్లో, బాంబేలో. హీ వాజ్ వెరీ హ్యాపీ దేర్. అప్పుడప్పుడు మాతో మాట్లాడి జోక్స్ క్రాక్ చేసి అంతా సంతోషంగా ఉన్నారు. అది మాకు కూడా సంతోషం ఇచ్చినారు. అది అండి. తర్వాత ఏం చెప్పేది, వెరీ చార్మింగ్ ఎలక్ట్రిఫైయింగ్ పర్సనాలిటీ, సాక్షాత్ చైతన్యమూర్తి మన స్వామి. తర్వాత హీ కాల్డ్ అస్ టు పుట్టపర్తి. ఇట్ వాజ్ సమ్వేర్ ఇన్ 1969 1970, ఇన్ బిట్వీన్ 69 అండ్ 70. హీ కాల్డ్ అస్ టు పుట్టపర్తి, అండ్ పుట్టపర్తిలో మాకు పాఠశాల బిల్డింగ్ లో పైన ఉండే రూమ్స్ ఉండే, ఒక రూమ్ లో మాకు స్వామి తావిచ్చినారు. మై సెల్ఫ్, మై మదర్ అండ్ మై ఫాదర్, అండ్ బాంబే గ్రూప్ వాజ్ ఆల్సో దేర్. మిసెస్ హల్దీపూర్, కుందా కార్ఖానీస్ అండ్ సో మెనీ గర్ల్స్ వేర్ ఆల్సో దేర్ అలాంగ్ విత్ అస్. దే యూస్ టు స్టే సమ్వేర్ ఎల్స్ అండ్ దే యూస్ టు కమ్ టు అవర్ రూమ్ ఇన్ ద మార్నింగ్. సో వన్ డే ఎర్లీ మార్నింగ్, సే అరౌండ్ 4:35, ఐ గాట్ ఎ డ్రీమ్. షుడ్ ఐ టెల్ యూ?
1: చెప్పండి అమ్మా.
0: ఆ డ్రీమ్ లో మా దైవతం, ఐఎమ్ ఒరిజినల్లీ షిర్డి సాయిబాబా స్టాంచ్ డివోటీ, అండ్ మన స్వామి వారు అంటే షిర్డి సాయిబాబా మహా అవతారం కాబట్టి స్వామి మళ్ళా మళ్ళా పునఃప్రత్యయం ఇచ్చినారు నాకు. అదేమైంది అంటే అరౌండ్ 4:35 నాకు కల వచ్చింది. కలలో షిర్డి బాబా వచ్చి చేయి నుంచి జపమాల తీసేసి నాకు నా మెడలో వేసినారు. అంతే, ఇంత బ్యూటిఫుల్ డ్రీమ్ వచ్చినాక దీస్ లేడీస్ కుందా కార్ఖానీస్ అండ్ నిర్మలా హల్దీపూర్ వచ్చి నన్ను లేపేదానికి వచ్చినారు. లే, నగర సంకీర్తనం ఉంది, ఇంకా తయారీ కూడా కాలే. అయ్యో, ఎందుకు లేపినారు మా నన్ను? ఎంత బ్యూటిఫుల్ కళ వచ్చింది. షిరిడి సాయి వచ్చి మెటీరియలైజ్ చేసినారు జపమాల నా మెడలో వేసి. ఏదో చెప్తా ఉంటే మీరు వచ్చినారు మధ్యలో. ఏమి చేసేది, వాళ్ళు అంతా నవ్వుకుంటా ఉన్నారు. ఏ ఇంత యంగ్ గర్ల్ కు షిరిడి బాబా అప్పుడే జపమాల ఇస్తారా, ఇస్తారా మెడలో వేస్తారా, పోపో అది అంతా ఊరికేని అది అన్నాడు. అరౌండ్ 8:30 కస్తూరి గారు కేమ్ టు అవరు. ఆ కాలంలో మహద్భాగ్యం కస్తూరి గారు స్వయంగా వచ్చేది పిలిచేదానికి. స్వామి బులాతా హే, స్వామి ఇస్ కాలింగ్ యూ ఫర్ ఇంటర్వ్యూ.
1: అందర్నీ
0: అలా మేము హోల్ గ్రూప్ వీఆర్ సిట్టింగ్ దేర్ నియర్ ద ఇంటర్వ్యూ రూమ్. ఇంటర్వ్యూ రూమ్ లో కొన్ని పీపుల్ ఫ్రమ్ మెడ్రాస్ దేవర్ ఆల్సో టేకన్ ఇన్సైడ్. మై పేరెంట్స్ అండ్ మై సెల్ఫ్ వీఆర్ ఆల్సో టేకన్ ఇన్సైడ్. బట్ హల్దీపూర్ అండ్ కార్ఖానీస్ దేవర్ బయట కూర్చోబెట్టినారు వాళ్ళకు ఇంటర్వ్యూ రూమ్ బయట. తర్వాత స్వామి అందరితో మాట్లాడినారు, అందరితో నిదానంగా అందరి ప్రాబ్లమ్స్ అందరితో బాగా అంత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అందరితో మాట్లాడి వాళ్ళకు సంతోషం ఇచ్చినారు. మా ఫాదర్ మదర్తో కూడా మాట్లాడినారు కానీ నాతో మాట్లాడలేదు. సడన్ గా నా దగ్గర వచ్చినారు, క్యా సార్ క్యా సమాచార్ అని హిందీలో అన్నారు, నన్ను సార్ అన్నారు. క్యా సార్ క్యా సమాచార్. అప్పుడు ఇంటర్వ్యూ రూమ్ నుంచి పైన రూమ్ పోయేదానికి అదే స్పైరల్ స్టెప్స్ ఉండే, ఆ స్టెప్స్ పైన ఇకమన్నారు అట్లా. అప్పుడు యాక్షన్ తోని నేను కొంచెం ఎక్కితే అక్కడ ఒక కర్టన్ ఉంది, ఆ కర్టన్ అట్లా తీసేసినారు. స్వామి కింద ఉన్నారు, నన్ను మెటక పైన ఇకమన్నారు. క్యా సమాచార అగేన్ హి ఆస్క్డ్ మీ. నేను దమ్గా చూస్తా ఉన్నా, నాకు ఏం చెప్పాలో తెలీదు. అప్పుడే జర్రని సౌండ్ వచ్చింది, స్వామివారు చేతి నుంచి జపమాల తీసేసి నా మెడలు వేసి చెప్పినారు, సపనా సచ్వ డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ. నేను ఏమి అనుకోవాలా ఏమి అనాలా చెప్పండి. అక్కడనే నేను ఏడ్చినాను, ఎందుకంటే పొద్దున్న షిరిడి బాబా వచ్చి ద సేమ్ థింగ్ హీ మెటరలైజ్డ్ అండ్ నా మెడలు వేసినారు. తర్వాత ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ 1 or 2 hours 3 hours స్వామి వచ్చి ద సేమ్ థింగ్ హీ డిడ్. నేను అక్కడనే ఏడ్చినాను మా నేను అక్కడనే. మళ్ళా నా మెడలో నా మెడలో అది వేసినాక నేను బయట వస్తే ఇంటర్వ్యూ రూమ్ బయట వస్తే కుందా కార్ఖానీస్ అండ్ నిర్మలా అడ్డిపూర్ సోద జపమాల. ఏమి దేవర్ స్టంట్ ఏమంటే నేను చెప్పిన సపనా సచ్చు అదేకో వాట్ స్వామి ఐ డన్ ఇన్ మై డ్రీమ్ అది అంతా చేసినారు. ఇట్లా స్వామి లీలాజ్ మేము మస్తుగా చూసినామ్మా. చెప్తా ఉంటే ఏడుపు వస్తుంది, ఏం చెప్పేది. ఒక్కొక్క మనిషి ఆయుష్యం అంటే ఒక్కొక్క బుక్ ఉంటుంది. మై లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిరాకిల్స్ ఉంది, వన్ ఆఫ్టర్ అనదర్ అట్లా ఉన్నది. హీ యూస్ టు లైక్ సాయి సత్యపాలన, హీ యూస్ టు లైక్ ఆదినారాయణ సాయి నారాయణ, అండ్ దెన్ హీ యూస్ టు లైక్ కమలనయన అండ్ శ్రీ రాఘవం. ఆ శ్లోక
1: మీరు నేర్చుకున్నారా?
0: అండ్ కేశవ మాధవ అండ్ హీ యూస్ టు ఫ్రమ్ డయస్ యూస్ టు ఆస్క్ మీ టు సింగ్ బై ఓన్లీ లిప్ మూమెంట్స్. కేశవ మాధవ అంటే కేశవ మాధవ సత్యపాలన సత్యపాలన అది అట్లా లిప్ మూమెంట్స్ తో
1: ఆ ఇన్స్ట్రక్షన్స్ తో
0: మేము పాడేది. మళ్ళా నేను పాడుతా ఉంటే స్వామి ఎంత సంతోషంగా క్రౌడ్ రియాక్షన్స్ చూసేది. చూడండి నేను ఇచ్చిన గొంతుతో ఆమె పాడుతా ఉంది, ఎందుకంటే నాకు సింగింగ్ అని తెలియదు. బికాస్ ఆఫ్ స్వామి వారు నేను నా లైఫ్ లో పాడుతా ఉన్నాను అప్పుడు. అండ్ స్వామి ఇచ్చిన గొంతుతోనే పాడినాను. మళ్ళా రెడ్డి గారు పోయినాక నేను పాడేదిలే, అప్పుడు గొంతు కూడా సుమారుగా పోయింది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు ఇట్ బట్ ఇట్లా అయింది. మేము ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పినాను స్వామి అంటే ఇప్పుడు రెడ్డి గారు పోయినాక 5 సార్లు ఇంటర్వ్యూస్ ఇచ్చినారు మా స్వామి మాకు. అప్పుడప్పుడు పిలిచేది, అప్పుడు మేము చెప్పినాము స్వామి బయట పాడుతా ఉన్నారు దయాసాగర కరుణాకర, మీరు దయాసాగర్ కంటే కూడా జాస్తి దయా ఉంది మీకు, ఎందుకంటే సాగర్ కు ఒక లిమిట్ ఉంటుంది, షోర్ ఉంటుంది. స్వామి దయాకు స్వామి కరుణకు షోరే లేదు. స్వామి కరుణ అపా అపరంపార్, స్వామి దయా అపరంపార్, దానికి లిమిట్ లేదు, లిమిట్ లెస్. అంటారే అహేతుక్ కరుణా సింధు దయా
1: బౌండ్లెస్
0: బౌండ్లెస్. అట్లా
1: స్వామి ఏమన్నారు దానికి?
0: స్వామి బ్యూటిఫుల్ స్మైల్. అప్పుడు కూడా స్వామి ఒళ్ళు బాగలేదు, ఆయన కూడా అప్పుడప్పుడు జోక్స్ క్రాక్ చేసేది, మాకు సంతోషంగా ఉండడానికి చెప్పేది. అప్పుడు చాలా మేము చాలా బాధగా ఉన్నాము కదా రెడ్డి గారు పోయినాక, అప్పుడప్పుడు అద్దు అంటే ఏడుస్తుంది చూడు, అద్దు అంటే ఏడుస్తుంది అని స్వామి అనేది. అప్పుడు తలపైన చేయి పెట్ట, శాంతిగా ఉండాలా, ఎక్కడ పోయినాడు, నా దగ్గరనే ఉన్నాడు, నా దగ్గరనే ఉన్నాడు. నేను అంటే రాజాకు చాలా ఇష్టం, రాజా అంటే నాకు చాలా ఇష్టం, చాలా మంచివాడు, ఎక్కడ పోయినాడు, ఎక్కడ పోలే, నా హృదయంలో ఉన్నాడు, ఏడ్చకూడదు మా, ఏడ్చకూడదు చెప్పేది. అట్లా అంట స్వామి అంత అన్నారు. చాలా ప్రేమం, చాలా ప్రేమం, తనకి లిమిట్ లేదు.
2: ఇంతవరకు మీరు స్వామి చిరకాల భక్తులైన శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారి పరిచయ కార్యక్రమంలో మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో రెండవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1-2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 1వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

ఓం శ్రీ సాయిరాం. సాయి కున్నట్టి ఐశ్వర్య సంపదలకు సాటి ఐశ్వర్యమేమున్న తెచ్చోటనైనా, సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము అన్నారు స్వామి. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి, పరిప్లుత ప్రేమమూర్తి, పరివృత ప్రేమామృత వాహిని అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రేమపూర్వక నమస్సులు. పుట్టపర్తి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో గల శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణమిది. ఈ వార్షికోత్సవం సందర్భంగా మా శ్రోతలకు శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వసంతోత్సవ శుభాభినందనలు. సత్యసాయి భగవానుని అవతార లక్ష్యం, అవతార గమనం, అవతార నిర్దేశనం అన్నింటికీ కూడా లోకాతీతమైన ప్రేమే కేంద్ర బిందువు. ఆ బిందువు నుండి ఉత్పన్నమైన ప్రేమ తరంగాలు విశ్వవ్యాప్తమై కోటానుకోట్ల అంతరంగాలను ప్రేమ సుధా ప్రవాహంలో ముంచెత్తుతున్నాయి. అయితే నేడు సగటు మానవుని జీవితం ఎన్నో విధాలుగా ప్రాపంచికమైన ఒడిదుడుకుల మధ్య, ఆశలు ఆశయాలకు మధ్య నలిగిపోతుంది. సహజ సిద్ధంగా ప్రేమమయమైన మానవ హృదయం కొన్ని సందర్భాల్లో వ్యాకులపడుతోంది. మానవుడు తాను వచ్చిన దారిని, తన ఉనికికి మూలస్థానాన్ని అన్వేషిస్తూ దైవం కోసం పరితపించినప్పుడు అందుకు సమాధానంగా భగవానుడు, బంగారు, దైవాన్ని చేరుకునేందుకు చాలా సులభమైన మార్గం ఉంది. అది స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఈస్ ద వే టు గాడ్. నీ దైనందిన జీవితాన్ని ప్రేమతో ఆరంభించు, ప్రేమతో నింపుకు, ప్రేమతో గడుపు, ప్రేమతో ముగించు. ఇదే దైవాన్ని చేరే మార్గం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. నీ జీవితాన్ని ప్రేమతో పరిపూర్ణం చేసుకో, ప్రతినిత్యం ప్రేమతో జీవించు అన్నారు. ఆ సత్యవాక్కుని, సత్యసాయి వాక్కుని నిత్య జీవితంలో ఆచరించి చరించడమే ధ్యేయంగా ప్రతి సాయి కుటుంబ సభ్యులు మలచుకోవాలి. స్వామి మాటే ప్రేమకు బాట. ఆ ప్రేమ బాటలో పయనించి మనందరం గమ్యం చేరాలనే సాయి స్ఫూర్తితో ఈనాటి నవ వార్షిక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ప్రతినిత్యం ప్రేమతో అనే ప్రధాన ఇతివృత్తంతో ఈరోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి. కార్యక్రమాలు విందాం, క్రమంగా ఆచరిద్దాం, అవ్యాజ ప్రేమకు చేరువవుదాం. మరొకసారి మా శ్రోతలకు, ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. భగవంతుడు ప్రతి జీవికి ప్రేమతో ప్రతిరోజుని ఒక అపురూపమైన కానుకగా అందిస్తాడు. అమూల్యమైన ప్రతిరోజుని ప్రేమసుమంగా వికసింపచేసుకోవాలంటే ఆ రోజుని ప్రేమతో ఆరంభించాలి. స్టార్ట్ ద డే విత్ లవ్. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగునా కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయము నొందగా అర్హుడగును అని పలికిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మూర్తిభవించిన ప్రేమతత్వం. ప్రేమస్వరూపుడైన భగవాన్ బాబావారికి ప్రణమిల్లుతూ నేటి కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. భగవాన్ సుమధుర గళంలో ప్రేమ మాధుర్యాన్ని చవిచూద్దాం. ప్రేమ ప్రబోధం, స్వామివారి దివ్య సందేశం.

శ్వాస ఉశ్వాసములు రెండు సాగుచున్న కొలిమి తిత్తికి ప్రాణమని నెడుపనగునా.

ప్రేమస్వరూపులారా. ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. ప్రేమ దేనిని కోరదు, ప్రేమ ఎవరిని దూషించదు, ప్రేమ ఎవరిని బాధించదు, ప్రేమ నిస్వార్థము, నిర్మలము. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ప్రేమ అనగా నిస్వార్థం, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకూడను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ? దైవ ప్రేమ. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం కావిస్తుంది, వియోగులను సంయోగం కావిస్తుంది, పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి. కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఇందులో కూడాను స్వార్థమున్నది, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. నాయందు, నీయందు, వారియందు, వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.

జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే, కుల జాతులు వేరు, పూజలు ఒకటే. అన్నింటిందుకు మనం ఏకత్వాన్ని భావించాలి. ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి. కేవలము హృదయమునందు కల్మషమైన భావమును నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారమవుతాం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకును చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు. బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికీ సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారమవుతాం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా

సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు. సరి అయిన జవాబు కాదు. నిజముగా నీ హృదయం అంటే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు. ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు, ఎవరికీ వీలు కాదు. దీనికి ఒక చక్కని దృష్టాంతరము. ఒక పేపర్ ఉంటుండాలి, ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనము. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాము. కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు. అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరంగా ఉంటుంటాయి. కనుక నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి. మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే. ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని, ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి. ఈ ప్రేమకు, ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది. ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు, ప్రేమకు భయమే లేదు. ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. ప్రేమ ప్రేమ నిమిత్తమే ప్రేమిస్తుందే కానీ మరొక పదార్థ నిమిత్తమే కాదు. కనుక ప్రేమ ఫర్ ప్రేమ, ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క నిర్భయంగా ఉండేటువంటిది. ప్రేమ పరులను బెగ్ చేయనటువంటిది. ఈ మూడు గుణములకును ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. ఒకనొక సమయంలో ఒక రాజు వేట మార్గమే అరణ్యానికి వెళ్ళాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు, దాహం వేసింది. కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. అక్కడనే కూర్చున్నాడు రాజు. ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు. నేను ఒక దేశపు రాజును, వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను, అలసిపోయాను, మీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందంతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు. దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు. స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి, తామింత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవాది దేవా, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను, కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు. నా రాజ్యాన్ని ఇంకా వ్యాపింప చేసుకోవాలి, ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి, అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. స్వామి, భుజించక పూర్వమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. అయ్యా, నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు. నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు, నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు, భగవంతుడి దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను, నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైనటువంటి ఆహారం అక్కర్లేదన్నాడు. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతునిపై బెగ్గు చెయ్యడు. భగవంతుడు ఏది కూడా అడగనక్కర్లేదు, అన్ని

సకాలమునకు ఏది కావాలనో అంత తానే అందిస్తుంటాడు. కనుకనే రామాయణం నందు కూడాను అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగుకొలది అది అడుగునబడున.

0: అడుగకతనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే అడుగకువే ఓ మనస. శబరి అడిగిందా, జటాయు కోరిందా? ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు. అడగనక్కర్లేదు. ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు, లక్ష్యం. ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ, ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి
1: అయిపోతున్నాము.
0: ప్రాప్తించడము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు, ఇవి ప్రవృత్తి ధర్మములు. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు, అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మొదలు పెట్టాలి. అప్పుడే మనకు అవసరమైన అన్ని కూడా నువ్వు తానే అందిస్తుంటాడు. ఏది నీకు అవసరమో, ఏది నీకు అనవసరమో, ఏది నీకు మంచిదో, ఏది నీకు చెడ్డదో తెలియదు. కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు. ఈ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. కనుక అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. కానీ అంతటి విశ్వాసం ఈనాటి మానవులు ఎందు లేదు. ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. అన్నిటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం. కనుక నీ భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు. ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, ప్రాకృతికి అతీతమైనటువంటిది. అది ఒక పరిమితం లేనటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుకుందుకోందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. పిల్లలు ఉంటుంటారు, పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికే ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. కాదు కాదు, అది సరైన ప్రార్థన కాదు. అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది. అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతునే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు. అయితే అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు. అడగకుండా అమ్మాయినా భూవ పెట్టదు. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధం. కానీ డివైన్ మదరు ప్రాకృతి సంబంధం కాదు, నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. ఈ ప్రవృత్తికంతా కూడా నువ్వు అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం. ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు. ఏది చేసినా అందుకో, ఏది ఇచ్చినా అందుకో, మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును, కానీ రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి డాక్టర్ క్లీన్ మిక్చర్ ఇస్తుంటాడు. ఈ క్లీన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది, కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు, ఈ కష్టానికి మనం ఏమాత్రము వదలకూడదు. అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధమైన శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు. ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుండాలి. బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు. కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు, పిచ్చిబట్టి రసము పీల్చకుండా. ఒక వజ్రమైన కూడా నువ్వు. మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది. ఆ కటింగ్స్ చేయకపోతే దానికి సరైన విలువనే రాదు. ఒక బంగారునైనా మనం నిప్పులో వేసి కాల్చి చుత్తుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది. కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది. శులకంగా మనం భావించరాదు, కానీ అది చాలా పవిత్రమైనటువంటి సూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును, అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును, కానీ అది లోకాతీతమైనటువంటి ఒక తత్వం. అలాంటి ప్రేమతత్వాన్ని మనము ప్రతి మానవుడు కూడా పొందాలి. నిన్న చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం, ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు, మనసుకు పుట్టినటువంటిది వాక్. కాబట్టి వాక్కు మనసు బిడ్డ, మనసు అహం బిడ్డ, అహము ఆత్మ బిడ్డ. కాబట్టి ఆత్మకు అహం సన్, ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్, ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే. అందరి ఎందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమతత్వము. ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు. సర్వుడు ఎందు ఉండేటువంటి యొక్క ఏకత్వం ఏమిటి? అదే సత్చిత్ ఆనందం. అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి. కానీ ఈ కాన్షియస్నెస్ ను మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం. కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము, మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? ఉన్నది. అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు, నీవు అనుభవించలేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు. ఉన్నది ఉన్నది ఉన్నది. దీన్నే బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు. ఈ బీయింగ్ నే సత్ అన్నారు. అనగా ఎప్పటికీ ఉండేటువంటిది, వచ్చి పోయేటువంటిది కాదు, రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. ఇది ప్రాకృతమైనటువంటి భావములు. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు, అక్కడే ఉన్నాడు. హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది. అంతేకాని రావటం పోవటం లేదు. మీకందరికీ తెలుసును, ధ్రువుడు 5 సంవత్సరం బాలుడు. అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు. అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కారణంలో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు. పెద్దల మాటలు మనం విశ్వసించాలి. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు. ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది. కానీ బాలుడు లౌకికం తెలియనటువంటి వాడు ఈ విష్ణు వచ్చి నాయనా నీకేం కావాలని ప్రశ్నించాడు. బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నానో ఏ విధంగా ఉంటున్నానో అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణం లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు. నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు? భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు. ఇంతకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు. నీవెక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి. మూడు ఒకటి కావాలి, అప్పుడే నేను నీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను. నీవు ఇంటి దగ్గర భగవంతుణ్ణి దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొలగానికి కూర్చునేటువంటి వరమును తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు. చెప్పినట్టుగా తపస్సు చేశావు, తలచినట్టుగా తపస్సు చేశావు. కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పమునకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి. ధ్రువుడు చెప్పాడు, స్వామి నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజుముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసనలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క. కానీ నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి. ఆ గాజు ముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజు ముక్క నాకు అక్కర్లేదు అన్నాడు. చక్కగా పట్టాడు భగవంతుడు. ఎక్కడ సంకల్పించడం ఒక్కటి, ఆచరించడం ఒక్కటి, రెండూ ఒక్కటైపోయినాయి. కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు. ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది. కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ. దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది. కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు. చూసారా, త్రికరణ శుద్ధి. ప్రతి భావములకు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. తలచటం ఒక్కటి, అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు. కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికి దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే. చాలా పవిత్రంగా ఉపయోగం పెట్టుకోవాలి. ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది. కనుక నీ తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి. న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మభావములు వచ్చింది రాలే మనసుకు రాలేదు. కనుక నీ తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు. సంబంధమేమో కొడుకు తండ్రే. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, హిరణ్యకశిపుడు మహాదుర్మార్గుడు. దుర్మార్గుడు గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు. కనుకనే నారాయణుడు ప్రియుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు, నామ రూపముల చేతనే మగ్గమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. కనుకనే మనం నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి. ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది. కానీ త్యాగం అంటే ఏమిటి? కేవలం దేహ భావం త్యాగం చేయటం కాదు, ఆరోగ్యతలను వదలటం కాదు, ఆస్తిపాస్తులు వదలటం కాదు. ఏది త్యాగం చెయ్యాలి? మానవుని ఆవరించినటువంటి యొక్క రాగద్వేష అసూయాదులు త్యాగం చెయ్యాలి. ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం. ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కళ్ళుకు పొర వచ్చింది, పొరం తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది. నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు. అదేవిధంగా నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి. వాటిని ఇదే త్యాగం. త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు, దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి. ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది. అది నీ రైట్. కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది, దైవం నుంచినే వచ్చినటువంటిది. దైవం నుంచి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం. మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి. ఆ మేఘం తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి. కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే. ఇవన్నీ ఏమిటి? ఈ మేఘములు పాసింగ్ క్లౌడ్స్, కొద్దిలో కదిలిపోతాయి. దీనిపైన మనకెందుకు ఈ ద్వేషం? అదేవిధంగానే కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి. అప్పట్లో శాంతిని వహించాలి. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము. ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము. ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు ఈ మేఘములు కూడా పరిగెత్తుంటాయి, ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి. ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు. దేనినైనా సాధించలేకపోవచ్చును, కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు. సర్వములో ప్రేమ చేత సాధించవచ్చును. కనుకనే ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై. పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. నీ బాధలు నీకెంత ఇదివో అదేవిధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి. నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటుందని సత్యాన్ని గుర్తించాలి. కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి. అది ఏ సెల్ఫ్ ఎన్క్వైరీ అని. ఈ సెల్ఫ్ ఎన్క్వైరీ అనగా ఏమిటి? తనకు ఎన్ని కాళ్ళున్నాయి, ఎన్ని చేతులున్నాయని చూసుకోవటం కాదు. తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే. నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే. నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే. ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే. అని అన్నింటినీ కూడా పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి. అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు, ఇంకా అసూయకు మదిలే స్థానం లేదు. కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, నిరహంకారమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఇదియే నిజమైనటువంటి భక్తి.
1: భగవాన్ ప్రేమ ప్రబోధంతో ప్రేమాంకురాలు మొలకెత్తిన ఈ తరుణంలో ప్రభాత వేళని ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు అనువైన సాధనాలు ఓంకారం, సుప్రభాతం. ఓంకారం మనలో ఉన్న దివ్యత్వం వైపు దారి చూపిస్తే, సుప్రభాతం మాయా అనే దుప్పటిని తొలగించి జీవునిలోని దేవుణ్ణి ప్రేమతో మేల్కొల్పుతుంది. నిశీధి నిశ్శబ్దం కరుగుతున్న ప్రశాంత ప్రత్యూష సమయంలో ఓంకారంతో ప్రారంభించి ఆ ప్రేమావతారికి అర్పించే ప్రథమ ప్రసూనం సుప్రభాతం. జగత్తు అంతటికి మంగళాశాసనం. భగవంతునికి సమర్పించే తొలి సేవ సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను సోదాహరణంగా వివరించే శ్రీ కోటా శివకుమార్ అందిస్తున్న ప్రభాతం ప్రభావం అనే ప్రసంగం ఇప్పుడు విందాం.
2: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ, సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరా. ఈనాడు పవిత్రమైన రోజు, ఒక ఆరాధనగా మనం చేసుకోదగ్గ రోజు. ఎందుకంటే స్వామి అందించిన ఒక శబ్ద తరంగాల వేదాంత భక్తి ఘోష సత్యసాయి మీడియా సెంటర్. తెలుగు ఛానల్ వార్షికోత్సవం రోజు మనము పొద్దున్న పూటే కూర్చుని సత్యసాయి సుప్రభాతం గురించి చర్చించుకోవడం స్వామి మనకి అందించిన అదృష్టంగా భావిస్తాం. మనమందరం కూడా సత్యసాయి సుప్రభాతము చేసుకునే ముందరే ఓంకారం అనేది 21 మార్లు చేసుకుంటూ ఉంటాం. ఏమిటి దీని ప్రత్యేకత? స్వామి మనకి చెప్తారు, ఓంకారం అనేది అకార ఉకార మకారాలు కలిసిన ఒక ధ్వని. ఆ ధ్వనిలో సర్వ సృష్టి ఉంది, అందువల్ల దీన్ని ప్రణవం అంటారు అని స్వామి చెప్తారు. ఓంకార సాధనతో మన మొత్తము స్థితి మారి ఒక పవిత్రత మనలో చేకూరి భగవంతుణ్ణి మనలోకి చేర్చుకోవడానికి, మన హృదయ స్థాయిగా చేయడానికి ఒక అర్హత మనకు వస్తుంది అని స్వామి చెప్తారు. సరే, మనం 21 మార్లు ఓంకారం చేసుకుంటాం. ఈ 21 అన్న సంఖ్యకి ఏమిటి ప్రత్యేకత అన్నది మనము చాలా క్లుప్తంగా చూసుకున్నాం. స్వామి అన్నారు ఒక డిస్కోర్స్ లో, మానవుడు అనగా దశేంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కోశాలు, పంచ ప్రాణాలు వెరచి 20. దశేంద్రియాల్లో మొట్టమొదట 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనకి పనులు చేసే చేతులు, కాళ్ళు, వాక్కు అంటే ఓకల్ కార్డ్స్ అని చెప్పుకోవాలి. తర్వాత మనకి 2 ఇంద్రియాలు, దేనితో అయితే జనరేటివ్ ఆర్గన్స్ అంటాము, లేక మనకి గుహ్యస్థానాలు ఉన్నాయో అటువంటి వాటి మర్మస్థానాలు, వాటిని కలుపుకుని 5 కర్మేంద్రియాలు. ఇక 5 జ్ఞానేంద్రియాలు, అవన్నీ కూడా మన ముఖంలోనే చూపెట్టబడ్డాయి, ఉంచబడ్డాయి. నేత్రాలు, నాసిక, రసనము, శ్రోత్రము, చర్మము, ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటే ఏవి అయితే వాటి స్పర్శ ద్వారా, వాటి గ్రహణం ద్వారా మన లోపలికి మనకు ఒక విషయం తెలియబరుస్తున్నాయో అవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అవుతాయి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కలిసి 10 దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలను ఒక రథంలో రథంగా పెట్టుకుని, 10 గుర్రాలుగా దాల్చిన రథంలాగా పెట్టుకుని నడిపేవాడు దశరథుడు అని స్వామి అంటారు. ఆ దశరథుడి తనయుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ దశేంద్రియాలు కూడిన ప్రతి జీవి, వారి కర్మ గనక గొప్పగా ఉండి, వారి అదృష్టం బాగుంటే ఆ సాకేత నగరము అన్న, అయోధ్య నగరము అన్న హృదయంలోనే, వారి హృదయంలోనే పరమాత్మ జన్మ శ్రీరాముడిగా అయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మ రామాయణం మనకి చెప్తుంది. అదే విధంగా ఈ దశేంద్రియాలు కలిగిన ఈ జీవి ఇంకొక 10 విషయాలు అక్కడ ఉన్నాయి, అవి కూడా వాటితో మనము జత చేసుకుంటే వీటిని అన్నిటినీ పరిశుభ్రం చేసుకుని అక్కడ సాకేతంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా జననం జరిగిందో ఇక్కడ ఈ హృదయంలో కూడా సత్యసాయి జననం జరగచ్చా అని ఒక ఆలోచన తెప్పించేదే మనకి ఓంకార సుప్రభాతాలు అన్న సాధన. సరే, మనం చెప్పుకున్నామండి ఇంతవరకు దశేంద్రియాల గురించి. ఇక పంచ ప్రాణాలు, ప్రాణ అపాన ఉదాన సమాన యాన, ఈ 5 ప్రాణాలు మనలో వాటి వాటి పని చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మనకి జీర్ణం అవడం దగ్గర నుంచి ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయండి లోపల. వాటి సంగతి మనకి తెలియదు కూడా తెలియదు. అయితే ఇవి కూడా 5 సర్వెంట్స్ లాగా ఈ శరీరంలో ఉంచబడ్డాయి. ఇక పంచకోశాలు, ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు కూడా కలుపుకుంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, 5 కోశాలు పెరచి 20. ఈ 20కి కూడా ఒక్కొక్క ఓంకారం చప్పున 20 ఓంకారాలు. అంటే ఒక ఓంకారం ఎందుకు చెప్పడం అండి ఒక్కొక్క దానికి? ఆ ఒక ఓంకారం చెప్పినప్పుడు ఒక్కొక్కటి పరిశుభ్రత అవుతున్నది అన్న భావం. అంటే ఉదాహరణకి మనకి ఈ చేతులు ఉన్నాయనుకుందాం కర్మేంద్రియాలు. ఒక ఓంకారం చెప్పడం వల్ల ఈ కర్మేంద్రియము అది పునీతం కావాలి, పవిత్రం కావాలి. అంటే ఓంకారం చెప్తున్నప్పుడు ఇది పవిత్రం అవుతున్నదా లేదా అని మనము ఆలోచన చేయక్కర్లేదండి. ఆ విధంగా మన భావన పోవక్కర్లేదు. అక్కడ మనము ఓంకారం స్వామి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దానిపైన మనం ఏకాగ్రత ఉంచి చేయొచ్చు. అయితే ఈ భావన మొట్టమొదట్లో మనకు ఉంటే 21 ఓంకారాలు 21 విషయాలు పవిత్రం కావడానికి అనేది మనం అర్థం చేసుకుంటే ఆ పవిత్రత అవుతుంది, అది స్వామి చేయిస్తారు. కాబట్టి 20 విషయాలు చెప్పుకున్నాము, వాటికి 20 ఓంకారాలు. మరి ఈ 21 ఓంకారం ఏమిటండి? చూడండి, మనం గనక వేళ్లు పెట్టి లెక్కిస్తుంటే ఒకవేళ ఓంకారం చేస్తున్నప్పుడు మనకి ఇచ్చినవి కూడా 20. అంటే ఇక్కడ ఇక్కడ లెక్క పెట్టి దానుసార్లు లెక్క పెడితే 5 5 5 5 20 అవుతాయి. లేదు, ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 10 10 20 అవుతాయి. 20 లెక్క పెట్టిన తర్వాత ఇంకా ఒకటి మాత్రం ఎప్పుడు దీని బయటే ఉంటుంది, అది జీవుడు. అంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు దాటి వాటికన్నా ఇతరంగా ఉన్న జీవుడు అంటే నేనే, నువ్వే, మనమే, మనందరమే. కాబట్టి ఈ జీవుడు దానికన్నా ఇతరంగా ఉన్న జీవుడు 21 వాడు అని స్వామి చెప్తారండి. ఇదంతా ఎంత దివ్యంగా ఉంటుందంటే అండి, స్వామి వేసవి తరగతుల్లో ఆత్మబోధ చేస్తూ మన షడ్ దర్శనాల గురించి చెప్తూ సాంఖ్యయోగం, సాంఖ్య ఫిలాసఫీ అంటారు, సాంఖ్యయోగం గురించి చెప్తూ ఎన్నో మార్లు ఈ సంఖ్య గురించి, సంఖ్యాశాస్త్రం యొక్క విశిష్టత స్వామి చెప్పారు. అందులో సాంఖ్యం అంటే కపిల మహర్షి ఇచ్చిన సాంఖ్యంలో ఈ విధంగా 20 21 దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని స్వామి చెప్పారు. అంటే మనోబుద్ధి చిత్తహంకారాలు కూడా కలుపుతూ ఉంటారనుకోండి. కాబట్టి ఇక్కడ మనకి ఈ 4 కూడా ఇందులోనే కలిసి వచ్చేసాయి అనుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కోశాన్ని లెక్కించాం కాబట్టి కలిసి వచ్చేసాయి. ఎందుకంటే మనం మనోమయము, విజ్ఞానమయము అని లెక్క పెట్టుకున్నాం, ఆనందమయము అని. కాబట్టి వీటిల్లోనే అవన్నీ కలిసి వచ్చేస్తాయని మనం భావించాలి. ఈ లెక్క అయిన 21 జీవుడు, ఈ 21 మంది కూడా ఈ ఓంకారంతో రోజు ఒక స్నానం చేసి లెక్కండి. ఈ దేహానికి శుద్ధి జరగడానికి ఏ విధంగా రోజు పొద్దున మనం స్నానం చేస్తున్నామో, ఈ జీవికి సంపూర్ణంగా టోటాలిటీ అన్ని ఈ ఉన్న సంఖ్యా శాస్త్రం ప్రకారం ఉన్న అన్ని విషయాలు కూడా ఇందులో పవిత్రం కావడానికి, శుద్ధి కావడానికి 21 ఓంకారాలు మనకి ఉపయోగపడుతుంది. ఎవరు అడిగారండి స్వామి, ఒక స్టూడెంట్, స్వామి ఓంకారం చేసే ముందర, సుప్రభాతం చేసే ముందర స్నానం చేసి కూర్చోవాలంటే అక్కర్లేదు, నువ్వు లేచి నీ పళ్ళు తోపుకుని వెళ్ళి కూర్చో చాలన్నారు స్వామి. కూర్చుని ఓంకార సాధన చేసినప్పుడు ఈ బాహ్యంగా జరిగే స్నానాలన్నిటికన్నా గొప్ప స్నానం జరుగుతుంది. ఒక పవిత్రమైన గంగాజలంలో మునిగి మనము మన పాపాలన్నీ తుడిచేస్తున్నట్టే, చేరి పంచేంద్రియములన్నీ చేరక బోధ్రోలు నామము ఘోరమైన యమదూతలను కొట్టెడు నామం రామనామం అంటారు రామదాస్ గారు. అటువంటి గొప్ప సాయినామము ఓంకారంలో నిక్షిప్తమై ఉందని నా భావం. కాబట్టి 21 మార్లు ఓంకారం చేసుకోవడం మనకి చాలా గొప్ప సాధన అండి, ఇది అందరూ చేయగలిగిన సాధన. అయితే ఓంకారం ఏ విధంగా చేయాలి? స్వామి అకార ఉకార మకారాలతో కూడింది ఓంకారం అని చెప్పారు. అయితే ఎన్ని మాత్రలు ఉన్నాయండి ఇందులో? 4 ఉన్నాయండి ఇందులో, అకార ఉకార మకార తర్వాత ఒక బిందు, ఈ 4 ఉన్నాయండి. ఓం అన్నది సంస్కృతంలో మనం రాసినప్పుడు అకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, ఉకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, మకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది. అయితే 3 అయిపోయే అకార ఉకార మకారాలు, కానీ 4 బిందువు ఏమిటండి? అది నిశ్శబ్దం. కాబట్టి ఓంకారానికి ఓంకారానికి మధ్యలో నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యము. శబ్ద బ్రహ్మము ఓం, నిశ్శబ్ద బ్రహ్మము బిందువు. ఇది మనం తప్పకుండా పాటించాలండి. అప్పుడప్పుడు ఆతృతతో లేక సామూహికంగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు చేసే ఆ లెంత్ ఆ డ్యూరేషన్ మారుతూ ఉండడం వల్ల కొంతమంది ఒకరి అయిపోగానే ఇటువైపు ఓంకారం మరలా మొదలు పెట్టడం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటివి చేయకుండా ఉంటే మనకి మంచిది. మనకి ఒక గొప్ప ఉదాహరణ ఏ విధంగా చెయ్యాలి అన్న దానికి ఎక్కడ చూస్తే తెలుస్తుందండి? ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున జరుగుతున్న చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఓంకారం చెయ్యాలి అని. సరే, అకార ఉకార మకారాల్లో ఆ ఊ మా అనేది ఈ విధంగా పూర్తిగా అనాలంటే అవసరం లేదని స్వామి చెప్పారు. ఆ ఊ మాలైనా కూడా అది ఓం ఓతోనే స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఓ అని స్టార్ట్ చేయకూడదు, కానీ కాస్త ఆకి ఊ ఓకి మధ్యలో ఉంటుంది. ఆకి ఊకి మధ్యలో ఉండడం వల్ల అది ఓం అని స్టార్ట్ చేయాల్సింది. ఓ ఇందులో ఎంత సేపు చెప్పాలి అనేది ఒక నిర్దిష్టమైన కాలం అనేది లేదండి. అయితే అకారం ఎంతసేపు చెప్తామో మకారం కూడా అంతసేపు చెప్తే అది శ్రేష్టం అని స్వామి చెప్తారు. మధ్యలో ఉకారం అనేది కొంతసేపు చెప్తే చాలు. ఉకారం అనేది ప్రాపంచిక విషయాల్లో మనకి ఒక విజయం సమకూరడానికి ఉపయోగించేది. అకారం అంటే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది. మకారం అంటే చివరికి మనకి మనోలయానికి ఉపయోగపడేది, మోక్షానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విధమైన అకారము మనోలయమైన మకారము ఈ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చి మధ్యలో ఉకారం అనేది చిన్న ఒక టర్నింగ్ లాగా ఉంటుందంటే ఆ విధంగా చేయొచ్చు. తర్వాత మకారం చెప్పినప్పుడు ఇంకొకటి మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే చాలా మంది పెదవులు ముయ్యరు. ఆ ఓంకారం మొదలుపెట్టి పెదవులు మూయకుండా అక్కడ అక్కడ ఆతోనే కొంత ఆపేసి మళ్లీ ఎత్తడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కాబట్టి 3 సార్లు మాత్రము మనము ఓంకారము మనము జూన్లో చెప్పుకుందామండి. చెప్పిన తర్వాత మనం ముందరికి వెళ్ళిపోదాం.

ఒక విషయం ఏం చూస్తామంటే అండి, ఈ ఓంకారంలో చేస్తున్నప్పుడు లోపల నుంచి బయలుదేరిన అకారము అది ఉకారంగా మారేసరికి కొంచెం ముందరికి వచ్చి బాగా సౌండ్, తర్వాత మకారం అయ్యేసరికి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవడం అనేది స్వామి ఏ విధంగా చెప్పారంటే, దూరంగా ఒక విమానం బయలుదేరి మన వైపు వస్తూ దాని శబ్దం దూరంగా ఉంది కాబట్టి తక్కువగా మొట్టమొదటి వినబడి మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువయ్యి మరలా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేసరికి ఏ విధంగా తగ్గుతుందో ఆ విధంగా ఓంకారం అనేది హెచ్చు తగ్గులతో ఉండాలి అని స్వామి చెప్పారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తుపెట్టుకుని రోజు పొద్దున్న మన ఓంకార సాధనలో ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని అంటే, ఇంకా సుప్రభాతానికి వద్దామండి. సుప్రభాతం మనకి స్వామి అనుగ్రహించిన ఒక గొప్ప వరం అని నేను భావిస్తాను. ధూపాటి తిరుమలాచార్యుల వారు ఆయన రాశారు స్వామి ఆయనతో రాయించిన సుప్రభాతము, ఆయన గొప్ప స్వామి భక్తుడు, ఆయన రాసిన సుప్రభాతము సంస్కృతంలో ఉంది. అయితే తెలుగు వారందరికీ చాలా సులభంగానే అర్థమవుతుంది, ఒకవేళ అర్థం కాకపోతే మనం అర్థాలు తీసుకోవచ్చు. అందులో ప్రతి పదార్థం కన్నా భావార్థం చాలా ముఖ్యమని నా భావన అండి. కాబట్టి ఇప్పుడు మనకున్న కొద్ది వ్యవధిలో దానిలోని కొన్ని గూఢార్థాలు భావార్థాలు మాత్రం నేను మీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అందులో మొట్టమొదటి శ్లోకానికి వెళ్ళిపోదాం మనం. 21 మార్లు ఓంకారం అయిపోయిన తర్వాత సాధన మన సుప్రభాతానికి ఉపక్రమిస్తాము. ఈ విధంగా ఉపక్రమిస్తాము.

0: ఏమంటున్నామండి? ఈశ్వరంబ సుత శ్రీమన్. ఓ ఈశ్వరంబ సుతుడా, భావార్థం అంతవరకే వచ్చినాయండి, మనం గూఢార్థంలోకి వెళ్దాం. మన ప్రతి ఒక్కరి హృదయము ఈశ్వరమ్మ స్థానం. ఈశ్వరంబ అంటే అంబలాంటిది, ఇందులోంచి మన జననమైందో, మనందరం మన హృదయాల నుంచి వచ్చిన వారము. కాబట్టి మనకి ఈశ్వరమ్మనే మన హృదయం. ఈశ్వరంబ సుత శ్రీమన్, అక్కడ జన్మ తీసుకునే రోజు పొద్దున్న అక్కడ జన్మ తీసుకునే హృదయవాసి శ్రీ సత్యసాయి మన ఈశ్వరంబ సుత శ్రీమన్. పూర్వా సంధ్య ప్రవర్తతే, మనం బాహ్యార్థం తీసుకుంటే ఈ బయట సంధ్య దాటిపోతోంది స్వామి, ఆ వెలుతురు వచ్చేస్తుంది. ఉత్తిష్ట సత్య సాయీశ కర్తవ్యం దైవమహితం, అంటే మీరు త్వరగా లేవాలి, నిద్ర లేవాలి హృదయంలో స్వామి. ఎందుకంటే దైవము కార్యం, దైవ కార్యం చేయదగ్గది ఒకటి ఉన్నది, కొన్ని ఉన్నాయి అని స్వామికి చెప్పడం. సరే, స్వామిని మనం మేల్కొతున్నప్పుడు తప్పకుండా స్వామి చేసే కార్యం అంతా దైవ కార్యమే కాబట్టి అది అర్థమవుతుందండి. కానీ మనం చేసే దైవ కార్యం ఎట్లా అవుతుంది, ఎలా చేయాలి అన్నది ఆలోచించినప్పుడు మనకి ఒక చక్కని భావం గోచరం అవుతుంది. ఉదాహరణ, మనము మొట్టమొదట హృదయం లోపల స్వామిని జాగృతం చేసుకుంటున్నప్పుడు, దీనికన్నా ముందర 21 ఓంకారాలు చెప్పి మొత్తం సిస్టమ్ ని మనం పవిత్రం చేశాం కాబట్టి అక్కడికి స్వామి వచ్చి కూర్చుని ఉండే నివాస యోగ్యం చేశాం హృదయం. ఆ నివాస యోగ్యమైన హృదయంలో స్వామి వచ్చి ఉన్నప్పుడు ఆ స్వామి మన నుంచి ఏం చేయాలండి? మనం చేసే ప్రతి పని ఈ రోజులో, ఈ సుప్రభాతం అయిపోయి నేను బయటకు వచ్చేసి చేసుకుంటూ వెళ్లే ప్రతి పనిలోనూ స్వామి అందులో ఆయన ఉండి ఇమిడిపోయి ఆ హృదయం నుంచి ఆయన నడిపిస్తూ సనాతన సారథి అయి నేను చేసే ప్రతి కార్యము దైవ కార్యం చేయాలి. ఇది మన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఎందుకంటే మామూలుగా మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో అప్పటికప్పుడు స్వామిని తలుచుకోవడము, తలుచుకోలేకపోవడము ఇటువంటి ఉండొచ్చు. కానీ రోజు పొద్దున చేసే ఈ సుప్రభాతంలో ఒక్కసారి స్వామిని మనము ప్రార్థిస్తున్నాం. ఏమనంటే, స్వామి ఈ రోజు ఇంకొక 24 గంటలు మీరు ఇచ్చారు అదనంగా, ఈ 24 గంటల్లో మీరు నా హృదయంలో ఉండి ఇక్కడి నుంచి నన్ను మీరు రసారథిగా నడిపించండి స్వామి అని చేసుకునే మొట్టమొదటి ప్రార్థన ఈ మొట్టమొదటి శ్లోకము. ఇక 2వ శ్లోకంకి వెళ్దామండి.
1: ఉత్తిష్టో తుత్తిష్ట పర్తీశో

ఉత్తిష్టో దుత్తిష్ట ప్రతీశ. రెండు సార్లు ఎందుకు అంటున్నామండి? అంటే స్వామిని రెండు సార్లు లేమని కాదండి, ఇక్కడ గూఢార్థం ఏమిటి అంటే నాలో లే స్వామి, నా పక్కన ఉన్న వాళ్ళలో ఏ స్వామి, ఆ పక్కన ఉన్న వాళ్ళలో కూడా నిద్రలే స్వామి. అంటే అర్థం ఏమిటండి, ప్రతి ఒక్కళ్ళలోనూ జాగ్రత్తగా ఉంది స్వామి. ఎంత గొప్ప విషయం అంటే అండి, ఉత్తిష్టో దుత్తిష్ట ప్రతీశ, ఉత్తిష్ట జగద్దీపతే, ఈ జగత్తులో ఉన్న అందరిలో మేల్కొండి స్వామి. ఎందుకు ఈ విధంగా సత్యసాయి సంస్థల్లో ఉన్న వారి ముఖ్యమైన ప్రేయర్ ఏమిటి అంటే సమస్త లోకా సుఖినో భవంతు. అందరిలో కూడా స్వామి జాగృతం కావాలి, నా ఒక్కరిలోనే కాదు, నేను స్వార్థంతో నేను చేసే ఒక ప్రార్థన కాదు ఇది, అందరిలో జాగృతం అవ్వండి స్వామి. ఎందుకు ఎందుకు జాగృతం అవ్వాలి స్వామి, ఎందుకు ఆయన హృదయాల్లో మేలుకోవాలి అంటే, మేము ఒక కులమని మతమని మనస్పర్ధలు అన్ని మనలో మధ్యలో పెట్టుకుని ఒకరితో ఒకళ్ళు ఘర్షణ పడుతున్నారు స్వామి. ఒకళ్ళనొకళ్ళు మనుషులు మనుషుల్ని చంపుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు, మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని చూడలేకపోతున్నారు. కాబట్టి జగదీపతే, ఓ జగత్తుకి పతి, మీరు గనక నిద్రలేస్తే తర్వాత ఏం జరుగుతుంది? ఉత్తిష్ట కరుణాపూర్ణ స్వామి, మీరు కరుణాపూర్ణులు కదా, అంటే మీరు గనక హృదయంలో లేస్తే ప్రతి ఒక్కళ్ళలోనూ కరుణ నిండిపోతుంది కదా. మరి అందరిలో కరుణ నిండిపోయినప్పుడు వారు ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మనస్పత్రులు ఉండగలవా, ఘర్షణ పడగలరా? పడలేరు. కాబట్టి ఎంత గొప్ప ఆలోచన చూడండి, అందరిలో స్వామి లేస్తే గనక ఈ ప్రపంచంలో హార్మోని ఉంటుందండి, వసుదైవ కుటుంబం అనేది అయిపోతుంది. ఎవరి మధ్య అందరి మధ్యలో ప్రేమ తప్ప ఇక్కడ కాంపిటీషన్లు ఘర్షణలు ఉండవు. కాబట్టి అటువంటిది రెండవ శ్లోకంలోని ప్రార్థన, ఉత్తిష్టో ఉత్తిష్ట ప్రతీశ ఉత్తిష్ట జగదీపతే, ఉత్తిష్ట కరుణా పూర్ణ, పూర్ణమైన కరుణ. ఎందుకంటే లోకమంగళ సిద్ధయ్యి, ఈ లోకమంతా కూడా అందులో మంగళం సిద్ధించాలి, అందరూ మంగళకరంగా చక్కగా అవ్వాలి మేమందరం. ఇక మూడో శ్లోకం అండి.

నేను ఇప్పుడు పాడుతున్నది కొంచెము ఫాస్ట్ గానే పాడుతున్నానండి. ఇంత ఫాస్ట్ గా కూడా మనం పాడక్కర్లేదు. ఎంత నెమ్మదిగా, ఉపాధిగా, ఆనందంగా అనుభవిస్తూ స్వామిని ఆహ్వానించుకుంటూ పొద్దున పాడుకోగలిగితే అంత ఆనందం అండి. ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున్న వాళ్ళు సుప్రభాతం చేసినప్పుడు వాళ్ళు పాడి ఏ స్పీడ్ లో పాడతారో అది కరెక్ట్ స్పీడ్ ఎలా పాడాలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారండి, మనం ఏమని వేడుకుంటున్నాం స్వామిని, చిత్రావతి తత విశాల సుశాంత సౌదే. బాహ్యార్థం గురించి ఎక్కువ మాట్లాడట్లేదండి, అందువల్ల ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. బాహ్యార్థంలో ఆ చిత్రావతి నది ఉంది, దాని తటంలోనే ఉన్న సుశాంత విశాల సుశాంత సౌదే ఎంతో పెద్ద ఉన్న ఆ మైదానంలో విశాలమైన భవనంలో స్వామి ఉన్నారు. అక్కడున్న ఆ స్వామి మీరు మేల్కొండి తిష్టంతి సేవక, ఎందుకంటే అక్కడ ఎంతో మంది వచ్చి మీ దర్శనం కోసం చూస్తున్నారు. కాచుకుని కళ్ళు కాయలు కాచిపోయాయండి వాళ్ళందరూ, అట్లా ఆ విధంగా వేచి ఉన్నారు దర్శనం కోసం. తిష్టంతి కూర్చుని ఉన్నారు సేవక జనాహ, మీ సేవకులు మీ భక్తులు సేవక జనాహ తమ దర్శనార్థం మీ దర్శనం కోసం. ఆదిత్య కాంతిరను బాతి సమస్త లోక, అన్ని లోకాలు కూడా ఆ సూర్యుడి వెలుగు పడి ఇప్పుడిప్పుడే ఎంతో ఆనందంగా అవి కళ్ళు తెచ్చుకుంటున్నాయి. ఆ లేత సూర్యుడి కిరణాలు పడుతూ ఎంతో బ్రహ్మాండంగా ప్రశాంతిని మెరిగిపోతోంది. అటువంటి ఒక సన్నివేశం ఉంది స్వామి. ఈ సన్నివేశంలో మీరు శ్రీ సత్యసాయి భగవన్ తమ సుప్రభాతం, మీరు ఇందులోకి రావాల్సింది అని. అయితే బాహ్యార్థం మాత్రమే అండి. ఇక్కడ మనకి ఓంకారాలతో ఇందాక పవిత్రం చేసుకున్న వాటన్నిటి విషయం ఇక్కడ వస్తుంది. చిత్రావతి అంటే మనలోని మనస్సు అండి. ఆ మనస్సు చిత్ర విచిత్రమైన గతుల్లో వెళ్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు పారుతుంది ఎక్కువ నీరుతో, అప్పుడప్పుడు పారదు నీరుతో, భక్తిరసం లేదు అందులో అప్పుడప్పుడు. అది అటువంటి ఎన్నో వింత విషయాలతో చిత్రావతి ఉంటుంది. అందుకనే దాని పేరు చిత్రావతి. అందరిలో ఉన్నది మనస్సు. ఆ మనస్సుకి పక్కనే ఎక్కువ దూరం కాదు విశాల చిత్రావతి తట, ఆ పక్కనే విశాల సుశాంత సౌధ్య అంటే మన హృదయం అండి. అంటే మైండ్ హెడ్ పక్కనే హార్ట్ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఆ హార్ట్, ఆ స్పిరిచువల్ హార్ట్, ఆ ఆధ్యాత్మికమైన హృదయం, ఆ హృదయంలో విశాల సుశాంత సౌధ్య. అక్కడ ఏం జరుగుతుందండి ప్రశాంతి నిలయంలో, తిష్టంతి ఆ హృదయం వరకు వచ్చేసి స్వామి తిష్టంతి కూర్చున్నారు ఎవరు, సేవక జనాహ. ఎవరు స్వామి సేవకులు, ఇక్కడ హృదయంలో కూర్చున్న స్వామికి సేవకులు ఎవరు, ఇందాక చెప్పుకున్న సమూహం అందరూ అండి. అంటే దశేంద్రియాలు, ఈ పంచకోశాలు, పంచ ప్రాణాలు, జీవుడు 21 మంది కూడా చేతులు కట్టుకుని అక్కడ స్వామి దగ్గర కూర్చున్నారు కింద స్వామి దర్శనం కోసం. ఈ హృదయం దగ్గర కూర్చుని స్వామి మీరు ఎప్పుడు తలుపు తెరుస్తారు స్వామి, దర్శనదో ఘనిశ్యాం వేరి అఖియా ప్యాసీది అని వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య కాంతిరను భాతి సమస్త లోక. ఆదిత్య కాంతి అంటే గూఢార్థంలో ఆధ్యాత్మపరంగా చూసుకుంటే ఆదిత్య కాంతి అంటే జ్ఞానం చిగురించడం అండి. పూర్తిగా రావడం కాదు, చిగురించడం జ్ఞానం. అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది, స్వామి మనకు పెట్టే జ్ఞాన భిక్ష వల్ల, స్వామి డిస్కోర్సెస్ వల్ల, స్వామి ఇంటర్వ్యూస్ వల్ల, స్వామి మన స్వప్నాల్లో వచ్చి చెప్పే విషయాల వల్ల, స్వామి మనలోని అంతరాత్మగా మాట్లాడే విషయాల వల్ల కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కొంత తెలియట్లేదు. కొంత తెలిసి కొంత తెలియని తత్వాన్నే సంధ్య అన్నారండి. అంటే పూర్తిగా అటు వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు. ఈ రెండూ ఉన్న తత్వాన్ని, కలిసి ఉన్న తత్వాన్ని, మేళవంగా ఉన్న తత్వాన్ని సంధ్య అన్నారు. కాబట్టి ఆదిత్య కాంతి సూర్యుడు వస్తున్నాడు, కొంత తెలుస్తోంది స్వామి. ఆ తెలియడం వల్ల ఏం జరిగింది, మీకు మిమ్మల్ని అవతారంగా గుర్తించి మీకు సుప్రభాతం పాడుకోగలుగుతున్నాను నేను. అది నాలో మీరు కలిగించిన ఒక జ్ఞానం. అయితే అంతకు మించి నాకేం తెలియదు స్వామి, మీకు పాడగలను తప్ప, మీ దర్శనం కోసం నేను నిరీక్షించగలను తప్ప, అంతకుమించి నేనేమీ చేయలేను అని చెప్పి ఆదిత్యకాంతి నన్ను బాధ సమస్తలో మీరు గనక నాలో జాగృతం అవుతే, మీ దర్శనం అంటూ జరుగుతున్న హృదయంలో ఇక తప్పకుండా నా ద్వారా ఏం జరిగినా కూడా అది బ్రహ్మాండంగా మీ కార్యంలాగా నిలిచిపోతుంది అని అనడం అండి.

0: తమసు ప్రభాతం.
1: త్వన్నామ కీర్తన రతాః, నీ నామం అందు అంతమైన ప్రేమ పెట్టుకుని చూడండి. ప్రశాంత నిలయంలో చూడండి, ఎక్కడన్నా స్వామి భక్తుల దగ్గర చూడండి, పొద్దున్న సాయంత్రము భజన్స్ భజన్స్ భజన్స్, నామ సంకీర్తన నామావళులు. కాబట్టి ఆ నామం అంటే ఎంత ప్రేమ స్వామి మనలో కలిగించారంటే నామానికి. ఆ నామాన్ని మనము ప్రేమిస్తున్న వారు వారందరూ ఎవరండి? ఇందాక చెప్పుకున్న భావార్థంలో గూఢార్థంలో చూసుకుని ఇందాక చెప్పుకున్న 21 విషయాలు ఏదైతే ఉన్నాయో నేను అని అనుకునే తత్వాలు, ఆ తత్వాలన్నీ కూడా స్వామి మీరందరూ మీ నామమే చేస్తున్నారు. మీ దర్శనం కోసం చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? సాయిరాం సాయిరాం సాయిరాం అని మీ నామం చేస్తున్నారు. త్వన్నామ కీర్తన రతాః తవ దివ్యనామ గాయంతి భక్తి రసపాన ప్రకృష్ట చిత్త. ఎంతో ఆనందంతో కూడిన చిత్తంతో వారందరూ ఏం చేస్తున్నారు స్వామి? మీ నామం కీర్తిస్తున్నారు, చక్కగా పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. దాతుం కృపా సహిత దర్శనమాసు తేభ్య, మీరు మీ కృప అనే ఒక వీక్షణము కొంత గనక మీరు దానం చేయడం వల్ల మీ దర్శనమిచ్చి మా జన్మాన్ని తరిస్తాయి స్వామి, కాబట్టి మా హృదయాల్లో మీరు మేల్కోండి అని మరలా వేడుకునే ఒక గొప్ప తత్వం. తర్వాత

ఎన్నో కుసుమాలను పూలని తీసుకొచ్చి బాహ్యార్థంలో పూలను తీసుకొచ్చిన ఆదాయ వాటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్వామి, కూడి తెచ్చుకున్నాను. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాని శ్రీపాదని పాదాల యందు పూజ చేయడానికి అటువంటి కర్తవ్యం మహోత్సుకతయా, ఎంతో ఆనందంతో భక్తులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు అని బాహ్యార్థంలో చెప్పిన భావార్థం గూఢార్థంలో ఏమనుందంటే రండి, ఆదాయ దివ్య కుసుమాని, దివ్యమైన కుసుమాలంటే ఏమిటండి, అష్ట పుష్పాలు, క్షమా పుష్పము, హృదయ పుష్పాలు, ఇటువంటివన్నీ ఆ పుష్పాలన్నింటినీ కూడా సేకరించాలి అంటే సాధన చేసి మాత్రమే సేకరించాలి. ఇవి ఈ గార్డెన్ లోను ఆ మార్కెట్ లోను దొరికే పూలు కాదండి. వీటిని ఏ విధంగా సేకరించాలి, వీటిని మనము ఎంతో సాధన చేసి ఆ శమ దమ తితిక్ష ఉపరతి ఇటువంటి సాధనా క్రమంలో మనం వెళ్ళి ఈ అష్టపుష్పాలని ఏరుకుని ఆ దివ్య పుష్పాలు, ఎటువంటి పుష్పాలు, మనోహరాణి పుష్పాని మనోహరాణి, మనోహర అంటే మనస్సును హరించేవి అంటే మనస్సుని తగ్గించేసేవి, మనస్సుని లయం చేసేవి అటువంటి గొప్ప పుష్పాలని మనం గనక సాధన చేసి సేకరించాలండి. అవన్నీ సేకరించిన భక్తులు ఈ తత్వాలు జీవుడు శ్రీపాద పూజన విధిం భవదంగ్రి మూలే, అవి మీ పాదాల దగ్గర ఉంచడానికి ఉద్యుక్తులవుతున్నారు స్వామి. దీని అర్థం ఏమిటండి, మనం ఇంత చేస్తే ఈ ప్రపంచంలో నేను చేశాను అనుకునే అహంకారం మనలో వస్తుంది, కానీ నిజానికి మనం ఏమీ చేయట్లేదండి, అంతా స్వామి చేస్తున్నాడు. మనం చేస్తున్నట్టు కనబడుతుంది, అది మనది కాదు విల్, ఆయన డివైన్ విల్, ఆయన వల్ల అవుతోంది. కానీ ఆయన చేస్తున్న ఈ అష్ట పుష్పాలని సంపాదించినా కూడా ఆయన మహిమ వల్ల, ఆయన గ్రేస్ వల్ల సంపాదించినవే తప్ప నా పని ఏముందండి అందులో, నేను చేసింది ఏముంది. కానీ నేను చేసి నీ పాదాల యందు ఉంచుతున్నాను స్వామి అని అనుకునే అహంకారం ఉంది చూడండి, ఆ అహంకారం రాకుండా ఇవన్నీ కూడా మీ పాదాల యందే ఉంచేసేదంతో నా గర్వము అణిగిపోయి అహంకారం పోయి కేవలం మీ వాడిగా ఉండాలి స్వామి. భగవంతుని భక్తుని దూరం చేసేది ఆ మధ్యలో తెరగా వడ్డొచ్చేది మదము మత్సరము అని జాగ్రత్త స్వామి చెప్తారు. ఆ మదమత్సరమును తెరదీయగలదా అన్నారు. కాబట్టి ఆ మదం అనేది మనలో ఎప్పటికీ రాకుండా ఉండడానికి శ్రీపాద పూజన విధింబవదండి మూలి, అట్లా ఆ విధంగా ఒక భావం ఉంటేటండి కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్త, భక్తులందరూ ఈ తత్వాలన్నీ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసే పనిటండి ఇది చేస్తున్నారు అని ఈ కవి చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత

0: Subrahmanya
1: దేశాంతరాగత బుధాస్ తవ దివ్యమూర్తిం సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్య. దేశ విదేశాల నుంచి గొప్ప గొప్ప వారు, ఎంతో విద్వత్తు గలవారు, తెలివి గల వారందరూ కూడా దేశాల నుంచి తరలి వచ్చారండి. ఎందుకు? సందర్శనాభిరతి, ఈ దర్శనం కోసం వచ్చారు స్వామి. ఇది బాహ్యార్థం అండి. మూడార్థం చూసుకుంటే దేశము అన్న దేహము అన్న ఒకటే, కాబట్టి దేహాంతర అన్న ఒక భావం తీసుకుంటే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలను చిహ్నగా ఉంటుంది. ఇక్కడ అంటే ఈ దేహానికి బయట అంతర్ముఖంగా కాకుండా బయటకి ఉన్నవి జ్ఞానేంద్రియాలండి. ఈ చెప్పుకున్నట్టు నేత్రాలు, నాసిక, ఇవన్నీ బయటకి ఉండడంతో ఎందుకు బయటకు వచ్చాయి అనేది కవి ఏ విధంగా చమత్కరిస్తున్నారంటే, స్వామి మీ దర్శనం కోసం వచ్చాయి. ఈ నేత్రాలు మీ దివ్య మంగళ స్వరూపం చూడాలనుకుంటున్నాయి. ఈ చెవులు ఏం చేయాలనుకుంటున్నాయో తర్వాత చెప్తున్నారు. ఈ నోరు మాట్లాడేది మాత్రం ఇందులో ఇదే దీంట్లో చెప్పారండి ఆయన. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిని సందర్శనాధిరతి సంయుక్త చిత్తవృత్తి అన్నప్పుడు కళ్ళ మాట చెప్పారండి. వేదోక్త మంత్ర పఠనే నలసంత్యజస్సన్. ఈ నాలుక ఏది మాట్లాడినా కూడా అది వేదంలాగా మీకు అర్పించాలి అని అనుకుంటూ ఉంటుంది. అది ఎంత చక్కగా ఉంచుకోండి అంటే, స్వామిని గనక భావించి స్వామి హృదయంలో ఉండి ఆయన మేల్కొలిపితే అని ఏది మాట్లాడినా అది వేదం అవుతుంది అండి. మనకి ఎందుకండి, మనకి ఇది వచ్చు నేను మాట్లాడడం వచ్చారాదా అని అనుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. మరి నిన్ను నడిపించే సారథి వేరు. ఆయన ఏం చెప్తున్నారు, లోపల నుంచి ఆయన నడిపిస్తూ నువ్వు ఏది వేదోక్త మంత్ర పఠనేనా. వేదము అంటే ఈ విధంగా ఉదాత్త అనుదాతాలతో ఉన్నది మాత్రమే వేదం అని కాదండి, అది చాలా గొప్పది, అది వేదము. కానీ స్వామిని హృదయంలో భావించి మాట్లాడే ప్రతి వాక్కు వేదం అవుతుంది అని స్వామి చెప్తున్నారు. వేదోక్త మంత్ర పఠనేన రసం త్యజస్రం, ఈ రసనం ఆ విధంగా చేస్తుంది. కాబట్టి శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం అంటున్నారు. తర్వాత విందామని
0: శ్రుత్వా తవాద్భుత చరిత్రమ

0: శ్రుత్వా తవ అద్భుత. ఇందాక మన నేత్రాల గురించి, రసరం గురించి చెప్పుకున్నామండి, ఇప్పుడు చెవుల గురించి చెప్తున్నారు కవి. శ్రుత్వా తవ అద్భుత చరిత్రం అఖండ కీర్తిన్. ఈ చెవులు ఏం వినాలనుకుంటున్నాయండి? అఖండమైన సాయి భాగవతం వినాలనుకుంటాయండి. స్వామి ఎక్స్పీరియన్సెస్ భక్తుల నుంచి వింటూ ఉంటే అవి అంత ఆనందపడతాయిట. స్వామి విషయాలు ఏం చెప్తున్నా ఆనందపడతాయిట. ఓహో, ఇదా స్వామి విషయం కదా అని. ప్రతి చిన్న విషయంలోని ఎవరేది చెప్పినా కూడా వారు గనక వేరే మాట అన్నా కూడా అది సాయి అని వీరు వినపడుతుంది భక్తులకి. కాబట్టి అటువంటి శ్రోత్రాలు, అటువంటి చెవులు, శ్రుత్వా తవాద్భుత చరిత్రమఖండ కీర్తి వ్యాప్తా దిగంతర విశాల ధరాతలేస్మిన్. అంటే ఇక్కడ ఈ మొత్తం ధరాతలమంతా కూడా ఇది వ్యాప్తి చెందింది ఆ పులకరింత అని చెప్పడం ఒక అర్థమైతే అండి, కవి ఇక్కడ చమత్కారం ఏంటంటే ఈ ధరాతలేస్మిన్ అంటే చర్మమే అండి, ఇది కూడా ఈ జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఈ మొత్తము శరీరము అన్న ధరాతని నిండా నిండుకున్న దాంట్లో కూడా ఏది చెవులు ఒకసారి సాయి సాయిరామని వినంగానే ఇదంతా పులకరించింట. అది వ్యాప్త దిగంతర విశాల ధరాతలు. జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రమేస్మిన్. జిజ్ఞాసు అనేది ఒక క్యూరియాసిటీ అండి. క్యూరియాసిటీ ఎటువంటిది అంటే ఒకటి తెలుసుకోవాలి అని ఎంతో బొగలాగా ముందరికి వెళ్ళిపోయేది. అంటే ఒక అగరబత్తి స్మెల్ లాంటిదండి అది. అది ఫ్రేగ్రెన్స్ కి సంబంధించింది. ఒక జిజ్ఞాసు ఎలా ఉంటుంది అంటే అంత దూరంలో విషయం ఉన్నా కూడా ఇక్కడి నుంచి దాని నుంచి ఏమొస్తుంది అనేది తెలుసుకోవడానికి అని ఆలోచించే విధానం జిజ్ఞాస. కాబట్టి జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రం ఏస్మిందంటే ఇది నాసికకి సంబంధించినది. నా నాసిక ఏ విధంగా ఆగ్రాణించబడుతోంది అంటే నీ గురించి నీ ఉనికి ఎక్కడ తెలుస్తుందా అని ఎప్పుడు కూడా వాసన చూస్తాం స్వామి. ఆ జాస్మిన్ స్మెల్ స్వామికి, ఆ సెంట్, ఆ పర్ఫ్యూమ్ అది ఎక్కడ వస్తుందా అని ఇది ఈ నాసిక వాసన చూడడానికి చూస్తాను. నీ ఉనికి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. ఎక్కడ లేదు స్వామి ఉనికి, కానీ ఆయన బయటపడతారు, పెట్టిస్తారు అట్లా తన ఉనికి, అట్లా వెల్లడి చేస్తారు. కాబట్టి ఆ వెల్లడి ఎక్కడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ విధంగా పునీతమైన జ్ఞానేంద్రియాలు చూస్తున్నాయి స్వామి మీకోసం. ఓంకారం చేసుకుని పునీతం అయ్యాయి మీకోసం, ఈ విధంగా ప్రతిపిస్తున్నాయి అని స్వామికి విన్నవించుకోవడం ఇంతవరకు. ఇక మిగిలినవి కర్మేంద్రియాలు. వీటి గురించి అంతా ఏ విధంగా చెప్పారో ఒక శ్లోకంలో చెప్పారండి ఆయన.
1: సీతా సతీ సమ విశుద్ధ

తవ సుప్రభాతం. సీతా సతీ సమ విశుద్ధ హృదంబు జాత, అంటే సీత వంటి పవిత్రమైన మనస్సు హృదయం గలవారు వనితలు అనేది భావ్యార్థం అండి. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మనందరం వనితలని, అందరూ స్త్రీలే. ప్రకృతిలోని ప్రకృతి నుంచి జన్మించిన వారు, ప్రకృతికి సంబంధించిన వారు అందరం స్త్రీలనే అండి. ఒక్క పురుషుడు మాత్రం పరమాత్మ మాత్రమే, ఒక్క పురుషుడు పరమాత్మ. కాబట్టి మనందరం సీతలు అవ్వడానికి మనం ప్రయత్నించాలి, ఆ పవిత్రత మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అటువంటి పవిత్రత గల భక్తులు అందరూ కూడా చేరి సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత బహ్వంగన కరగృహీత, వారు ఎటువంటి కర్మ సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత, అంటే సీత వంటి పవిత్రమైన మనస్సు హృదయం గలవారు వనితలు అనేది భావ్యార్థం.

హృదం భుజాత బహ్వంగన కరగృహీత. వారు ఎటువంటి కర్మ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే అంటే బాహ్యార్థము, వారందరూ చేతుల్లో వారు పూలమాలను ధరించి ఉన్నారు, వారు అల్లిన పూలమాలను తీసుకొచ్చారు స్వామి మీకు వేయడానికి అనేది బాహ్యార్థం. అయితే బహ్వంగన కరగృహీత సుపుష్పహార, మనం ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అండి, అది వారు కర్మేంద్రియాల ద్వారా చేసినవి కర్మలన్నీ కూడా ఆ కర్మను నిష్కామంగా చేసి ఇది సత్యసాయికి అర్పించుస్తున్నాము అని అంటున్నారు కాబట్టి అవన్నీ కర్మల మాలగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు వారి వారి కర్మమాల రోజు రోజు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు స్వామి అనేది భావార్థం. గూఢార్థం బహ్వంగన, ఎంతో మంది అటువంటి వారందరూ భక్తులు. బహ్వంగన కర గృహీత సుపుష్పహార స్తున్వంతి దివ్యనుతి భీ, అట్లా మాల ధరించిన నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు స్వామి? స్తున్వంతి దివ్యనుతి భీ ఫణిభూషణం త్వం, ఆ కనబడే నిన్ను చూసి నిన్ను ఒక శంకరుడు మెడలో ఏ విధంగా పని ధరించాడు, మెడలో ఏ విధంగా ఒక నాగుపాము ధరించి నుంచున్నాడో ఆ విధంగా నువ్వు కనబడుతున్నావు స్వామి, ఆ విధంగా నిన్ను కీర్తించబడుతుంది అని చెప్తూ ఆయన అంటే మన కర్మలను స్వీకరించి మన మనోలయం చేసి మనకి ముక్తిని అందించే శంకరుడు సత్యసాయి అని చెప్పను, శ్రీ సత్యసాయి భగవంతుల సుప్రభాతం అని ఈ 8 శ్లోకాల్లో ఆయన విన్నపం స్వామికి చెప్పారండి. తర్వాత ఇంకా ఉన్న 2 శ్లోకాలు కలిపి అది ఫలశ్రుతి ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు.

0: ಗಣ ಸತ್ಯ ಸಾಯಿನಿ.
1: సుప్రభాతం ఇదం పుణ్యం. ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అంటే ఈ గూఢార్థం మనస్సులో పెట్టుకుని ఓంకారాలతో మనల్ని మనం పవిత్రం చేసుకుని మనలోని ప్రతి తత్వము కూడా స్వామిని ఈ విధంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తోంది అన్న భావం చేసుకుంటూ ఈ విధంగా ఎవరైతే సుప్రభాతం చేస్తారో, సుప్రభాతం ఇదం పుణ్యం ఏ పటంతి దినే దినే, ఎవరైతే రోజు ఈ విధంగా చేస్తారో దినే దినే, తే విశంతి పరంధామ, వారు తప్పకుండా స్వామి ధామానికి చేరతారు. పరంధామ జ్ఞాన విజ్ఞాన ఏ విధంగా చేరతారండి, ఈ లోకంలో ఇహలోకంలో కూడా వారు స్వామి పనిచేస్తూ ఇక్కడ జ్ఞానంతో విజ్ఞానంతో ఉంటారు. జ్ఞానం కలిగి వారు దేహం వదిలేసిన తర్వాత కూడా స్వామి ధామంలో ఉంటారు అని చెప్పడము. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఎలా సాధ్యమైంది, ఏ గురు బోధ వల్ల, ఏ జ్ఞానం వల్ల బోధమైందంటే మంగళం గురుదేవాయ, స్వామి మీరే ఆ గురుదేవుడు, మీరిచ్చిన భిక్షతోని, మీరు పెట్టిన భిక్షతోనే మిమ్మల్ని మళ్ళీ మేము ధ్యానం చేసుకుంటున్నాము, కీర్తించుకుంటున్నాము, మీ గురించి మాట్లాడుకుంటున్నాము. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయిని, మీరు పెట్టారు స్వామి ఈ జ్ఞానం, మీరే ఇచ్చారు. మంగళం హృదయవాసాయ అన్నా నేను, ప్రతివాసాయ అని పాడుకోవచ్చండి, అది రాసినది, కానీ హృదయవాసాయ అని నేను ఎందుకు పాడుకుంటాను అంటే మనం హృదయంలో తిష్టది వేయించాము స్వామిని, ఈ దగ్గరికి మనం రప్పించుకున్నాము కాబట్టి పట్టి ఇదే ప్రశాంతి నిలయము, ఇదే పుట్టపర్తి. ప్రతివాసాయ అనుకోవచ్చు, హృదయవాసాయ అనుకున్నా రెండింటిలో భేదం లేదన్న అభిప్రాయం అండి. కాబట్టి నేను హృదయవాసాయ అన్నాను. మంగళం హృదయవాసాయ, మంగళం సత్య సాయిని అని, ఎవరైతే నిత్యంగా సత్యంగా సాయిగా మనతో ఉండిపోతున్నారో, మనకి తోడు నీడా గురువు అయి మనని నడిపిస్తున్నారో, ప్రతి కార్యంలోనూ మనం చేపట్టు నడిపిస్తున్నారో, అటువంటి సత్యసాయిని మనం మన హృదయాల్లోకి ఈ విధంగా ఎంతో ఆనందంగా రోజు పొద్దున పిలుచుకోవాలి. చివరికి ఒక్క మాట, ఈ ఓంకార సుప్రభాతాలు రెండు మనం చేసుకునేసరికి 16, 17, 18 నిమిషాల వరకు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, 18 నిమిషాల వరకు చెప్పుకోవచ్చండి. దాని తర్వాత కొంతమంది నగర సంకీర్తనకు వెళ్తారు, పర్వాలేదు. కానీ ఒక పని తర్వాత ఇంకొక పని హడావిడిగా చేసేయాలి అన్న తలంపుతో కాకుండా, మనము ఓంకారం చెప్తున్నా, సుప్రభాతం చెప్తున్నా, అది ఆనందిస్తూ స్వామికి మనం ప్రేయర్ ఆ విధంగా చేసుకుంటూ, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో పిలిస్తే మనం ఎప్పుడప్పుడు స్వామిని బయటికి పంపించకుండా ఉంటే బెటర్ కదా, ఇక్కడ ఉండిపోతే ఎంతసేపు అయినా మనం అనుకోండి. మరి ఎందుకు స్వామిని మనం పిలిపించుకుంటున్నప్పుడు ఈ హృదయంలోకి ఎందుకు తొందరపడుతున్నాము, అది తర్వాత ఏం చేయాలి అని. కాబట్టి మనము అవేర్నెస్ లేకుండా ఏదో విధంగా ఒక పనిలాగా చేయకుండా సుప్రభాతం, ఓంకార సుప్రభాతాలు మన మనసా వాచా కర్మణ.

0: అందులో మనసు నిమగ్నమయ్యి ఈ భావార్థాలు గుణార్థాలు కొంతవరకు భావించుకుని ఆనందంగా స్వామి మీద సుప్రభాతం పాడుకుంటే స్వామి అఖండమైన దీవెన, స్వామి మన హృదయాల్లోంచి మనతో చేయించే గొప్ప కార్యం ఎంతైనా ఉంటుందని భావిస్తూ నేను ఈ కొన్ని విషయాలు ఈ రోజు అందరితో చర్చించాలనుకుని ముందర ఉంచాను. ఈ అవకాశం ఇచ్చిన సత్యసాయి మీడియా సెంటర్ వారికి, స్వామికి, స్వామి పాదాలయందు తలవంచి నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్.
1: సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను వివరించిన శ్రీ కోటా శివకుమార్ గారి ప్రసంగం విన్నారు. నవసూత్ర ప్రవర్తనా నియమావళిలో మొట్టమొదట పేర్కొన్నవి జపము, ధ్యానము. ధ్యానం నుంచి ప్రేమ అంకురిస్తుంది అంటారు స్వామి. నిత్య సాధనాక్రమంలో భాగంగా ధ్యానం చేయడంలోని వివిధ రీతులను స్వామి తమ దివ్య ప్రసంగాల ద్వారా బోధించారు. వాటిల్లో ప్రత్యేకమైనది సత్వర ధ్యాన సిద్ధిని కలిగించేది జ్యోతిర్ధ్యానం. జ్యోతిర్ధ్యాన విధానాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా తెలుసుకుందాం. ప్రేమజ్యోతి, విశ్వదీప్తి మనకి ఆచరణాత్మకంగా అందిస్తున్న వారు శ్రీమతి శేషవల్లి.
2: ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అందరికీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యేక ప్రసారాలలో ప్రేమ జ్యోతి విశ్వదీప్తి కార్యక్రమంలో స్వామి ధ్యానం గురించి చెప్పిన కొన్ని అంశాలు పరిశీలిద్దాం. ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుని కూర్చోగానే ధ్యానం కుదిరిపోదండి. దానికి ఎంతో సాధన అవసరం. నోరు మూసుకో, హృదయం తెరు అన్నారు స్వామి. మన మీద ఎంతో దయతో స్వామి ధ్యానం ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఎన్నెన్నో ఉదాహరణలతోటి ధ్యానవాహినిలో చక్కగా వివరించారు. సాధనల వలన పనులు సమకూరు ధరలున. ఒక చిన్న చీమ నడుస్తూ నడుస్తూ ఎంత దూరమైనా వెళ్లగలదు. అదే ఎంత పెద్ద గ్రద్దైనా ఒక్క ప్రయత్నం కూడా చేయకపోతే అక్కడే పడి ఉంటుంది కదండి. స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. లడ్డు అంగడిలో నివసించే ఈగె చెత్తకుప్ప పైన కూడా వాలుతుంది. మనస్సనే ఈగకి లడ్డు మాధుర్యాన్ని, చెత్తకుప్ప అపవిత్రతను తెలిపి ఆ ఈగని లడ్డు అంగడి వదలక చెత్తకుప్పలపైకి పోనీయకుండా ఉండే విధానం నేర్పడమే ధ్యానం అన్నారు. కాబట్టి ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్లాలి అన్నది తెలియాలి. దానికి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక బండి ఉంది, అది కదలాలంటే దానికి రెండు ఎడ్లని కట్టాలి. ఆ ఎడ్లకి బండి లాగడం, రోడ్డుపై ప్రయాణించడం అలవాటుండాలి. అదే గానుక చుట్టూ తిరిగే ఎద్దును తీసుకొస్తే బండికే ప్రమాదం కదా. బండిలాగే అంతఃకరణాలు తమంతట తామే కదలలేవు. బుద్ధి, మనస్సు అనే రెండు ఎడ్లని కట్టినప్పుడే అంతఃకరణమనే బండి కదలగలదు. ఆ బుద్ధి, మనస్సనే ఎడ్లకు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలనే రోడ్లే తెలియకపోతే ఎంతకాలం ప్రయాణం చేసినా మంచి రోడ్లపైకి పోక అలవాటైనా అశాంతి, అన్యాయం, అక్రమం, అనాచారం, అసత్యమనే వాటివైపే వెళ్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి, మనస్సనే ఎడ్లకి రోడ్లపై నడవడం, బండి లాగడం అను విద్యలు నేర్పడమే జప ధ్యానాలు అని అంటారు. అందుకే స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు కదండి.

ధ్యాన స్థితికి రావాలంటే మూడు మెట్లెక్కాలి: ఏకాగ్రత, ధారణ, ధ్యానం. ధ్యానానికి మొదటి మెట్టు ఏకాగ్రత. ఏ చిన్న పనైనా ఏకాగ్రత లేకుండా చేయలేం కదండి. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్జునుడి దృష్టిలాగా చెట్టుపైనున్న పక్షి కన్ను మీద మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఎంతో చక్కగా చేయగలం. ఆ నైపుణ్యానికి కారణం మన ధ్యాస అంతా మనం చేస్తున్న పని మీదే ఉండడం. ప్రపంచ విషయాల మీద లగ్నమైపోయే మనసుకి హృదయం లోపలికి చూడడం నేర్పించాలి. ఎలాగంటే ఇంద్రియ నిగ్రహంతో. శివ శివ శివ శివ యనరాధా, జీవ చింతలెల్ల బాపుకొని మనరాధా. శివ సాయి సునికనరాధా, జీవ సువివేకమును కొనరాధా. ఒక్కొక్క ఇంద్రియంతో మనం ఏ చెడ్డ పనులు చేస్తున్నామో, అసలు చెయ్యవలసిందేంటో ఎంతో చక్కగా వివరించారు స్వామి. అందుకే పెదవులపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చెయ్యండి అన్నారు. 100% మన ధ్యాస చేస్తున్న పని మీదే ఉంటే అదే ధ్యానం అన్నారు. మానవులు చెయ్యలేని పని లేదు, ధ్యానం కుదరట్లేదు అనేవారికి స్వామి చక్కటి సమాధానం చెప్పారు. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నా వంట చేయడం రాకపోతే ఫలితం లేదు కదా. అలాగే మానవుని హృదయంలో సర్వ సామగ్రి సమకూరి ఉంది, శ్రద్ధతో సాధన చెయ్యాలి అన్నారు. ఈ ఆలోచనలన్నింటినీ ఒక దగ్గరికి తేవాలి అంటే కూడా స్వామి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. వేల కోట్ల సూర్యకిరణాలు భూమంతా పరుచుకుంటూ ఉంటాయి. మరి ఒక భూతద్దం తెచ్చి ఆ సూర్యకిరణాలని ఆ భూతద్దం మీద ఏకాగ్రం చేస్తే చక్కటి మంట పుడుతుంది. మరి ఇన్ని వేల ఆలోచనల్ని ఒక్క దాని మీదకి తీసుకొచ్చి కేంద్రీకరిస్తే కొంతకాలానికి మనలో ఎంతో చక్కటి ఆనందం కలుగుతుంది. మనలో ఆ సర్వేశ్వర జ్యోతే ప్రకాశిస్తుంది. కాబట్టి స్వామి ఏం చేయమన్నారంటే, మనస్సు బుద్ధి అనే భావాలని ఆత్మ అనే అర్థంపై ఏకాగ్రత గావిస్తే ఆ భావాలకి ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణాలు ధ్వంసం చేసి సర్వ సంతోషాలకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును అన్నారు. కాబట్టి ఈ ఆలోచనలను నియంత్రించాలంటే మనకి ముందుగా అడ్డుకునేదేదండి? సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. అంత ప్రధానమైన కన్ను ఒక ఇంద్రియం కదండి. ఈ కన్ను ఏం చేస్తుంది? చూసిన ప్రతి విషయాన్ని మన చిత్తానికి చేరుస్తుంది. దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక్క దాని మీద ధ్యాస నిలపాలి, ఒక దాని మీద మన దృష్టి ఉండాలి అంటే ముందుగా మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని అంతకు ముందు చూసిన ఏదైతే మనం ఏకాగ్రత పెట్టుకోవాలనుకుంటున్నామో, ఆ ఫోటో కాని, ఇష్ట దైవం కాని, ఇష్ట నామం కాని అలాగా ఆలోచిస్తూ ఆ మననం చేసుకుంటూ అదే ధ్యాసలో ఉండాలి. అందుకని స్వామి ముందుగా ఏం చెప్పారు అంటే, నామం మీద మనసు పెట్టమన్నారు. హాత్మే కామ్ మన్మే రామ్ అన్నాడు కదండి కబీర్ దాసు. అలాగే మనకు కూడా స్వామి చెప్పారు, చక్కగా నీకు ఇష్టమైన భగవన్నామాన్ని కంటిన్యూస్ గా ఆపకుండా చేయమన్నారు. అది మనం ఇవాళ స్వామి చెప్పిన విధానాలన్నీ చిన్న చిన్నగా మనం చేసి చూద్దాం. ఒక్క నిమిషం సేపు ఓం శ్రీ సాయిరాం నామజపం చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి.

దయచేసి కళ్లు తెరవండి. ఈ ఒక్క నిమిషం సేపు కళ్లు మూసుకుని ఓం శ్రీ సాయిరాం నామం చెప్పుకుంటూ ఉంటేనే ఎంత ఆనందంగా ఉందండి. అందుకని మనస్సులో నామం చేస్తూనే కళ్ళు తెరిచేయాలి. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే రకరకాల ఆలోచనలు మనలో వచ్చేస్తాయి. కాబట్టి వాటికి అడ్డుకట్ట వెయ్యాలి అంటే రూపాన్ని ఆధారం తీసుకుందాం. నామ సహితంగా ఓం శ్రీ సాయిరాం మనసులో చెప్పుకుంటూనే స్వామి రూపాన్ని ఎంతో ప్రేమగా చూద్దాం. రూప ధ్యానం కూడా ఒకసారి చేద్దామండి. మెల్లమెల్లగా నడిచి వచ్చే ఆ కోమలమైన బంగారు పాదాలు చూడండి. పాదాలపై జీరాడే ఎర్రని అంగీని చూస్తూ, పై పైకి చూస్తూ, నేనుండగా భయమేలా అంటూ అభయమిచ్చే ఆ బంగారు చేతులని చూడండి. మనకి ఎన్నెన్నో ఉపన్యాసాలు, పాటలు, పద్యాలు వినిపించిన ఆ మధురమైన కంఠాన్ని చూడండి. డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని బోధించిన ఆ ఎర్రటి పెదవులని చూడండి. చక్కని ఆ ముక్కుని చూడండి. వెన్నెల కన్నా చల్లని చూపుతో నిండిన ఆ కళ్ళని చూడండి. మనం సాయి అని పిలవగానే వినే ఆ చెవులని కప్పిన కిరీటం లాంటి శిరోజాలని చూడండి. ప్రేమతో స్వామిని మళ్లీ మళ్లీ చూస్తూ ఉండండి. ఇదండి రూప ధ్యానం. మీరు ఇంకా వివరంగా చూడొచ్చు, ఇంకా ప్రేమగా చూసుకోవచ్చు. స్వామి ఈ ఏకాగ్రత కోసం ఎంత తదేకంగా చూడాలని చెప్పారంటే ఒక బల్ల ఉదాహరణతో చెప్పారు. బల్ల, దాని నాలుగు కాళ్ళు, ఆ బల్ల పైన ఉన్న ఆ నగిషి ఎంత బాగుంది అన్న విషయం మీదే మన దృష్టి ఉండాలట. ఏకాగ్రత ధారణ విషయంలో స్వామి చెప్పిన ఇంకొక చిన్న ఉపాయం చేసి చూద్దామండి. స్వామి విద్యార్థులకి చెప్పారు ఈ ఉపాయం. ఏమిటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేది మన చెయ్యి. కాబట్టి స్వామి ఏం చెప్పారంటే ఈ బొటని వేలు చివరని చూసుకోమన్నారు. బొటని వేలు చివరనే చూస్తూ 12 సెకండ్ల పాటు చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మిగతా అంతా ఉందండి వెనకాల, కానీ మన దృష్టి ఎక్కడుంది? బొటని వేలు చివర మాత్రమే ఉంది. అలాగా 12 x 12 అంటే 144 సెకండ్లు. అలా చేస్తూ ఉంటే మనకి ఒక ధారణ అవుతుందిట. ఈ ఏకాగ్రత అనేది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఇది కూడా ఒక చిన్న మంచి ఉపాయం అండి. మనకి ఏకాగ్రత కుదరాలి అంటే త్రిగుణాలకి లోబడకూడదు. ప్రపంచాన్ని మరిచిపోయి భగవంతుణ్ణి ప్రేమిస్తే చాలు, ఏకాగ్రత ధ్యానం దానంతట అదే కుదురుతుంది అన్నారు స్వామి. స్వామి మరో మంచి ఉపాయం చూపించారు. మనసు నిర్మలంబు మంచికి మార్గంబు, మనసు నిర్మలంబు మహిత శక్తి, నిర్మలంపు మనసు నీరధి ముత్యమౌ, మరచిపో కుడిట్టి మంచి మాట. మనసు ఎటు పారిపోతే అటు పారిపోని, నీవు మాత్రం దాని వెంట ఎక్కడికి పోతుందా అని చూసుకుంటూ పోవద్దు. తిరిగి తిరిగి చివరకు అలసి నీ వద్దకే వస్తుంది. మనస్సు ఏమీ తెలియని పసిబిడ్డ, తల్లి పిలిచే కొద్దీ తాను కూడా దూరంగా పోతూనే ఉంటుంది. అలా కాకుండా ఆ బిడ్డ వైపు చూడకుండా తల్లిపాటికి తల్లి వెనుకకి తిరిగితే బిడ్డ తనపాటికి తానే పరిగెత్తి వచ్చి తల్లిని చేరుతుంది. స్వామి ఇంకొక విధానం చెప్పారండి. సోహం అనే ఒక మంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మన మనస్సుని ఎలా నియంత్రించుకోవచ్చో ఎంతో చక్కగా చెప్పారు స్వామి. ఈ సోహం భావన
మనని పైకి తీసుకెళ్తుంది అని చెప్పారు. అహం భావన కిందకి దింపేస్తుంది. కాబట్టి ఈ సోహం భావన సాధించి రూపధ్యానం చేయమన్నారు. 15 నిమిషాల సేపు అలా చేస్తేటండి మన ఇష్ట దైవం మనకి అందరిలోనూ కనిపించడం మొదలు పెడతారట. కాబట్టి ఈ సోహం భావం మనకి ఎంత సహాయం చేస్తుంది అంటే, స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ మీ శత్రువుని కూడా మీరు ప్రేమించాలి అన్నారు. శత్రువుని ఎలా ప్రేమిస్తాము అనిపిస్తుంది, మరి మన ఇష్ట దైవమే ఎదురుగుండా ప్రతి వాళ్లలోనూ కనిపిస్తున్నప్పుడు మనం అందరినీ ప్రేమించడం అనే ఒక ఉత్కృష్టమైన పని చేయగలుగుతాం కదండి. కాబట్టి ఈ సోహం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరైనా కనుక వచ్చి మనలో లోపాలు చూపిస్తే వాళ్ల మీద కోపగించుకోకుండా ఆ లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటారు.

ప్రతిరోజు సుప్రభాతం అయ్యాక సోహన్ ధ్యానం చేసుకుని జ్యోతి ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. సేవ నేను చేస్తున్నాను అన్నది మరిచిపోయి చేసే సత్కర్మ నిష్కామ కర్మ, అదే ధ్యానం అన్నారు స్వామి. ఆధ్యాత్మిక విద్య అసలు మనకి అలవడాలంటే నాలుగు పాటించాలి అని చెప్పారు స్వామి. మొదటిది త్యజ దుర్జన సంసర్గం. దుర్జనులంటే బయట ఎవరో కాదండి, మనలో ఉండే అరిషడ్ వర్గాలే. మరి భజ సాధు సమాగమం అన్నారు కదా, అంటే లోనున్న ఆత్మారాముడితో సంఘం కలిగి ఉండడం, దానికి ధ్యానం తప్పనిసరి కదండి. కురు పుణ్యమహోరాత్రం, చేతితో సేవ చేస్తూ ఉంటే ఎంత పుణ్యమో, జ్యోతి ధ్యానం చేస్తూ ఆ జ్యోతిలోని ప్రేమని దివ్యశక్తిని అందరికీ పంచుతూ ఉండడం కూడా అంతే పుణ్యం. నాలుగోది స్మర నిత్యమనిత్యత, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ కదండి. దీనికి స్వామి మంచి చిన్న కథ చెప్పారు. జానాబాయి అనే ఒక పల్లెటూరు వనిత పిడకలు చేసుకుని జత్పతికేదట. ఆవిడ పిడకలు చేసేప్పుడు రంగా రంగా రంగా అనుకుంటూ పిడకలు చేసుకునేదట. అయితే ఒక రోజుని ఆవిడ చేసుకుని తీసుకుంటున్న పిడకల్లో కొన్ని పిడకలు తక్కువగా అనిపించాయట. ఆవిడ వెంటనే పక్కంటే ఆవిడ తీసుకుంటోంది అన్నది తను గ్రహిస్తుందన్నమాట. నామదేవుడి దగ్గరికి వెళ్లి, అయ్యా నేను చేసుకున్న పిడకలు ఎవరో దొంగలిస్తున్నారు, దయచేసి నా పిడకలు నాకు ఇప్పించండి అని అడుగుతుంది. నామదేవుడు ఒక నవ్వు నవ్వి, అమ్మా పిడకల్లో నీవి వాళ్లవి అని ఎలా తేడా తెలుస్తుందమ్మా అని అడుగుతాడు. అడగగానే ఈ పల్లెటూరు వనిత ఆ జానాబా ఏం చెప్తుందో తెలుసా అండి, నా పిడకలు రంగా రంగా అంటాయి అని చెప్తుంది ఆవిడ. నామదేవుడు ఒక్కసారి ద్రుల్లిపడి వెంటనే వచ్చి ఆ పక్కింటావిడి నుంచి పిడకలు తెప్పించి తీసుకుని చూస్తే కొన్ని పిడకలు రంగా రంగా అంటున్నాయిటండి. అదండి అనుక్షణం అనునిత్యం భగవన్నామ స్మరణతోనే మనం గడపాలట. ఎలా గడుపుతాము అంటే స్వామిని మనం ప్రేమించగలిగినప్పుడండి. స్వామి మనకి ఎంత సులభంగా చెప్పారు అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు నన్ను ప్రేమించినట్టే అని అన్నారు. దేహభావం వదిలి ఆత్మభావంలోకి రావాలి అన్నారు. మనం ఈ దేహభావం వదిలి ఆత్మభావంలోకి ఎప్పుడెళ్తామండి, భజనలో అటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం కదండి. భజనలో మనని మనం మర్చిపోయి స్వామినే చూస్తాం. భజన బినా సుఖ శాంతి నహి అనే ఒక భజన్ని మనం గమనించుకుంటే కనుక స్వామి మన జీవిత పరమావధిని ఎంత బాగా వివరించారో అర్థమవుతుంది. జప ధ్యాన బినా సంయోగ నహి అన్నారు. భగవంతుడితో సంయోగానికి జప ధ్యానాలే దారి అన్నారు. ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, స్వామి దర్శనమే ప్రజ్ఞానం. దయ ధర్మ బినా సత్కర్మ నహి, ప్రజ్ఞానం వలన మనలో కరుణా దయ వస్తాయి, మనలో భేదభావాలు పోయి సమదృష్టి వస్తుంది. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, లివ్ ఇన్ ప్రజెంట్ దాట్ ఈస్ ఓన్లీ ప్రజెంట్ అన్నారు కదండి స్వామి. తెలివితో అంటే అవేర్నెస్ తో హియర్ అండ్ నౌ అనే ఎరుక వస్తుంది. ఇన్ని మంచి అవకాశాలున్నా ఆ ధ్యానం రుచి చూడాలి కదండి. ధ్యానం అంటే నిర్ణీత సమయానికే చెయ్యాలి, ఒకే స్థలంలో కూర్చుని చెయ్యాలి. చిన్నపిల్లలు ఆట స్థలాలు మార్చినట్లుగా మార్చకూడదు. ఒట్టి నేలపై కాకుండా ఒక ఆసనం ఏర్పరచుకుని కూర్చోవాలి. తెల్లవారగట్ల 3 నుంచి 5 వరకు దివ్యమైన కాలం అన్నారు స్వామి. ఈ క్రమ పద్ధతి అంతా ధ్యానం కుదిరేంత వరకే. బాగా అభ్యాసం అయిన తర్వాత రాయి మీద కూర్చున్నా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానంలో రూపనామాలు మార్చకూడదు. ధ్యానం ఒక తైలధారలాగా సాగాలి. మనస్సుని బుద్ధివైపు, బుద్ధిని ఆత్మవైపు ప్రయాణం చేయించడమే ధ్యానం. అందుకుగాను రూపనామాలు లేకుండా చెయ్యాలి అంటే ఒక జ్యోతిని ఆధారం చేసుకుని ఆ జ్యోతితోనే మనం ధ్యానం ఎలా చెయ్యాలో స్వామి చెప్పారు. జ్యోతి ఎప్పుడూ కూడా
పైవైపుకి వెలుగుతూ ఉంటుంది కదండి, మనం కూడా ఎదగడానికి ఆ జ్యోతి ఎంతో సహకరిస్తుంది. ఆ జ్యోతిలోంచి 1000 కాదు 100000 దీపాలు వెలిగించుకున్నా తన ప్రకాశాన్ని ఇంత కూడా తగ్గించుకోదు. కాబట్టి అటువంటి దివ్యమైన జ్యోతిని ఆధారంగా చేసుకుని మనమిప్పుడు జ్యోతి ధ్యానం చేద్దాం. మన ఎదురుగా ఒక దీపాన్ని కాని ఒక కొవ్వొత్తిని కాని వెలిగించి పెట్టుకోవాలి. మనం ఊపిరి మెల్లగా తీసుకుంటూ మెల్లగా వదలాలి. రెండు అరచేతులు మన తొడలపైన పెట్టుకోవాలి. కూర్చోగలిగిన వారు పద్మాసనంలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఒక సుఖాసనంలో కూర్చుని జ్యోతి ధ్యానం చేద్దాం. దీపాన్ని తదేకంగా చూడండి. నిశ్చలంగా నిర్మలంగా ఊర్ధ్వముఖంగా వెలుగుతున్న ఆ జ్యోతిని ప్రేమగా చూస్తూ ఉండండి. జ్యోతిని చూస్తూనే మెల్లగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న మీరు ఎదురుగా వెలుగుతున్న జ్యోతి మీ దగ్గరికి వస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ దగ్గరగా వచ్చిన జ్యోతి రెండు కనుబొమల మధ్యగా మీ నుదుటి భాగం లోపలికి వచ్చింది. మెల్లగా కింది వైపుగా కదులుతూ కంఠంలోంచి ఆధ్యాత్మిక హృదయం వైపు వెళ్తోంది. ఆధ్యాత్మిక హృదయం తామర మొగ్గలా ఉంది. జ్యోతి వెచ్చని వెలుగులతో ఆ ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ తామర పువ్వు పూర్తిగా విచ్చుకుంది. ఆ తామర పువ్వులో ఈ జ్యోతి వచ్చి నిలిచింది. జ్యోతిలోని ప్రేమ కిరణాలతో మన శరీరం పవిత్రం పరిశుద్ధం అవుతుంది. మెల్లగా తామర పువ్వు కనుమరుగైపోయింది. నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి పైవైపుకి కదులుతూ కంఠంలోంచి కనుబొమల మధ్యకి వచ్చి నిలిచింది. జ్యోతి మెల్లగా కుడి కంట్లోకి వెళ్లి ఎడమ కన్నులోకి వచ్చింది. జ్యోతి పవిత్రం చేసిన ఈ కళ్ళతో ఇక నుంచి మనం మంచినే చూస్తాం. జ్యోతి ఎడమ చెవి వైపు కదిలి చెవిలోకి వెళ్లి మెల్లగా కుడి చెవిలో ప్రవేశించింది. పవిత్రం శక్తివంతం అయిన చెవులు ఇక మంచినే వింటాయి. జ్యోతి రెండు చెవుల మధ్య నిలిచింది. ఆ కిరణాలు మన తలలోని తలంపులని శక్తివంతం చేశాయి. జ్యోతి మన నాసికను పవిత్రం చేసి నోట్లో ప్రవేశించింది, నాలుకపై నిలిచింది. ఇక మన నాలుక మంచి మాటలు మాట్లాడుతూ భగవన్నామం చెప్పుకుంటూ పరిశుద్ధమైన ఆహారాన్నే తీసుకుంటుంది. జ్యోతి మన కంఠంలో ప్రవేశించింది. జ్యోతి కిందకి వచ్చి కంఠం కింద భుజాల మధ్య నిలిచింది. కుడి భుజంలోకి వచ్చి చేతి వేళ్ల చివరి వరకు తన వెలుగులు నింపింది. అలాగే ఎడమ భుజంలోంచి చేతి వేళ్ల చివర వరకు శక్తివంతం చేస్తోంది. పవిత్రమైన ఈ చేతులతో మనం ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తాం.
జ్యోతి. రెండు భుజాల మధ్యలోంచి కింది వైపుగా కదులుతూ అన్ని అంగాలని శక్తివంతం చేస్తోంది. కుడికాలులో ప్రవేశించి వేళ్ల చివరి వరకు వెలుగులు నింపింది. జ్యోతి వెనక్కి వచ్చి ఎడమ కాలులో ప్రవేశించి వేళ్ల చివర వరకు వెళ్ళింది. వెనక్కి వచ్చి రెండు కాళ్ల మధ్యలో నిలిచింది. జ్యోతి వెలుగులతో శక్తివంతమైన మన కాళ్ళు మంచి పనులకే వెళ్తాయి. జ్యోతి మెల్లగా పైకి వచ్చి శరీరం మధ్య భాగంలో ఉన్న ఆధ్యాత్మిక హృదయంలో నిలిచి ఉంది. మన శరీరం లోపల అంతా జ్యోతి ప్రేమ కిరణాలతో నిండిపోయింది. మనలో నిండి ఉన్న జ్యోతి కిరణాలని మన శరీరం బయటికి తీసుకుని వెళ్దాం. మన చుట్టూ జ్యోతి కిరణాల వెలుగు నిండింది. మన లోపల జ్యోతి, బయట జ్యోతి. మనం జ్యోతిలో ఉన్నాం. శక్తివంతమైన ఈ జ్యోతి కిరణాలని మన కుటుంబ సభ్యులతోనూ, చుట్టుపక్కల వారితో, బంధువులు మిత్రులతో, మనకి శత్రుభావన ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్నవారితో కూడా పంచుకుందాం. జ్యోతిలోని ఈ శక్తి కిరణాలని, ప్రేమ తరంగాలని ఈ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా జ్యోతి వెలుగులతో నిండిపోయింది. అందరికీ అంతటా వ్యాపించిన జ్యోతిని మన హృదయంలో నింపుకుని ఈ రోజంతా ఆనందంగా గడుపుదాం.

0: మెల్లగా కళ్ళు తెరవండి. కొంతకాలం పాటు జ్యోతి ధ్యానం ఇలా సాధన చేశాక జ్యోతి ఆధారం లేకుండా కూడా మనం ధ్యానం చేయగలుగుతాం. అలా సాధన చేస్తూ స్వామి చూపిన ఆ బంగారు బాటలో దివ్యానందాన్నిచ్చే సమాధి స్థితికి చేరుకుందాం. ఇదండి స్వామి ప్రసాదించిన సాధనాక్రమం. ఈ రోజున మీ అందరితో కలిసి సాధన చేసే అవకాశాన్ని అనుగ్రహించిన నిరాకార పరబ్రహ్మ సాయీశునికి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న శ్రీమతి మంచిరాజు శేషవల్లి. జై సాయిరాం.
1: శ్రోతలు, ఇంతవరకు ప్రేమజ్యోతి విశ్వదీప్తి అనే శీర్షికన జ్యోతిర్ధ్యానం గురించి స్వామి బోధించిన విషయాలను విన్నారు. సమర్పణ శ్రీమతి శేషవల్లి. ఇప్పుడు సాయి కుల్వం సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం. రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాల కోసం రేడియో సాయికి ట్యూనయ్యి ఉండండి. శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లాగిన్ అయి ఉండండి. ఈ కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు 9393258 కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని మొదటి భాగం పునఃప్రసారం విన్నారు. ఈ శీర్షికలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాములకు నమస్కరించుకుంటూ రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కర్ణాటక సంగీత సరస్వతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మహనీయుడు శ్రీ త్యాగరాజస్వామి. వీరు ప్రకాశం జిల్లాలోని కంబం సమీపమున గల కాకర్ల గ్రామము వారైనను వీరి పూర్వీకులు సుమారు 400 ఏళ్ల క్రితమే తంజావూర్ తమిళనాడు రాజుల యొక్క ఆస్థాన పండితులుగా ఉండేవారు. స్థానిక భాష తమిళం అయినప్పటికీ సంగీతము, సంగీత రచనలు అనగా కీర్తనలు తెలుగు భాషలోనే రాయవలనని రాజాజ్ఞ. ఇటువంటి వాతావరణంలో పెరిగిన త్యాగయ్య అతి పిన్న వయస్సులోనే తండ్రి వద్ద సంస్కృతము, తెలుగు భాషలు నేర్చుకుని చిన్న చిన్న రచనలు చేయసాగాడు. ఆ విధంగా కీర్తనలు రచిస్తూ పాడుతూ శ్రీమద్ రామాయణము యందలి 24,000 శ్లోకములకు 24,000 కీర్తనలు రచించారు. చరమదశలో సంగీత నాటకాలు కూడా రచించారు. అవి నౌకాచరితము, ప్రహ్లాద భక్త విజయము, శ్రీ సీతారామచరితము. ఈ 3 సంగీత నాటకాల్లో మొదటిది అయిన నౌకాచరితము గురించి ముచ్చటించుకుందాం. బాలకృష్ణుని పట్ల వ్యామోహముతో గోపికలు ప్రవర్తించగా వారి గర్వాన్ని భంగపరచి సంసార సాగరాన్ని దాటించే నౌక భక్తి ఒక్కటే అని తెలియజెప్పిన శ్రీ కృష్ణలీలా అమృత సంకీర్తనాలహరి ఈ నౌకాచరితం. త్యాగయ్య రచించిన సంగీత రూపకాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది నౌకాచరితం. ప్రముఖ సంగీతజ్ఞులు, శ్రీ కంచి కామకోటి ఆస్థాన విద్వాంసులు, కొణికి శ్రీ సత్యనారాయణరావు గారు, వారి బృందము ఈ సంగీత నాటకాన్ని అనేక సభలలో గానము చేసి ప్రజాబాహుళ్యాలోనికి తీసుకెళ్తున్నారు. వీరి శైలిని వినడం ఒక సదవకాశం. లీలామానుష స్వరూపముగా శ్రీ సత్యసాయి భగవానుడు కొనసాగించిన అతిమానుష మహిమా ప్రదర్శన మన అందరికీ తెలిసినదే. గత సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వీరిదే శ్రీకృష్ణలీలా తరంగిణి కార్యక్రమంలో అనేక తరంగాలు రేడియో సాయి ద్వారానే విన్నాం. మన ప్రియతమ స్వామికి దివ్యగాన నీరాజనంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్ రేడియో సాయి ద్వారా ఈ నౌకాచరితము అనే సంగీత నాటకాన్ని ఈ ఉగాది సందర్భాన మీకు సమర్పిస్తుంది. విందామా మరి సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈనాడు మీ ముందు ఒక సంగీత రూపకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు కర్ణాటక సంగీతమునకు ఆద్యుడు, సంగీత త్రిమూర్తులలో జ్యేష్ఠుడు. ఆయన ఒక ప్రబంధాన్ని రచించారు, అంటే కల్పనాగాథ. దాని పేరు నౌకాచరితం. నౌక అంటే ప్రయాణము చేసేటువంటి ఓడ. మరి ఆ మాట ఎందుకు వాడాడంటే, మనమంతా కూడా నన్ను పుట్టుట పోవుట అనేటువంటి సంసారంలో పడి కొట్టుకుంటున్నాం. కనుక మానవుడు తరించాలి అంటే భక్తి అనేటువంటి నావలో కూర్చొని సంసారం అనేటువంటి సముద్రమును దాటిపోవాలి అని భావం. ఒకనొక రోజున గోపికలందరూ కూడాను సుమారు 9 ఏళ్ల వయసు గల బాలకృష్ణమూర్తిని తీసుకుని యమునాతీరంలోనికి విహారానికి వెళుతారు. వెళ్ళక్కడ ఒక తెల్లటి ఓడను చూసి, మనమందరం కూడాను ఆ ఓడలో విహరిద్దామా అని సంకల్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముందు ముందు చెప్పుకుంటూ పోతాం. ఆ రోజున బాలకృష్ణమూర్తి యొక్క వేణుగానం విని అందరూ కూడా ఆకర్షించబడ్డారుట. ఆ వేణుగానం ఎలా ఉందంటే, ఋషీశ్వరులకు ప్రణవనాదము, రాక్షసులకు ప్రళయనాదము, గోపికలకు ప్రేణయనాదము. అలాంటి నాదాన్ని విని అందరూ కూడా ఇంటికి వెళ్ళి, అమ్మా యశోదమ్మ బాబుని తీసుకుని మేము వెళ్తున్నాం, యమునాతీరంలో కొంచెం వివాహం చేసుకుని సరదాగా తిరిగి వస్తాం. కానీ ఆవిడ మాటలు వినలే, వచ్చేశారు. తీసుకుని వచ్చేసి ఎలా బయలుదేరారు అంటే, అందరూ కూడా చక్కగా శృంగారించుకుని మంచి మంచి బట్టలు ధరించి పుష్పాలు పెట్టుకుని హాయ్ హాయ్ అంటూ ఎలా బయలుదేరారో త్యాగరాజస్వామి వారు శృంగారించుకుని వెడలిడి అనేటువంటి కీర్తనలో వర్ణించారు. అది మనం విందాం.

అని త్యాగరాజుల వారు తాను రచించేటువంటి ప్రబంధానికి ఆ గణేష స్తోత్రం చేసి శారదాదేవిని వేడుకొని తర్వాత తనకు సమకాలీన కవులకు నమస్కరించుకొని తన గురువైనటువంటి యొక్క నారద మహర్షి వారిని స్మరించుకొని అంటున్నాడు, అయ్యా నేను రాయబోయేటువంటి ఒక్కొక్క ప్రబంధాన్ని మీకు వినిపిస్తాను. ఎవరైతే ఆ ప్రబంధాన్ని ఆశాంతం వింటారో వాళ్ళకి చక్కగా పెళ్లి గాని వాళ్ళకి పెళ్లి, పెళ్ళైనటువంటి వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా చేకూరుతాయి అని ప్రారంభంలోనే ఫలశ్రుతి కూడా చెప్పేసేశాడు చాడరాజు. ఎలాగా

అని ఆ గోపికలంతా కూడాను సోటి రాగంలో పాడుకుంటూ ఎలా బయలుదేరాడో ఈ కీర్తన మనం విందాం.

ఈ ప్రకారముగా అందరూ కూడా చక్కగా ఆ బాలకృష్ణమూర్తిని కొంతమంది ముద్దు పెట్టుకున్నారు, కొంతమంది అతనితో హాస్యమాడుతున్నారు. హాయి హాయమంటూ ఆ యమునా తీరానికి బయలుదేరారు. బయలుదేరి ఆ సమయంలో మన్మథుడుట వీళ్ళందరి మీద పుష్పబాణాలు వేశాడట. వాళ్ళ సంతోషం ఇంకా ఇనుమడించిందంట. ఆ తర్వాత ఆ యమునా తీరంలోకి వెళ్ళారండి. ఆ ఇసుక తిన్నెలు, ఆ రకరకాల గులాబీ పూలు, మల్లె పూలు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, తెల్లగా ఉండేటువంటి ఇసుక, నల్లగా ఉండేటువంటి యొక్క నీటి ప్రవాహాన్ని చూసి అందరూ ఆనందపడిపోయి ఆ యమునా తీరాన్ని ఎంత అందంగా ఉందో అని ఒక కీర్తనలో పంతువడాల రాగంలో సాపుతాళంలో ఆ గోపికలు ఇలా వర్ణించారండి.

దాన్ని ఆ పుష్పాలు ఆ ఇసుక తిన్నెలు నీటి ప్రవాహాన్ని రకరకాల పుష్పాల చెట్లు చూచి ఎంత బాగుందర్రా అని అనుకుంటూ అనుకున్నట్ట కొంచెం ముందుకు అటు ఇటు తిరుగుతున్నారు. సరదాగా తిరుగుతూ ఉంటే దూరంగా తెల్లగా ఉన్నటువంటి యొక్క నవరత్న ఖచ్చితమైనటువంటి పెద్ద ఓడ కనిపించింది. అరే ఎక్కడిది ఓడ? తెల్లగా ఉందే, దాని నిండా రత్నాలు మణులు పదించబడ్డాయే అని అందరూ కూడా చూస్తుండగానే ఆ ఓడ నెమ్మదిగా నెమ్మదిగా ఒడ్డుకొస్తుందిట. సంతోషించారు. ఏమర్రా, మనమంతా కూడా ఆ ఓడలోకి వెళ్ళి విహరిద్దామా సరదాగా? పోదాము, కానీ ఒక సమస్య ఉందన్నారు ఒక ఆవిడ. ఏమిటా సమస్య? చిన్నపిల్లవాడున్నాడు, ఈ బాలకృష్ణమూర్తి ఆ పడవను చూసి భయపడతాడేమో అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అందిట, తీసుకెళ్దాము అన్నయ్య. ఇంకొక ఆవిడ, వద్దు వద్దు, భయపడతాడు, రేపు పొద్దున ఏదన్నా నీళ్ళలో దూకితే వాళ్ళమ్మకి ఏం చెప్పాలి మనం అని ఒక ఆవిడ. ఒక ఆవిడ అన్నయ్యట, ఇదిగో ఎందుకు ఆలస్యం చేస్తారు? ఎలాగైతే అలా అవుతుంది, పిల్లవాడు లేకుండా మనం వెళ్ళగలమా అని ఒక ఆవిడ. ఏమనమ్మా, నేనైతే పిల్లవాడు వద్దంటాను, అంతకైతే ఇంటికి పంపిద్దాం. ఇప్పుడు ఇంకా టైం ఎక్కడుంది ఇంటికి పంపడానికి అని ఒక ఆవిడ. పెద్ద ఆవిడ అందిట, మీరు ఇలాంటి ముచ్చటతోనే మీరు కాలక్షేపం చేస్తారా, లేకపోతే వ్యవహారం చూస్తారా? ఆ లేదు, ఎక్కడి ఇప్పటికే సాయంత్రం అయిదేంది, ఎక్కడి ఎక్కడి చూద్దాం అని మనమంతా కూడా ఈ పడవ ఎలా నడపాలో అని వాళ్ళు వాళ్ళు ఇలా అనుకుంటూ ఆడవాళ్ళమందరం కలిసి మేము నడిపిస్తామండి పడవని చూడండి అని ఈ ప్రకారంగా ఎదుగుల కాంభోజరాగంలో త్యాగరాజస్వామి వారు ఇది కచేరీ పద్ధతిగా కాకుండా యక్షగాన పద్ధతిలో రాశాడు. ఎందుకంటే రాశాడంటే వాళ్ళ తాతగారు రాసేవారట.

అనుకుంటున్నారుట. ఏమని? ఇదిగో పిల్లవాడిని తీసుకెళ్దాం. మళ్ళీ వద్దు, మరి వారి మెడలో బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి కదా అని మనం అనుకున్నాం కదా మాటలు. ఆ పిల్లవాడు విన్నాడంటారా ఈ మాటలు? వాడి మొహం, చిన్నవాడికి ఏం తెలుస్తుంది? ఆయనకి అర్థమై ఉండే మన మాటలు. అలా అనుకుంటుండగానే బాలకృష్ణ స్వామి పరమాత్మ కదండి ఆయన మహానుభావుడు అంటున్నాడు, ఓహో నేను లేకుండా పడవ ఎక్కి విహారం చేస్తే మీకేం సుఖం వస్తుంది అంటే ఇక్కడేమంటాడు, నేను ఒకణ్ణి, కోట్లాది మంది నేను పరిపాలిస్తాను నేను అని అక్కడ చారాస్వామి వారు ఒక ద్విపదలో మంచి సంభాషణ రాశారు. కృష్ణుడు గోపికలు, కృష్ణుడు గోపికలు ఏమంటున్నాడు, అదిగా నాయనా నువ్వు చిన్నపిల్లవాడు కదా, మరి ఆ అంత పెద్ద ఓడను నువ్వు ఎలా నడిపిస్తావు, అందుకని మేము భయపడుతున్నాం అంటే, కూచి పిచ్చివాళ్ళారా, నేను సామాన్య బాలకుని అని అనుకుంటున్నారేమో కానే కాదు, నేను సాక్షాత్తు వైకుంఠవాసుణ్ణే. మరి ఎందుకు వచ్చాడు ఇక్కడికి, మన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు పాలు పెరుగు తాగుతూ అంటుంటే చెబుతున్నారు ఇప్పుడు. ఇది ఒక ద్విపద సాహిత్యం. రాగము అఠానా రాగంలో కృష్ణ పరమాత్మ ప్రారంభించాడు.

తాను లేకుండా ఆడవాళ్ళందరూ విహారానికి పోదాం అనుకున్నారు కదా. అందుకని పిచ్చివాళ్ళలారా, ప్రపంచంలో గోవులు 1000 గొల్లనేనొకడా అన్నాడు. అంటే ఒక గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని పరిపాలిస్తూ ఉంటాడు, మేపుతూ ఉంటాడు. వందలాది జంతువులు ఉంటాయి, ఒక్కడే వాడు గొల్లవాడు. కనుక అలాంటి వాడు నేను. ప్రపంచమంతా కూడా దైవాధీనం జగత్సర్వం అన్నారు పెద్దలు. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంలోనే ఉంటుంది అని చెప్పడానికి అంటున్నారు గోపికలు. ఏమని? ఏమో నాయనా, నిన్ను నమ్మిందెవరు? మేమంతా స్నానం చేస్తూ ఉంటే మా చిరులు పట్టుకెళ్లి ఆ చెట్టుకి కూర్చున్నావే. మా ఇంటికొచ్చి వెన్నపూస బాగా తిని పోనీ తింటే తిన్నాళ్లే అనుకుంటే ఆ పోతూ పోతూ నువ్వేం చేశావు తెలుసా? ఒకసారి ఆ పక్కింట్లో ఒక కొత్తగా వచ్చినటువంటి కోడలుంది, ఆ పిల్ల మూతికి పూసిపోయినావు. అత్తగారు వచ్చి చూచి కుండలో వెన్నంత ఏమైందే అని కోడల్ని చావుకుట్టింది పాపం. ఒకసారి ఏం చేశావు? దొరికావు మాకు. అందరం కలిసి నిన్ను పట్టుకుని ఇంటికి వెళ్ళాము. మీ ఇంటికి యశోదమ్మ, ఇడివో మీ పిల్లవాడు అని చెప్పే లోపుని మరి ఎలా వెళ్ళావో హఠాత్తుగా ఆవిడ ఒళ్ళో కూర్చున్నావు. అందుకు నిన్ను నమ్మిందేవో నాయన అంటుంది యశోదమ్మ అనేటప్పుడు. అదేమిటర్రా, మా పిల్లవాడి మీద మీరంతా వచ్చి నేరాలు చెప్తున్నారు. వెన తిన్నాడు, కుండలు కూడా పగలగొట్టాడు. మేం బీదవాళ్ళం కదా, ఆ కుండ మళ్ళీ మేం కొనుక్కోగలమా? ఇవన్నీ అంటున్నారటన్న. వాడు పొద్దునుంచి ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే. అంటే ఒక ఆవిడంది, లేదు లేదు, పొద్దున్న నుంచి మా ఇంట్లో ఉన్నాడు. ఇంకొక ఆవిడంది, లేదు లేదు, మా ఇంట్లో ఉన్నాడు ఇవాడు పొద్దున్నుంచి. అంటే ఏమిటి?

అంటాడు ప్రహ్లాదుడు. నాన్నగారు, ఆ శ్రీహరి ఎక్కడున్నాడని చెప్తాను, నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే ఉన్నాడు అని ఈ విషయాలన్నీ కూడాను చారాస్వామి వారు ఒక చిన్న కీర్తనలో, ఏమని నెర నమ్ముకొందుము కృష్ణ అంటే దానికి చెబుతున్నాడు జవాబు. ఏమర్రా, నా సంగతి మీకు బాగా తెలిసినట్లేదే, ఎందుకంటే పూర్వకాలంలో ఆ దేవతలు దానవులు పాలసముద్రంలో మధురం చేస్తున్నారు అమృతం కోసం. చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ కొండ మునిగిపోయిందో నేను అడుగున కుర్మావతారం ఎత్తి నన్ను కాపాడింది నేనే కదా అంటున్నాడు. ఇంకా ఆ గజేంద్రుడు మకరి పట్టుకుని వాడి యొక్క కాలుని అనేక సంవత్సరాలు వాడిని హింస పెడుతూ ఉంటే వాడు, స్వామి విష్ణుమూర్తి నాయన రక్షించు రక్షించు అని వాడు గోల పెడుతూ ఉంటే నేను వెంటనే వెళ్ళి ఆ మకరిని సంహరించింది వాణ్ణి కాపాడింది నేనే కదా. అలాగే ఆ సోమకాసురుడు ఏం చేశాడు, వేదాలు పట్టుకెళ్ళి ఆ సముద్రంలో దాచిపెట్టాడు, నేను వెంటనే మత్స్యావతారం ధరించాను సముద్రంలోకి వెళ్ళాను ఆ వేదములు మళ్ళీ పట్టుకొచ్చి వేదాలను ఉద్ధరించాను, తెలుసా మీకు. అలాగే ఆ కాళీయుణ్ణి వాడు విషం కక్కుతున్నాడు యమునాతీరంలో, అనేక మంది పిల్లల్ని చంపేశాడు, ఆవుని చంపేశాడు, లేగల్ని చంపేశాడు. అటువంటి వాణ్ణి వాడి యొక్క మదం అణిచి వాడి మీద దూకి నృత్యం చేసి రక్తం కక్కిచ్చి చివరికి వారి భార్యలంతా వచ్చి మొత్తుకుంటే వాణ్ణి క్షమించి వెళ్ళిపోమన్న కంచి అనగానే కొంతమంది అనుకున్నారట, ఏమిటి ఇంత పని చేశాడా ఈ బాలుడు, సరే కానివ్వండి చూద్దాం ఏమో చేశాడు అని అప్పుడు అనుకున్నారట. ఇది ఒక పని చేద్దాం, మన అందరం కూడా ఇప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయొద్దు, చీకటి పడుతోంది కాబట్టి ఆడవాళ్ళం మనమే నడిపిద్దాం ఈ పడవని అని చారాస్వామి వారు అందముగా, ఓడను జరిపే ముచ్చట కనరే ఆడువారు యమునాగడ కృష్ణుని కూడి ఆడుచూ పాడుచూ అందరూ చూస్తుండగా ఆ ఓడ ఎలా నడిపారో వర్ణిస్తున్నాడు.

ఈ ప్రకారంగా ఆ గోపికలంతా కూడా నన్ను రకరకాల శృంగారపరమైనటువంటి చేష్టలు చేసుకుంటూ ఆ ఓడలో ప్రయాణిస్తూ ఉన్నారుట. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషములు చూడ్డానికి ఆకాశములో దేవాంగనలందరూ కూడా నన్ను విమానాల్లో ఎక్కి వచ్చారటండి. వచ్చి అనుకున్నారట, ఎక్కడో వైకుంఠంలో ఉండే పరమాత్మ ఏమిటి, ఈ పడవేమిటి, ఈ వెళ్ళడమేమిటి, బ్రహ్మాండంగా ఉండే వ్యవహారం అని సంతోషంతో వాళ్ళంతా కూడాను పుష్పాలు కురిపించారట. పుష్పవర్షం కురిపించారు. కురిపించే వరకు వీళ్ళకేమైంది తెలిసినా అండి, వాళ్లకంటే మనమే అందంగా ఉన్నావు కదా, లేకపోతే వాళ్లు మన పైన పుష్పాలు ఎందుకు కురిపిస్తారు అని అనుకోని వాళ్లకి బాగా గర్వం వచ్చింది. ఏమిటా గర్వం, మేం వాళ్ళకంటే అందంగా ఉన్నాం. నిజమే, మరి గర్వం అనేక రకాలుగా ఉంటుంది. ధనం ఉంటే గర్వం, అధికార గర్వం, యవ్వన గర్వం, ఇట్లా ఉంటుంది. పదవి గండం, పదవి అంటే గర్వం అనుకున్నట్ట. మనము ఏనాడో మంచి నోము నోల్చుకున్నాం, ఏనాటి నోము ఫలమో ఏ దాన మొసగితిమో అంటాడు త్యాగరాజు. ఇక్కడ మనం ఏం పుణ్యం చేసుకున్నామో, బాలకృష్ణమూర్తితోటి ఇలా విహారం చేసేటువంటి భాగ్యం మనకు కలిగిందర్రా అని ఆ సంతోషంలో అందరూ కూడా నన్ను కొంచెం గర్వంతో కొద్దిమంది అహంకారంగా కూడా మాట్లాడారట. అన్నాటప్పుడు, అమ్మా ఎంతో అందంగా ఉన్నారు మీరు, నిజమే మరి, కాదంటారా, మరి మా మీద వాళ్ళు పూలు కురిపించారుగా, అబ్బబ్బాయి కాదు కాదు, నిజంగా మీరు అందంగా ఉన్నారు, ఒక పంచి అయ్యిండర్రా, ఏమిటి, ఆ తెడ్లు నీళ్ళలో పడేసేయండి, చూద్దాం పడవ ఎలా వెళ్తుందో అంటే అనుకున్నట్ట. ఆకాశంలో ఉండేటువంటి యొక్క గంధర్వులంతా కూడా నన్ను చూసి ఈ సంభాషణలు విని ఆశ్చర్యపోతున్నారు. ఆ చెడ్డు పడేసేస్తే ఓడ ఎలా పోతుంది అనగానే ఒక ఆవిడ అందిట, బాలకృష్ణమూర్తి చిన్నవాడే గాని ఇంత పెద్ద ఓడను జరిపేటువంటి అవకాశం ఆయనకి ఏముంది అని త్యాగరాజ స్వామి వారు చక్కగా ఒక పద్యంలో చెబుతున్నాడు.

కాదు అని అందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. ఈ పిల్లవాడు ఆయన వల్ల అవుతుందా ఆహా అనుకున్నాడు పరమాత్మ. మీ వ్యవహారం ఇలా ఉందా అని అనుకొని అంటున్నాడు చారాస్వామి, అనుచు భావింపమాదవుడది ఎరింగి. ఓహో సరే మంచిది,

అనుకున్నాట పరమాత్మ, వీళ్ల యొక్క గర్వాన్ని అణిచివేస్తాను అని హఠాత్తుగా పెద్ద గాలి, వాన, చీకటి, ఓడ తబ్బిబ్బైపోతున్నది, రంధ్రాలు పడ్డాయి అక్కడక్కడ, జళ జళ మణి మేరుపూలు, ధళ ధ్వళ ధ్వనుల పిడుగులు అన్నాడు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆ గాలి, వాన, చీకటి, అయ్యయ్యో నీళ్లొస్తున్నాయి ఓళ్ళలోకి, రంధ్రాలు పడ్డాయి అని మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆవిడ అందిట మన యొక్క అందం చూసి ఎవరో మనకు శాపం పెట్టారు, లేకపోతే ఎందుకు ఇట్లా వచ్చింది? కాదు కాదు, మనం వెళ్ళినప్పుడు పంచాంగం చూశారు ఎవరన్నా వర్జ్యం ఉందేమో అని ఒక ఆవిడ, చాలు చాలులే ఆ రంధ్రాలు పడ్డాయి, అవి మునిగిపోతుంది పడవ కాస్త, ఏదో మార్గం చేయండి అని ఆ యమునాదేవిని, అమ్మా యమునాదేవి ఏమిటమ్మా ఈ పరిస్థితి, అల్లకలోలమైపోయింది, ఈ చీకటేమిటి, గాఢాంధకారం ఏమిటి, వర్షమేమిటి, రాళ్ళవాన కురిపిస్తున్నాడు పరమాత్మ, ఒక పని చేస్తాను తల్లి, మేము ఏమన్నా కాని చచ్చిపోయినా సరే పిల్లవాడిని కాపాడు, పిల్లవాడిని తీసుకెళ్లి క్షేమంగా వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాలి, పొరపాటు చేశాం మేము అని ఆ యొక్క యమునాదేవిని ప్రార్థన చేస్తున్నారు ఈ రీతిగా.

మేము ఒకటి అనుకున్నాము, జరిగింది ఇంకోటి. అమ్మా యమునాదేవి ఆ పిల్లవాణ్ణి కాపాడుతుంది. మేము చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లవాడిని క్షేమంగా చేర్చాలి కదా మేము అని అనుకుంటూ ఉండగా ఆకాశంలో దేవతలంతా వచ్చారుట. వచ్చి ఈ యొక్క వినోదాన్ని చూస్తున్నట్టు వాళ్ళందరికీ వినోదంగా ఉందిట. వాళ్ళకి అనుకున్నారట, సాక్షాత్ వైకుంఠవాసుడే పక్కన పెట్టుకుని, వైకుంఠవాసునే పక్కన పెట్టుకుని కృష్ణమూర్తిని, యమునాదేవి మమ్మల్ని కాపాడమ్మా, యమునాదేవి కాపాడుతుందా అండి అని అనుకున్నట్టు వాళ్ళు. వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు ఆ సంగతి. ఆయన ఆశ్రయిస్తే మన సంగతి చూస్తాడులే అని తెలియక వాళ్ళు వాళ్ళు ఇప్పుడేం చేయాలి అనుకుందోటి జరిగింది ఒకటి అంటూ అంటున్నారు.

వల్లా పిల్లవాడు మాతో సరదాగా తిరుగుతూ హాయిగా ఉండేటువంటి చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి, మాదే తప్పు నాయనా, తప్పు మాదే మాదే అని మా అహంకారం తగ్గిపోతున్నది అనుకుంటూ, కాదర్రా,

స్త్రీ బుద్ధి ప్రళయాంతకాని శాస్త్రం. మా బుద్ధి తక్కువైందని లెంపలు వేసుకుంటున్నారు. వేసుకుంటున్న ఆ సమయంలో పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఎలుకగు ప్రాణ సంకటం, పిల్లికి తెలగాటం అన్నట్టుగా ఉంది అంటున్నాడు. నాకేం తెలుసర్రా ఏం చెయ్యాలో ఇప్పుడు? మీరేమో నాకు బరుగులు కొనిపెడతాను రండి అని అంటే వచ్చా. మరి ఇప్పుడేమో ఇలా ఇలా వచ్చింది, మరి ఇప్పుడేం చేద్దాం మనం అని అనుకుంటే చారాస్వామి వారు అంటున్నాడు, ఇక్కడ ఇది ఎలా ఉందంటే, ఒకనొక రోగి చాలా ప్రమాదంలో ఉన్నట. రోగి వెంటనే పిలిచారు డాక్టర్ గారిని. ఆ డాక్టర్ గారు కూడా వచ్చి పేషెంట్ను చూసి తాను కూడా పెద్దగా ఏడ్చాయుట, అలా ఉంది మన కథ అనుకుంటున్నారు అని ఇలా బాధపడుతూ ఉంటే కొంతమంది గోపికలు అంటున్నారు, ఆలోచించారు, సాక్షాత్ భగవంతుడే సందేహం లేదు అని ఒక వృద్ధ గోపిక, ఓ గోపికలారా సాక్షాత్ ఇతను దేవుడే, కృష్ణదేవుడు, లోకాధారుడు, శరణాగత వత్సలుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. ఇతని మాటల్లో ఎలాంటి మర్మం లేదు, అందరూ కూడా నన్ను వినవలసిందే, ఆయన మాట వినండి, ఆ ప్రకారం చేయండి. ప్రబంధం అంటే ఇది ఒక నవరస గ్రంథం. ఇందులో అన్ని రసాలుంటాయి. ప్రేమ, మరి భయం, భయానకం, మళ్ళీ సంతోషం, ఆనందం, అన్నీ ఉంటాయి నవరసాలు. అంటున్నాడు, ఆయన యొక్క మాట ఎలా విన్నారు అందరూ? దాన్ని వేదవాక్యంగా భావించారయ్యా, మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు?

రమణుల మదమెల్ల జరిగెను అన్నాడు త్యాగరాజు. ఎవరైతే గర్వపడతారో వాళ్ల గర్వాన్ని భంగం చేస్తాడు. సత్యభామ యొక్క గర్వభంగం చేశాడు, హనుమంతుని యొక్క గర్వాన్ని కూడా ఇలాగే భంగం చేశాడు ఒక సందర్భంలో రాముల వారు. కనుక ఎప్పుడైతే ఇది జరిగిందో అనుకున్నట్ట వాళ్ళకి సంపూర్ణంగా పరమాత్మయందు విశ్వాసం కలిగింది. పిల్లవాడిని తీసుకున్నారు, హత్తుకున్నారు. కృష్ణస్వామి యొక్క బోధ అంటే తత్వబోధ వాళ్ళకి జరిగింది. పొరపాటు చేశాం, ఎవరో చెప్పిన మాటలు విన్నాం, వచ్చేశాం, ఏం సంపాదించుకున్నాం గనక మనం అని అన్నట్ట పరమాత్మ అనుకున్నట్ట ఎప్పుడైతే గర్వం అణిగిపోయిందో ఇంకా ఎందుకు వీళ్ళని బాధపెట్టడం, పాపం అనుగ్రహిద్దాం అనుకుని కళ్ళు మూసుకోండర్రా అన్నట్ట కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఏం జరిగింది, తన యొక్క విరాట రూపం చూపించాడు మహానుభావుడు. వందలాది చేతులు, వందలాది తలలు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క విరాట రూపం చూపించాడు. ఆ విరాట రూపం సందర్శనం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడాను చూసి, అమ్మో ఈయన కృష్ణుడంటే, ఈ బాలకృష్ణమూర్తి అంటే ఏమో అనుకున్నాం అని అన్నట్ట స్వామి అని కళ్ళు మూసుకొని చక్కగా పరమాత్మ యొక్క ధ్యానం చేశారు. పున్నాగ పరాల దాగంలో ఈ ప్రకారంగా

ఎప్పుడైతే వాళ్ళ గర్వానికి భంగం జరిగిందో ఈ ప్రకారంగా నీ యొక్క దివ్య పాదార విందాలు మా కటాక్షించినాయనా అనగానే పరమాత్మ కరుణించి వాళ్ళన్నారు, స్వామీ

మమ్మల్ని నీ పాదముల చెంత చేర్చుకుని రక్షించు రక్షించు అంటున్నారు. అప్పుడు ఆ గోపికలను చూచి బాలకృష్ణమూర్తి, ఆ పరమ దయాకరుడు, శరణాగతవత్సలుడు, భక్తజన రక్షకుడు అని ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ వాళ్ళతోటంటే,

ఏం అని కదా గీతావాక్యము. గీతలో ఏమంటున్నాడు, ఎవరైతే ఇతర చింతలు మానుకొని నన్నే ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తా. ఆ భావాన్ని చారాస్వామి వారు చక్కటి చిన్న పద్యంలో ఇలా అన్నారు.

కొడుకుడు అంటున్నాడు, కళ్ళు మూసుకోండి, బాగా ఉంది, మీకు జ్ఞానం వచ్చింది, చక్కగా మీరందరూ కూడా జ్ఞానవంతులైనారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కళ్ళు మూసుకొని మరొక్కసారి నామ సంకీర్తనం చేయండిరా అన్నాడు. కన్నులు మూసి భజింపుడు పన్నుగ మీ పాలు వేల్పు ఫలమిచ్చుదయన్ అనగానే వెంటనే చాలా నమ్మకంతో, చాలా అఖండ విశ్వాసంతో, ఎలాగైతే ప్రమాదంలో ఉండేటువంటి ఒక రోగి డాక్టర్ గారు ఏం చెబితే అని చేస్తాడు, వాడు నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, అలా వీళ్ళు వెంటనే ఈ ప్రకారంగా ఒక నామ సంకీర్తనం చేశారయ్యా అంటున్నాడు.

అని ఎప్పుడైతే వాళ్ళంతా కూడా నున్ను అత్యంత విశ్వాసంతో పరమాత్మ పట్ల సాక్షాత్తు కృష్ణదేవుడే ఆ వైకుంఠవాసుడేనే భావంతో చేసేసరికి ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటి అద్భుతం?

పోయే ఓడదరి చేరవచ్చను పోడిమిగను. కనగమయ వస్త్రములు, కనగమయ వస్త్రములు.

ప్రత్యేకమయ వస్త్రములు చూచి అందరూ కూడాను ఆ ఓడ ఎక్కడుందో ప్రారంభంలో అక్కడికే వచ్చింది, వర్షం ఆగిపోయింది, రాళవాన్ లేదు చూచి ఒప్పుంగిరి ఆ సుధతులెల్లా అన్నాడు త్యాగరాజు. అందరూ కూడా ఇలా చూచుకున్నారు. చూచుకునగానే ఏం జరిగింది? అన్నీ పోయిని, ఏమీ లేదు. ఎందుకు? వాళ్ళ యొక్క గర్వాన్ని భంగం చేశాను అని. ఇది ఒక కల్పనాగాథ, అందుకే దీని పేరు ప్రబంధం. పద్య గద్య గేయ ప్రబంధం అన్నాడు త్యాగరాజు. ఇది కనుక అప్పుడేం చేశారు? అంతా కూడా యథాపూర్వంగా, అంటే ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ కోటి మన్మథాకారుణ్ణి, ఆ దివ్యమంగళ విగ్రహుణ్ణి, ఆ స్వామిని మనమంతా పూజిద్దాం రండి అని జరిగిందంతా మర్చిపోయినారుట. మర్చిపోయి ఎక్కడా కృష్ణుడు అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని చక్కగా అలంకరించి గంధం పూశారు, బొట్టు పెట్టారు, మంచి బట్టలు కట్టారు, హారతి పెట్టారు, పూజ చేశారుట. ఈ ప్రకారంగా ఎలాగా

ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు? దేదీపమానంగా వెలుగుతూ ఉన్నాడు, ఎంతో శోభగా ఉన్నాడు. వెంటనే దేవతలంతా వచ్చారు, బ్రహ్మదేవుడు కూడా వచ్చాటండి. వచ్చి అందరి మీద పుష్పాలు కురిపించాడు. అందరూ కూడా జరిగింది మర్చిపోయినారు. ఆ యొక్క చారాస్వామి వారిని అంటున్నాడు, ఆ కృష్ణమూర్తిని వాళ్ళు కూడా మెచ్చుకుంటూ, దేవతలు కూడా మెచ్చుకుంటూ, అందరు కూడా చక్కగా మంగళగానం చేసి మంగళహారతి పాడి ఎవరెళ్ళకి వాళ్ళు క్షేమంగా వెళ్ళారండి అని ఇలా మంగళహారతి పాడారు. అయ్యా పెద్దలారా, ఈ మంగళహారతి పాడిన తర్వాత మనం ఈ యొక్క ఫలశ్రుతి అంటే ఇది విన్నవారికి ఏం జరుగుతుంది అనే విషయం కూడా చెప్పుకుని దీంట్లోనే ఉన్నటువంటి వేదాంత రహస్యాలు సంగ్రహంగా క్లుప్తంగా చెబుతాను. అందరూ కూడా ఆలకించమని ప్రార్థన.

ఫలశ్రుతి. ఎవరైతే ఈ నౌకాచరితం అంటే భక్తిగాథ వింటారో, గానం చేశారో, భక్తిగా ఆలకించారో, వాళ్ళకి ఏమవుతుందిటండి?

ఉన్నారు. అలాంటి వారందరి కూడా శృణ్వంతి విన్నవాళ్ళకి కృష్ణ ప్రసీదతి. ప్రసీదతి అంటే వాళ్లకు క్షేమం అవుతుంది, వారి ప్రసాదం. కృష్ణ ప్రసాదం అంటే ఇది మనకి, అది ప్రసీదతి.

పెద్దలారా, క్లుప్తంగా ఇప్పుడు ఈ కథలో ఏమిటి పరమాత్మ తత్వం తెలుసుకుందాం. గోపికలు అంటే ఎవరు? గోపికలు అంటే వాళ్ళంతా కూడా జీవాత్మలు. అసలెవరు వాళ్ళు? రామాయణ కాలంలో వాళ్ళంతా కూడా ఋషీశ్వరులు. పరమాత్మ యొక్క ఆలింగ సౌఖ్యం కోరి వస్తే నాయన కృష్ణావతారంలో పుట్టాడన్నట్ట. ఆలింగనం ఇవ్వలేదు, ఏమీ లేదు, వాళ్ళకి మోక్షం ఇచ్చాడంతే. ఇక్కడ కృష్ణుడెవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మయే. తెల్లగా ఉన్న ఓడ అంటే ఏమిటి? తెల్లగా ఉన్న ఓడ అంటే తెలుపు అనేటువంటిది భక్తికి చిహ్నం, సాత్విక భక్తి. ఇంకోటి ఉంది రాజస భక్తి, ఇంకోటి తామస భక్తి, కోపంతో భక్తి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళంతా కోపంతో పరమాత్మను సేవించారు. ఎక్కడరా మీ దేవుడు అంటూ వాళ్ళు ధ్యానం చేశారు. కంసుడేం చేశాడు? ఎక్కడరా కృష్ణుడు? అష్టమగర్భం, అష్టమగర్భం అని ధ్యానం చేశాట. కనుక వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. కనుక అలాంటి భక్తి అనేటువంటి ఎవరైతే పడవలో కూర్చున్నారో వాళ్ళు సంసారము అనేటువంటి పుట్టుట మరణించుట పుట్టుట పోగుట అనేటువంటి ఈ యొక్క చక్రాన్ని దాటి హాయిగా పోతారయ్యా. మరి ఓడకి చిల్లి పడింది కదా అంటే ఏంటి? ఎవరైతే భక్తి సాధన చేస్తూ ఉంటారో మధ్య మధ్య దానికి భంగాలు వస్తుంటాయి. మనం చక్కగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం, ఆ సమయంలోనే ఏ పాలవాడో పెరుగువాడో వచ్చి కేకలేస్తుంటారు, మనం డిస్టర్బ్ అవుతాం. అది చిల్లులు పడ్డం అంటే. మరి వాళ్ళు తెడ్లుతో నడిపించారు కదా, తెడ్లు ఓడ నడిపేటువంటి తెడ్లు అంటే ఏమిటంటే భక్తి సాధనలు. అందుకే వాటిని పారేయమన్నాడు, వాళ్ళు మేము పారేయమన్నారు. కనుక ఇక్కడ జరిగింది ఏమిటి అంటే జీవాత్మ వెళ్లి పరమాత్మలో కలిసిపోయినట్ట. జీవాత్మ పరమాత్మ యొక్క కలయికే ఈ నౌకాచరితం. అదే శ్రీమద్భాగవతంలో రాసలీల రసోవై సహ పరమాత్మ రసస్వరూపుడు, ఆయనలో చేరటమేనటువంటిదే రాసలీల. కనుక చాలా భక్తిగా పాడవలసినటువంటి ఆ రాసలీల ఘట్టాన్ని మనమంతా కూడా తెలుసుకుంటాం. తర్వాత ఈ ప్రబంధం ఆయన మామూలుగా సురటి రాగంతో ప్రారంభించరు. శృంగరించుకొని వెడలేది, అది సురటి రాగంలో పాడారు, అది తీసుకున్నారు. మళ్లీ మంగళహారతి కూడాను సురటి రాగమే ముగించాడు, అది ఒక విశేషం. తర్వాత మరి ఫలశ్రుతి ఏమంటున్నాడు? ప్రారంభంలో చెప్పాడు, ధరలో హరికుత నౌకాచరితంబును విన్నవారు వరసుత ధనములను బడసి వర్ధిల్లుదురే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? అందరికి కూడాను మోక్షమేనయ్యా విన్నవాళ్ళకి. కాదండి, మేం చిన్నవాళ్ళం కదా అంటే మీకు ఏ ఏ కోరికలు ఉన్నట్లయితే అవి తీరుతాయి, అంచెల్లో మోక్షం వస్తుంది సుమా అని చెబుతున్నాడు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్థినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అంత్యమందు మోక్షము, ఉన్నంతకాలం సౌఖ్యము, అంత్యములో మోక్షం. పెద్దలారా, మంగళం గురుదేవాయ

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనకందజేసిన ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని మీకు అందజేస్తున్నాము.

విలువలేని ఇనుప పెట్టయి దేహంబు. ఈ దేహం అంతా విలువలేని ఇనపెట్ట. ఇనపెట్టలకు ఏముందండి? ఇప్పుడు మన వరండాలో ఇనపెట్ట పెట్టిన ఎవరు తొందరగా తీసుకెళ్లరు. ఇది చాలా బరువు. ఓ నలుగురైదుగురు తీసుకెళ్తుంటే ఎవరో ఒకరు పట్టుకుంటారు. అందువల్ల మనం కాస్త మరీ పెద్ద పెద్ద బీరువాళ్ళ సామాన్ ఎక్కువైపోతే కాస్త బయట పెట్టుకోవడానికి కూడా మనమే అనుకోం. కానీ ఈ పెట్టే లోపల బంగారు నగలు పెట్టామనుకోండి, లాకర్ లోపల, అమ్మో చాలా ముఖ్యమైపోయింది, దాని విలువ పెరిగిపోయింది. ఇంకంతే, ఒట్టి పెట్టయితే వరండాల భారే అన్నావు, లోపల బంగారు నగలున్నాయి రా, దస్తావేజులున్నాయి, ఉంగరాలు అన్ని, వడ్డాణాలు అన్ని ఉన్నాయి అని లాకర్లు పెట్టగల, అమ్మో చాలా. దేనికి విలువ ఇచ్చావు ఇప్పుడు? ఒట్టి పెట్టయితే వరండా, పెట్టే లోపల నగలుంటే అమ్మో బెడ్రూంలో మూల పెట్టేశావు. కనుక విలువలేని ఇనప పెట్టయ్యా, విలువలేని ఇనుప పెట్టయి దేహంబు. ఈ దేహానికి విలువ లేదు, ఇనప పెట్టే. ఒక గాడ్రేజ్ అల్మారా అనుకోండి, ఒక ఐరన్ సేఫ్ అనుకోండి, దానికి విలువ లేదు. పెట్టెలోన నగలు పెట్టినట్లు, పెట్టెలోన నగలు పెట్టినట్లు. ఈ ఐరన్ సేఫ్ లో ఆ చక్కని ఆభరణాలు అన్ని నువ్వు పెట్టుకున్నట్టుగా ఎలా ఉంది? తెరకు ఈవల జీవి దేవుడు అవల నుండు, తెరకు ఇవల జీవి దేవుడు అవల నుండు, కార్యమివ్వల అవల కారణంబు. నీ కనపడేది కార్యం బయట, కారణం వెనకాలంది. అది ఆలోచించు, కనపడేది నీకు కార్యమే. ఒక ఐరన్ సేఫ్ అనుకోండి, దానికి విలువ లేదు. పెట్టెలోన నగలు పెట్టినట్లు, పెట్టెలోన నగలు పెట్టినట్లు.

నీకు కనపడేది కార్యం బయట, కారణం వెనకాలంది. అది ఆలోచించు, కనపడేది నీకు కార్యమే, కారణం వెనకాలంది. అది కనపట్టలేదు. ఎట్లా? కార్యమైనటువంటి ఈ అలమారాలో కారణమైన బంగారు నగలున్నవి. అది స్వామి తెలియజేయడం. తెరకు ఈవల జీవి దేవుడు అవలనుండు. పైకి ఈ తెర ముందు జీవి ఆడుతూ ఉంటాడు, నాటకాల్లో గాని సినిమాల్లో గాని ఈ నటులు ఆడుతూ ఉంటాడు. చూశారు కదండి, వీళ్ళు ఆడించే దేవుడు. వాడి ఇష్టంతో ఆడడానికి వీళ్ళే, వెనక డైరెక్టరే చెప్తుంటాడు ఎప్పుడు చెయ్యి తిప్పాలా, ఎప్పుడు కాలు తిప్పాలా, ఎప్పుడు మనం తిప్పాలి, ఆ డైరెక్టర్ చెప్తుంటాడు. కనుక డైరెక్టర్ గారు తెర వెనకాల ఉన్నాడు, ఈ స్టేజ్ పైన వాళ్ళు యాక్టర్స్ అంతే. తెరకు ఇవల జీవి దేవుడు అవలనుండు, కార్యమివ్వల కారణమవ్వలనుండు అని చెప్పడంలో ఈ జగత్తంతా కూడా సత్యము కాదని, నీవు సత్యముగానమే జగత్తు కూడా అసలు ఈశ్వరమయమనేని, అదే నీవుగా భ్రమించుట చేత ఆ భావాన్ని త్యజించవలసిన అవసరం ఉందని ఈశావాసి ఉపనిషత్తు చెప్పింది. దాని బాబావారు ఇంత చక్కని ఉపమానాలతో స్పష్టంగా మనకు అర్థమయ్యేట్టుగా చెప్పడం స్వామికే సాధ్యం. ఈ సందర్భంలో దయచేసి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బాబావారు మనం దేవాలయాలలో ఏదో పందిళ్లలో అనుసృతంగా సంప్రదాయ సిద్ధంగా పండితుల నుండి మనం వినేటువంటి ఉపన్యాసాలు వంటివి కావు. దయచేసి గమనించండి, బాబాగారి ఉపన్యాసాలు భిన్నము. ఎందువల్లంటారేమో, వారి ఉపన్యాసాలు పండితులకు పామరులకు, వృద్ధులకు యువకులకు, స్వదేశీయులకు విదేశీయులకు, ప్రస్తుతానికి భవిష్యత్తుకి, ఐతిహాసికంగా అధునాతనంగా శాస్త్రీయంగా ధార్మికంగా నైతికంగా బహుముఖంగా వారి ఉపన్యాసాలు ఉండడం చేత బాబావారి యొక్క ప్రసంగాలు అనితర సాధ్యములు అని మనం గుర్తించాలి. అనితర సాధ్యములు, వారి వారి ఉపన్యాసాలు ఎవరు చెప్పలేరు. ఎందువల్ల? మన ప్రశ్న సమాధానాలు అందరూ దొరుకుతున్నాయి. ముసలి వాళ్ళు నా గురించే చెప్తున్నారు అనుకుంటారు, యువకులు అమ్మో నేను ఇలా ఉండాలి కాబోలు అని యువకులు అనుకుంటారు, విదేశీయులు ఏమనుకుంటారు నాకు బాగా అర్థమవుతోందే, ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సారస్వత నాకు అర్థం కాదు, భారతదేశం యొక్క ఆధ్యాత్మికత నాకు అర్థం కాదని అనుకుంటుండేవాడిని, ఈ మహానుభావుడు చెబితే చాలా బాగుంది అనుకుంటారు. అందువల్ల స్వామి యొక్క ప్రసంగాలు విలక్షణంగా ఉంటాయి, అందులో ప్రత్యేకత అందులో ఉన్నది, దాన్ని మనం గమనించాలి. అందువల్లే ఈ పద్యాలతో పాటలతో వారు చెప్పడం జరుగుతోంది. చిన్న ఉదాహరణ చూడండి, పసిపిల్లాడు అన్నం తిండు జనరల్ గా ఎవరింట్లో అయినా, అప్పుడేం చేస్తుంది తల్లి, ఏ కథలు చెప్పి గోరుముద్దలు తినిపిస్తుంది, అప్పటికే తిండో ఒక పాట పాడి గోరుముద్దలు తినిపిస్తుంది, అప్పటికే తిండో వేడు బయట తీసుకొచ్చి ఆ చెట్టు చూపించి ఆ చెట్టు కొమ్మల్లోంచి చంద్రుణ్ణి చూపించి అప్పుడు తినటం ప్రారంభిస్తాడు పిల్లాడు. అలాగే స్వామి మనకి మొదట పద్యాల్లో చెప్పారు సత్యం, మనకు అర్థం కాలే, అప్పుడు పాటలు పాడి మనకు చెప్పారు, ఇంకా అర్థం కాలే, బయట తీసుకొచ్చి కొమ్మల చాటి నుంచి ఆ చంద్రుని చూపించారు. అంటే అక్కడున్న పురుష తత్వము, అసలైన ఈశ్వర తత్వము, సూచన మార్గం, అదుగో చంద్రుడు అన్నాం అంటే అక్కడే ఉన్నాడా, వేలు చివర చంద్రుడు ఉన్నాడనే కాదు, సూచన మాత్రమే. చూసారా, ఓ రైలు సిగ్నల్ లాగా, ఒక సూచనగా, ఒక దిక్సూచిగా మనకు సత్యం అక్కడ ఉన్నదని చెప్తూ వచ్చారు బాబా గారు. అందువల్ల వారికి ఉపన్యాసాల కోసం చెవి కోసుకుని ఉంటారు జనం. సాయంత్రం 5 ఉపన్యాసం ఉంటే మధ్యాహ్నం 1 నుంచి కూర్చుంటారు వాళ్ళు. ఇందువల్ల ఇంత అందంగా ఆనందంగా మన జీవితానికి అన్వయించేట్టుగా మన చక్కగా అర్థమయ్యేటట్టుగా సులభ శైలిలో ఎవరు చెప్పగలరు చెప్పండి. అందువల్ల ఈ ఉపనిషత్తులో ఈ 2వ సూత్రాన్ని ఇంత చక్కగా భగవాన్ చెప్పడం జరిగింది. ఇక 3వ సూత్రం, మొదటి సూత్రము ఈశావాస్యమిదగం జగత్, 2వ సూత్రము చేనచ్చక్తేన భుంజీదా, ఇక 3వ సూత్రము మా గృహ కశ్య సిద్ధనం, ధనాన్ని ఆశించవద్దు. ఇది 3వ సూత్రం. ఏదయ్యా ఏ ధనాన్ని ఆశించద్దంటే ఏమిటి? ఇక్కడ గుర్తుంచుకోండి, ఏదైతే లేదు

0: అది ఉంది అని మనం అనుకుంటున్నాం. ధనం అలాంటిదే, అంతా బ్యాంకులో దాచుకుంటాం మనం. ఉంది ఉంది ఉంది అనుకుంటాం, ఈ మధ్యలో పోతాం. అది ఎవరికి ఉంది? బ్యాంకులో ఉంది, నీకు లేదు. నీకు లేదు, బ్యాంకులో ఉందంటే కనుక లేనిది అంటే నువ్వు అనుభవించింది. నీకు భోగమూ లేదు, ఇటు దానమూ లేదు, కానీ బ్యాంకులో ఉంది. కనుక అనుభవంలో లేనిది ఉన్నట్లుగా భావించేది ధనమో. చూడండి ఉదాహరణ, ఇన్సూరెన్స్ చేశాం మనం, బాగా డబ్బు ఉంది, ఓ 25 లక్షలు చేశానంటావు, మంచిదే. ఎవరికి వస్తుంది ఆ డబ్బు? మనం పోయాక పిల్లలకు వస్తుంది. మనం ఉండగా వచ్చేది కాదు ఇన్సూరెన్స్, అది గమనించండి. వచ్చేది ఏమంటే ఇన్సూరెన్స్ ఇంత కట్టాం కనుక ట్యాక్స్ తగ్గుతుందేమో, కానీ ఆ డబ్బు మనకి రాదు. కనుక లేనిది ఉన్నట్లుగా కనిపించేది ధనము. మా గుర్ర కశ్యసి ధనం, దాన్ని నువ్వు వదలవలసిందయ్యా అని ఉపనిషత్తు చెప్తున్నది. పైగా లేనిది ఉన్నట్లుగా భ్రమించి ఇది తరగదు పెరిగిపోతుంది అనుకుంటున్నాం. రెండవ తప్పు మనం చేస్తున్నాం చూడండి, లేనిది ఉందనుకుంటున్నాం, పైగా తరగదు అనుకుంటున్నాం. ఇప్పటి వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటాను, షేర్ మార్కెట్లు బాగా పడిపోయాయి, బ్యాంకులే దివాలు తీశాయి, నెత్తిన చెంగేసుకుని రోడ్డెక్కారు జనం అంతా కూడా. ఇప్పుడు తరిగిందా పెరిగిందా? మొత్తం పోయింది, తరగడం కూడా కాదు మొత్తం పోయింది. అందువల్ల లేని ఉన్నట్టుగా భ్రమించి ఆ తరగదని అనుకోవడం ఇంతకన్నా భ్రమ ఏంటి చెప్పండి? అలాంటి ధనాన్ని ఆశించవద్దు అని చెప్తున్నది. పైగా ఈ అర్థం అని బాగా ఆకర్షిస్తోంది, మన మనసు అంతా ఆ అర్థం మీదే పోతున్నది. దానికోసం మనం నానా యాతన కూడా పడుతుంటాం, అన్ని ఆకర్షణ కూడా లొంగుతూ ఉంటాం. దాన్ని వదులుకోవలసింది అంటోంది ఈశావాస్య ఉపనిషత్తు. దీన్ని చెప్తున్నారు బాబా గారు. ఏమయ్యా? చాలా మంది అంటారు, ఏమండో మా తల్లిదండ్రుల కోసం నేను సంపాదిస్తున్నాను, నా బిడ్డల కోసం దాచిపెడుతున్నాను, నా మనవల కోసం దాచిపెడుతున్నాను, అంతా బ్యాంకు తరక్కపోవటం ఏమిటి, నాకు ధనం ఉందని అనుకుంటావు. ఒక్క విషయాన్ని గుర్తించు, తల్లిదండ్రులు ఎవరు? ఎవరు తల్లిదండ్రులు? స్వామి చెప్పారే, పక్కింటి అమ్మాయి ఉన్నది, ఆ పక్కింటి అమ్మాయి ప్రాణం మీదకి వచ్చినా సరే నా ఆఫీసుకి నేను వెళ్తా. తర్వాత కాలంలో ఆ పక్కింటి అమ్మాయినే నేను వివాహం చేసుకున్నట్టయితే, ఆ పిల్ల నా భార్య అయినట్టయితే, ఆ అమ్మాయి తలకాయన పోస్తే ఆఫీసుకి లీవ్ లెటర్ పెట్టా. పెళ్లిగాకమునుపు చావబోతున్నది నా లెక్కలేదు. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, దాని నమ్ము నేను ఆఫీస్ పోవాలన్నావు, పెళ్ళయ్యాక జలుబు వచ్చినా క్యాషువల్ లీవే, తలకాయ నొప్పి వచ్చిన క్యాష్, ఎందువల్ల నాది అనుకుంటున్నావు. పెళ్లి కాక మునుపు ఆయన ఎవరు, నువ్వెవరు? పెళ్ళాక నువ్వు భర్త, తర్వాత ఆమె భార్య. కనుక తల్లిదండ్రులు ఎవరయ్యా? ఎవరు? తనయులు మరి ఎవరు? మన బిడ్డలు లేక మన పిల్లలు ఎవరు చెప్పండి? ఎవరు లేరు. ఇలాను శత్రువులు ఎవరు? మన శత్రువులు ఎవరున్నారు చెప్పండి? అసలు నా దేహం అని ఇచ్చేందుకు నాకు ఒక శత్రువు కూడానా? నేను ఎప్పుడు పోతానో తెలియదు, దానికి నాకు తోడు ఒక శత్రువు కూడా. ఇది పిచ్చండి, పరమ పిచ్చండి శత్రువు. ధనములెవ్వారివి? ఈ డబ్బెవరిది? 500 రూపాయల నోటు ఉంది జేబులో, నిజమే. అంతకుముందు ఎక్కడుంది? కాఫీ హోటల్లో ఉంది. అంతకుముందు ఎక్కడుంది? బ్యాంకులో ఉంది. అంతకుముందు ఉంది ఎక్కడుంది? ఎవడో కట్టాడు అందులో. అంతకుముందు ఎక్కడుంది? ఇంకెవరి చేతిలో ఉంది? ఈ 500 రూపాయల నోటు ఎంతమంది చేతులు మాడిందో ఆలోచించావా? అది నీదా? కాదే. ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? మనకున్న సంపద ధాన్యం అంతా అది ఎవరిదనుకుంటున్నావు? నీదే? కాదే. ఆలోచించండి. నేస్తులెవరు? నీకు మిత్రులెవరు? నీకు శత్రువులెవరు? ఎవడు లేడు తెలుసుకో. మనం ఎవరమో, పూర్వం ఎత్తటను ఉంటేమో, తిరిగి ఎత్తట ఉందుమో, ఏమో తెలియలేము. ఇది బాబా గారి రచన అండి, నా మాటలుగా మీకు చెబుతున్నా. పుట్టక మునుపు ఎక్కడున్నావు తెలియదు, పోయాక ఎక్కడుంటామో తెలియదు, మధ్యలో వాళ్ళు ఎట్లొచ్చారో తెలియదు, వచ్చిన వాళ్ళు ఎందుకు పోతారో తెలియదు, పొద్దున్న మిత్రుడు సాయంత్రం శత్రువు ఎందుకు అయ్యాడో తెలియదు, డబ్బు నాది అనుకున్నప్పుడు ఎందుకు దివాలు తీశానో తెలియదు. ఏమిటయ్యా, ఏం తెలుసు మనకి? అందువల్ల మాంగుర కశ్యసిద్ధనం, ఇలాంటి ధనాన్ని నిత్యం కానటువంటిది, సత్యం కానటువంటిది, ఏది ఉన్నట్లుగా అనిపించే ధనాన్ని ఆశించవద్దు. అది ఉపనిషత్తు చెప్పేటువంటి మాట. దీని బాబా గారు ఒక జానపద సాహిత్యంలో చెప్పారు చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. స్వామి నువ్వే చెప్పగలవయ్యా అని. రూపాయ కొరకై, రూపాయి కోసం లోపాయకారిగా, లోపాయకారిగా అంటే ఈ బ్లాక్ మనీ, కరప్షను అంతా లోపాయకారి కింద వస్తుంది. అన్ని స్కాములు దాని కిందకే వస్తాయి, అంతా డబ్బు కోసం కదండి. రూపాయ కొరకై లోపాయకారిగా ఏం చేస్తున్నావు? అడ్డమైన గడ్డి తింటారయ్యా, అడ్డమైన గడ్డి తింటారయ్యా. ఎందుకు? రూపాయి కొరకై. ఎలాగా? లోపాయకారిగా. చూడండి, పైగా అంటున్నారు, ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నేదయ్యా. దేవుడి దగ్గరికి వచ్చిన మనం అడిగేది ఏమిటి? కాసే డబ్బేమైనా ఇప్పించు స్వామి, కాసే బంగారం నాకు ఇప్పించు. కనుక మన భక్తి దేనికిరా? ధనము కోసము, దైవ ధ్యానం డబ్బు కోసమే. కోటి పన్నాగములు పన్నేదయ్యా. లోకంలో డబ్బు కోసం ఎట్లా అడ్డమైన గడ్డి తింటున్నాము? దైవం దగ్గర కూడా నా మొక్కుబళ్ళు దేనికి? ఓ వెంకటేశ్వర స్వామి నాకు 100,000 రూపాయలు నువ్వు ఇవ్వు నాయన, నీకు 10,000 ఇస్తాను అని. నీకు 100,000 రూపాయలు ఇచ్చేవాడు 10,000 కమిషన్ ఆశిస్తాడా? ఎంత పిచ్చి చెప్పండి. మనకి 100,000 ఇచ్చాడు, ఈ 10,000 కమిషన్ ఆయన కావాలా చెప్పండి? మన యొక్క ఎప్పుడైతే ధనం కోసం పోయామో భగవంతుడితో కూడా వ్యాపారం చేయించడం ప్రారంభిస్తాం మనం. అంతగా ఈనాడు మన జీవితం వాణిజ్యంతో ముడిపడి ఉన్నది. అదే చాలా దురదృష్టమైనటువంటి పరిణామం. చూడండి, రంగ లింగాయంచు దొంగ మృకులు మొక్కి, భగవంతుడన్నమాట, ఓహో పొరుగుదండాలు పెట్టేస్తూ ఉంటాడు, నడిచి వెళ్తూ ఉంటాడు, ఒకటే ఉపవాసాలు, ఒకటే జపం, దేనికిరా? కాస్త పక్కవాడి 10 ఎకరాలు నేను కలుపుకోవడానికి అవకాశం ప్రసాదించు స్వామి, లేదా నాకెవడన్నా అప్పిస్తే అది ఎగ్గొట్టడానికి ఏమైనా అవకాశం ఉంటే నాకు ప్రసాదించి. ఇదే కదండి మంది పెంచుకోవటం, వీరుంటే ఇతరులు కూడా కలుపుకోవటం. దీనికోసమే మన యొక్క ప్రయత్నాలని. అదే బాబా అంటున్నారు, రంగ లింగాయంచు దొంగ ముక్కులు ముక్కి పంగనాము ప్రజలకు పెడతారయ్యా. పంగనాము అవతల వాడు దివాళీ ఇస్తే పంగనామాలు కాకేమైంది? నాతో పాటు వ్యాపారం చేశారు ఇద్దరు ముగ్గురు, అందరూ భాగస్తులే, అందరూ శుభ్రంగా తినేశాను, దివాళా తీశాను పోమన్నాను, ఏమైంది? పంగనామం కాక డబ్బు కోసం ఇలా చేస్తాం. నువ్వు ఇంత చేసినా పిచ్చివాడా, ఈ డబ్బు కోసం ఇంతమందిని ముంచావు, నువ్వు కూడా మునిగావు పిచ్చివాడివి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఇతరులు ఎరుగంగకయున్నా ఇతరులకి తెలియకపోవచ్చు, పాపం పాపం అని అందరు అనుకోవచ్చు, నువ్వు మంచివాడివని ఇతరులను నమ్మించవచ్చు. ఈశ్వరుణ్ణి ఎరుగడా, భగవంతుడు తెలియదా నీ నాటకాలన్నీ కూడా? అందుకే స్వామి మాట అన్నారు, అరే నా ముందు చాలా నాటకాలు ఆడుతుంటారు మీరు, భక్తుల గురించి అంటుంటారు, బాగా యాక్ట్ చేస్తున్నాయి అనుకుంటారు. నీది మోనో యాక్షన్, బాగా నేను మోనో యాక్షన్ చేస్తా అంటావు. నేను అలా నేను చూస్తూ ఉంటాను, నాది మౌన యాక్షన్ అన్నాడు. నీది మోనో యాక్షన్, నాది మౌన యాక్షన్, నేను సైలెంట్ గా ఉంటా చేస్తూనే ఉండు. ఇతరులు ఎరుగకయున్నా ఈశ్వరుడు ఎరుగడా, ఇతరులకి నమ్మించు ఆయన భగవంతుడు తెలియదయ్యా అది తెలుసుకోమంటున్నాడు స్వామి. తగిన ఫలము అనుభవిస్తారయ్యా, చేసిన దానికి తప్పదు. రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసం, ఏ చేశామో అది అనుభవిస్తాం. ఇందులోంచి మనం తప్పుకోలేము. ఎట్టి తిండియో అట్టి తేపు, ఎట్టి మేఘమో అట్టి వర్షము, ఎట్టి పిండియో అట్టి రొట్టె. దాన్ని సార్ తప్పించుకోగలవా? అందువల్ల మా గుడ కశ్యసిద్ధనం, ఆ ధనాన్ని ఆశించవద్దు. ఇది 3వ సూత్రం ఈశావాస్యోపనిషత్ చెప్పింది. ఇక 4వ సూత్రం ఏకత్వాన్ని అనుభవించు. ఎప్పుడైతే సర్వము ఈశ్వరమైన గుర్తించావో, అట్టి అవగాహనకు ఆటంకములైన రూపనామములు ఎప్పుడైతే పరిచర్జించావో, నిన్ను విపరీత ఆకర్షణలకు గురి చేసేటువంటి సత్యము కానటువంటి ఈ ధనము యొక్క ప్రలోభ ఆకర్షణలకు దూరంగా ఆశించకుండా ఎప్పుడైతే నువ్వు ఉన్నావో, అప్పుడు ఏకత్వాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు. అప్పుడు ఈశ్వర సర్వభూతానా అన్న విషయాన్ని అనుభవించడానికి ఆచరణలోకి వస్తుంది అనేది ఈశావాస్య ఉపనిషత్తు యొక్క 4వ సూత్రం. అయితే ఈ ఏకత్వాన్ని అనుభవించడానికి మనం 2 మార్గాలు ఎన్నుకుంటుంటాం. 1 విద్య, 2 అవిద్య. విద్య ద్వారా ఏకత్వాన్ని అనుభవించాలి అంటారు కొందరు, అవిద్యా మార్గాన్ని పాటిస్తారు కొందరు. ఇందులో మొదటిది అవిద్య గురించి తెలియజేస్తాం. ఏది అవిద్య అంటే కర్మతో కూడినంతా అవిద్యలే, యాక్షన్ ఓరియంటెడ్, కర్మతో కూడుకున్నదంతా అవిద్య. అందుకే చేసే కర్మలు కూడా మంచివే చేయరా అంటారు. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతకం సమాహ. వెంటనే చచ్చిపోమందు ఉపనిషత్తు ఎప్పుడు కూడా కుర్వన్నేవేహ కర్మాణి, ఆయన సత్కర్మలు ఆచరిస్తూ జిజీవిషే శతకం సమాహ, 100 సంవత్సరములు జీవించునాయన అని మనల్ని ఉపనిషత్తు ఆశీర్వదిస్తోంది, వేదం ఆశీర్వదిస్తోంది. కానీ సత్కర్మలు చేస్తాం, ఈ సత్కర్మలు అంత అవిద్యే సుమా, దీన్ని గుర్తించండి. ఎందువల్ల శాస్త్రంలో చెప్పినటువంటి ఈ కర్మలు చేయుట చేత మనకేమవుతుందో తెలుసండి, మరణానంతరము మన సూక్ష్మదేహం ఉన్నది, ఈ సూక్ష్మదేహం పితృలోకానికి చేరుతుందట, అక్కడ పితృలోకంలో సాయుధ్యాన్ని అనుభవిస్తుందట. కనుక అవిద్యతో కూడుకున్న కర్మలన్నీ కూడా నిన్ను పితృలోకం వరకు చేరుస్తాయి, మోక్షం కాదు. దయచేసి గమనించండి. అందువల్ల అయితే ఏమంటే పితృలోకాలు బాగానే ఉన్నాయిగా, నాకే సాయుధ్యాన్ని అనుభవిస్తున్నా కదా అంటారేమో. ఎన్నాళ్ళు ఉంటావయ్యా, ఉద్యోగం వచ్చింది ఎన్నాళ్ళు ఉంటావా, రిటైర్ అయ్యేదాకా. రిటైర్ అయ్యాక మళ్ళీ ఇంటికి రావాల్సిందే, ఇంకా ప్యూన్స్ ఉండరు, ఇంకా ప్రతి నెల జీతం ఉండదు, పిలిస్తే పడికేవాడు కూడా ఉండడు. అదేమిటండి, అదంతే. అదే రీతిగా పితృలోకాల్లో అన్ని అనుభవించావు, ఆ పుణ్యం అవగానే రిటర్న్ ట్రిప్ లో తిరిగి రావాలి. పుణ్యం క్షీణే మర్చ్యలోకం ఆవిశ్యం విశంతి, ఆ పుణ్యం అయిపోగానే తిరిగి భూలోకానికి వచ్చేస్తావయ్యా. కనుక అవిద్యతో కూడుకున్న కర్మలన్నీ కూడా సత్ఫలితమైన పితృలోకములు చేర్చినప్పటికీ కూడా అది కూడా తాత్కాలికమే, మోక్షం కాదు అన్న విషయం చెబుతోంది మనకు ఉపనిషత్తు. అవిద్యయా మృత్యుం తీర్త్వా అంటే ఈ అవిద్యల వల్ల మృత్యువుని దాటేటువంటి స్థితికి నీ వస్తావు, అంతేకాని మోక్షం కాదు అని తమకు తెలియజేస్తున్నా. ఇక 2వదైన విద్య. ఈ విద్య ఏం చెప్తుందయ్యా, ఈ విద్య నీకు దేవతల యొక్క సాన్నిధ్యాన్ని, దేవతా సాయుధ్యాన్ని ప్రసాదిస్తుంది విద్య. దీని చెప్తున్నారు విద్యయామృతమశ్నుతే, విద్యయామృతమశ్నుతే అమృతత్వాన్ని పొందుతావు, దేవతలతో సాయుధ్యాన్ని అనుభవిస్తావు ఈ విద్యల వల్ల, కానీ అది కూడా మోక్షం కాదు. కనుక మోక్షస్థాయిని అవిద్య అందించదు, విద్య కూడా అందించదు, రెండు కూడా అంధకారములే, రెండు కూడా తిరిగి భూలోకమునికి రావాల్సిందే. కాలం అయిపోయింది, తిరిగి వచ్చేస్తావు, తిరిగి జన్మిస్తావు, మోక్షం కాదు అని మనకు శాస్త్రం చెప్తే, ఆ మరి తిరిగి వస్తే ఏమైంది, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేయస్యం, మరి పుట్టగా తప్పదు సావకా తప్పదు, మరి పితృలోకాల్లో ఉన్నా కదండి, అకౌంట్ అయిపోయిందండి, కనుక తిరిగి వచ్చారు. దేవతా సాహిత్యం అయిపోయాను, బాబు మీ అకౌంట్లో డబ్బు లేదు, తిరిగి మళ్లీ రండి, వెనక్కి పంపిస్తారు. మోక్షం కాదు, అదే చెప్తున్నది ఇక్కడ. దీనికి బాబా గారు చెప్తున్నారు విద్యలని చెప్పి. వేదాలు, వేదాంగాలు, మంత్రాలు ఓహో బాగా చదివావు. నానా పెట్టి నకి నకి రాక్షతి డుకృంకరణే, నకి నకి రాక్షతి డుకృంకరణే. శంకరాచార్యుల వారు స్నానానికి వెళ్లారు గంగా నదికి. స్నానం చేసి శిష్యులతో వస్తున్నారు. ఒక పండితుడు చెట్టు కింద కూర్చొని డుకృంకరణే డుకృంకరణే అంటున్నాడు. అప్పుడు శంకరాచార్య వారు అంటున్నారు, నకి నకి రాక్షతి డుకృంకరణే, ఈ డుకృంకరణ రక్షించదయ్యా ఎప్పుడు? సంప్రాప్తే సన్నిహితే ఏ కాలే, ఆ చివరి ఘడియలు వచ్చేటప్పటికల్లా ఈ డుకృంకరణ వ్యాకరణ సూత్రాలు రక్షించవు. ఈ విద్యలు మనని రక్షిస్తాయని, అమృతత్వాన్ని మనకు అందిస్తాయని అనుకోవడం కూడా పొరపాటే. అదే బాబా గారు చెప్తున్నారు చూడండి, వివిధ శాస్త్ర చెయ్యము వేద వేదాంగముల్ జీవి మనసు తెరను చీల్చలేవు, జీవి మనసు తెరను చీల్చలేవు, జీవి మనసు తెరను చీల్చలేవు. ఏవి? వివిధ శాస్త్ర చెయ్యము వేద వేదాంగముల్, ఈ వేద వేదాంగములు సమస్త శాస్త్రములు కూడా నీకు నామరూపాత్మకమైన భావన ప్రపంచం నుండి బయటపడలేదురా. నీ మనసంతా నామరూపాత్మకమే, మిథ్యా జగత్తుతో నిండి ఉన్నది, ఎండ మావులను చూచి భ్రమిస్తున్నది. ఇలాంటి మనసు ఆ తెరగా ఉందే, ఆ తెర నుంచి యువతలకు రాలేవు. వివిధ శాస్త్రము చెయ్యము కాని వేద వేదాంగములు కాని తెర కావతలకు తీసుకెళ్లలేవు. తెలుసుకో ఆ సంగతి అని చెప్తూ మరి కర్మలు ఎలా ఉంటాయో చెప్తారు. నేను సత్కర్మలు చేస్తున్నాను నాకేమనుకుంటావేమో, కర్మ కూడా తీసుకెళ్లదు. తమకి ఇందాకే చెప్పాను, కర్మంతా అవిద్యే, అది మోక్షం ప్రసాదించదు అని చెప్పాను. దాని బాబా గారు చెప్తున్నారు, మూర్ఖ బుద్ధి యందు మురియును కర్మంబు. ఎవడో నేనేమో 35 సార్లు సత్యనారాయణ పూజ చేశాను, 50 సార్లు ప్రదక్షిణ చేశాను, 4 యాజ్ఞాలు చేశాను, అక్కడ దానం చేశాను, ఇక్కడ దానం చేశాను. అది చేస్తే చెప్పాలనా? చేసిన వాడు చెప్పాలా? చెప్పండి. ఎవరో ఒక దేవాలయానికి ఒక ఫ్యాను ఇచ్చాడు, దానం చేశాడు. చేస్తే ఎవడు తన పేరు చూడాలా? ఫ్యాన్ తిరుగుతోంది బాగా. దాంతో పూజారి చెప్పాడు, ఫ్యాన్ ఆపేయవయ్యా, అప్పుడు రెక్కలపై నా పేరు చూస్తారు. కానీ ఫ్యాన్ ఎప్పుడైతే దానం చేశావో అది ఆగిపోవాలని కోరుకుంటున్నావు అనమాట నువ్వు. ఎందుకంటే నీ పేరు చూసే దేవుడు. ఓ చిన్న బండ దానం చేశావు, అది 25 రూపాయలు, 50 రూపాయలతో నీ వంశవృక్షం అంతా దాని పేరు జగ్గించావు. పోని చేశావయ్యా, జరిగేదేమిటి? ప్రతివాడు కాళ్ళతో తొక్కాడే నీ పేరుని, మీ తాత పేరు, మీ తండ్రి పేరు తొక్కడం కూర్చోవటం, తొక్కించుకోవడానికి అదానం చెప్పండి. నేను అది చేశాను ఇచ్చేశానని చెప్పి ఎంతో ఆనందపడ్డాం. అదే బాబా గారు చెప్పేది, మూర్ఖ బుద్ధి ఎందు మురియును కర్మంబు. నేను అచ్చేశాను ఇచ్చేశాను చెప్పి ఆనందపడిపోతుంది ఇక. ఎందువల్ల? మూర్ఖ బుద్ధిలో ఉండబట్టి. కర్మ ఫలము వలన కలుగు జన్మ, కర్మ ఫలము వలన కలుగు జన్మ, కర్మయే జన్మకు కారణము, ఈ జన్మలో కర్మయే పునర్జన్మకు కారణము. అందువల్ల జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకో, కర్మ వలన తెలుసుకో. అని ఎప్పుడైతే కర్మ వలన తెలుసుకున్నావో ఇక నీ కర్మాచరణ వల్ల మోక్షం వస్తుందనుకోవడం తప్పు కదా. ఈ జన్మే కర్మ వల్ల వచ్చింది, ఇంకా కర్మాచరణ చేస్తే నీ మోక్షం ఎటు వస్తుంది? సద్గతులు సంప్రాప్తించవచ్చు, తిరిగి జన్మించవలసిందే. అది ఇందులో ఉండే సూక్ష్మ తత్వము మనం గ్రహించాలి. అందుకే స్వామి చెప్తున్నాడు ఇక్కడ, పుట్టుట గిట్టుట రెండే జన్మకు, గట్టి వనచు మది తలచండి, గట్టి వనుచు మది తలచండి. ఈ జన్మకి రెండే, ఏమిట్రా? పుట్టా పోతావు, పుట్టుట గిట్టుట ఈ రెండు గ్యారంటీ, అంతగా ఏమీ లేవు. తెలుసుకో, వట్టి భ్రమలతో మునిగి కర్మలు ఎట్టివి చేయక మెలగండి, వట్టి భ్రమలతో మునిగి ఎట్టి కర్మలు చెయ్యక. చూసావా, అన్ని భ్రమలతో ఉండి కర్మలు చేస్తున్నావు, భ్రమలతో ఉండి కర్మలు చేసి ఫలితాన్ని ఆశిస్తున్నావు. ఆ ఫలితం జారిపోయాక దుఃఖిస్తున్నావు. కర్మాచరణ ఫలితం దక్కింది, సంతోషంగా ఉన్నావు, దానికి పుణ్యం అయిపోగానే దూరం అయిపోయావు, మళ్లీ దుఃఖిస్తున్నావే. కనుక ఈ భ్రమలతో కూడుకున్నటువంటి కర్మాచరణ నీకు పెద్దగా సంతోషాన్ని ఇవ్వదు, వద్దు సుమ్మా. అందువల్లే ఇక్కడ చెప్తున్నారు కనుక ఏం చేయమంటారు స్వామి, కర్మలు చేయొద్దు మంచిదే, మూర్ఖ బుద్ధి వద్దు మంచిదే, ఈ భ్రమలు మాకొద్దు మంచిదే, ఏం చేయమంటావు భగవాన్ అంటే ఆయన అంటున్నారు, సాయి సాయి సాయి రామాయణి, సాయి సాయి సాయి రామాయణి, రయమున పాడగ రారండి, రయముగ పాడగ రారండి. అందరం కలిసి సంకీర్తనం చేద్దాం, ఆ నామామృతంలో ఓలలాడదాం, ఆ నామానందంలో ఆనందాన్ని పొందుతాం. ఈ నామానందంలో ఇందులో మనకు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశలు గాని ఓ ప్రత్యేకమైన ఫలితాలు గాని ఏమీ లేదు. మనసు హాయిగా శాంతంగా స్థిరంగా ఆనందంగా ఉంటుంది. రయముగ పాడగ రండి అంటున్నారు. అందువల్ల ఇక్కడ చెప్తోంది ఉపనిషత్తు వేదము స్పష్టంగా అంటోంది, అంతఃతమః ప్రవిశంతియే అవిద్యాముపాసతే తథోప్యంధమివతే తమోయ ఉ విద్యాయాం రతాః. ఇది అంటున్నటువంటి విషయం అంటే ఏమన్నమాట గమనించండి, నామరూపమును త్యజించి బ్రహ్మతత్వమును అనుభవించమంటున్నది, విద్య అవిద్యలు పునర్జన్మకి కారణము అన్న విషయాన్ని గుర్తించమంటున్నది. ఇది చెప్తూ బాబాగారు చెప్పిన ఉదాహరణ చూడండి ఎంత బాగా చెప్తారు. నువ్వు పార్లమెంట్కి ఎన్నిక అయ్యావు, బాగుంది, ఎంపీ ఎంపీ ఎన్నాళ్ళు ఉంటావు అక్కడ, ఐదేళ్లకి తిరిగి రావాల్సిందే. పూర్వం కనీసం ఐదేళ్లు ఉండేవాడు, ఇప్పుడు మధ్యలోనే మధ్యంతరం ఎన్నికలు వస్తే మూడేళ్లకి తిరిగి రావాల్సి వస్తుంది. మనకి మన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాదు, ఏం సాధించినట్టు. కనుక పార్లమెంటులోనూ ఉంటాం, కాలమునకు సంబంధించిన విషయం, గవర్నమెంట్ ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటాం, తర్వాత నువ్వు ఉండవే. ఆ విషయాన్ని గుర్తించు. ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎంత వాడివైనా సరే నువ్వు పదవిలో ఉన్నంత వరకే, తర్వాత అవి నీకేం ఉండవు. సరే భగవాన్ బాగానే ఉంది, తెలుసుకున్నాను, ఇది శాశ్వతం కాదని నాకు అర్థమైంది, ధనం ఆశించొద్దని నాకు అర్థమైంది, పితృలోక లాభం లేదని నాకు అర్థమైంది, దేవతా సాహిత్యం కూడా తాత్కాలికమని నాకు అర్థమైంది, నా జీవితం ఒక ఆఫీసర్ లాంటిది, పదవి విరమణ చేయక తప్పదు, ఎన్నికల్లో వచ్చిన పదవి పోతుంది ఊడుతుంది అనేది కూడా నాకు అర్థమైంది. ఈ అర్థమైతే నాకు వచ్చేది ఏమిటి, మనకు కావాలి కదండి, ఇదంతా తెలుసుకుంటే ఏమిటి నాకు లాభం. ఇక్కడ చెప్తున్నారు గమనించండి, అప్పుడు ఏమవుతుందయ్యా, నీకు శోకము లేదు మోహము లేదు, నీకు శోకము లేదు మోహము లేదు. అంటే చిన్న ఉదాహరణ, ఓ హోటల్లో దిగాం, రెండు రోజులు పని చేసుకున్నాం వచ్చేసాం, హోటల్ పోయింది, హోటల్ పోయింది, నీది కాదు కదా హోటల్, నీ పని మీద వెళ్ళా వచ్చావు బయటికి, నీది కాదుగా, ఆ హోటల్ పైన నీకు హక్కులేం లేవు. అలాగే ఎప్పుడైతే ఆనందతత్వాన్ని ఈశ్వరతత్వాన్ని ఈ సావాస్యమిదకం సర్వం ఎత్కి చేక్తేన పుణ్యీదా మా గురు కశ్య సిద్ధనం, ఆ భగవత్ తత్వాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడుందే నీకు శోకము లేదు మోహము లేదు. ఎందువల్ల నీది కాదని తెలుసుకున్నావు కదా, నాది నీది అనుకుంటే వచ్చేస్తుంది ఈ భ్రమ. ఇదే చెప్తున్నారు, యత్ర సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానత తత్రకో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఆ ఏకత్వాన్ని నువ్వు దర్శిస్తావు, ఆ ఏకత్వాన్ని అనుభవిస్తావన్నారు. ఈ రకంగా భగవాన్ బాబావారు ఉపనిషత్ సత్యాలను చక్కని పద్యాలలో చక్కని గీతాలలో పండిత పామర జనరంజకంగా మనకు తెలియజేశారు. ఉదాహరణకు ఈశావాస్యోపనిషత్తు ప్రస్తావన చేయడం జరిగింది.
1: ఇప్పటిదాకా మీరు స్వామివారి ఉపనిషద్ వాహిని ఆధారంగా ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిచ్చిన ఉపన్యాస పరంపరలో మరో ఉపన్యాసాన్ని విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతునిపై అచంచలమైన భక్తికి అపారమైన విశ్వాసానికి తార్కాణం భక్త ప్రహ్లాదుడు. భగవాన్ బాబావారు ఎన్నోమార్లు నవవిధ భక్తి మార్గాల్లో విష్ణుస్మరణానికి ఉదాహరణగా ప్రహ్లాదుడు గురించి చెప్పడం మనం విన్నాం. ఈనాడు మనం తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విందాం. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీ రాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాం.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ భాగవతములోని సప్తమ స్కంధంలో భక్త ప్రహ్లాద చరిత్ర. ఈనాటి హరికథాగానం ప్రహృష్టైన ఆహ్లాద ఇది ప్రహ్లాదగా అంటారు. హరిభక్తి అన్న ఆనందంతో ఎప్పుడు నిండిపోయినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద స్మరణే నవవిధ భక్తులలో స్మరణ భక్తి చేత తరించినటువంటి మహానుభవుడు ప్రహ్లాదుడు. ప్రాతకాల స్మరణీయుడు హరి కరుణాపాత్రుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్ర సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అపార కృపకు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ గోవిందనామ స్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, సేతశైలవాస శ్రీనివాస గోవింద గో, జై బోలో భగవాన్.

మహాభక్తులారా, బ్రహ్మకుమారుడు మరీచుడు, మరీచుని కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలున్నారు. వారిలో ద్వితీయ అనేటువంటి ఆవిడ సంధ్యా సమయంలో భర్త ప్రణయాన్ని వాంఛించింది. సంధ్యా సమయాలలో నిషిద్ధ కార్యాలు చేయకూడదు. అలా చేయటం వలన సనక సనందాదుల శాపం పొందినటువంటి జయ విజయులు తొలుత జన్మగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా అతిథి గర్భంలో జన్మించారు. ఇది మొట్టమొదటి జన్మ గనక క్రూరత్వం విపరీతంగా ఉంది. వారు చెయ్యని నీచ కార్యాలంటూ ఏవీ లేవు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో కలిపేయాలని భూదేవుని అతల వితల సుతల రసాతలానికి తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు భూదేవి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు యజ్ఞ వరాహ అవతారమెత్తి ఆ హిరణ్యాక్షును వధించి భూమిని యథాస్థానంలో ఉంచాడు. అప్పుడు కొంతకాలం ఇక్కడ ఈ భార్య అయినటువంటి భూదేవి దగ్గర విశ్రాంతి తీసుకోవాలని తన వాహనమైనటువంటి గరుడాల్వారిని పిలిచి వైకుంఠములోని తన క్రీడాపర్వతాన్ని తీసుకుని రమ్మనగా గరుడాల్వారు వెంకటాచలాని అనగా ఈ తిరుమల కొండని తీసుకుని వచ్చి భూమిపై ఉంచారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భూదేవితో అర్చామూర్తిగా నెలకొని వెంకటేశ్వర స్వామివారి కంటే ముందుగా వరాహదేవుడు పూజలందుకుంటున్నాడు. ఆ వరాహస్వామివారి నుండి తప్పించుకున్నటువంటి కొంతమంది రాక్షసులు రాక్షస రాజధాని అయినటువంటి పాతాళంలోకి వెళ్లి భోగవతి నగరం చేరుకున్నారు. నిండు కొలువులో ఆసీనుడై ఉన్నాడు హిరణ్యకశపుడు. ఆర్ధనాదాలతో అక్కడికి వచ్చినటువంటి రాక్షస వీరులు, ప్రభు, విష్ణుమూర్తి వరాహ అవతారంతో వచ్చి మీ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షును వధించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పగానే హిరణ్యకశపుడు, అవురా, ఈనాడు ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను అని ఈ విధంగా బాధపడుతున్నాడు హిరణ్యకశపుడు.

ఆహా మంత్రులారా, ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను. త్రిలోకైక వీరుడు మహాపరాక్రమవంతుడైనటువంటి నా తమ్ముడు ఒక్క పంది రూపంతో వచ్చినటువంటి ఆ హరిచేతులు మరణించాడా? ఈ వార్త విని నా తల్లి తిట్టి భరించగలదా? నా తల్లికి ఇంత గర్భశోకం కలిగించినటువంటి ఆ హరిని ఊరికే విడిచిపెట్టను. నా తమ్ముడు నా దగ్గర నుండి వెళ్లే సమయంలో ధరణి అడుగులు కదరా, అమరులు బెదరా.

ధరణి అడుగులు కదర అమరులు బెదర దిక్కులను గెలిచి వచ్చదది వననిడు అన్నాయని నాకు మ్రొక్కి.

0: నా తమ్ముడు, ఈ భూమి పైన నడుస్తూ ఉంటే ఈ భూమి కంపించిపోతుండగా దేవతలు సైతం భయకంపితులు అవుతుండగా అన్నా ఈ ప్రపంచాన్ని గెలిచి వస్తాను, నన్ను ఆశీర్వదించు అని నాకు నమస్కరించి వెళ్లినటువంటి నా తమ్ముని ముఖం మళ్లీ చూసేటువంటి యోగం లేకపోయిందే. ఆ హరి భాతృద్రోహి సప్త ఊర్ధ్వ లోకాలలో ఉన్నా సప్త అధోలోకాల్లో ఉన్నా ఎక్కడ దాగినా నా సూలపు పోటుతో వాడి తల తృంచి వాడి రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను. దీనికోసం నేను మందరగిరి వెళ్లి మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వస్తాను. నేను వచ్చే వరకు ఈ భగవతీ నగరాన్ని రక్షించండి అని చెప్పి తపస్సుకి మందర పర్వతానికి వెళ్లిపోయాడు హిరణ్యకశపుడు.
1: జగజట్టియు సకల మాయా విదుండగు హిరణ్యకశపుడు. జగజట్టియు సకల మాయా

హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సుకై వెళ్లిపోయాడో అది చూసినటువంటి దేవేంద్రుడు ఇదే తగినటువంటి సమయమని భాగవతిపై దాడి చేసి రాక్షసులను పారద్రోలి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్నటువంటి హిరణ్యకశిపుని అర్ధాంగి అయినటువంటి లీలావతీ దేవిని తన మాయా ప్రభావం చేత గగన మార్గంలో తీసుకువెళుతుండగా నారద మహర్షి ఎదురువచ్చి వారించాడు. ఆమె గర్భంలో మహాభక్త శిరోమణి ఉదయించబోతున్నాడని చెప్పి ఆమెను తన ఆశ్రమంలో విడిచిపెట్టమన్నాడు. అది విన్నటువంటి దేవేంద్రుడు లీలావతీ దేవిని నారద మహర్షి యొక్క ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లాడు. దేవేంద్రుని భయం వల్ల తన భర్త తిరిగి వచ్చేంత వరకు ప్రసవించకూడదని తన పాతివ్రత్య ప్రభావం చేత తన గర్భంలోనే ఆ బిడ్డను దాచి ఉంచింది ఆ మహా ఇల్లాలు. నారద మహర్షి వలన హరిసద్గుణ గాథలు వింటూ కాలం గడుపుతోంది ఆ లీలావతి దేవి. ఇక్కడ హిరణ్యకశిపుడు మందర పర్వతం చేరి అత్యంత ఎత్తైనటువంటి శిఖరంపైకి పాదాంగుష్టముపై నిలిచి ఊర్ధ్వభాహుడై నిరాహారుడై నిశ్చలబద్ధుడై బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు అంతకంతకు తీవ్రమై 100 దివ్య సంవత్సరాల కాలం గడిచింది. చుట్టూత పుట్టలు పెరిగిపోయి పైన వెదురు పొదలు కూడా మొలిచిపోయాయి. వనమసిక మక్షికాదులు క్రిములు ఆ హిరణ్యకశిపుడి శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలన్నీ పీల్చి పిప్పి చేశాయి. ఒక్క ఎముకల గుడు మాత్రమే మిగిలింది. అది కృతయుగం గనక అస్థిగత ప్రాణం. ఎముకలు మిగిలి ఉంటే ప్రాణం ఉంటుంది, ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ హిరణ్యకశిపుడి తలలో నుండి వెలువడినటువంటి తపోగ్నికి భూమి సప్తకుల పర్వతాలతో సహా కంపించిపోయింది. గ్రహాలన్నీ వాటి కక్షలు మరిచి సంగ్రహ సంగలై ఢీకొంటున్నాయి. నక్షత్రాలు చెల్లా చెదిరైపోయాయి. అలాగే సప్త సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. లోకాలను రక్షించుటకు దేవేంద్రుడు సమస్త దేవతలతో కలిసి సత్యలోకం చేరుకుని హిరణ్యకశిపునికి వరప్రదానం చేసి లోకాలను రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద భృగ్వాది మహర్షులతో అంశవాహనారుడై మందరగిరిపై ప్రత్యక్షమయ్యాడు. మబ్బుల చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టలోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తన కమండలంలోనేటువంటి జలమును ఆ పుట్టపై ప్రోక్షించగా కమలాసన కరకమల నిర్మల నిర్గత నీరధార బిందు సందోహ సంచిక్త సకలాంగుడై సువర్ణవర్ణ శరీరుడై వజ్ర సంకాశదేహుడై పుట్టలో నుండి వెలపలికి వచ్చాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఆ హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశిప, నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే స్వామివారిని చూసి ఈ విధంగా అంటున్నాడు, స్వామి

గాలిలో గాని నీటిలో గాని అగ్ని చేత గాని భూమిపైన గాని ఆకాశమున గాని రాత్రి గాని పగలు గాని ఇంట గాని బయట గాని ప్రాణం ఉన్నటువంటి వాటి చేత గాని లేనటువంటి వాటి చేత గాని సమస్త అస్త్ర శస్త్రముల చేత గాని ఈ సృష్టిలో సృష్టింపబడ్డ దేని చేత కూడా నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని బ్రహ్మదేవుని కోరగా ఆ మాట విన్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశప,

అన్నా కశ్యపపుత్ర, నువ్వు నన్ను అడిగినటువంటి వరాలు ఇంతకు ముందు ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి సమయంలో కూడా నన్ను అడిగి ఉండలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చి తిని గనక నువ్వు అడిగిన వరాలన్నీ ప్రసాదిస్తున్నాను. కాని ఏ వరాలైనా మంచి బుద్ధి సత్ప్రవర్తన లేకపోతే ఫలించవు కనుక సుమతివై భద్రైక శీలుండవై మనుమా అని ఆశీర్వదించి బ్రహ్మలోకం చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. తన తపస్సు ఫలించినందుకు సంతసించి తిరిగి భోగవతీ నగరం చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో తన భార్య నారద మహర్షి రక్షణలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి నారద మహర్షికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పి తన ఇల్లాలిని ఇంటికి తెచ్చుకున్నాడు. తర్వాత రాక్షస నాయకులైనటువంటి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శతబాహు, నమూచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలగు వారితో కొలువుదీరి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశపుడు. ఓ రాక్షస వీరులారా,

చేత సురలచేత్ నాగన బశ్చరుల చేత్ నిరతము స్థల చర జలజ నిఖిల జీవ కోటి చేత నిరతము స్థల చర జలజ నిఖిల జీవ

రాక్షస వీరులారా, మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వచ్చాను. రాక్షస వీరులు విజృంభించవలసినటువంటి సమయం ఆసన్నమైనది, లేవండి విజృంభించండి అని రాక్షస వీరులను వెంటబెట్టుకుని దిక్కులలో దాడి చేసి దిక్పాలకులను అందరినీ బంధించేశాడు. అన్ని లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. స్వర్గపట్టణంపై కూడా దాడి చేసి తన పౌరుష ప్రతాపాగ్నిజ్వాలలో దేవేంద్రుని బందీకృతిని చేశాడు. వైకుంఠంపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో స్వామివారు వైకుంఠంలో లేరు. ఇంకెక్కడికైనా వెళ్లి దాక్కున్నాడా ఆ మాయావి అని ప్రపంచంలో అణువను వెతికాడు. స్వామివారు ఎక్కడా కనపడలేదు. ఆ సమయంలో స్వామివారు ఎక్కడున్నాడంటే, బ్రహ్మదేవుడిచ్చిన వరాలు వమ్ము చేసి వాడిని చంపడానికి తగినటువంటి సమయం కాదు కనుక మిగిలినటువంటి ప్రపంచంలో చోటు లేక ఆ హిరణ్యకశిపుడి హృదయంలోనే దాగి ఉన్నాడు మన స్వామివారు. ఎప్పుడైతే నారాయణుడు కూడా ఎదురు పడలేదో, శిక్షించలేదో, అతనికి అడ్డులేక మరింత పెచ్చు పెరిగిపోయాడు. వాడి దుర్మార్గం ఏ విధంగా సాగుతున్నదయ్యా అంటే, ఒకనాడు గంధర్వయూదంబు పరిమాచు దివిధులను ఒకనాడు తెరల ద్రోలు భుజగులను ఒకనాడు భోగంబులకు బాపు గ్రహ

దేవతా మునికేచర నాయకులను, గంధర్వులను, మానవులను, జంతుజాలమును, భూత ప్రేత పిశాచ గణములను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు పెట్టుకుని పీడిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప సమస్త జీవకోటి ఆ హిరణ్యకశ్యపుడి పెట్టేటువంటి హింసలు భరిస్తున్నారు. వాడి పరిపాలన అంటే ప్రకృతే భయపడిపోతోంది. అమరలోక భోగాలను అనుభవిస్తున్నాడు. అన్ని లోకాలను పీడిస్తూ అందులో ఆనందిస్తున్నాడు హిరణ్యకశ్యపుడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ ఒక చోట చేరి మూగగా వారి గుండెగోడు శ్రీమన్నారాయణునికి వినిపించారు. స్వామివారు వాళ్ల కన్నులకు గోచరించలేదు గాని వారి వీణులలో ప్రతిధ్వనించాయి. దేవతలారా, బ్రహ్మవర ప్రభావం చేత హిరణ్యకశ్యపుడు ఇంత వాడయ్యాడు. వరభంగం చేసి వాణ్ణి ఇప్పుడు వధించడం ధర్మం కాదు. వాడి వరబలం క్షీణించినప్పుడు, పుణ్యక్షయం కలిగినప్పుడు వాణ్ణి తప్పక వధిస్తాను. ఏ విధంగా అంటే,

శృతులకు గోవులకు విప్రులకు ధర్మానికి ఏనాడు హాని తలపెడతాడో, వాడి పెద్ద కొడుకైనటువంటి ప్రహ్లాదుని ఏనాడు బాధిస్తాడో ఆనాడే వాడిని అంతం చేస్తాను అని భగవత్ వాక్యాలు వినబడ్డాయి. ఆ కమలాక్షుడు రక్కసుని యుక్కడించుట నిక్కమని తలచి తమ తమ దిక్కులకు వెళ్లిపోయారు అందరూ కూడా. ఇంకా హిరణ్యకశిపుడికి అతని భార్య లీలావతి యందు నలుగురు సంతానం కలిగారు. ప్రహ్లాదుడు, క్లాదుడు, అనుక్లాదుడు, సముక్లాదుడు అనేటువంటి నలుగురు కుమారులు కలిగారు. ఇందులో హిరణ్యకశిపుడి పెద్ద కొడుకు ఈనాటి మన కథానాయకుడైనటువంటి ప్రహ్లాదుడు. అతని గుణగణములు ఎటువంటివయ్యా అంటే

ఆ ప్రహ్లాదుని గుణగణాలు వర్ణించాలంటే ఆ నలువకైనా 1000 నోళ్ల కలిగినటువంటి చిలువకైనా ఆదిశేషుడికైనా అసమాన బుద్ధివంతుడిగా పేరు పొందినటువంటి బృహస్పతికైనా అసాధ్యం. అసురకులంలో పుట్టినటువంటి ఏమాత్రం ఆ రాక్షస ప్రవృత్తి లేనటువంటి వాడు. పశువాడైనా త్రిలోక పూజ్యుడు, పరమభక్త శేఖరుడు, ఆర్యనితుడు ఆ ప్రహ్లాదుడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడయ్యా ప్రహ్లాదుడు చిన్ననాటి నుండంటే, తన

సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తాడు. పెద్దలను పూజ్యులను చూచినంతనే నమస్కరిస్తాడు. అన్య స్త్రీలను తన తల్లితో సమానంగా చూస్తాడు. తల్లిదండ్రులు బిడ్డలను కాపాడినట్లు పేద సాధలను కాపాడాలని భావిస్తాడు. స్నేహితులను సోదరులతో సమానంగా చూస్తాడు. ఇంకా గురువులను దైవాల్లాగా పూజిస్తాడు. ఆగతాయిగా కూడా అబద్దమాడడు. లలిత మర్యాదుడైన ఆ ప్రహ్లాదుడు ఇంకా చిన్ననాటి నుండి ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే

పానీయములు త్రాగుచున్ గొడుచుచున్ భాషించుచున్ ఆశ లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లంఘించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండై మరి చంసురారిజితుడు ఏ తద్విశ్వమున్ భువరా అంటారు. పానీయములు త్రాగినా తిన్నా మాట్లాడినా హాస లీలా నిద్రాదులు చేసినా తిరిగినా కూర్చున్నా ఆ ప్రహ్లాదుడు సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగలి చింతామృతాస్వాద సంధానుండై ప్రపంచానే మరిచిపోయాడు. అటువంటి ప్రహ్లాదును చూసినటువంటి హిరణ్యకశిపుడు వీడు ఈ విధంగా తయారవుతున్నాడే, చదివిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాడు. మామూలుగా జ్ఞానం పెరగడానికి చదువుకుంటారు, అలా కాకుండా ప్రహ్లాదునిలో ఉన్నటువంటి భగవద్ విజ్ఞానాన్ని చంపడానికి చదువు ఉపయోగిస్తుందని భావించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు చండుడు అమర్కుడు అనేటువంటి శుక్రాచార్యుల వారి కుమారులు పిలిపించాడు. ఎందుకంటే ఆ సమయంలో శుక్రాచార్యుల వారు తపస్సులో ఉన్నారు గనక గురుపుత్రులను పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి పూజించాడు. తన పెద్ద కొడుకునేటువంటి ప్రహ్లాదుని రావించి బుజ్జగించి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. నాయనా ప్రహ్లాద కుమారా,

అయినా ప్రహ్లాద చదివని వాడు అజ్ఞుండు, మూఢుడు అవుతాడు. చదువుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ ముజ్జగాలు గెలిచి నేను తెచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించు, నాకు తగినటువంటి వారసుడిగా ప్రవర్తించు, కనీసం చదువు విషయంలో అయినా అశ్రద్ధ చేయకుండా చదువుకో తండ్రి అని బుజ్జగించి తనకు తగినటువంటి వారసునిగా తీర్చిదిద్దామని చెప్పి చెండామర్కులకు అప్పగించాడు. చిత్తం ప్రభు అలాగే చదివిస్తామని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్లి సమస్త విద్యలు బోధించారు చెండామర్కులు. కొద్ది కాలంలోనే గురువులు నేర్పినవన్నీ అభ్యసించాడు ప్రహ్లాదుడు. కాని మనసులో ఆ హరి గురించి చెప్పని విద్యలన్నీ వ్యర్థం అని ప్రహ్లాదుని అభిప్రాయం. కాని గురువులు చెప్పిన దానిని కాదనక విద్యను అభ్యసించాడు. ఒకనాడు హిరణ్యకశపుడు కొడుకును ఏం నేర్చుకున్నాడో చూద్దామని పిలిపించాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్నా ప్రహ్లాద కుమారా, ఏం చదువుకున్నావు నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుని ఈ విధంగా అంటున్నాడు.

తండ్రి, నా గురుదేవుల అనుగ్రహం వల్ల చదువుకుని సమస్త విద్యలలో సారం గ్రహించాను. ప్రతి జీవి సారహీనమైనటువంటి సంసార బంధాలలో తగులుకుని చర్విత చర్వినితుడై అవుతున్నాడు. కాని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనసు శ్రీ మహావిష్ణువు యందు నిలిపి తరించడం మంచిదని నా అభిప్రాయమన్నాడు. హరి అన్న మాట వినగానే ఒళ్ళు మండిపోయింది హిరణ్యకశిపుడికి. అయినా ఆ మాటలన్నది తన కొడుకు గనక శాంతించి, ప్రహ్లాద, ఇటువంటివా నీవు నేర్చుకున్నది? నీవు నేర్చుకోవలసింది ఇవి కావురా. దేవతలని ఎలా జయించాలి? వాళ్లను జయించడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాలి? ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఆర్జించాలి? ఇటువంటివి తెలుసుకోవాలి. కాని మన కులద్రోహి అయినటువంటి ఆ హరిణి గురించి కాదు ప్రహ్లాద అని గట్టిగా అన్నాడు హిరణ్యకశిపుడు. అది విన్న ప్రహ్లాదుడు తన తండ్రికి సమాధానం ఇవ్వకుండా గురువుల వైపు తిరిగి ఈ విధంగా అంటున్నాడు.

పుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద మంగ చెట్ల వద్దకు పోతుందా తండ్రి? నిర్మల ఆకాశ గంగలో విహరించే రాయించ సామాన్యమైనటువంటి నదులకు చేరుకుంటుందా? మావి చిగురులు తినటానికి అలవాటు పడినటువంటి కోయిల కొడిసి చెట్ల దగ్గరకు చేరుతుందా? వెన్నెలను కోరుకునేటువంటి చకోర పక్షి మంచు కోరుతుందా? అంబుజోదరుని యొక్క దివ్య పాదారవింద సేవనము చేత మత్తిలిన చిత్తము అన్యమైనవి కోరుకుంటుందా? వినుత గుణశీల మాటలు వెయ్యినేలా అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాటలు వినినటువంటి గురువులకు ఒళ్ళు మండిపోయింది. ప్రహ్లాద, మేము నీకు నేర్పిన విద్యలన్నీ వృధయేనా? మహారాజు ముందు మమ్మల్ని అవమానిస్తావా అని హిరణ్యకశిపుడికి నమస్కరించి, ప్రభు, ఇంతవరకు మీ కుమారుడిగా తలచి విద్య నేర్పించాము, ఇక మీద జాలి తలపక దండించి వీణ్ణి చదివించి మీకు అప్పజెప్తాం అని తీసుకుని వెళ్లి వర్గత్రయమును సామధాన దండోపాయాలు పూర్తిగా నేర్పారు. వాళ్ళు చెప్పింది కాదు అనకుండా అన్ని నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. మళ్లీ కుమారుని విద్య చూడాలని కబురు పంపాడు హిరణ్యకశిపుడు. చండామర్కులు ప్రహ్లాదుని దగ్గరికి వచ్చారు. నాయన, ప్రహ్లాద, మీ తండ్రి గారు వర్తమానం పంపాడు కనుక మీ తండ్రి గారి దగ్గరకు నిన్ను తీసుకెళ్తాం. మీ తండ్రి గారు అడిగిన దానికి జాగ్రత్తగా మేము నేర్పినవే సమాధానం చెప్పునాయనా అని తీసుకెళ్లారు ఆ చండామర్కులు. మాతృ గర్భము జొచ్చినది మొదలు తన చిత్తం అచ్యుతునిపై కదా. ఆ ప్రహ్లాదుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కరించమన్నారు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు చేతులు చాచి, నాన్న, కన్నతండ్రి, ఇలా రారా అని ఈ విధంగా అంటున్నాడు.

కన్న తండ్రి రారా, సుమ సుకుమారా రారా, నా తపోసారా, నిన్ను చూసి నువ్వేమి చదువుకున్నావో తెలుసుకుని చాలా రోజులైంది. నీవెప్పుడు నీతి కోవిదడవుతావా అని మహావాంఛతో ఎదురు చూస్తున్నా తండ్రిని రా నేను. ఏది నా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఒక్క పద్యం చెప్పు అనగా ఆ మాటలకు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు, నాన్న.

తండ్రి గురువులు చెప్పినవన్నీ చదివినాను. చదువులలో మర్మమంతా గ్రహించాను. ఎందుకంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటారు. మనోవాక్కాయ కర్మల చేత శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అను ఈ 9 భక్తి మార్గములలో దేనినైనా అనుసరించి హరి సర్వాత్మకుని తెలిసి హరినే నమ్మి సజ్జనుడై ఉండుట ప్రతి వారికి శ్రేయస్కరము. ఈ శరీరంలో సమస్త అవయవాలు కూడా విష్ణువును సేవించడం చాలా మంచిది. ఎందుకంటే

తిరుమలడి తండ్రి తండ్రి. శ్రీనాథుని వర్ణించుటకు నాలుక, శేషశాయి పాదము అందుకునుటకు శిరసు, ఆయన ఎందే నిలుపుటకు మనసు, పురుషోత్తముని యందు బుద్ధి, ఆ స్వామిని ప్రకటించుటకే సమస్త చదువులు, ఆ భగవంతుని గురించి చెప్పుటయే గురువులు. శ్రీమన్నారాయణుని చేరమని ప్రోత్సహించే తండ్రే నిజమైనటువంటి తండ్రి అని ఏమాత్రం భయం లేకుండా అంటున్నటువంటి ప్రహ్లాదుని పలుకులు హిరణ్యకశపుని చెవులకు ములుకుల్లాగా తగిలాయి, కళ్ళు ఎర్రబడిపోయాయి. అప్పుడే ఆగ్రహం వచ్చి గురువులను చూసి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశపుడు, ఏమయ్యా గురుపుత్రులని మిమ్మల్ని నమ్మి మా బిడ్డను మీ దగ్గరికి పంపిస్తే ఈ విధంగా చేస్తారా?

గురుపుత్రులని భృగువంశ సంజాతులని సద్బ్రాహ్మణులను నమ్మి నా కుమారుని అప్పగిస్తే నా విరోధి గొప్పతనాన్ని ఉపదేశిస్తారా? బ్రాహ్మణాకృతులుగాక యథార్థపు బ్రాహ్మణులేనా? అనగా గడగడా ఒరిగిపోయారు ఆ శుక్రాచార్య కుమారులైనటువంటి చండామర్కులు. ప్రభువు మన్నించండి, మా వల్ల ఎటువంటి తప్పు రాలేదు, ఇటువంటి విద్యే మేము ఏనాడూ చెప్పలేదు అనగా అది విని హిరణ్యకశపుడు చండామర్కులపై ఆగ్రహం విడిచి ప్రహ్లాదును చూసి, ప్రహ్లాద, గురువులు చెప్పినవి ఈ దురుపదేశమేనా? నీకెవరు చెప్పారో చెప్పు అనగా ప్రహ్లాదుడు, తండ్రి, హరిభక్తి ఒకటే చెబితే తెలుసుకొనున్నది కాదు. వైష్ణవాంగ్రి సుస్థాన రజోభిషిక్తులకు సుకృత కర్ములు మాత్రమే విష్ణువు యొక్క విశేష భక్తిని తెలుసుకోగలరు అనగా హిరణ్యకశపుడు భగ్గున మండిపడి కొడుకును ఒక్క తోపు అలా కిందికి తోసి ఈ విధంగా అంటున్నాడు. నీచుడా దుర్మార్గుడా ప్రహ్లాదా,

ఆ హరి నీ పిరతండ్రిని చంపాడు అని చెప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ ఆ హరిని నుతించి కులద్రోహిమైనావు. నా అసుర కులానికి జాడ్యంలాగా దాపరించిన నిన్ను వధించైనా సరే నా రాక్షస కులాన్ని రక్షించుకుంటాను. ఎవరక్కడ అనగానే రాక్షస భటులు వచ్చారు. వీడు నా కొడుకు అని మీరు సందేహించక వీడిని వధించండి అని అప్పగించాడు. ఆ రాక్షసులు కొరడాలతో కొట్టారు, శూరాలతో పొడిచారు, ఖడ్గములతో నరకటానికి ప్రయత్నించారు. ఏం చేసినా ప్రహ్లాదునికి చిన్న గాయం కూడా కాలేదు. మాటిమాటికి ఓ పన్నగశాయి, ధనుజ భంజన, నిఖిల పావన అని నుతిస్తున్నాడు గాని ఏమాత్రం భయపడుటలేదు. తండ్రిని దూషించడం లేదు, తల్లి దగ్గరకు పరుగులు తీయడం లేదు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అగ్నిలో తొయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, కొండల మీద నుంచి త్రొయించాడు, సముద్రములో ముంచాడు. ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. ఓటమి ఎరుగని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటం విషయంలో ఓడిపోయాడు. కురింగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. అతని దగ్గరికి చెండామరుకులు వచ్చి, ప్రభు, వయసు పెరిగే కొద్దీ ఇంద్రునిపై విరోధం నూరిపోసినా అదే హరితో వైరంగా మారగలదు, కనుక ప్రహ్లాదుని మాకప్పగించండి అనగా చేసేది లేక అంగీకరించాడు. ప్రహ్లాదుని చెండామరుకుల ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈసారి ప్రహ్లాదుడు విష్ణుతత్వాన్ని, విష్ణుభక్తిని గురుకులంలో ఉన్న పిల్లలందరికీ వినిపించాడు. మిత్రులారా, వ్యాపయతీతి విష్ణు, ఈ చరాచర జగత్తులో ప్రతి అణువులో నిండినటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది అంత్యములు లేనటువంటి వాడు, వేదాంత సారం విష్ణువు. రండి, ఆ స్వామిని ఆరాధించండి, ప్రార్థించండి అని పిల్లలతో కలిసి భగవన్నామం చేస్తున్నాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఏ విధంగా గానం చేస్తున్నాడు?

ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేయిస్తున్నాడో, సంధ్యావందనాది కార్యక్రమాలకు ఏటికి వెళ్లినటువంటి గురువులు వచ్చేసరికి పాఠశాల అంతా గందరగోళంగా అయిపోయింది. ఎలా ఉన్నవారు ఈ విధంగా అయిపోయారే అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండగా ఒకడేమో హరిహరి అని చప్పట్లు కొడుతుంటే వేరొకడు క్రింద పడి దొర్లుతున్నాడు, ఒకడేమో ఎగురుతున్నాడు, ఇంకొకడు పుస్తకాలు తగలబెడుతున్నాడు. ఇవన్నీ చూసినటువంటి చండామార్కులు ప్రహ్లాదుని క్షణం కూడా ఆశ్రమంలో ఉంచకూడదని తీసుకొచ్చి హిరణ్యకశిపుడికి అప్పచెప్పి, ప్రభు మీ కొడుకు బాగుపడకపోగా ఆశ్రమాన్ని పాడు చేశాడు, మీ కుమారుని మీరేమైనా చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. హిరణ్యకశిపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రహ్లాదుని బరబరా ఈడ్చుకుని ఈ విధంగా అంటున్నాడు, అలా అక్కడ పడేసి ఇలా అంటున్నాడు, ఒరే ప్రహ్లాదా,

నీకెంత కండ కావరమరా, ఆ రవిచంద్రులు దిక్పాలు అందరూ నన్నే భగవంతునిగా పూజిస్తుంటే నీవు మాత్రమే నన్నెదిరిస్తున్నావు. ఎవడి బలము చూసుకుని నా అంతటి వాడిని ఎదిరిస్తున్నావు అనగానే ప్రహ్లాదుడు, తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలము కలిగించేటువంటి ప్రభు ఎవడో ఆ విభుడే, ఆ నారాయణుడే నాకు బలమనగా, ఒరే దురాత్మ, నా విరోధి నామస్మరణ చేస్తున్నావు, వాడిని వధించాలని వెదికి వెదికి విసిగి వేసారిపోయాను, ఆ నారాయణుడు ఎక్కడున్నాడో పిలువు అనగా, తండ్రి, ఇందుకలడందులేడని సందేహమే వలదు చక్రి

ప్రపంచమంతా నిండినటువంటి స్వామి ఇక్కడా అక్కడా ఉంటాడని చెప్పగలనా తండ్రి? వెతికి చూడగా హృదయం ఉంటే ఎక్కడైనా స్వామి దర్శనమిస్తాడనగానే, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అనగానే తప్పకుండా ఉంటాడు తండ్రి అని అన్నాడు. ఆ సమయంలో స్వామివారు ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నృసింహరూపంతో నిండిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడు తన గదాదండాన్ని తీసుకుని హరిజన సంరంభమైనటువంటి సభా స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు. ఎప్పుడైతే అలా వేశాడో స్వామి

దేవతలందరూ ఆనందంగా నాట్యమాడుతూ ఉండగా, భూదేవి ఆనందంతో పరవశిస్తూ ఉండగా, ఆ స్తంభంలో నుండి ఊర్ధ్వ భాగము సింహమై పంచానోధూత పావక జ్వాలలు భోనవంతరమెల్ల భూరితముగా దష్ట్రాంకురాభిల దగద్దగాయుత దీప్తి నసురేంద్ర నేత్రములందములుగా ఘంటక శని భోత్కట కేసరాఘతి నభ్ర సంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచల ప్రతిభాస్వరములై ఖర నకరోచులు గ్రమ్ముదేరా సటలు ఝిలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బయలు బంధించి కెరలి జిక్వ యాడించి లంఘించి చేత నడిసిపట్టే నరసింహుడాదితి పట్టి నదిప అంటాడు పోతనమాత్యులు. ఆ నరసింహస్వామివారు హిరణ్యకశిపునిపై ఎగురుతున్నటువంటి సాలువ డేగలాగా కింద ఉన్నటువంటి పాము పిల్లను తన్నుకొని పోయిన విధంగా ఈడ్చుకుని గుమ్మం దగ్గరికి వెళ్లాడు. ఆనాడు వాడు బ్రహ్మదేవుడు కోరినటువంటి వరాలు ఒమ్ము కాకుండా ఇంట బయట కాని గుమ్మం మధ్యలో గాని రాత్రి గాని పగలు గాని సంధ్యా సమయంలో భూమిపైన ఆకాశంలో గాని కాకుండా తన ఊరువులపై నుంచుకుని ప్రాణముండి లేనటువంటి తన నఖములను గోళ్లను ఆయుధాలుగా చేసుకుని హిరణ్యకశిపుడి యొక్క గర్భం చీల్చి రక్తం గడగడా త్రాగి ప్రేగులు మెడలో వేసుకుని శరీరాన్ని అక్కడ పడవేసి సభామండపంలో ఉన్నటువంటి సింహాసనంపై ఆగ్రహంతో అలా కూర్చున్నాడు నృసింహస్వామివారు. స్వామివారి రూపాన్ని చూసి భయపడి సమస్త దేవతలు నారద భృగ్వాది మహర్షులు ప్రహ్లాదుని ముందుకు పెట్టుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహానుభవా.

భక్తిగా స్వామివారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తున్నాడు స్వామివారు. ఏ విధంగా ఉందయ్యా వారి ప్రార్థనా విధానం? స్వామి మహానుభవ శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ

విధంగా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా తన ఊరువులపై కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుని స్వామివారు. తన దక్షిణాస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, నిన్ను కన్న నీ తల్లిదండ్రుల జన్మం ధన్యమునాయనా ప్రహ్లాద అని ఆశీర్వదించాడు స్వామివారు. తర్వాత ఈ నృసింహ స్వామివారి యొక్క ఆవిర్భావం విన్న వారికి వైకుంఠంలో సాన్నిధ్యం లభిస్తుంది, నరక బాధలు తొలగిపోతాయి. నీవు అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం చేరుకుని లక్ష్మీ నృసింహ స్వామివారిగా నెలకొని ఈనాటికి పూజలు అందుకుంటున్నారు. అక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా స్వామివారికి మంగళ ఆరతులు ఇస్తున్నారు.

ఇంతవరకు శ్రోతలు తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి సందేశ ఝరి మీ అందరికీ ప్రశాంతి నిలయానికి స్వాగతం పలుకుతూ అందిస్తోంది శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు. సాయి సౌందర్య మాధుర్యం రెండవ భాగానికి స్వాగతం. ఏ విధంగా ఒక పదము దాని అర్థము విడదీయరానివో, సృష్టి సృష్టికర్త విడదీయబడలేవో, అదేవిధంగా శివశక్తులిరువురు అభేదమైనవారు. ఒకరు లేక మరొకరు లేరు. సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం శివశక్తులిరువురి అభేదత్వాన్ని వివరిస్తుంది. సత్యసాయి భగవానుడు సాక్షాత్తు శివశక్త్యావతార రూపం. స్వామి ప్రతి చర్యలో, ప్రతి కదలికలో, భక్తులతో విద్యార్థులతో జరిగిన సంభాషణలలో ఈ అవతార సత్యాన్ని వెల్లడి చేశారు. ఈనాటి రెండవ భాగం దివ్యమైన అనుభవాలు, అద్భుతమైన ఉదాహరణలు, చక్కటి అంతరార్థాల సమాహారం. వినండి సాయి సౌందర్య మాధుర్యం రెండవ భాగం.

0: त्रिनयनाम् माणिक्यमौलिस्फुर तारानायकशेखराम् स्मितमुखीमापीनवक्षोरुहाम् पाणिभ्यामणिपूर्णरत्नचषकाम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्तरक्तचरणाम् ध्यायेत्पराम्बिकाम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ఈనాటి సాయి సౌందర్య మాధుర్యం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సాయిరామ్. మనం సౌందర్య లహరిని బేసిస్ చేసుకుని స్వామి సౌందర్య మాధుర్యాన్ని గ్రోలడం కోసమని చేసే ప్రయత్నంలో మొదటి పద్యాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం.
1: సార్, ఆ పద్యంలోకి వెళ్లే ముందు నాకు ఈరోజు ఆలోచిస్తే ఒక ప్రశ్న తలెత్తింది సార్ నా మైండ్లో. ప్రతి నిత్యం మనం ఏదో ఒక మెకానికల్ గా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఏదో కార్యాలు సాధిస్తున్నాము, ఈ చుట్టూ ఉన్న సృష్టి చాలా బాగుంది అని ఆస్వాదించేస్తున్నాము, ఎన్నెన్నో చేస్తున్నాము, కానీ ఇది ఈ పని మనం చేస్తున్నాము అన్న ఒక భావన మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక మూల కొన్ని అసాధ్యమైనటువంటి పనులు మనసే జరుపుబడుతూ ఉంటాయి. అప్పుడు కూడా మనం చేస్తున్నామా? ఇదంతా నడిపించేదెవరు? ఇదొక ఒక లయబద్ధంగా అన్ని నడుస్తున్నాయి, దీని వెనకాతలున్న శక్తి ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచించామా అన్న ఒక థాట్ నాలో ఆవిర్భవించింది సార్.
2: సరే, నీ ఆలోచనకి ఈనాటి భాగంలోని స్వామి అన్ని సమాధానాలు ఇస్తారనిపిస్తున్నది నాకు. ముందుగా మనం ఈ మొదటి శ్లోకాన్ని విందామా?

0: దీని తాత్పర్యం ఇలా ఉంది. అమ్మా భగవతి, శివుడు సర్వమంగళవు చైతన్య రూపిణివి అయిన నీతో కలిసి ఉన్నప్పుడే ఈ జగత్తును సృష్టించడానికి సమర్థుడవుతాడు. అలా నీతో కూడి ఉండకపోతే ఆ సదాశివుడు కొంచెము కూడా కదలడానికి సమర్థుడు కాడు. ఇందువల్ల విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతల చేత కూడా పూజింపబడే నీకు నమస్కరించడానికిగాని స్తోత్రము చేయడానికిగాని పూర్వము పుణ్యము చేసుకుని పుట్టి ఉండాలి. లేకపోతే నీకు నమస్కరించేటటువంటి లేక స్తోత్రం చేసేటటువంటి అదృష్టం లభించదు అని.
1: ఆహా, ఎంత మధురంగా ఉంది ఈ పద్యంలో రెండు అంశాలు మనకి శంకర భగవత్పాదుల వారు అందించారు. మొదటిదేమో శివశక్త్యాయుక్తో అని స్టార్ట్ చేసిన అంశం, రెండోదేమో ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యం ప్రభవతి అని చివరి లైన్. సో ఇది మనం ఇవి రెండూ అర్థం చేసుకోవడానికి కాస్త స్వామి చెప్పిన సందేశంలోనూ మనం నేర్చుకున్న వేద మంత్రాల నుంచి కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శివుడు శక్తి వల్లనే అన్నీ చేయగలుగుతున్నాడు అన్నాం కదా, కదలిక ఆ కదలికనే ఆ స్పందననే ఇదంతా మనకి ఈ సృష్టి అంతా ఆ స్పందన వల్ల వచ్చిందని మన ఆ మొదటి లైన్లో మనం తెలుసుకుంటున్నాం. శివశక్త్యాయుక్తో అంటే శక్తి లేకుండా శివుడు ఏ పని చేయలేడు అన్నారు సౌందర్య లహరిలో.
0: అంటే శివుని యొక్క ఉనికికి మూలము శక్తి, ఆ ఉనికిని ప్రకటించాలి వ్యక్తపరచాలి అంటే శక్తి ఉండాలి అని. అంతేకాకుండా ఈ విశ్వాన్ని ఈ ప్రకృతిని సృష్టించడానికి కూడా ఆ స్పందనకి కారణం కూడా శక్తి అని ఎంతో చక్కగా ఈ అర్థంలో కూడా వివరించబడింది.
1: ఇదే దీని సారాంశమే మనకి ఆనందవల్లిలో చాలా మధురంగా వేదమాత తెలిపింది. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి శతపోతప్యత శతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత. సో కామయత, సహ కామయత, మొదటి ఆ పరబ్రహ్మ పరమేశ్వర తత్వంలో ఒక సంకల్పం చెలరేగిందిట. యామని బహుశ్యాం ప్రజా ఏయేతి అంటే నేను మల్టిప్లై అవ్వాలి, నేను బహు రూపంలో దాల్చాలి అని. ఆ సంకల్పమే కదలిక, ఆ సంకల్పమే శక్తి స్వరూపం కదా.
0: ఇదే విషయాన్ని చక్కగా స్వామి ఒకసారి విద్యార్థులకి ఒక ఉత్తరంలో రాస్తూ రూఢి చేశారటండి. ఏమని రాశారంటే, ఐ డివైడెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్ అని.
1: బ్యూటిఫుల్.
0: అంటే అనుకున్నది ఏంటి అంటే ఈ సృష్టి అంతటిని తను ఎందుకు సృష్టించాడు అంటే తన్ని తాను ప్రేమించుకోవడానికి, తను ఆనందించడానికి.
2: అంటే ఈ సృష్టి అంతా ఒక ఆట. సో ఇది ప్రేమపూరితమైనటువంటి ఆట. స్వామి చెప్పినటువంటి అద్భుతమైన పద్యం ఈ సందర్భంలో గుర్తొస్తుంది సార్. అల్ల పరమాత్మయను బొమ్మలాటగాడు జీవుని రంగస్థరాన నిలిచి ఆడించు ఆనాటి ఈనాటి ఆచజూచి సుంత వర్ణించి కొంత సంతసము గనుడి. ఎంత అద్భుతంగా స్వామి తన సృష్టిని తాను వివరించుకున్నారు.
0: అంతేకాదు, వివరించడం కాకుండా స్వామి ఆ సృష్టిని చూసి ఎంత ఆనందిస్తారన్నది ఒకసారి ఒక భక్తుడు అడిగేటండి. ఎంత కష్టపడతారు స్వామి 85 సంవత్సరాలు ప్రతి రోజుని మనం పరిశీలిస్తే రెండు పూటల అదే సమయానికి ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆరోగ్య పరిస్థితి గాని బయట వాతావరణం గాని ఏది ఎలా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఏది ఏం జరుగుతున్నప్పటికీ కూడా స్వామి అలా అదే సమయానికి ఆ సమయ పాలన పాటిస్తూ మనకి దర్శనాన్ని భాగ్యాన్ని ప్రసాదించారు, అన్ని పనులు నిర్వర్తించారు. ఆ భక్తుడు అడిగేట స్వామిని, ఎందుకు స్వామి ఇంత కష్టపడతారు, ఒకరోజు మీరు రెస్ట్ తీసుకోండి, భక్తులు వేచి ఉంటారులేండి, దాని దేవున్నది, ఒక పూట దర్శనం ఇవ్వకపోతే ఏమైపోదు అంటే. అప్పుడు స్వామి చెప్పారు, అయ్యో నీకు అలా అర్థమైందా, వాళ్లకి నేను దర్శనం ఇస్తున్నాను నువ్వు అనుకుంటున్నావా అన్నట్టు. మరి స్వామి వచ్చేది మనకి దర్శనం ఇవ్వడానికే కదా. అప్పుడు స్వామి చెప్పారట, లేదు బంగారు, నేను ఎందుకు వస్తున్నానంటే వాళ్లని దర్శించుకోవడానికి నేను వస్తున్నాను అని చెప్పారట. భక్తుల్ని భగవంతుడు దర్శించుకోవడం ఏంటండి అన్న డౌట్ ఈ వ్యక్తిలో కలిగినప్పుడు స్వామి దానికి కూడా సమాధానం చెప్తున్నారు, ఎందుకంటే వీరందరూ నా అంశలే, వాళ్లల్లో ఉన్న నన్ను చూసుకోవడానికి నేను వస్తున్నాను.
1: అందుకోసమనేమో చివరి దశలో స్వామి అందరికి నమస్కారం చేశారు. కుల్వంత్ హాల్లో ఉన్న ప్రతి భక్తుడికి స్వామి నమస్కరించారు. ఎందుకంటే తనలో ఉన్న తనని స్వామిని అందరిలోనూ చూసుకుని ఎప్పుడు నిత్యం ఆ విధంగా ఉండేవారన్నమాట స్వామి. మనకి అంత డీప్ గా అవగాహన అప్పుడు రాలేదు, కానీ స్వామి ఎప్పటికీ, ఇన్ఫాక్ట్ స్వామిది చాలాసార్లు చూసేవాళ్ళం మేము. స్వామి వెళ్ళి ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఎంత ఆనందంగా ఉండేవారు. స్వామి చేతి నుంచి అలా స్వామి శారీస్ ఇచ్చినా లేకపోతే స్వీట్స్ పంచిపెట్టినా, ఏది పంచిపెట్టి వచ్చిన తర్వాత స్వామి బ్లిస్ అంటే చూపెట్టేవారు. ఎప్పుడూ బ్లిస్ లోనే ఉండేవారు, కానీ ఆ బ్లిస్ ఇంకా వ్యక్తమైపోయేది. నిజంగా స్వామి ఇచ్చి వస్తే చాలు, మాకు తెలిసిపోయేది స్వామి చాలా సంతోషమైన మూడ్ లో ఉంటారు ఇప్పుడు అని. సో అది మనకి ఎందుకంటే తన్ని అందరిలోనూ చూసుకుంటు, టు లవ్ మై సెల్ఫ్ చేసిన కార్యక్రమం కాబట్టి ఇది.
2: పాత భక్తులు కొంతమంది చెప్తూ ఉంటారు స్వామికి అద్దాలుండే రూమ్ అంటే చాలా ఇష్టం అంటారు. ఎందుకు అంటే తనను తాను చూసుకుంటారు. అంటే మరి స్వామి దర్శనానికి వస్తున్నారు అంటే స్వామి ఒక అద్దాల రూమ్ లోకి వెళ్తున్నారు, ప్రవేశిస్తున్నారు అని ఒక అర్థం. ఎందుకంటే తనను తాను అందరిలో చూసుకుంటున్నారు, మనలో ఉండి ఎన్నో లోపాలని అధిగమించి అందరినీ
1: ప్రేమించారు.
0: అంటే మన బాహ్యమైన రూపాన్ని గాని లేకపోతే మనకు చేసుకున్న పూర్వకర్మలు ఇవన్నీ చూస్తే స్వామికి జన్మజన్మలు బట్టి మనం మర్చిపోవచ్చు, కానీ ఆయనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అదే చిరునవ్వు, అదే ప్రేమ. మనం ఎన్ని తప్పులు చేసినా సరే మనం క్షమించి అంత ప్రేమను చూపించడానికి కారణం స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే నా యొక్క అంశాన్ని మీలో చూస్తున్నాను తప్ప మీ బాహ్యమైన రూపాన్ని గాని మీ కర్మల్ని గాని మీ ఆలోచనలు గాని నేను చూడటం లేదు అని ఎన్నోసార్లు.
2: సార్ మనకి నాసదీయ సూక్తంలో ఇదే తత్వాన్ని ఎంతో చక్కగా ఆ చరణం ఏదైతే ఉందో మొట్టమొదట భగవంతుడికి కలిగినటువంటి సంకల్పం దాని గురించి నాస్తీయ సూక్తంలో ఎంతో అద్భుతంగా చెప్పి ఉంది. అది మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం సార్. ఆనీతవాతకస్వదయాతదేకం తస్మాద్ధాన్యన్న పరకించనాసా తమ ఆసీత్ తమసా గూఢమగ్రే ప్రకేతం సలిలగుం సర్వమా ఇదం.
1: బ్యూటిఫుల్. సలిలగుం సర్వమా ఇదం అంటే కదలిక. ఆ మొదటి నాసదీయ సూక్తంలో క్రియేషన్ లో మొదటి ఫ్రాక్షన్ మిలియన్త్ ఆఫ్ ఎ సెకండ్ అనుకోవచ్చు జరిగిన విశేషాన్ని నాసదీయ సూక్తంలో వేదమాత తెలిపింది. అప్పుడు అంతా ఏముందిట, సలిలగం సర్వమాయుధం అంటే కదలిక, ఎక్కడ చూసినా కదలిక ఉందిట. అదే ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం చూడండి, ఆ కదలిక వల్ల క్రియేషన్ స్టార్ట్ అయింది. ఆ కదలిక రావడంతో ఏమైంది స్వామి మనకి దాని తర్వాత చాలా బాగా విశదీకరించారు. కదలిక వల్ల వచ్చిందేమో హిరణ్య గర్భరూపం, మొదట ఒక అండ రూపంలో వచ్చింది. ఆ కదలిక రాగానే నెక్స్ట్ మూమెంట్ ఓంకారం వచ్చింది. ఆ ఓంకారంతో సహా ఒక అండ రూపం తయారైంది. ఆ అండ రూపాన్ని హిరణ్య గర్భరూపం అని స్వామి మనకు చెప్పారు. ఆ హిరణ్య గర్భం స్వామి మనకి శివరాత్రి నాడు ఉద్భవించి చూపెట్టేవారు. సో ఆ హిరణ్య గర్భరూపం ఆ మొదటి నాస అంటే ఆ కదలిక వచ్చిన తర్వాత వచ్చిన రూపం హిరణ్య గర్భరూపం. హిరణ్య గర్భంకి ముందు వచ్చిన సౌండ్ ఓంకారం. ఈ ఓంకార తత్వం అందుకోసమే ప్రణవం అని, ఇటర్నల్ సౌండ్ అని. ఆ సౌండ్ నుంచే అంత వేదాలు వచ్చాయని, అన్ని శాస్త్రాలు వేదాలు అన్ని ఓంకారం నుంచి వచ్చాయని ఎందుకంటామంటే ఆ ప్రప్రథమంగా వచ్చిన వైబ్రేషన్ ఓంకారం. ఇదే స్వామి ఒకసారి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. అంటే స్వామి మాట్లాడే మాటలు ఎంత గూఢార్థం ఉండేదో, ఎంత ఎన్ని స్క్రిప్చర్స్ అన్ని క్రోడీకరించి ఒక సింపుల్ సెంటెన్స్ లో చెప్పేసేవారు అనిపిస్తుంది. ఇప్పుడు స్వామి ఒకసారి ఇంటర్వ్యూ రూమ్ లో ఏదో పని కోసం వెళ్ళి అది అయిపోయినే వస్తుంటే, తిరిగి వస్తుంటే నమస్కారం చేసుకుంటున్నాను, పని అయిపోయింది కాబట్టి నమస్కారం చేసుకుని తిరిగి వస్తుంటే అదే టైంలో ఆరయింది సాయంత్రం పూట, భజన స్టార్ట్ అయింది భజన హాల్లో. ఇంటర్వ్యూ రూమ్ లో నేను ఆ విభూది బాస్కెట్ పెట్టేసి స్వామి నమస్కారం తీసుకుని లేవబోతున్నాను, ఓంకారం స్టార్ట్ అయింది. స్వామి బ్రహ్మ నా వైపు చూసి, పరబ్రహ్మ ఎక్కడ, ఎక్కడ ధ్యానిస్తే పరబ్రహ్మ తెలుస్తాడో తెలుసా, ఎక్కడ పరబ్రహ్మని చూడగలవో తెలుసా అని అడిగారు. మనకి స్వామి తప్పితే ఇంకెవరు తెలియదు, సో స్వామినే చూస్తూ ఉండిపోయాను. సో స్వామి అన్నారు, రెండు ఓంకారాల మధ్యలో ఉండే నిశ్శబ్దమే పరబ్రహ్మతత్వం. అక్కడ ధ్యానం చేస్తే ఆ నిశ్శబ్దాన్ని పట్టుకోగలిగితే అదే పరబ్రహ్మతత్వం అని చెప్పారు. నేను నమస్కారం చేసుకుని బయటకు వచ్చాను. దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఆ నిశ్శబ్దం, ఓంకారాల మధ్యలో ఉండే నిశ్శబ్దం అంటే అదే ఆ కదలిక మధ్యలో వచ్చే ఆ స్థాణువు, ఆ స్టడీ పరబ్రహ్మతత్వం, దాని మీద కదలిక వచ్చింది కదా. ఇదే స్వామి ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు.
2: సినిమా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు మాత్రం తెర కదలదు, తెర కనిపించదు. సో అందుకోసమే ఆ సినిమా ఎప్పుడైతే ఆఫ్ అయిందో అప్పుడే తెర మనకి క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఈ ఉదాహరణ మనం వింటూ ఉంటే స్వామి చెప్పినటువంటి చక్కని అందమైన పాట నాకు గుర్తొస్తుంది సార్. అది తెర ముందు ప్రజ నుంచి తెరు వెనుక తానుండి తైతక్కలాటించుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. మరి ఈ హిరణ్య గర్భ సూక్తం మనం వేదంలో చదువుతూ ఉంటాం కదా సార్, ఈ దేవతలు దేవీలు వీళ్ళందరూ ఈ మంత్ర ద్రష్ట ఎవరైతే హిరణ్య గర్భ సూక్తం ఆయనకు వచ్చిందో ఆయనకి ఒక ప్రశ్న నిరంతరం ఆ మంత్రం ద్వారా వస్తూ ఉందట. ఇవన్నీ చేస్తున్నది ఎవరి కోసం?
1: అవును కదా,
2: ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నాం.
1: హిరణ్య గర్భ

0: కరెక్ట్. కస్మై దేవాయ హవిషా విధేమ అనేది ప్రతి రెండు లైన్లోనూ, ప్రతి టూ లైన్స్ కి ఇదే ప్రశ్న వేదమాత ఆ మంత్రంలో ఆ మంత్రద్రష్టకి అనుగ్రహించింది. దేనికి? కస్మై దేవాయ హవిషా విధేమ అంటే ఏ దేవుడికి నేను ఈ హవిస్సుయ్యను అంటే, అంటే ఏ దాని ద్వారా వేదమాత మనకేం తెలుపుతోందంటే హిరణ్య గర్భ స్థితి అప్పుడు దేవతలు కూడా లేరు. దేవతలంతా హిరణ్య గర్భం తర్వాత సృష్టింపబడిన వారు. ఈ దిక్పాలకులు, అష్ట దిక్పాలకులు, వసువులు అందరూ, 12 ఆదిత్యులు అందరూ దాని తర్వాత ఉద్భవించిన క్రియేషన్. హిరణ్య గర్భ స్థితి తర్వాత క్రియేషన్ విరాట స్వరూపంగా వచ్చింది. అప్పటి వరకు తేజస్సు స్వరూపం. సామాన్య బ్యూటిఫుల్ గా ఎలా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేశారంటే మైండ్ ఇన్ టు ఇన్ఫినిటీ ఈజ్ హిరణ్య గర్భ అని. అంటే మొట్టమొదటి సంకల్పం హిరణ్య గర్భ రూపం. ఆ సంకల్పం నుంచి విరాట్ స్వరూపం వచ్చింది. ఆ దేవతలు, విరాట్ స్వరూపం, విశ్వం అంతా వచ్చింది. ఆ విరాట్ స్వరూపం పురుష సూక్తంలో వివరించబడింది. సో అందుకోసమనే ఆ హిరణ్య గర్భ సూక్తం, హిరణ్య గర్భ స్థితి మొట్టమొదటి స్థితి. దాని ముందు ఉన్న స్థితి ఇవ శివ శక్తి కలయిక. దాని ముందు అసలు ఉండేదేంటి? శివుడు శక్తి. ఆ పరమ శివుడు పరబ్రహ్మ శక్తి కదలిక. ఈ రెండిటి వల్ల మనకి అది రెండు అభేదం. అందుకోసమని
1: మనం అవినాభావ సంబంధం ఎంతో చక్కగా తెలుస్తున్నది. అంటే ఈ శక్తి ఉంటేనే ఆ శివుడి యొక్క ఈ సృష్టికి గాని సంకల్పానికి గాని మూల కారణం శక్తి అయి ఉన్నది అని.
2: ఎలాగైతే వాగర్థ ఇవ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, ఏ విధంగానైతే ఒక పదము దాని అర్థము విడదీయనటువంటివో అదే విధంగా పరమేశ్వరుడు శక్తి విడదీయనటువంటి వారు అని ఎంతో చక్కగా అద్భుతంగా ఆ పరమేశ్వరుడు మనకి అందించినటువంటి ఆ శ్లోకంలో చెప్పాడు.
0: ఇదే సీతమ్మ వారు హనుమంతుడితో సుందరకాండలో చెప్తుంది. దివోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాసి యథా సూర్యం సువర్చల. యథా సూర్యం సువర్చల, సూర్యుడికి తన తేజస్కి ఎలా సెపరేషన్ ఉండదో అలా శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారికి సెపరేషన్ ఉండదు. అది అది అంత అవినాభావ సంబంధం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విధంగా చూస్తే సూర్యుడికి నిజమైన సహజ తత్వం ఏంటి, తన ధర్మం ఏంటి? తేజస్సు ఇవ్వడం. అంటే సూర్య భగవానుడికి తేజస్సు ఎలా తన సహజమో, శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారు అంత సహజం అన్నమాట. అంటే పరమశివుడికి కదలిక అయిన శక్తి అంత సహజం అన్నమాట.
1: అంటే మనకి అర్థం అవడానికి వేరు వేరుగా చూపిస్తున్నారు గాని అలా వేరు చేయడానికి
0: వేరు చేయబడలేరు. అది
2: అంటే ఇదంతా విన్నాక కూడా అజ్ఞానంతో అడిగిన నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటున్నాను సార్. అంటే భగవంతుడి ఇచ్ఛ, ఆ శక్తి యొక్క అనుజ్ఞ లేనిదే మనం ఏ కార్యము చేయలేము. అంటే మనం చేస్తున్నాము అనేది అజ్ఞానం. భగవంతుడు చేయిస్తున్నాడు, మన ద్వారా చేస్తున్నాడు అనేది నిజము సత్యము. మరి అలాంటిది సద్గురు అయినటువంటి మన సాయిమాత
0: అంత సహజం అనమాట. అంటే పరమశివుడికి కదలిక అయిన శక్తి అంత సహజం అనమాట.
1: అంటే మనకి అర్థం అవడానికి వేరు వేరుగా చూపిస్తున్నారు గాని

0: అలాంటిది సద్గురువైనటువంటి మన సాయిమాత, మన జగజ్జనని ఎంతో ప్రేమగా మనకి ఎప్పటికప్పుడు మనకి మన అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నంలోనే నిరంతరం ఉంటారు స్వామి. అలాంటిది ఒక చక్కని ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుందాము. సాయి కుల్వన్ సభామండపంలో జరిగినటువంటి విషయం ఇది. ముంబై నుంచి ఆషాఢికి కొంతమంది భక్తులు ఒక చక్కని డ్రామాతో వచ్చారు. ఆ డ్రామా పేరు త్రిపుర రహస్యం. ఎంతో చక్కగా వీక్షించారు. స్వామి కూడా చాలా ఆనందపడ్డారు. జనాలు బాగా చప్పట్లు కొట్టారు, అభినందించారు అందరినీ. స్వామి కూడా ఆనందించి ఒక్కొక్కళ్ళు గ్రూప్ గా ఫోటోగ్రాఫ్స్ కి పిలిచారు. ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా బాగా ఆశీర్వదించి కొంతసేపు అయ్యాక స్వామి ఆయన పిలిచి ఒక ప్రశ్న అడిగారు. ఇది ఎవరు చేశారు అని. పాపం ఆయన ఎంతో ఉత్సుకతతో ఉత్సాహంతో ఆ డైరెక్ట్ చేసిన వారిని, ఆ స్క్రిప్ట్ రాసిన వారిని పిలిచి ఆశీర్వాదం తీసుకోమంటే స్వామి కూడా చాలా ఆనందంగా బ్లెస్ చేసి పంపిస్తారు. ఇంకొంతసేపు అయ్యాక మళ్లీ స్వామి ఆయన్ని పిలిచి ఇది ఎవరు చేశారు అని. ఓహో స్వామి ఆ పిల్లల్ని ఆ ఆర్టిస్టుల్ని అడుగుతున్నారేమో అని మొత్తం ఉన్నవారందరినీ రప్పించి స్వామి దగ్గరికి పంపించి నమస్కారం ఇప్పించారు. స్వామి ఆనందించి మనకిప్పటికైనా అర్థమవుతుందేమో అని పాపం స్వామి ప్రయత్నిస్తున్నారు, మనకు అవకాశం ఇస్తున్నారు. సరే ఇంకెవరినన్నా మర్చిపోయామని మిగతా వాళ్ళని కూడా పిలిపించి వీడు స్వామి అంటే స్వామి నమస్కారం ఇచ్చి సరే ఇంకా ఆరతి మొదలైంది. స్వామి వెళ్తున్నారు, మళ్లీ ఆగి మళ్లీ ఆయన పిలిచి ఇది ఎవరు చేయించారు అని అడిగితే ఆయన సరే ఏదో ఎవరినో మర్చిపోయినట్టున్నా నేను స్వామి మళ్లీ అడుగుతున్నారనుకొని ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన రప్పించి నమస్కారం ఇప్పించారు. స్వామి ఈయన ఆయన స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. ఈయన కూర్చొని హారతి అయిపోతుండగా ఈయన మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ త్రిపుర రహస్యానికి అర్థం ఏమిటి? దీనంతటికీ సంకల్పకర్త ఎవరు? దీని వెనకాతలుండి నడిపించింది ఎవరు అన్న ఒక ఆలోచన వచ్చి అప్పుడు ఆయన తప్పిదం అర్థమైంది ఆయనకి. అరే స్వామిది ఎవరు చేశారు, ఎవరు చేశారు, ఎవరు చేశారు అంటే స్వామి చేశారు అని చెప్పకుండా నేను అందరూ చేశారు అని చెప్తున్నాను, ఎంత పొరపాటు చేశానని ఆయన మనసులో ఆయనకి ఆ థాట్ డెవలప్ అయింది. అంటే మనల్ని ఎలా ఆలోచింపజేస్తారు స్వామి అనేది, ఆ సంకల్పం తనదే,
1: అదే
0: చేసింది తానే.
1: ఎందుకంటే త్రిపుర రహస్యం దాని యొక్క సారాంశం కూడా అదే,
0: అదే
1: చేయించేది శక్తే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం చూడండి, ఇప్పటి వరకు ఇదే సారాంశం త్రిపుర రహస్యం. ప్రతి కార్యం ప్రతి ఆలోచన కూడా స్ఫురించేది అమ్మవారి వల్లనే.
2: అంటే వేరేగా ఉండి స్వామే చేయిస్తాను కాకుండా ఎంత చక్కగా చెప్తున్నారంటే ఈ డ్రామా ద్వారా. అంటే కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ లో చేసిన వాళ్ళు, తర్వాత యాక్ట్ చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు, వీరందరిలో ఉండే ఆ ఇచ్చాశక్తిని నేనే అని చెప్పడం అనమాట. అంటే స్వామి ఫిజికల్ గా స్వామి లేకపోతే అమ్మవారు చేస్తున్నారు, మనం వేరే ఉన్నామని కాకుండా ఈ అందరిలో ఉన్నది ఆ స్ఫురణ ఏదో, ఆ తెలివి ఏదైతే ఉందో, ఆ ఇచ్చకి మూలమైన శక్తి ఏదైతే ఉందో అది నేను అని ఎంతో చక్కగా చెప్పినట్టే.
1: మీరు ఇప్పుడు చెప్పినట్టే స్వామి ఎన్నో విధాలుగా మనకి ఎన్నో గూఢమైన రహస్యాల్ని బోధించడానికి, సులువుగా బోధించడానికి చాలా చాలా ప్రతి కార్యక్రమంలోనూ ఆ యత్నం ప్రయత్నం ఉండేది. ఎందుకంటే స్వామి మొట్టమొదటి భజనే మానస భజనే గురుచరణం కదా. మనందరికీ గురువు స్వామి, సద్గురువు. ఎప్పుడు మనకి నేర్పించి మనని ఊర్ధ్వగతికి తీసుకెళ్లాలనేదే పాపం ఆయన స్వామి తపన. అందుకోసం మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అంటే స్వామి చేసే కార్యాలన్నీ ఎంత సింపుల్ వేలో ఎంత మంచి ఎంత గూఢమైన అర్థం తెలుపుతున్నారో అనడానికి ఒక ఉదాహరణ. మనం మూడు శక్తులున్నాయి ప్రతి కార్యం చేయడానికి అని మనందరికీ తెలుసు, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సీక్వెన్స్ లో చెప్పాలంటే ఇచ్చాశక్తి మొదటిది, జ్ఞానశక్తి సెకండ్, క్రియాశక్తి మూడోది. ఈ మూడు ఉంటే కానీ మనం ఏ కార్యక్రమం చేయలేం. ఇది స్వామి మనకు ఎంత సూక్ష్మంగా నేర్పించారంటే, కుల్వంత్ హాల్లో మీరందరూ చూసుంటారు, కుల్వంత్ హాల్లో స్వామి సింహాసనం పక్కన ఏమున్నాయి?
0: రెండు సింహాలు ఉంటాయి.
1: రెండు సింహాలు ఉంటాయి కదా. సో సింహాలు దేనికి ప్రతీక అంటే
0: ధైర్యానికి.
1: నేను ఏ విధంగా అడుగుతున్నానంటే అమ్మవారు ఏ అమ్మవారిని సూచిస్తే అవి దుర్గాదేవి కదా. ఎందుకంటే దుర్గాదేవి వాహనం.

0: సింహాలు. సో సింహాలు పక్కన పెట్టుకోవడంలో స్వామి మనకి ఏం తెలుపుతున్నారు, ఇచ్చా దుర్గాదేవేమో ఇచ్చాశక్తితోటి, మేము ఇప్పుడే చెప్పుకున్నాం కదా శివశక్తి, ఆ శక్తి వల్లనే ఆ ఇచ్ఛ ప్రారంభమైంది. ఆ ఇచ్ఛాశక్తి అంటే కుల్వంత్ హాల్లో మొట్టమొదట అందరిలోనూ ఈ మంచి కార్యాల్లో మంచి కార్యాలు చేయాలి, భక్తి భావంతో జీవించాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి, ఆ స్వామిని మెప్పించాలి అనే సత్సంకల్పాన్ని ఇచ్చి అక్కడ స్వామి క్రియేట్ చేస్తారు మూలం. అందుకోసమే స్వామి కుల్వంత్ హాల్లో రెండు సింహాలు పెట్టుకుని తన సింహాసనం పక్కన మనకి ఏమి సూచించారంటే, ఇక్కడ నేను దుర్గాదేవి తత్వంతో మీ ఎదురుండా దర్శనం ఇస్తున్నాను అని. రైట్, ఇంటర్వ్యూ రూమ్కి వెళ్దాం. ఇప్పుడు మూడు సింహాసనాలు స్వామి ఎప్పుడు కూర్చునేవారు, మోస్ట్ యూజ్డ్ సింహాసనాలు ఇన్ పుట్టబర్తి మూడు సింహాసనాలు, ఒకటేమో ఇక్కడది కుల్వంత్ హాల్, రెండోది ఇంటర్వ్యూ రూమ్, మూడోదేమో భజన హాల్. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో చూడండి ఏ సింహాసనం ఉంది స్వామి దగ్గర.
1: స్వామి దగ్గర ఒక ఒక స్క్వేర్ టైప్ లో ఉంటుంది, దానికి రెండు చిన్న హంసలు ఉంటాయి హ్యాండిల్స్, హ్యాండ్ రెస్ట్ కి.
0: అది నేను 80s నుంచి చూసుంటాను. అదే సింహాసనం స్వామి అసలు మార్చలే దాన్ని ఇంటర్వ్యూ రూమ్ లో. రెండు హంసలు దేనికి ప్రతీక? సరస్వతి అమ్మవారికి. సరస్వతి అమ్మవారు దేనికి ప్రతీక? జ్ఞానశక్తికి. అంటే ఇక్కడ పుట్టిన ఇచ్చని స్వామి ఇంటర్వ్యూలో పిలిచి అందరికీ, లేకపోతే మన ఆఫీస్ బేరర్స్ కూడా పిలిచి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు మొత్తం జ్ఞానం, ఈ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఎలా చేయాలి అనేది అక్కడ బోధించేవారు. అది చూపెట్టడం కోసం అని అక్కడ సరస్వతీ దేవి తత్వం స్వామిది అని చెప్పి చూపెట్టడానికి రెండు హంసలున్న ఇది సింహాసనం పెట్టుకున్నారు. సరేనా, ఇక్కడ నుంచి మనం భజన్ హాల్కి వెళ్తే భజన్ హాల్ సింహాసనం చుట్టూ ఏం పెట్టించారు స్వామి?
2: శంఖ చక్రాలు,
0: పద్మం కదా, ఇవన్నీ లక్ష్మీదేవికి ప్రతీక. లక్ష్మీదేవేమో క్రియాశక్తికి మూలం. సో అక్కడ మన చేత క్రియలు చేయించేవారు, భజన అవన్నీ, నామస్మరణ అవన్నీ అక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చేవారు. సో స్వామి పెట్టే సింహాసనంలో కూడా, వాడే సింహాసనంలో కూడా ఎంత అంతరార్థం ఉందో ఆలోచించండి. ఇది ప్రతి చిన్నదాంట్లో స్వామి చేసే ప్రతి కార్యంలోనూ, అంటే వరల్డ్ లో జరిగే ప్రతి యాక్ట్ లోనూ ఇంత ప్లానింగ్ ఉంటుంది.
3: అంటే యాదృచ్ఛికంగా ఏది అలా
0: జరిగిపోదు. అది
1: అంటే ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు మొన్ననే మాట్లాడుతున్నప్పుడు, స్వామి చేసే ప్రతి దాంట్లో మూడు ఉంటాయంట. ఒకటి అందం ఉంటుంది, ఒకటి ఆనందం ఉంటుంది, ఇంకొకటి అంతరార్థం ఉంటుంది. అంటే మూడు ఎంతో చక్కగా స్వామి చేసే ప్రతి కార్యంలో కూడా అలా నిబిడీకృతమైపోయి ఉంటుంది అన్నమాట.
3: ఇదే విషయాన్ని లలిత శాస్త్రంలో ఇప్పుడు ఈ ఇచ్ఛాశక్తి గురించి ఎంతో చక్కగా చెప్పారు. అంటే స్వామి అంటే స్వామికి లలితాదేవికి ఎటువంటి భేదము లేదు, అభేదాన్ని అంటే ఇవన్నీ వింటూ ఉంటే, ఇప్పుడు అమ్మవారిని కొలిచినా, అమ్మవారిని స్తుతించినా, మన స్వామి దివ్య సౌందర్యాన్ని చూస్తున్నా, రెండు ఒకటే అని తెలియజేస్తున్నాయి. అందులో లలితా సహస్రనామంలో చెప్తారు కదండి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సద సద్రూపధారిణి. ఇప్పుడు మనం స్వామి చేసిన ప్రతి దానికి అలా అలా వర్ణించి అక్షరాలు పెట్టాయా
0: అన్నట్టు.
3: సర్వాధార
0: సుప్రతిష్ట కరెక్ట్, ప్రతి దాంట్లోనూ ఆయనే ఉన్నారు. సుప్రతిష్ట కదా, హోల్ యూనివర్స్ ఆయనే నిమిడీకృతమై ఉన్నారు, నిండి నిమిడీకృతమై ఉన్నారు.
3: దీనికి ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. అంటే ప్రతిదీ మనం ఇందాకల నుంచి మొదటి నుంచి ఇంతవరకు మాట్లాడుకున్న ప్రతి సెంటెన్స్ లోని ప్రతి వర్డ్ లోని మనం చెప్పుకున్నది ఏంటి అంటే, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అంతా కూడా భగవంతుడి ఇచ్ఛ, అంతా భగవంతుడి సంకల్పం చేత జరుగుతున్నా తప్ప మనం చేయటం లేదు, మన చేత చేయించబడుతున్నది అన్నది తెలుసుకోవాలని. ఒకసారి కొంతమంది యువత స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్లతో ఇంటర్వ్యూ రూమ్ లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే స్వామి మనకందరికీ తెలిసిందే, చక్కగా ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు జ్ఞానాన్ని ప్రసాదించే స్థలం మన ఇంటర్వ్యూ రూమ్. అందులో పిల్లల్ని అడిగారు, మీ అడగంటారా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయని. ఒక అబ్బాయి అడిగాడు, స్వామి మరి ప్రతిదీ కూడా అంటే ఈవెన్ ఒక ఆకు కదలాలన్నా కూడా మీ సంకల్పం కావాలి, అంటే సృష్టిలో ప్రతిదానికి మీ పర్మిషన్, మీ విష్ అవసరం స్వామి అంటే. అవును అవసరమే అన్నారు స్వామి. అంటే అప్పుడు స్వామి చెప్పారు, సరే అది ఎలా అంటే ఈ అబ్బాయికి అంటే ప్రతి చిన్నదానికి కూడా భగవంతుడు సంకల్పించుకోవాలా అన్న డౌట్ అబ్బాయికి ఉందనమాట. అప్పుడు స్వామి చెప్పారు, నిజంగానే ప్రతి చిన్నదానికి, అంటే ప్రతి ఆకు ఆకు కదలాలన్నా కూడా ఆకు ఆకుకి మీరు చెప్పాలా అన్న ఉద్దేశంతో అడిగాడనమాట. అవును, ప్రతి ఆకు కదలాలన్నా కూడా నా సంకల్పం ఉండాలి అని. అంటే అప్పుడు నీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తానని, ఇప్పుడు నా విష్ ఉన్నది, నువ్వు కూడా విష్ చేసుకొని నీ చేయిని కదుపు అన్నారు. అప్పు ఏమున్నది, అంతవరకు చక్కగా మాట్లాడుతున్నాడు, చేయిని కదిపాడు. సరే, ఇప్పుడు నీ విష్ ఉన్నది, నువ్వు చేయి కదిపావు, నువ్వు చేయి కదపాలని నా విష్ లేదు, ఇప్పుడు చేయి కదుపు అన్నారు. అన్నప్పటికీ అంతవరకు చక్కగా మాట్లాడుతున్నాడు, కదులుతున్నాడు. యూత్ ఎంత ప్రయత్నం చేసినా, ఇంచుమించు ఒక 50 సెకండ్స్, 1 మినిట్ వరకు ఎంత ప్రయత్నం చేసినా చెయ్యి ఒక సెంటీమీటర్ కదా, మిల్లీమీటర్ కూడా కదపలేపాడు. మెడ నుంచి కింద భాగం అంతా కూడా కదలలేకుండా ప్యారలైజ్ అయిపోయాడు. అప్పుడు ఏంటవుతున్నదో తనకు అర్థం కాలేదు, చాలా గాబరా పడ్డాడు. అప్పుడు స్వామి, గాబరా పడకు, ఇప్పుడు నీ శరీరం కదలాలి అని నా విష్ ఉన్నది, ఇప్పుడు కదుపు అన్నారు. మళ్ళా చక్కగా కదపగలిగాడు. అప్పుడు స్వామి చెప్పారు, మేరా విష్ హే తో క్రియేషన్ హే, మేరా విష్ నయ్యే తో క్రియేషన్ నయ్యే. అంటే మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఈ మన సంభాషణలోని ఎన్నిసార్లు మనం చేతులు కదిపాము, ఎన్నిసార్లు నోరు కదిపి ఈ పదాలు ఉచ్చరిస్తున్నాము, ఇదంతా మనమే చెప్తున్నాము, మనమే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. అనుకోకుండా కూడా ఇలా జరిగిపోతున్నాయి. కానీ ప్రతి దాని వెనకాతలా కూడా ఆ భగవంతుడు
0: శక్తి ఆయుక్తో
3: పప్పెట్స్ అన్నది సంగతి ఎవ్రీ సెకండ్ మనం గుర్తుంచుకోవాలి.
0: సాక్షాత్ శివుడే శక్తి లేకుండా ఏం చేయలేకపోతుంటే మనం ఏదో చేస్తున్నాం అని కూడా ఎంత మూర్ఖత్వం.
1: అవును సార్. సరే, ఇంత విశాలమైనటువంటి విశ్వము, అంత చక్కనటువంటి విశ్వ విభుడు, వారిద్దరి సంబంధం, అన్యోన్య బాంధవ్యం ఏ విధంగా ఉండేది మన భగవంతుడి మాటల్లో మనం విందాం సార్.

0: సార్, ఈ శ్లోకంలో రెండు విభాగాలు, రెండు అంశాలు ఉన్నాయని చెప్పారు. మొట్టమొదటిది మనం తెలుసుకున్నాం, శివశక్త్యాయుక్తో. రెండవ అంశంలోకి మనం ప్రవేశిద్దాం సార్.
1: రెండో అంశంలో కూడా ఆదిశంకరులు వారు మొదటి అంశాన్ని ఒక విధంగా చూస్తే దాన్ని అదే భావాన్ని కంటిన్యూ చేశారు. శివశక్త్యాయుక్తో అండంలో శక్తి సంక అనుగ్రహం లేకుండా ఏ కార్యము చేయలేమన్నారు కదా. అలాగే అమ్మవారికి ప్రణమిల్లాలన్నా, అమ్మవారిని స్తుతించాలన్నా, అమ్మవారిని తలుచుకోవాలన్నా, అంటే అమ్మవారంటే సాయిమాత, సాయిమాతని తలుచుకోవాలన్నా ఆ సాయిమాత అనుగ్రహం లేకుండా, పుణ్యం, సాయిమాత అనుగ్రహం అనే పుణ్యం మనకు లేకుండా మనం అది మన వల్ల ఎలా సాధ్యం అవుతుందమ్మా అని అమ్మనే ప్రశ్న వేస్తారు ఆదిశంకరులు. హరిహరాది బ్రహ్మలు కూడా నిన్ను స్తుతించాలంటే నీ సంకల్పం లేకుండా చేయలేకపోతారమ్మా, నేనెంతమ్మా అని అడుగుతారు.
0: సరే, అదే మనకి మేధాసూక్తంలో ఎంతో అద్భుతంగా అమ్మవారు ఆ దయ వల్ల మనం ఏ విధంగా మలుచుకుంటాము, అమ్మవారు మనల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఒక్కసారి మనం చెప్పుకుందాం సార్.

0: త్వయా దుష్ట నుదమాన దురుక్తాన్ అంటే అప్పటి వరకు పనికిరాని మాటలు మాట్లాడే మాతోటి దురుక్తాన్ నీ స్తుతి చేయిస్తున్నావు తల్లి. దేనివల్ల? త్వయా దుష్ట నీ అనుగ్రహం వల్ల, నీ కరుణ వల్ల మా చేత నీ స్తుతిని చేయిస్తున్నావు తల్లి అని మేధా సూక్తంలో మనం చెప్పే మోస్ట్ కామన్ సూక్తంలో కూడా ఇది వేద మాత్రం
1: మామూలుగా కూడా సువీరాహ అది ఎంతో అద్భుతంగా అత్యున్నత స్థాయిలో కీర్తించేటట్టు
0: చేస్తుంది.
2: ఇదే లలిత శాస్త్రంలో కూడా ఎంతో చక్కగా చెప్తున్నారు కదా, పుణ్యకీర్తిర్ పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన అని. అంటే ఆ పుణ్యం చేత మాత్రమే ఆ ప్రాప్తి అన్నది కలుగుతుంది, ఆ ప్రాప్తి వల్లే మనకు భగవద్ దర్శనం కలుగుతుందని. స్వామికి ఒకనొక సందర్భంలో స్వామి అడిగారు విద్యార్థుల్ని బృందావనంలోని, ఇలా మీరు ఇంత స్వామితో ఇంత దగ్గరగా కూర్చున్నారు, ప్రపంచం అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తుంటే నేను మీకోసం మీ దగ్గరగా కూర్చొని ఇంత చక్కగా మాట్లాడుతున్నాను, ఇదంతా దేనివల్ల సాధ్యమైందని. ఒక అబ్బాయి ఏమోని, స్వామి మా తల్లిదండ్రులు ప్రేయర్ స్వామి, ఇంకొకళ్ళు పూర్వీకులందరూ చేసిన పుణ్యం వల్ల స్వామి, స్వామి ఎన్నో జన్మలు బట్టి నేను మీకు దగ్గరగా ఉండాలని కోరుకున్నాను స్వామి, మా తపఫలం వల్ల స్వామి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ వచ్చారు. స్వామి అన్నీ విన్నారట, విని మీరు చెప్పినంతా కరెక్టే, ఇవన్నీ కావాలి, దేనికోసం? నా మొదటి దర్శనాన్ని మొదటిగా నా వైపు చూడడానికి ఈ పుణ్యం అంతా కూడా కలిపితే అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, దానివల్ల కలిగిన ప్రాప్తం వల్ల ఒకసారి మీరు నన్ను చూడగలుగుతారు, మరి ఆ తర్వాత మీరు పొందిన ఇన్ని అవకాశాలు, స్వామితో ఉండే ఇన్ని భాగ్యాలు, స్వామి దగ్గర ఉండి స్వామి సేవ చేసుకుని స్వామిని కీర్తించి స్వామి మార్గంలో మీరు పయనిస్తున్నారు కదా, ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయో తెలుసా? కేవలం నా అనుగ్రహం వల్ల. అంటే ఆ మొదటి దర్శనం, మొదటి ప్రాప్తి అక్కడ మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ప్రతిదీ కూడా స్వామి మనకిచ్చిన గిఫ్ట్, బోనస్. ప్రతిసారి మీరు ఎన్నిసార్లు తలుచుకుంటున్నారో నేను అంత మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు కాబట్టి దర్శన భాగ్యం.
0: ఇప్పటికీ మనమంతా అంటే అందరు భక్తులు అందరూ స్వామి మార్గంలో నడుస్తూ స్వామిని గురించి తలుచుకుంటున్నాం, స్వామి భజనలు చేస్తున్నాం అంటే ఆయన అనుగ్రహం వల్లనే.
1: సరే, ఆ పదంలోని ఎంతో చక్కగా ఉంది కదా, ఎవరో పెద్ద ఆయన చెప్పారు, ఆధ్యాత్మిక తత్వవేత్త ఆయన, గ్రేస్ అంటే ఏమిటి అంటే కావలసిన దానికన్నా ఎక్స్ట్రా ఇచ్చేది గ్రేస్. మనకున్నదంతా గ్రేసే, అంటే మనం అర్హత ఉన్నదానికన్నా ఎక్కువ అందించగలిగింది స్వామి ఎప్పుడు చేస్తున్నది మనకి. సరే, ఇలా అనుకుంటుంటే అంటే మనకి అనుగ్రహం కలగాలి అంటే స్వామి చూపు మన మీద పడాలి, కానీ మన చూపు స్వామి మీద పడాలంటే స్వామి సంకల్పం ఉండాలి. అంటే ఇలా క్రీగంట స్వామిని చూడాలన్నా దానికి సాయి సంకల్పం అవసరం. దీన్ని విశదీకరించడానికి ఒక చక్కని అనుభవం నాకు గుర్తొస్తుంది. మన పాత భక్తులు స్వామిని తూర్పుగోదావరి జిల్లా తీసుకువెళ్ళినప్పుడు ఆ తరుణంలో స్వామి కారులో వెళ్తున్నారు. ఇది ఒక పెద్ద ఆయన మనతో పంచుకున్న విషయం. ఇది వింటే మనం ఎంత అదృష్టవంతులవో నాకు అర్థమైంది సార్. అది స్వామి కారులో వెళ్తున్నారు, వెళ్తూ ఉండగా ఇదే విషయం ప్రస్తావనలోకి వచ్చింది, స్వామి సంకల్పం లేకుండా ఏమీ జరగదు, స్వామి మనకి పుణ్యం ఉండి స్వామి దగ్గరికి వస్తున్నావా లేకపోతే స్వామి అనుగ్రహం వల్ల మనం స్వామి దగ్గరికి వస్తున్నామా అంటే స్వామి చెప్తున్నారు, చూడండిరా నా సంకల్పం లేనిదే మీరు పుట్టపర్తికి రాలేరు, స్వామిని దర్శించుకోలేరు, కనీసం తిరిగి నా వైపైనా చూడలేరు అని స్వామి చెప్తున్నారు. అదేంటి స్వామి అలాగంటారు అని చెప్తూ ముందు స్వామి కారు ముందు ఒక సైకిల్ అతను వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే సరే ఇది స్వామికి ఒక ఛాలెంజ్ అనమాట. ముందునున్న సైకిల్ అతను ముందునే ఉన్నాడు, స్వామి తప్పకుండా మిమ్మల్ని చూడగలుగుతాడు, చూస్తాడా అంటే వాడికి ప్రాప్తించేనే స్వామి సంకల్పిస్తేనే చూడగలడు అంటే సరే ప్రయత్నించండి అని స్వామి అంటుండగా కారు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు హార్న్ కొడుతున్నారు. అంత పెద్ద కారు హార్న్ ముందు వెళ్లే సైకిల్ వాడికి వినిపించదా? అంటే వినిపించేసేది ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎంతకీ వాడు ముందు కదలటం లేదు, అలా మెల్లగా నడుస్తున్నది. సరే ముందుకు తప్పుకుంటున్నాడు, ఇలా వెళ్తున్నాడు, స్వామి కారు ఫాలో అవుతూ ఉండగా ఆ పక్క నుంచి వెళ్తున్నాడు. సరే ఇప్పుడు అప్పుడు పక్కనున్న వాళ్ళు అంటున్నారు, స్వామి మీ పక్క నుంచే వెళ్తున్నాడు వాడు, తప్పకుండా మిమ్మల్ని చూసి తీరుతాడు వాడు, దాంట్లో ప్రసక్తే లేదు, మిస్ అయ్యే ఛాన్స్ లేదు అనుకుని అంటుంటే చూడండి అంటూ ఉండగా ఆయన అలా టర్నింగ్ తిరిగి అటువైపు వెళ్ళిపోతాడు. అంటే ఎంత దగ్గర ఉండి అంత దూరంలో ఉన్నాడో
2: అంటే ఒక్కసారి స్వామి కనిపిస్తారు
1: కనిపిస్తారు అంటే ఆ సంకల్పం లేనిదే స్వామిని మనం చూడలేము, స్వామి గురించి ఆలోచించలేము, స్వామి గురించి మాట్లాడలేము, స్వామి కార్యం చేయలేము.
2: అంటే స్వామి మన వైపు చూడట్లేదు, చూడలేదు, ఆ భాగ్యం దొరకలేదు అనుకుంటున్నాం గాని
0: ఎంత అదృష్టం అది కదా. ఇదే సుందరాకాండలో సీతమ్మ వారు కూడా అంటుంది, తమ్ పద్మదళ పత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్యాహ పశ్యంతి మేనాథం కృతజ్ఞం ప్రియవాదినం. ధన్యాహ పశ్యంతి మేనాథం, అలాంటి నా శ్రీరామచంద్రుణ్ణి చూసేవాళ్లు ధన్యులంటుంది. శ్రీరామచంద్రుని దర్శించుకునే వాళ్ళంతా ధన్యులని సీతమ్మ వారు సాక్షాత్ సీతమ్మ వారే అంటుంది. ఇదే దర్శనం చేసుకోవాలన్నా, ఆయన గురించి తలంచుకోవాలన్నా, సాయిరామ్ అనే పదం పలకాలన్నా సాయిమాత అనుగ్రహం అవసరం మనకు.
1: అంటే ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనాభా ఉన్నారు, ఆ జనాభాలో ఎంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఆ ప్రార్థించే వాళ్లలో దేవుడికి ఎవరు సాక్షాత్కరించారు, ఆ సాక్షాత్కరించిన వాళ్లలో ఎవరు స్వామిని తెలుసుకున్నారు, స్వామి అనుగ్రహం పొందారు, ఇలా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మనకి ఎంత భాగ్యం స్వామి కల్పించారు అనేది మనకు తెలుస్తుంది.
2: అంటే దేవీ దేవతలకు కూడా ఆ పుణ్యం ఉంటేనే భగవంతుని అమ్మవారిని కీర్తించడానికి గాని స్తుతించడానికి గాని అవకాశం ఉంటుందన్న అన్న ఈ శ్లోకంలో చెప్తూ ఉంటే ఇంకా సామాన్య మానవులు
0: ఇదే వేదంలో కూడా మన స్వామి చాలా సార్లు స్పీచ్ లో కోట్ చేసేవారు కదా, దేవుడి మహత్వం ఎలాంటిదంటే అనోరణీయాన్ మహతో మహీయాన్ అని. అసలు అది నారాయణవల్లి నుంచి, నారాయణవల్లిలో వస్తుంది ఆ అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాయాందో, దాన్ని ఆ లైన్ కంటిన్యూ చేస్తే, ఆ సూక్తం కంటిన్యూ చేస్తే మనకి అక్కడ కూడా వేదమాత ఇదే మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న పాయింట్ నే వేదమాత కూడా చెప్తుంది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నీతోస్య జంతో తమః క్రతుం పశ్యతి వీశ శోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. ఆ అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ నిహితోస్య జంతో, అలాంటి అనోరణీయ అణువులో అణువైనవాడు, ఘనంలో ఘనమైనవాడు అందరి జీవుల్లోనూ ఆత్మ అయి నివసిస్తున్నాడు. అలాంటి ఆత్మని, అలాంటి స్వామిని, సాయిమాతను దర్శించుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? తమక్రతుం అంటే తమస్సుని దాటి, తమక్రతుం పశ్యతి దర్శించుకోవడానికి, వీత శోకో శోకాన్ని కూడా దాటేసి అంటే ఆనందమైన స్థితికి వెళ్ళి దర్శించుకోవాలంటే దేనివల్ల సాధ్యమవుతుంది? అది ధాతు. ధాతు అంటే సర్టెన్లీ ప్రసాదాన్ మహిమానమీశం, ఓన్లీ బై హిస్ గ్రేస్. ప్రసాదాన్ అంటే ఓన్లీ గ్రేస్ వల్ల. ఇప్పుడే అన్నారు చూడండి, గ్రేస్ అంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రా, ఓన్లీ డ్యూ టు ది గ్రేస్. ఎందుకంటే అంత మీరు అన్నట్టు మొదటి దర్శనానికి, మొదటిసారి సాయిరామ్ అనడానికి మన పుణ్యం అంతా అయిపోతుందేమో, దాని తర్వాత మనం ఏదన్నా అంతా ఎక్స్ట్రా గ్రేసే కదా. సో అలాంటి దివ్యత్వాన్ని మనం తలుచుకోవాలన్నా కూడా స్వామి అనుగ్రహం లేకుండా, స్వామి సంకల్పం లేకుండా కుదరతుంది?
2: అది ప్రసాదించబడాలి,
0: ప్రసాదించబడాలి అది.
1: మరి ఇంత చక్కని మొట్టమొదటి శ్లోకంలోనే అంతా చెప్పేశారనిపిస్తుంది. అంటే ఇంకా ఆశ్చర్యపడక్కర్లేదు నందీశ్వరుడు, ఆ మిగతా శ్లోకాలు కూడా తీసుకొనిపోయాడు. ఇంకేమైపోతారో ఈ మనుషులు అని పాపం చాలా జాలిపడి అది విడిచిపెట్టుంటాడు అనిపిస్తుంది. మరి వచ్చే భాగంలో మనం మరిన్ని చక్కని శ్లోకాలను తీసుకొని సాయిమాత దివ్య సౌందర్యంతో, ఆ దివ్య అనుగ్రహంతో, ఆ వాత్సల్యంతో మనం అన్వయించి చక్కగా మనం చేద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న అనుభవం సార్, థర్డ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలందరూ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, సెకండ్ ఇయర్ కూడా చేస్తూ ఉంటారు. మేము ఒకసారి థర్డ్ ఇయర్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు దయచేత ధన్యులు కావలేరా అనే పాట పాడుతున్నాం. స్వామి కళ్ళు మూసుకొని వింటున్నారు, పాట అలా నడుస్తుంది. ఆ లాస్ట్ లైన్ పుడమియంతయూ తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని ఉంటుంది. దయచేత ధన్యులు కావలేరా, అప్పటి వరకు స్వామి అలా బ్లిస్ లో ఉన్న స్వామి ఈ సెంటెన్స్ పాడగానే, పుడమియంతయో తిరిగిన గాని కడకుని వద్దకు రావాలి స్వామి అని ఇలా అని ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేసి మళ్లీ కళ్ళు పూసేసుకున్నారు. అంటే ఎంతటి అర్థం ఆ ఒక్క జెస్చర్ లో ఉందో, అంటే ఆ జెస్చర్స్ గురించి ఆ చూపుల గురించి మున్ముందు మనం తెలుసుకున్నాము, దాంట్లో ఉండే ఒక ఆనందం అందం తెలుసుకుందాం. సాయిరాం.

ఇంతవరకు వీరు 2023 దసరా శరన్నవరాత్రి సందర్భంగా శ్రీ సత్యసాయి సందేశచరి అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక సాయి సౌందర్య మాధుర్యం 2వ భాగం విన్నారు. స్వామి ప్రతి మాటలో, ప్రతి చర్యలో, ప్రతి రూపులో అందం, ఆనందం, అంతరార్థం కలగలిపి ఉంటాయి. సౌందర్యలహరిలోని 2వ శ్లోకంలో శివశక్తులిరువురి అభేదత్వమే వర్ణించబడింది. స్వామి తమ అవతారమంతా మనకి ఈ విషయాన్నే వెల్లడి చేస్తూ వచ్చారు. ఈ భాగంలో దివ్యమైన అనుభవాలు, అద్భుతమైన ఉదాహరణలు, చక్కని అంతరార్థాలతో ఈ శ్లోకం అందరూ విన్నారని భావిస్తూ సాయిరాం. రేపు 3వ భాగంలో మళ్లీ కలుసుకుందాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరణ

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యాశీసులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవమును భగవంతునికే ఆలయమైన మాతృశ్రీ ఈశ్వరమ్మకు భక్తి ప్రపత్తులతో నమస్కరించి జరుపుకొనుచున్నాము. విత్ డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ఇంటర్నేషనల్ లేడీస్ డే ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ డెడికేషన్ టు మదర్ ఈశ్వరమ్మ, హూ ఇస్ ద క్రెస్ట్ జ్యువెల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఉమెన్. వి కమెన్స్ our program with bagpipes display by small girls from primary school, followed by international choir from United Kingdom performed by Sai youth.

భగవాన్ శ్రీ సత్యసాయి మాత దివ్య చరణారవిందలకు నా ప్రణామం సమర్పించుకుంటూ, గౌరవనీయులైన సోదరీమణులకు అందరికీ సాయరా. శ్రీవారి అనుగ్రహ ఆశీస్సులతో 1963 నుండి శ్రీవారి సేవ దర్శించుకుని సేవలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ సమయంలో మన మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు కూడా మాతో సేవల్లో పాల్గొనేవారు. ఆ టైంలో మీరు కూడా ఈ సేవలు ఎందుకమ్మా అంటే, కాదమ్మా, సేవ ద్వారా మన జన్మ తరింప చేసుకోవాలి అని అమ్మగారు మాతో అన్న ఆ మాటలు ఈనాటికి మా చెవుల్లో మురుగుతూ ఉంటాయి. ఈశ్వరమ్మ గారు భగవంతు తల్లిలని భావాన్ లేకుండా మాతో సేవలు చేయడమే ఆనాడు మాకెంతో ఆనందం. ఆమెతో అమ్మగారితో నాకున్న సన్నిహిత సంబంధాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మన మహిళాడే సందర్భంగా మనం పరిపూర్ణ అవతారమూర్తి అయిన భగవాన్ సత్యసాయి మాతను మనకు ప్రసాదించిన ఆ మాతృమూర్తికి నా నమస్సమాంజలి సమర్పించుకుంటున్నాను. ఈనాటి ప్రపంచ పరిస్థితి స్వార్థ స్వప్రయోజనాలతో కూడి ఉన్నందున ఈ సమయంలో మన సాయి మాత అవతరించి ప్రపంచ స్థాయిలో మనతో ఎన్నో సేవలు చేయిస్తూ వారికి ఆనందాన్ని అందింపజేసి మనము ఆనందిస్తూ ఉండడమే స్వామివారికి ఆనందము, అదే వారి ఆహారం. ఎదుటి వారికి ఆనందాన్ని అందించడం కూడా ఒక సేవ అనే దాన్ని మన స్వామివారి ద్వారానే నేర్చుకోవాలి. స్వామివారి దయతో మనకెన్నో సేవలు ప్రసాదిస్తారు. వాటిని మనం ఆధ్యాత్మిక దృష్టితో మన దృష్టినంతా స్వామివారిపై కేంద్రీకరిస్తూ శ్రద్ధగా బాధ్యతగా ప్రేమ చేయగలిగినప్పుడే మన స్వామివారి ఆశయాలను అనుసరించిన వాడు కాగలం. ఆనాడు మహిళ గృహిణి అంటే గృహానికే పరిమితి, కానీ ఈనాడు మనం భగవాన్ సత్యసాయి మాత మన ప్రతి మహిళకు ఒక ప్రత్యేక స్థానాన్ని అందించి మహిళలకై కళాశాలలు పాఠశాలలు నిర్మించి మనను అన్ని రంగాలలో ముందంజ వేయాలని ఎంతో ప్రోత్సాహోత్సాహాలు అందిస్తూ ఆధ్యాత్మిక దృష్టితో ఆనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలలో మార్పు చేసి మనను అన్ని రకాలుగా చేయూతనిచ్చి మనకు ఉత్సాహ ప్రోత్సాహాలను అందించి ఈ ఎన్నో సేవలలో మన తరింపచేస్తున్న తరింపచేస్తూ బంగారు బాటలో పయనింపడానికి మనకి మార్గం చూపించినడే మా మహిళలకు మహదానందం స్వామి. ప్రపంచ స్థాయిలో సత్యసాయి సేవా సంస్థల ద్వారా విభాగ్, మహిళా సేవాదళ్, బాల వికాస్, మహిళా యువత ఇట్లా మహిళచే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయిస్తూ ప్రతి మహిళలో ఉన్న నైపుణ్యాన్ని స్కిల్స్ని వెలికితీసి మాకు తెలియని విషయాలను ఎంతో ఓపికతో స్వామివారు మాకు తెలియచేస్తూ ఓపికతో నేర్పుగా నైపుణ్యంగా సేవలు అందించడం నేర్పించి తరించడం కూడా తరించాలంటే సేవ ఒక మార్గం అనే సమాజ సేవల ద్వారా మాకు సదవకాశాన్ని ప్రసాదించి మా కాలాన్ని కాయాన్ని సద్వినియోగపరుస్తున్న స్వామివారికి సదా కృతజ్ఞులం. ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవల్లో ఎన్ని అవాంతరాలు అనుకూలాలు కలిగినా వెనుకంజ వేయనీయక మనతో స్వామి ఇంట జంట కంట ఉండి ఎంతో దిగ్విజయంగా ఆ సేవలను జరిపించేవారు. మనం నిమిత్త మాత్రులం. స్వామివారు

0: ఉద్యమంలో మన ఉపకరణాలకు ఉపయోగపడమే మన జన్మ సుకృతం. ఎప్పటికీ ఇలానే మమ్మల్ని స్వామివారి ఉద్యమంలో ఉపయోగించుకోవాలనేది మా ప్రార్థన స్వామి. భగవాన్ దయతో ఎన్నో సేవలు మనకు అందిస్తూ ఉంటారు. ఏది ఎప్పుడు ఎలాంటి సేవ అయినా మనం అనానుకూలాలు పక్కన పెట్టి ఆ సేవను మనం సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యం. తప్పక దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపన మనకు ఉన్ననాడే చిక్కిన సేవను దక్కించుకోవాలనే దృక్పథంతో మనం ఉన్నప్పుడే స్వామి మున్ముందు మన సేవల్లో ఇంకా ఉపయోగించుకోవడానికి దోహదకారులు కాగలుగుతాం. స్వామివారు ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఎంతో మనకు తోడ్పడుతూ ఉన్నారు. ఆనాటి రామావతారం కానీ కృష్ణావతారం కానీ మనం చూడలేదు. ఈనాడు మన సాయి అవతార వైభవముల్ని పాల్గొంటూ మన కండ్లారా చూస్తూ చెవులారా వింటూ మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఆ భాగ్యాన్ని స్వామి మనం అలా అని మన స్వామిని ఏ రకంగా వర్ణించలేము. స్వామి వర్ణనాతీతులు. స్వామి వారిని వర్ణించాలి అనుకోవటం మన అజ్ఞానం. ఇది కూడా మనం ఎప్పటి స్వామివారి ప్రేమ తత్వాన్ని ప్రేమను స్వానుభవంగా మనం స్వయంగా అనుభవించి ఆనందించడమే మన యొక్క లక్ష్యం ధ్యేయం. ఎప్పుడు ఎలాంటి ఎక్కడ పుట్టినంట కానీ మెట్టినంట కానీ మనకు చిక్కని ఆనందం ఆప్యాయత ఆదరణలు మన సాయిమాత సన్నిధిలో స్త్రీలు ఎంతో ఆదరణను అందుకుని ఆనందాన్ని అందుకుంటూ వెయ్యి తల్లుల ప్రేమతో స్వామి ఈనాడు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి నామం సార్థకం చేయాలని ఈశ్వరమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్టు ప్రారంభించి ఆ ట్రస్టు ఆధ్వర్యంలో పల్లెల్లో మహిళకు ఎన్నో రకాల జీవనోపాధిని కల్పించి మాతా శిశు సంరక్షణ ద్వారా వైద్యం ద్వారా వారికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. ఇలాంటి స్వామి అవతారాన్ని మనం దక్కించుకోవడం మన యొక్క అంటే మానవ జన్మగా మనం వచ్చినందుకు మన స్వామి దగ్గరే మనం తరించడానికి మనం తపత్రయపడాలి. మన వంతు మన కృషి చేసినాడే స్వామి మనకి ముందంజ వేయిస్తూ మన అవతార ఆయన స్వామివారి అవతారాన్నితో పాటు మనని కూడా తరింపు చేయడానికి వారి వంతు వారు కృషి చేస్తారు. మనం ఈ సద్వినియోగపరచుకోవాల్సిన కాలాన్ని ఎంతో మన సేవల ద్వారా మనం స్వామి ఎన్నో రకాల సేవలు ఈరోజు పురుషులతో సమానంగా మనకు సేవలు మనకు అందించి స్వామి మనని మహిళలు చేత కాని వారు కాదు. మహిళలు కూడా వారి శక్తిని భగవాన్ మనకు అందించే శక్తిని భగవాన్ మన శక్తిని అందించకపోతే మనం పెట్రోలు లేని కారు లాంటి వాళ్ళం. అందువల్ల ఎల్లప్పుడూ మనకి ఏ సేవను స్వామి అందించినా స్వామివారు మనల్ని పరికరాలుగా ఉపయోగించుకున్నారనే దృష్టితో మనం ఎప్పుడు స్వామిపైనే స్వామివారిపైన దృష్టిని కేంద్రీకరిస్తూ మనకిచ్చిన సేవలను దిగ్విజయంగా ఆనందంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మెకానికల్గా స్వామి మనం చేస్తున్నాము అనుకుంటే అది చాలా పొరపాటు. స్వామి ద్వారా స్వామి అందించిన ఈ అవకాశాలను బంగారుగా వాటి ద్వారా మనం ఎల్లప్పుడూ పయనిస్తూ ఇంకా కూడా ముందు ఇలాంటి సేవలు మాకు స్వామి ప్రసాదించాలని ఈ దయా స్వరూపులు స్వామి కరుణామయులు క్షమామూర్తి అయిన మన స్వామి అవతారంతో మనం పుట్టడం మన స్వామి సన్నిధిలోని మనం మానవ జన్మను సార్థకం చేసుకుని మనం తరించాలని తపనతో మేమంతా అలాగే ఈనాటి యువతకు కూడా స్వామివారు వారి అవతార ఉద్యమంలో వారి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకొని వారి ద్వారా సేవలు చేయించి వారిని కూడా తరింప చేయమని విన్నవించుకుంటున్నాం స్వామి. ఇంతకాలంగా స్వామివారు నాకు సేవల ద్వారా అందించిన
1: ఈ ఆనందాన్ని ఈరోజు మీ అందరి ముందు కొంత పంచుకోవడానికి అవకాశాన్ని ప్రసాదించిన నా స్వామికి నమస్సుము శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను స్వామి. ఇలా స్వామిని గురించి చెప్పుకోవాలి అంటే మనం చెప్పలేము, చెప్పకూడదు, చెప్పే అర్హత మనకు లేదు. అలాంటిది స్వామి గురించి ఇవాళ ఈ నాలుగు మాటలు మీ ముందు నేను నా ఆనందాన్ని మీ దగ్గర పంచుకోగలగడం నా జన్మజన్మల భాగ్యంగా భావిస్తున్నాను స్వామి. ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే మీ పరికరాలుగా మమ్మల్ని ఉపయోగించుకోవాలని మరీ మరీ మరీగా ప్రార్థిస్తూ మీకు నా శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను స్వామి. సాయిరాం.